ఆకాశవాణి అనంతపురం కేంద్రం. శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 29వ రోజు. ఆంగ్ల సంవత్సరం 2026 మే నెల 19వ తేదీ మంగళవారం. 101.7 MHz ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఆకాశవాణి స్టూడియోలో సమయం 5:58:36. శ్రోతలకు శుభోదయం. మా ప్రసారాలకు స్వాగతం.

భక్తి రంజని కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీ ఎంఎస్ సుబ్బా రామారావు గారు గానం చేసిన సుందరకాండ రెండవ భాగం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి శ్రీ ఎంకే కృష్ణారావు గారు వినిపించిన వినదగు మాట.

0: ஆயாசசந்திரஸ்துலை யாரம்பிஞ்சி பரித்தஜிந்துரு விக்னாயத்துலை மத்தியமுல் தீருள் விக்ன நிகஞ்சமானுலகுச்சுன் துட்டுன்னதோத்சாகுலை பிராரப்தாத்மலு ஜகிம்பருசுமே பிரக்வாலிதல்காவுனன் அணி பர்த்ருஹரி செத்து விக்னாலு வஸ்தா என்ன பயந்தோ அசுலு பனுடனே பிராரம்பிச்சரு கொந்தமந்தி ఇంకా కొంతమంది పనులు మొదలుపెట్టి ఏవో చిన్న చిన్న విఘ్నాలు రాగానే ఆ పనులు వదిలిపెడతారు. మూడో రకం వారు ఎన్ని విఘ్నాల తాకిడి ఎదురైనా ప్రజ్ఞానిధులు కనుక ధైర్యంతో ఉత్సాహాన్ని పెంపొందించుకొని ప్రారంభించిన పనులను వదిలిపెట్టరు. బతుకును భయమనే చీకటిలో గడుపుతున్నాం. గురి ఉన్నా కూడా ఆ గురి నా జీవనానికి దారి అవుతుందో లేదో అనే ఊహ లేకుండా నడుస్తున్నాము. జన్మించినాము కదా అని బతికేది వేరు, బతుకుతున్నాము కదా అని జీవనాన్ని సుఖమయముగా అనుభవించేది వేరు. బతికే మార్గాన్ని నిర్ణయించుకొని అదే ఆలోచనలో ఉండడానికి తగిన దిశానిర్దేశం చేసుకొని బతికేది నిజమైన బ్రతుకు. కొంతమంది దారి తడకడం లేదనుకొని మనోధైర్యం దౌర్బల్యం పొంది జీవనాన్ని అర్ధాంతకంగా ముగించుకుంటారు. చిన్న చిన్న కారణాలకు తమ జీవితాలు ముగించుకొని కన్నవారికి కడుపు కోతను మిగుల్చుతారు. ప్రతి ఒక్క వ్యక్తికి లేదా జీవికి భగవంతుడు ఒక దారి ఇచ్చినాడు. ఆ దారిని వ్యక్తి తాను వెతుక్కోవాలి. ఎక్కడో చీకటిలో ఉండి దారి కనపడలేదు అంటే సరిపోదు. అయితే పెద్దవాళ్ళ జ్ఞానుల మార్గదర్శనలో ఆ దారి వెతకవచ్చు. పెద్దవారికి కొంచెం కూడా విలువ ఇవ్వకుండా ఉన్న ప్రస్తుత సమాజానికి దారి చూపేవారెవరు? సాధించే ప్రయత్నం ఉన్నప్పుడు అన్నీ సమకూర్చుకొని దేన్నైనా సాధించవచ్చు. ఒక పల్లెటూళ్ళలో ఒక రైతు ఉండేవాడు. ఆ పల్లెకు సమీపంలో ఒక కొండ, ఆ కొండపైన ఒక దుర్గ గుడి. ఆ దుర్గ దర్శనం కోసము నసుకులోనే అంటే సూర్యోదయానికి ముందే చేరుకోవాలి. నియమనే ఈ నియమము అంటే ఆ కొండ ఎక్కడానికి దాదాపు చీకట్లోనే బయలుదేరాలి. పిల్లదనము నుండి ఆ కొండ గురించి తెలుసు. అయితే ఆ కొండ ఎక్కే ధైర్యం లేదు. ఆశ మాత్రం పెద్ద రోజు ఎక్కువ అవుతుండేది. ఒకరోజు ధైర్యం చేసి కొండ ఎక్కడానికి సిద్ధపడి చేతిలో ఒక చిన్న లాంతర్ పట్టుకొని బయటికి వచ్చినాడు. ఆ రోజు కృష్ణపక్షంలో చివరి రోజు. చుట్టూ చీకటి, లాంతర వెలుతో తన ముందు 10 అడుగులంతే పడుతూ ఉంది. ఆ వెలుతురులో నేనెంత దూరం నడవగలను? మహా అయితే 10 అడుగులు. ఆ తర్వాత ఏం చెయ్యాలి? ఈ కొండను పగటిపూట ఎక్కడమే కష్టము, ఇంకా చీకటిలో 10 అడుగుల తర్వాత సాధ్యమే కాదు అని అక్కడే కూలబడినాడు. తన బహుకాలం నాటి కళ కలగానే నిలిచిపోయింది అని ఆలోచిస్తుండగా తన ముందే ఒక సాధువు తన లాంతర పట్టుకొని వెలుగులో అనాయాసంగా నడిచి పెళ్ళుట చూస్తున్నాడు. అతన్ని పిలిచి రైతు అడుగుతాడు, 10 అడుగుల తర్వాత చీకటి ఉంటుంది కదా, నీవెట్లు నడుస్తావు అని అంటాడు. సాధువు చెప్తాడు, పిచ్చివాడా, నీవు నడిచే ప్రయత్నం చెయ్యి. ఈ దీపం నీకు దారి చూపిస్తూ ముందు ముందుకు వచ్చే 10 అడుగుల దూరము నీకు చూపుతుంది అని చెప్పగా రైతు ముందుకు సాగినాడు. మనలో ముందుకు సాగే పట్టుదల ఉన్నప్పుడు ఎటువంటి చీకటి ఎటువంటి దూరాన్నైనా పక్కకు నెడుతుంది. ఆ విధమైన చలం మనలో అచలం కారాదు. మనం కూడా బతుకులో కొన్నిసార్లు అధైర్యపడి కూర్చుంటాం. బతక నేర్చిన వాడికి గడ్డపూత కూడా ఒక్కొక్కసారి ఆసలా అవుతుంది. గచ్చన్ పిపీలుకో జాతి యోజనానాం శతాన్యపి అగచ్చన్ వైనచేయోపి పరమేకం నగచ్చతి. నడుస్తూ నడుస్తూ చీమ ఎంత దూరమైనా దాటగలదు. కావలసినంత సామర్థ్యం ఉంది కదా అని ఊరికే కూర్చున్న గరడు పక్షి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేక ముందుకు పోలేదు. పెద్దలు చెప్పిన దారిలో నడిచి పెద్ద పెద్ద సాధనలను చేసి వారికి కీర్తి తెచ్చి మనం ఉన్నంత మట్టానికి చేరి జీవనాన్ని సార్థకం చేసుకోవచ్చు.
1: మీరింతవరకు వినదగ మాట విన్నారు. వ్యాఖ్యాత శ్రీ ఎంకే కృష్ణారావు, ఆకాశవాణి అనంతపురం కింద.

0: ఇప్పుడు వినండి సేద్యపు శుద్ధులు ఈనాటి కార్యక్రమంలో మహాగణి ఎర్రచందనం సాగు వివరాలు అందిస్తున్న వారు శ్రీ డి ప్రభాకర రెడ్డి.
1: రైతన్నలకు నమస్కారం. ఈరోజు మహాగణి ఎర్రచందనం సాగు గురించి తెలుసుకుందాం. మహాగణి అనేది ఎర్రటి గోధుమ రంగు కలిగిన కలపనిచ్చు వృక్షం. మహాగణి అనేది మూడు జాతుల కింద వర్గీకరించబడింది. స్విటేనియా మాక్రోఫిల్లా, స్విటేనియా మహాగణి, స్విటేనియా హుములిస్. నిజమైన మహాగణి వాణిజ్యపరంగా చాలా విలువైనది. ముఖ్యంగా కలప, దాని మన్నిక, అందం, రంగు మరియు ప్యానలింగ్, ఫర్నిచర్, పడవలు, సంగీత వాయిద్యాల పరికరాలు మరియు ఇతర వస్తువుల తయారీలో వినియోగిస్తారు. ఉష్ణమండల అమెరికా, ఆసియా మరియు ఆఫ్రికాలో సహజంగా పెరిగే మహాగణి చెట్టు రెడ్వుడ్ రంగు, బలం, మన్నిక, నీటి నిరోధకత మరియు సౌందర్య ఆకర్షణ దీని గుణాలు. మహాగణి చెట్టు నుంచి 60 నుంచి 70 అడుగుల ఎత్తు మరియు 4 నుంచి 5 అడుగుల వ్యాసం వరకు పెరుగుతుంది. మహాగణి భారతదేశంలో అత్యంత విలువైన కలప చెట్టు. ఇది దాదాపు పొడి వాతావరణం గల ఉత్తర ప్రాంతాల్లో తప్ప అన్ని ప్రాంతాల్లో పెరుగుతుంది. మంచి పారుదల, లోతైన ఒండ్రుమట్టి నేలల్లో ఇది బాగా పెరుగుతుంది. భూమి తయారీ విషయానికి వస్తే, మహాగణి నాటడానికి ముందు ఎంచుకున్న ప్రదేశంలో కలుపు మొక్కలు పూర్తిగా తొలగించుకొని 1.5 1.5 1.5 అడుగుల పరిమాణంలో గోతులు తీసుకోవాలి. త్రవ్విన సమయంలో కలుపు మొక్కలను పూర్తిగా శుభ్రం చేయాలి. పిట్టు మిశ్రమంలో బాగా చివికిన సేంద్రియ ఎరువు, వేప చెక్క మరియు మట్టిని సమభాగాలుగా కలిపించుకోవాలి. గుంతలు తవ్వి 1 నుంచి 2 వారాలు తెరచి ఆరనివ్వాలి. నారు ఎత్తు ఎక్కువగా ఉంటే విరిగిపోకుండా ఉండేందుకు ప్రతి గొయ్యిని, స్తంభాన్ని మద్దతుగా ఉపయోగించుకోవాలి. నాటిన వెంటనే నీరు పారగట్టాలి. గుంతలు నింపే ప్రక్రియ మరియు మొక్కల మధ్య దూరం విషయానికి వస్తే, గుంతలలో వీలైనంత ఎక్కువగా సిద్ధం చేసిన పిట్టు మిశ్రమాన్ని మాత్రమే నింపాలి. పైమట్టి సరిపోకపోతే నది ఇసుకను ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. నాటడానికి కనీసం 2 వారాల ముందు గుంటలు నింపడం వల్ల పిట్టు మిశ్రమం స్థిరపడటానికి వీలు కల్పిస్తుంది. మొక్క కోసం సిఫారసు చేయబడిన అంతరం 6x6.5 అడుగులు లేదా 8x8 అడుగులు లేదా 10x10 అడుగుల పరిమాణంలో చదరపు లేదా త్రిభుజాకార గ్రిడ్ ఆకారంలో నాటుకోవాల్సి ఉంటుంది. నాటిన వెంటనే మరియు మొదటి 2 వారాల్లో నీటి తడులు ఇవ్వాల్సి ఉంటుంది. తదనంతరం నేల మరియు వాతావరణ పరిస్థితులను బట్టి 3 నుంచి 4 రోజులకొకసారి నీటిని పారించవచ్చు. నీటి పారుదల లేని భూములలో సూక్ష్మ నీటి పారుదల వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి, అంటే డ్రిప్ వాడుకోవాల్సి ఉంటుంది. ఇక ఎరువుల మోతాదు విషయానికి వస్తే, తొలి సంవత్సరం నిద్రాణ స్థితి అంటే డిసెంబరు జనవరి కాలంలో మినహా ప్రతి నెల మొక్కకి నత్రజని, భాస్వరం, పొటాష్ అంటే 3x17 200 గ్రాములు వేయాల్సి ఉంటుంది. ప్రతి నెల దీనిని విభజించి ఎరువు ద్వారా వేయాలి. మొక్కలకు 1 అడుగు దూరంలో 1 అడుగు లోతు గుంత చేసి అందులో వేసి మట్టితో కప్పాలి. సంవత్సరానికి 15 రోజులకొకసారి సూక్్ష్మ పోషకాలు 1 గ్రాము లీటర్ నీటిలో కలిపి పైపాటుగా పిచికారీ చేసుకుంటే మంచిది. యాజమాన్య విషయానికి వస్తే, మొక్క చుట్టూ ఉన్న కలుపు మొక్కలను తప్పనిసరిగా శుభ్రం చేయాలి మరియు మొక్క చుట్టూ ఉన్న మట్టిని వదులుగా గాలి తగిలేలా ఉంచుకోవాలి. మహాగణి వివిధ రకాల నేలల్లో పెరుగుతుంది. అయితే దాని పెరుగుదల, నాణ్యత, నేల యొక్క లోతు, నిర్మాణం, సచ్ఛిద్రత, పారుదల మరియు తేమ నిలుపుకునే సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. ఇది లోతైన, బాగా పారుదల మరియు సారవంతమైన నేలల్లో బాగా పెరుగుతుంది. మహాగణి తేమ, వెచ్చని, ఉష్ణమండల శీతోష్ణ స్థితిని ఇష్టపడుతుంది. ఇది ఉష్ణోగ్రత తీవ్రతలను తట్టుకోగలదు. అయితే గరిష్ట మరియు కనిష్ట నీడ ఉష్ణోగ్రత 25 నుంచి 44 డిగ్రీల సెంటీగ్రేడ్. దీని పెరుగుదలకు అత్యంత అనుకూలమైనది. ఇది 1200 నుంచి 2500 మిల్లీమీటర్ల వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. ఇది లోతైన, సారవంతమైన నేలలను ఇష్టపడుతుంది. ఇసుక నేల ఈ చెట్టుకు ఉత్తమమైన నేలగా పరిగణించవచ్చు. ఇది 6.5 కంటే తక్కువ పిహెచ్ ఉన్న మట్టిలో పెరగటం కష్టం. మట్టిలో కాల్షియం లోపం ఉన్నట్లయితే మహాగణి పెరుగుదల కుంటుపడుతుంది. ఇక కోత దిగుబడి విషయానికి వస్తే, 10 సంవత్సరాల వయసులో ఎత్తు పెరుగుదల 23 మీటర్లు మరియు వ్యాసం 28.7 సెంటీమీటర్ల వరకు

0: పెరిగే అవకాశం ఉంది. ఎకరాకు చెట్ల సంఖ్య 1200 నుంచి 1500, కాండం కలప మొక్క మొత్తం దిగుబడి 36,000 CFT కలప వస్తుంది. నాణ్యమైన పద్ధతులు అవలంబిస్తే 10 సంవత్సరాలలో ఒక చెట్టు గరిష్టంగా 20 CFT కలపను ఉత్పత్తి చేస్తుంది. ఒక ఎకరా గరిష్టంగా 1500 చెట్లు ఉండవచ్చు. ఒక ఎకరం మహాగణి సాగుతో దాదాపు 50 లక్షల వరకు రాబడి ఉంటుంది. ఇక ఎర్రచందనం సాగు విషయానికి వస్తే దీని శాస్త్రీయ నామం టీరోకార్పస్ శాంటాలినస్. ఎర్రచందనం బహువార్షిక పెద్ద చెట్టు, సుమారు 10 మీటర్లు పెరుగుతుంది. కాండం చుట్టు కొలత 1 నుంచి 1.5 మీటర్ వరకు ఉంటుంది. బెరడు పగుళ్ళో బారి ఎండిన మొసలి చర్మంలా కనిపిస్తుంది. దీని సాగుకు నేలలు ఎలాంటివి అనుకూలంగా ఉంటాయంటే సముద్ర మట్టానికి 500 నుంచి 600 మీటర్ల ఎత్తులో పొడిగా ఉన్న వాతావరణం అనుకూలం ఉంటుంది. సున్నపు రాయితో కూడిన లేటరైట్ నేలల్లో 100 మీటర్లకు తక్కువ కాని సగటు వర్షపాతంలో బాగా పెరుగుతుంది. రాళ్ళు గులకరాలతో కూడిన నేలల్లో పెరిగే చెట్ల నుంచి వచ్చే కలప మంచి నాణ్యత కలిగి ఉంటుంది. ఎకరాకు విత్తనం మోతాదు విషయానికి వస్తే ఈ మొక్కలు విత్తనాల ద్వారా త్వరగా వ్యాప్తి చెందుతాయి. డిసెంబర్ ఫిబ్రవరి మధ్యకాలంలో విత్తనం సేకరించాలి. కాయలు తయారీ అయ్యేందుకు 10 నుంచి 11 నెలల కాలం పడుతుంది. కాయలు పలుచగా రెక్కలతో సహా 3 నుంచి 4 సెంటీమీటర్ల పరిధిలో ఉంటాయి. ఒక్కొక్క గింజ 1 నుంచి 1.5 సెంటీమీటర్ల పొడవుతో ముదురు ఎరుపు రంగులో ఉంటాయి. ఎకరానికి 2 కిలోల విత్తనం అవసరం ఉంటుంది. ఇక విత్తన శుద్ధి విషయానికి వస్తే విత్తనాన్ని 3 రోజుల పాటు చల్లటి నీటిలో నానబెట్టి కానీ లేదా ఆవు పేడ ద్రావణంలో 48 గంటలు నానబెట్టి కానీ విత్తుకున్నట్లయితే మొలక శాతం ఎక్కువగా ఉంటుంది. విత్తే దూరం విషయానికి వస్తే 3.5 మీటర్లు × 3.5 మీటర్లు లేదా 4.5 మీటర్లు × 4.5 మీటర్ల నిష్పత్తిలో నాటుకోవాల్సి ఉంటుంది. నారుమడి యాజమాన్య విషయానికి వస్తే నారుమడిలో పెంచిన మొక్కలను 4 నుంచి 10 అంగుళాలు ఎత్తు పెరిగినప్పుడు పాలిథిన్ సంచుల్లోకి మార్చుకోవాలి. 4 నెలల తర్వాత ఈ పాలిథిన్ సంచులను నెమ్మదిగా నీడ నుంచి ఎండపడే ప్రాంతాలకు మార్చి 3 నుంచి 4 నెలల వరకు నీటి తడి ఇవ్వాల్సి ఉంటుంది. వేరు వ్యవస్థ 20 నుంచి 60 సెంటీమీటర్లు పెరిగినప్పుడు నాటుకోవచ్చు. నీటి విషయానికి వస్తే మొదటి 2 సంవత్సరాలు నీటి ఎద్దలు లేకుండా చూసుకోవాలి. తర్వాత అవసరాన్ని బట్టి నీళ్ళనివ్వాల్సి ఉంటుంది. ఇక దిగుబడి విషయానికి వస్తే 15 సంవత్సరాల వయస్సు చెట్ల నుంచి 1 ఎకరానికి 12 టన్నుల కాయ దిగుబడి వస్తుంది. 20 నుంచి 25 సంవత్సరాల వయస్సు చెట్ల నుంచి బెరడు కలప తీయడానికి ఉంటాయి. బెరడును సాధారణంగా ప్రత్యేకమైన స్ట్రిప్ పద్ధతిలో వేరు చేయడం జరుగుతుంది. కలప కోసం అయితే నరికిన చెట్ల నుంచి లేత కలపను, చేవదేరిన కలపను వేరు చేస్తారు. లేత, చేవదేరిన మరియు బెరడును శాంటాలిన్ ఏ, శాంటాలిన్ బి అనే 2 రకాల రంగులను తీస్తారు. చేవదేరిన కలప ముదురు ఎరుపు రంగులో 1.10 సాంద్రతతో చాలా గట్టిగా ఉంటుంది. ఈ చెట్ల నుంచి ఐసోటిల్ కార్పోలిన్, టిరోకార్ఫ్ ట్రయోల్, ఐసోటీరోకార్పిన్, టీరోకార్బోడయాన్, ఎసిటైలియా నోలిన్ ఆమ్లాలను వేరు చేసి మందుల తయారీలో వాడుతున్నారు.
1: మీరు ఇంతవరకు సేద్యపు శుద్ధుల కార్యక్రమంలో మహాగణి ఎర్రచందనం సాగు వివరాలు విన్నారు. అందించిన వారు శ్రీరెడ్డి ప్రభాకర రెడ్డి, ఆకాశవాణి అనంతపురం కేంద్రం. స్టూడియోలో సమయం 6:45 కి వస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుంచి.

0: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నిర్వహించే మత్స్యకారుల సేవలో ఈరోజు పాల్గొంటారు. అధికారులు అంకిత భావంతో ప్రజలకు సేవలు అందించాలని తెలంగాణ రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. రాష్టంలోని 36 నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న యువ సంఘం కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ నిన్న పాల్గొన్నారు. విజయవాడలోని లోక్ భవన్ దర్బార్ హాల్లో మహారాష్టకు చెందిన విద్యార్థులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన మహారాష్ట విద్యార్థులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ మహారాష్ట రాష్ట్రాలకు శతాబ్దాల చారిత్రక అనుబంధం ఉందని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి సాంప్రదాయాలు, నదులు, వాణిజ్య మార్గాలు రెండు రాష్ట్రాల ప్రజలను అనుసంధానించాయని తెలిపారు. దేశంలో పెట్టుబడి గమ్యస్థానాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా నిలుస్తోందని గవర్నర్ ఈ సందర్భంగా పేర్కొంటూ,
1: ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రోగ్రామ్ పేర్స్ ఎవ్రీ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ విత్ అనదర్ అండ్ సీక్స్ టు నర్చర్ ఎక్స్చేంజ్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ హెరిటేజ్ ట్రెడిషన్స్ ఆర్ట్స్ అండ్ కల్చర్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. ద పేరింగ్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ ఈస్ ప్రొఫౌండ్లీ మీనింగ్ఫుల్. అవర్ టూ స్టేట్స్ షేర్ సెంచురీస్ ఆఫ్ హిస్టరీ, ఏ హిస్టరీ ఆఫ్ ఇంటెలెక్చువల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ద షేర్డ్ డివోషనల్ ట్రెడిషన్స్ ఆఫ్ రివర్స్ అండ్ ట్రేడ్ రూట్స్ దట్ కనెక్టెడ్ అవర్ పీపుల్స్ లాంగ్ బిఫోర్ మోడర్న్ బార్డర్స్ వేర్ డ్రాన్.
0: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో ఈరోజు పర్యటిస్తారు. జిల్లాలోని కావలి మండలం తుమ్మలపెంట గ్రామంలో నిర్వహించే మత్స్యకారుల సేవలో ఆయన పాల్గొని మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక సాయం విడుదల చేస్తారు. అమరావతి నుంచి తుమ్మలపెంటకు చేరుకుని ముఖ్యమంత్రి ముందుగా లబ్దిదారుల కుటుంబాలతో సమావేశమవుతారు. అనంతరం ప్రజావేదికలో నిర్వహించే సభలో పాల్గొని మత్స్యకారులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మత్స్యకారుల సేవలో పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 130,796 మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం మొత్తం 262 కోట్ల రూపాయల ఆర్థిక సాయం విడుదల చేస్తుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటనకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సంక్షేమం, అభివృద్ది, సుపరిపాలన లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి రాష్ట సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి జిల్లాల కలెక్టర్లు, అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందితో నిన్న దృశ్య మాధ్యమ విధానంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో సుపరిపాలనకు ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో ఆదర్శంగా ఉండాలని అన్నారు. డేటా, సాంకేతికత ఆధారంగా క్షేత్రస్థాయి పరిస్థితులపై హెచ్చరిక వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఆరోగ్యం, వ్యవసాయం, గనుల రవాణా వంటి అంశాల్లో పర్యవేక్షణ పెంచాలని, అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖ పనితీరును మరింత పారదర్శకంగా తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో ఆయన నిన్న సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, రాష్ట వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ది పనుల పురోగతి ప్రజలకు స్పష్టంగా తెలిసేలా ప్రత్యేక పబ్లిక్ డాష్బోర్డును రూపొందించాలని సూచించారు. ఘన వ్యర్థాల నిర్వహణలో భాగంగా తిరుపతి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న గ్రీన్ షాప్ విధానాన్ని రాష్ట వ్యాప్తంగా విస్తరించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని 36 నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై జరిగిన సమీక్షా వివరాలను మంత్రి నిన్న పాత్రికేయులకు వెల్లడించారు. 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. వెలిగొండ, హంద్రీనీవ, వంశధార తదితర ప్రాజెక్టులకు కూడా గడువులు ఖరారు చేశామని మంత్రి పేర్కొంటూ,
2: రేపు భవిష్యత్తులో ఒక 36 ప్రాజెక్టులు, అంటే మన కలెక్టర్స్ మీటింగ్ లో ఒక 25 ప్రాజెక్టుల వరకు ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది. ఆ 25 ప్రాజెక్టులకి ఇంకొక అదనంగా 11 ప్రాజెక్టులు కూడా రివ్యూస్ లో ఐడెంటిఫై చేసి 36 ప్రాజెక్టులను కూడా మరి చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ గా

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ఉమ్మడి సంప్రదాయాలు, నదులు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట రాష్ట్రాలను అనుసంధానించాయని ఆంధ్రప్రదేశ్

0: పూర్తి చేయడానికి, అంటే ప్రాజెక్టుని ఐడెంటిఫై చేయడం, ఐడెంటిఫై చేసినటువంటి ప్రాజెక్టుని ఫౌండేషన్ ఎప్పుడు వేయాలి, ఏ నెలలో, ఏ నెల ఏ సంవత్సరంలో కంప్లీట్ చేయాలనేటువంటి విషయాన్ని కూడా లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు అధికారులు అంకిత భావంతో సేవలు అందించాలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. హైదరాబాద్లో శిక్షణ పొందుతున్న 44 మంది గ్రూప్ 1 ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్లు లోక్భవన్లో నిన్న గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రతి నిర్ణయంలో ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ఉండాలని సూచించారు. పదవి అనేది కేవలం అధికారం మాత్రమే కాకుండా ఒక బాధ్యత అని గుర్తుంచుకోవాలని తెలిపారు. రాష్ట అభివృద్ది, సమాజ పురోగతికి కట్టుబడి పనిచేయాలని అధికారులకు గవర్నర్ సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో 2,75 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన 2వ టౌన్ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి అనగాని సత్యప్రసాద్తో కలిసి నిన్న ప్రారంభించారు. శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించే భక్తులకు పటిష్టమైన పోలీసు భద్రత కల్పిస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
2: ఇక్కడికి వచ్చే భక్తులు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇవ్వడంతో పాటు వాళ్ళ భద్రతను కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ లోకల్లో ఉన్న సీసీటీవీ కెమెరాస్ పర్యవేక్షణ కానీ టెంపుల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణ కూడా ఈరోజు పోలీస్ సిబ్బంది అంతా కూడా దగ్గరుండి చూసుకుని శివరాత్రి లాంటి పర్వదినాల టైంలో కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటున్నారు.
1: దేశంలో ప్రధాన అంతర్గత భద్రతా సమస్యలైన నక్సలిజం, తీవ్రవాద రహిత సమాజాన్ని నిర్మించడమే కేంద్ర ప్రభుత్వ సంకల్పమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ ప్రాంతం జగదల్పూర్లో నిర్వహించిన కార్యక్రమంలో వామపక్ష తీవ్రవాదంపై చేసిన పోరాటంలో విశేష సేవలు అందించిన తెలంగాణ డీజీపీ సిబి ఆనంద్, మాజీ డీజీపీ రాష్ట భద్రతా సలహాదారు బి శివధర్ రెడ్డి, డీజీపీ ఆపరేషన్స్ అనిల్ కుమార్, మల్కాజ్గిరి కమిషనర్ సుమతితో పాటు పలువురు అధికారులను అమిత్ షా నిన్న సన్మానించారు. అనంతరం అమిత్ షా ప్రసంగిస్తూ, నక్సలిజాన్ని అణిచివేయటంలో తెలంగాణ పోలీసులు కీలక పాత్ర పోషించారని హోంమంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు. భవిష్యత్ న్యూక్లియర్ ఆర్థిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ భాగస్వామిగా నిలబెట్టడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఢిల్లీలో న్యూక్లియర్ ఎనర్జీ ఇన్స్టిట్యూట్, యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు, తదుపరి తరం న్యూక్లియర్ సాంకేతికతలకు భారత్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇంజనీరింగ్ ప్రతిభ, తయారీ సామర్థ్యం, పోర్టులు, లాజిస్టిక్స్ సదుపాయాలతో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాయలసీమ కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 నుంచి 47 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 84 మండలాల్లో తీవ్ర వడగాలులు, 245 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు తెలంగాణలోనూ రానున్న 3 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని, వడగాలులు కూడా వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి సంప్రదాయాలు, నదులు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలను అనుసంధానించాయని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నిర్వహించే మత్స్యకారుల సేవలో ఈరోజు పాల్గొంటారు. అధికారులు అంకిత భావంతో ప్రజలకు సేవలు అందించాలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. రాష్ట్రంలోని 36 నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు. ఈ ప్రసారంలో 7 గంటలకు లలిత గీతం, 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, కార్యక్రమ నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20

హేమావతి ప్రభాత్ సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక అనంతరం ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన గుండె జబ్బుల గురించి డాక్టర్ ఏ గోపాలకృష్ణ గారి సూచనలు వింటారు. అనంతరం రసనికుంజం ప్రత్యేక కార్యక్రమం సహకారం శ్రీమతి పి అనురాధ, కార్యక్రమ నిర్వహణ డాక్టర్ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి. 8:30 నంద్యాల జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ బి శేఖర్. 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 9:00 ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి కేంద్రం తొలి సంచాలకులు డాక్టర్ రేవూరి అనంత పద్మరావు గారు శ్రీ పివి నరసింహారావు గారి గురించిన వివరాలు అందిస్తారు. అనంతరం లలిత గీతాలు వింటారు. 9:30 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 10:00 పుట్టపర్తులు ఆధునిక రక్షణ ప్రాజెక్టుల అంశంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. 12:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. 12:10 విజయవాడ ఎఫ్ఎం రెయిన్బో కార్యక్రమాలు వింటారు. 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 విజయవాడ ఎఫ్ఎం రెయిన్బో కార్యక్రమాలు వింటారు. 2:00 ఆంగ్లంలో వార్తలు, 2:15 హిందీలో వార్తలు. 2:30 సాయంత్రం 5:00 విజయవాడ ఎఫ్ఎం రెయిన్బో కార్యక్రమాలు వింటారు. 5:00 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 5:30 మీ హాస్యం మా గీతం ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం. 6:00 లలిత గీతం. 6:20 ప్రసార వివరాలు. 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 7:00 లలిత గీతం. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. కార్యక్రమ ప్రయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు. ఈనాటి కార్యక్రమంలో పట్టుగూళ్ళ మార్కెట్లో రైతులకు అందుతున్న సదుపాయాలు, పట్టుపురుగుల పెంపకంలో మెలుకువలు, ఈ అంశం గురించి శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టుగూళ్ళ మార్కెట్ టెక్నికల్ అసిస్టెంట్ శ్రీ ఎం గోవిందరాజులు గారి ప్రసంగం వింటారు. అనంతరం జానపద గీతం, ఆ తర్వాత రైతులకు సూచనలు, ఇంకా వాతావరణ వివరాలు వింటారు. కార్యక్రమ నిర్వహణ కె శృతి ప్రియాంక. 7:45 వికసిత భారత కార్యక్రమం ప్రసారమవుతుంది కర్నూలు కేంద్ర సమర్పణ. 8:00 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు. భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపర. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. 8:45 ఓ చీమ కథ నాటిక ప్రసారమవుతుంది, రచన శ్రీ ఆర్ భరద్వాజ, నిర్వహణ శ్రీమతి ఎల్లంరాజు సరోజ నిర్మల. 9:16 స్పాట్లైట్. 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 10:00 హరికథ ప్రసారమవుతుంది. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. స్టూడియోల సమయం 7:00 వస్తుంది. ఇప్పుడు వినండి హరికిగాక ఇంకెవరికి లలిత గీతం.

హరికి గాక ఇంకేరికి లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05. ఇక తెలుగులో జాతీయ స్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. వాణిజ్యం ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత భారత్ నార్వే దేశాల మధ్య

0: ద్వైపాక్షిక వాణిజ్యం పెట్టుబడుల్లో సాధించిన వృద్ధిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. భారత్ ప్రస్తుతం సెమీకండక్టర్ రంగంలో వేగంగా దూసుకుపోతోందని, ఇది కేవలం సాంకేతిక పురోగతి మాత్రమే కాకుండా ఒక నవభారత్ విజయగాథ అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా ధనివారి వద్ద ముంబై అహ్మదాబాద్ జాతీయ రహదారిపై నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది మరణించగా 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి చెన్నైలో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ప్లే ఆఫ్ కు చేరుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓస్లోలో జరిగిన ఇండియా నార్వే బిజినెస్ రీసెర్చ్ సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సులో నార్వే క్రౌన్ ప్రిన్స్ హకాన్, ఆ దేశ ప్రధానమంత్రి జోనాస్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, వాణిజ్యం ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమలులోకి వచ్చిన తర్వాత ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం పెట్టుబడుల్లో సాధించిన వృద్ధిని అభినందించారు. టెఫా ఒప్పందం కింద నిర్దేశించుకున్న 100 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడి లక్ష్యాన్ని చేరుకోవడానికి, దాని ద్వారా భారత్లో 10 లక్షల ఉద్యోగాల సృష్టికి ఇరుపక్షాల భాగస్వాములు కృషి చేయాలన్నారు.
1: యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ కి సాథ్ ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ లాగూ కియా. యే యూనిక్ ఆర్ స్పెషల్ అగ్రిమెంట్ హమారే బీచ్ టాలెంట్ టెక్నాలజీ ఆర్ మ్యూచువల్ ట్రస్ట్ కా అగ్రిమెంట్ హై. ఇసి అగ్రిమెంట్ కి మాధ్యమ్ సే ఎఫ్టా కంట్రీ సే భారత్ మే అగలే 15 వర్షో మే 100 బిలియన్ డాలర్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ 1 మిలియన్ జాబ్స్ క్రియేట్ కర్నే కా లక్ష్య హై.
0: భారతదేశ బలమైన ఆర్థిక వృద్ధి పదం, జనాభా ప్రయోజనాలు, ప్రతిభావంతులైన ఆశయాలు కల యువత, పటిష్టమైన వ్యాపార పద్ధతులు, పెట్టుబడిదారులకు అనుకూలమైన నియంత్రణ విధానాలు, పోటీ స్ఫూర్తిని ఆయన సందర్భంగా ప్రస్తావించారు. బ్లూ ఎకానమీ, షిప్ బిల్డింగ్, గ్రీన్ ట్రాన్సిషన్, పునరుత్పాదక ఇంధనం, హెల్త్ టెక్, క్రిటికల్ మినరల్స్, స్టార్టప్ల వంటి కీలక రంగాల్లో భారతదేశంలో మరిన్ని నార్వే పెట్టుబడులను మోదీ ప్రోత్సహించారు. ఆపరేషన్ సింధూర్ అనేది భారతదేశం ఒక బలమైన ఆత్మవిశ్వాసం, సామర్థ్యం గల దేశంగా రూపాంతరం చెందడానికి నిదర్శనమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హనోయ్లో నిన్న ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తూ మంత్రి, అణ్వాయుధాలను మొదట ప్రయోగించకూడదనే విధానానికి భారతదేశం కట్టుబడి ఉన్నప్పటికీ శత్రువుల అణు బెదిరింపులకు లొంగబోదని, ఎలాంటి దుశ్చర్యలకైనా గట్టిగా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. దేశం ప్రస్తుతం సెమీకండక్టర్ రంగంలో వేగంగా దూసుకుపోతోందని, ఇది కేవలం సాంకేతిక పురోగతి మాత్రమే కాకుండా ఒక నవభారత్ విజయగాథ అని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ప్రపంచ శాంతి, ఉమ్మడి వృద్ధి, శ్రేయస్సు కోసం భారతదేశంతో భాగస్వామ్యం వహించాలని ఆయన అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. అలాగే మాతృభూమి నిర్మాణంలో తమ వంతు సహకారాన్ని అందించాలని అక్కడి ప్రవాస భారతీయులను కోరారు. జెనీవాలో జరుగుతున్న 79వ ప్రపంచ ఆరోగ్య సదస్సు సందర్భంగా థాయిలాండ్, ఇరాన్, నెదర్లాండ్స్, స్వీడన్, మారిషస్ దేశాల మంత్రులు, ప్రతినిధులతో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఉన్నతస్థాయి ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఈ చర్చల్లో డిజిటల్ హెల్త్, ఫార్మాసూటికల్స్, పటిష్టమైన ప్రజా ఆరోగ్య వ్యవస్థలు, సార్వత్రిక ఆరోగ్య రక్షణను పెంపొందించడంపై ప్రధానంగా దృష్టి సారించినట్టు నడ్డా సామాజిక మాధ్యమ వేదిక ద్వారా తెలియజేశారు. ప్రపంచ ఆరోగ్య సహకారానికి భారతదేశం కట్టుబడి ఉందని పునరుద్ఘాటిస్తూ మంత్రి, అందరికీ అందుబాటులో ఉండే సమానమైన ఆరోగ్య సంరక్షణ అందించాలనే ఉమ్మడి లక్ష్యాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ ద్వైపాక్షిక చర్చలు, ఆవిష్కరణలు, ఆరోగ్య రక్షణ సామర్థ్యాల పెంపు, ప్రజారోగ్య సన్నద్ధతలో భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేశాయి. స్విట్జర్లాండ్లో ఈ నెల 23వ తేదీ వరకు జరిగే ఈ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీలో పాల్గొనేందుకు నడ్డా అక్కడ పర్యటిస్తున్నారు. ఈరోజు జరగనున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1 పరీక్షలకు సెట్ ఏ ప్రశ్న పత్రాన్ని ఎంపిక చేసినట్టు ఇంటర్మీడియట్ బోర్డు తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు.

0: మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా ధనివారి వద్ద ముంబై అహ్మదాబాద్ జాతీయ రహదారిపై నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది మరణించగా 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. పెళ్లి బృందంతో వెళుతున్న ఒక ట్రక్కు కంటైనర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఆ ట్రక్కులో 100 మందికి పైగా ప్రయాణిస్తుండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. గాయపడిన వారికి కాసా సబ్ డిస్ట్రిక్ట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడం, మితిమీరిన వేగం, ఇరుకైన రోడ్డు, డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలకు మహారాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని సామాజిక మాధ్యమం ద్వారా ప్రార్థించారు. పశ్చిమాసియా సంక్షోభం ఉన్నప్పటికీ భారత్లో ఇంధనం, ఎరువుల నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదని, పుకార్ల వల్ల కొన్ని చోట్ల ఆందోళనకర కొనుగోళ్లు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. గత 4 రోజుల్లో 1.72 కోట్ల సిలిండర్లు పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు.
1: 1.72 crore ఎల్పీజీ సిలిండర్స్ హ్యావ్ బీన్ డెలివర్డ్ అగేన్స్ట్ ద బుకింగ్ ఆఫ్ 1.69 crore రిక్వెస్ట్. రిగార్డింగ్ అమెరికన్ వేవర్ ఆన్ రష్యా, ఐ విల్ లైక్ టు ఎంఫసైజ్ దట్ వీ హ్యావ్ బీన్ పర్చేసింగ్ ఫ్రమ్ రష్యా ఎర్లియర్ అండ్ వీ ఐ మీన్ బిఫోర్ వేవర్ ఆల్సో, డ్యూరింగ్ వేవర్ ఆల్సో అండ్ నౌ ఆల్సో. సో ఇట్ ఈస్ బేసికలీ ద కమర్షియల్ సెన్స్ విచ్ షుడ్ బి దేర్ ఫర్ అస్ టు పర్చేజ్. ఐ మీన్ దెర్ ఈస్ నో షార్టేజ్ ఆఫ్ క్రూడ్, ఎనఫ్ క్రూడ్ హ్యాస్ బీన్ టైడ్ అప్. దిస్ whatever waiver or no waiver, it will not affect our supplies and all efforts have been taken to that effect.
0: IPL క్రికెట్ లో భాగంగా నిన్న రాత్రి చెన్నైలో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ప్లే ఆఫ్ కు చేరుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఈ మ్యాచ్లో అద్భుతంగా రాణించిన ఇషాన్ కిషన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 16 పాయింట్లతో ప్లేఆఫ్స్లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంది. అదేవిధంగా గుజరాత్ టైటన్స్ కూడా 16 పాయింట్లతో నాకౌట్ రేస్లోకి ప్రవేశించగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటికే 18 పాయింట్లతో ప్లేఆఫ్స్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఇదిలా ఉండగా ఈరోజు జైపూర్లో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు లక్నో సూపర్ జైంట్స్తో తలపడుతుంది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉండడంతో భారత వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వడగాల్పులు ఉక్కపోతా ఉండవచ్చని, ఢిల్లీలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. మరోవైపు కేరళ, అండమాన్, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ నెల 26న నైరుతి ఋతుపవనాలు కేరళను తాకనున్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వాణిజ్యం, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత భారత్, నార్వే దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల్లో సాధించిన వృద్ధిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. భారత్ ప్రస్తుతం సెమీకండక్టర్ రంగంలో వేగంగా దూసుకుపోతోందని, ఇది కేవలం సాంకేతిక పురోగతి మాత్రమే కాకుండా ఒక నవభారత్ విజయగాథ అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 15వ శ్లోకం. శరీర వాంగ్మనోభిర్యత్

నరహ మానవుడు శరీర వాంగ్ తన శరీరంతోనూ మనోభిహి వాక్కుతోనూ మనస్సుతోనూ న్యాయం వా ధర్మసమ్మతమైనది గాని విపరీతం వా ధర్మ వ్యతిరేకమైనది గాని అయినటువంటి యత్ కర్మ ఏ పనిని ప్రారభతే నిర్వర్తిస్తున్నాడో తస్య ఆ పనికి ఏతే ఇప్పుడు చెప్పిన ఈ పంచ ఐదు హేతవః కారణాలు అవుతున్నాయి. శరీర వాంగ్మనోభిర్యత్

0: అర్జున, మానవుడు తన శరీరంతో గాని వాక్కుతో గాని మనస్సుతో గాని ఏ పని చేసినా సరే అది న్యాయమైనా అన్యాయమైనా ప్రకృతి సిద్ధ సహజక్రియ అయినా సరే దానికి వెనుకటి శ్లోకంలో చెప్పుకున్న 5 అంశాలే కారణాలు. ఆ 5 అధిష్టానం, కర్త, కరణం, పృథక్ చేష్టా, దైవం, ఈ 5 అంశాలే కారణాలవుతున్నాయి. కర్మలను ఎన్ని రకాలుగా విభజన చేసినా సరే వాటన్నిటికీ కారణాలు పైన చెప్పుకున్న 5 అని తేలుతోంది. ఈ 5ంటిలోనూ జీవాత్మ అనేవాడు లేడు అని మనం జాగ్రత్తగా గుర్తించాలి.
1: శరీర వాంగ్మనోభిర్యత్

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382

రసాయనం. రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమానికి మా శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన గుండె జబ్బుల గురించి డాక్టర్ ఏ గోపాలకృష్ణ గారి సూచనలు, ఇంకా పాట, చివరిగా రసని కొంచెం ప్రత్యేక కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి సమాచార వేదిక. చేనీ తోటల్లో నీటి ఎద్దడి నివారణకు 2 నెలల కిందటే కార్యాచరణ రూపొందించి అనంతపురం జిల్లా అధికారులు అప్రమత్తం చేశామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 37,000 బత్తాయి తోటలు ఉండగా 2,260 హెక్టార్లలో సాగునీటి సమస్య గుర్తించామని, వాటికి లైవ్ మల్చింగ్, వీట్ మ్యాట్ వినియోగం, ఫామ్ గ్రౌండ్స్, అవసరమైన చోట్ల ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేపట్టాలని ఆదేశించామని ఆయన తెలిపారు. ప్రత్యేకంగా 3 గ్రామాల్లో 875 హెక్టార్లలో తీవ్ర నీటి కొరత ఉందని ఆయన తెలిపారు. నీటి సరఫరాకు సంబంధించి రవాణా ఖర్చు అందించే అంశాన్ని సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని ఆయన వివరించారు. న్యాయ విద్య కోర్సుల ప్రవేశ పరీక్ష ఫలితాలకు సంబంధించి లాసెట్ 2026 ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. 2 ఏళ్ల ఎంఎల్, 3 ఏళ్ల ఎల్ఎల్బి, 5 ఏళ్ల ఎల్ఎల్బి కోర్సుల్లో ప్రవేశాలకు కల్పించనున్నారు. అనంతపురం జిల్లాలో 3 కోర్సులకు సగటున 82% మంది అర్హత సాధించారు. ఎంఎల్ ప్రవేశానికి 113 మంది పరీక్ష రాయగా 103 మంది ఉత్తీర్ణులయ్యారు. 3 ఏళ్ల ఎల్ఎల్బికి 860 మంది పరీక్ష రాయగా 513 మంది అర్హత సాధించారు. 5 ఏళ్ల కోర్సుకు 159 మంది పరీక్షలు రాయగా 130 మంది ఉత్తీర్ణులయ్యారు. అర్జీల పరిష్కారంలో నాణ్యత ఉంటేనే ప్రజల సానుకూలత లభిస్తుందని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక రెవెన్యూ క్లినిక్లను ఈ కార్యక్రమాల ద్వారా అర్జీలు తీసుకున్నారు. జిల్లా కలెక్టర్తో పాటు జేసీ విష్ణుచరణ్, డిఆర్ఓ మలోల, ప్రత్యేక ఉప కలెక్టర్లు రామ్మోహన్, రమేష్ రెడ్డి, మల్లికార్జున రెడ్డి మొదలైన వారు వినతులు స్వీకరించారు. మొత్తం 534 అర్జీలు దాఖలయ్యాయి. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డిటిడబ్ల్యూఓ, ఆర్టీసీ, గ్రామీణ నీటి సరఫరా, ఆర్ఎండ్బి, అగ్నిమాపక, శానిటేషన్, డిఎండబ్ల్యూ వంటి శాఖల పనితీరు సరిగా లేదని ఆయన అధికారులను హెచ్చరించారు. ప్రజల నుంచి అభిప్రాయాలు వస్తే వాటిని వెంటనే తీర్చాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇంటర్మీడియట్ తర్వాత విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసేందుకు పేద విద్యార్థులకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. వారి కోసం ప్రత్యేకంగా పిఎం విద్యాలక్ష్మి పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. ఇంజనీరింగ్ వృత్తి విద్యా కోర్సులు, ఆర్కిటెక్చర్, చార్టర్డ్ అకౌంట్, మేనేజ్మెంట్, ఐఐటి మొదలైన కోర్సులు డిగ్రీ చదివే విద్యార్థులకు రుణం పొందేందుకు పిఎం విద్యాలక్ష్మి పథకం ఎంతగానో ఉపయోగపడనుంది. ఇందులో విద్యార్థులకు 3 విభాగాల్లో రుణాలు

0: అందించనున్నారు. 4 లక్షల లోపు ఒక విభాగంగాను, 7.5 లక్షల లోపు ఒక విభాగంగాను, 7.5 లక్షలకు మించి ఒక విభాగంగాను రుణాలు మంజూరు చేస్తారు. పూచికత్తు లేకుండా విద్యా రుణం పొందేందుకు మార్గదర్శకాలను రూపొందించింది. విద్యార్థులకు అవసరమైన ట్యూషన్ ఫీజు మాత్రమే కాకుండా విద్యార్థులకు అవసరమైన వసతి, రవాణా, ఇతరత్ర విద్యా సంబంధిత ఖర్చులన్నీ పరిగణలోకి తీసుకుంటారు. దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోనే బ్యాంకు సిబ్బంది రుణ మంజూరుపై స్పష్టత ఇస్తారు. విద్యార్థులు పిఎం విద్యాలక్ష్మి వెబ్సైట్లోకి వెళ్ళి పేరు, చరవాణి నెంబరు, ఈమెయిల్ ఐడి మొదలైన వివరాలు నమోదు చేయాలి. చదివిన కోర్సుకు సంబంధించిన పత్రాలు, చదవాల్సిన కోర్సుకు సంబంధించిన పత్రాలు జత చేసి అప్లై చేసుకున్నట్లయితే ఈ పథకానికి అర్హులవుతారు. ఈ నెల 21వ తేదీ నుంచి నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రకటబందిగా నిర్వహించాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి రంజిత్ భాష పేర్కొన్నారు. సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై ప్రధాన పర్యవేక్షకులు, శాఖాధికారులు, కస్టోడియన్లకు ఓరియంటేషన్ కార్యక్రమం సోమవారం స్థానిక ఓరియంటల్ జూనియర్ కళాశాలలో జరిగింది. వర్చువల్ విధానంలో ఆయన మాట్లాడుతూ, ప్రథమ సంవత్సరం విద్యార్థులకు 9:00 నుంచి 12:30 వరకు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు 2:30 నుండి సాయంత్రం 5:30 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన అన్నారు. సీసీ కెమెరాలు తప్పకుండా ఉండేలా ఏర్పాటు చేయాలని ఆయన తెలిపారు. జిల్లాలో వేసవిలు నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పశువులకు పచ్చిమేత, తాగునీరు కొరత తీర్చేందుకు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశు సంరక్షణ, పాల ఉత్పత్తి పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించామని పశుసంవర్ధక సంయుక్త సంచాలకులు డాక్టర్ ప్రేమ్చంద్ తెలిపారు. జిల్లాలో వివిధ కార్యక్రమాల కింద 2825 ఎకరాల్లో పశుగ్రాసం పెంపునకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. 1000 ఎకరాల్లో రైతులకు వారి భూముల్లో బహువార్షిక పశుగ్రాసాల సాగుకు ఉపాధి హామీ పథకంలో భాగంగా 75% రాయితీతో విత్తనాలు అందించనున్నట్లు వెల్లడించారు. మహిళా సంఘాల భాగస్వామ్యంతో 310 ఎకరాల్లో కమ్యూనిటీ ఫౌడర్ డెవలప్మెంట్ కార్యక్రమం కింద 157 ఎకరాల్లో నర్సరీలు ఏర్పాటు చేసి పశుగ్రాసాన్ని పెంచి రైతులకు ఉచితంగా అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. మీరు ఇంతవరకు పత్రికల ఆధారంగా సేకరించిన సమాచారం సమాచార వేదిక విన్నారు.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడుగుల కామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: ఇప్పుడు వినండి ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన గుండె జబ్బుల గురించి డాక్టర్ ఏ గోపాలకృష్ణ గారి సూచనలు.
5: మనం అందరం వింటూనే ఉంటాం గుండె జబ్బులు అనేది సర్వసామాన్యమైనటువంటిది అయిపోయిందని. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అసలు నిజంగా గుండె జబ్బు ఉన్నా లేకపోయినా కూడా చాలామందికి అనుమానం వస్తుంది మనకు గుండె జబ్బు ఉందేమో అని. ఒక సిమ్టమ్ ఏంటంటే డాక్టర్ గారు మాకు గుండె దడగా ఉంటుందండి, ఎప్పుడన్నా కానీ అనిపిస్తూ ఉంటుంది, పుడుకున్నప్పుడు వినిపిస్తూ ఉంటుంది, లేదా గవగా నడిస్తే వినిపిస్తూ ఉంటుంది, మాకు గుండె జబ్బు ఉందా, మరి ఊళ్ళో అందరికీ గుండె జబ్బులు చాలా ఎక్కువగా ఉన్నాయని మాట్లాడుకుంటున్నారు అనేటువంటి విషయం మాకు స్పెషలిస్ట్కి సామాన్యమైనటువంటి వచ్చే క్వశ్చన్ అనమాట. ఈ గుండె దడ అనేది ఏంటంటే మనకి మామూలుగా గుండె ఎప్పుడు పనిచేస్తానే ఉంటుంది 24 గంటలు కూడా, కానీ మన గుండె పనిచేస్తున్న విషయం మనకు తెలియదు. అలా కాకుండా కొన్ని పరిస్థితుల్లో గుండె కొట్టుకుంటుంటే మనం ఫీల్ అవుతూ ఉంటాం, చెస్ట్లో గుండె కొట్టుకుంటుంది అనే విషయం మనకు తెలుస్తుంది అన్నమాట. అలా తెలియటువంటిది కొన్ని కొన్ని సమయాల్లో అబ్నార్మల్, అది కొన్ని సమయాల్లో అది నార్మలే. ఫర్ ఎగ్జాంపుల్ మనందరం ఫాస్ట్గా నడుస్తాం, లేదా పరిగెత్తుతూ ఉంటాం, లేదా సైకిల్ దొక్కుతూ ఉంటాం, లేదా మనం ఏదైనా మనకి

0: ఎవరినో చనిపోయారనో లేదా పక్కన వాళ్ళకి ఆరోగ్యం బాగలేదనో మనకి ఇష్టం లేటువంటిది లేదా భయం కల్పించే కొన్ని సంఘటనలు చూసినా కూడా మన గుండె కొట్టుకుంటూ ఉంటాం, చాలా ఫాస్ట్గా కొట్టుకున్నప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది. ఇదైతే సామాన్యమే, ఇవి అటువంటి సిచ్యువేషన్లోనే వస్తాయి, మరి తర్వాత రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతాయి. కానీ కొంతమందికి ఏమవుతుందంటే మామూలుగా పనిచేస్తున్నా కూడా రెస్ట్లో ఉన్నప్పుడు కూడా గుండె కొట్టుకుంటాం అనేది తెలుస్తూ ఉంటుంది. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. ఒకటి, ఒంట్లో రక్తం సరిగ్గా లేకపోతే అంటే ఎనీమియా, రక్తహీనత అని అంటాం. ఇటువంటి సమయాల్లో కానీ లేదా మనకి బాడీలో మిగతా ఎక్కడన్నా ప్రాబ్లం ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ప్రాబ్లం అనేది చాలా కామన్ అయిపోయింది. థైరాయిడ్ అనేది ఒక గ్రంథి, దాని నుంచి కొన్ని హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అవి బాగా ప్రొడ్యూస్ అయితేనే బాడీలో ఆర్గాన్స్ అన్నీ కూడా బాగా పనిచేస్తూ ఉంటాయి. అలా కాకుండా కనుక ఎక్కువగా ప్రొడ్యూస్ అయితే హార్ట్ రేట్ మామూలుగా మనకి 70-80 ఉండాల్సింది, 110, 100, 120 ఎలా ఉంటుందన్నమాట. అలా రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు గుండె బాగా ఫోర్సిబుల్గా కొట్టుకుంటున్నప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి హై బ్లడ్ ప్రెషర్ ఉన్నా కూడా మనకు తెలుస్తూ ఉండొచ్చు అనమాట. ఇవన్నీ ఏంటంటే గుండెలో జబ్బు లేకుండా కూడా మనకు గుండెదడి అనేది తెలియచ్చు. అట్లా కాకుండా గుండెలో కూడా కొన్ని జబ్బులు ఉన్నాయి. ఇప్పుడు గుండెకి కవాటాలకు సంబంధించినవి జబ్బులు ఉన్నప్పుడు ఏమవుతుందంటే నార్మల్గా 70-80 సార్లు కొట్టుకోవాల్సిన గుండె ఒక్కొక్కసారి 100-120 సార్లు కొట్టుకుంటే కానీ దేహానికి కావాల్సినటువంటి రక్తాన్ని సరఫరా చేయలేవు. మరి అంత ఎక్కువగా కొట్టుకుంటున్నప్పుడు, మనకి ఫోర్సిబుల్గా కొట్టుకుంటున్నప్పుడు గుండె దడ అని మనకు తెలుస్తూ ఉంటుంది. రెండోది ఏంటంటే వాల్వ్ కండిషన్ అంత బాగా ముదరకపోయినా కూడా గుండె మామూలుగా 70-80 సార్లు కొట్టుకోవాల్సినది ఏమవుతుందంటే రిధమ్ మారిపోతుంది. గుండెలో 4 గదులు ఉన్నాయి, పైన 2 గదులు ఉంటాయి, కింద 2 గదులు ఉంటాయి. గుండె కొట్టుకునేటప్పుడు ఎప్పుడు కూడా అంటే కొంత కరెంట్ ఫ్లో అవుతూ ఉంటుంటేనే గుండె కొట్టుకుంటూ ఉంటుంది. పైన గదులు ముందుగా కొట్టుకుని తర్వాత కింద గదులు నిండిన తర్వాత కింద గదులు కొట్టి బ్లడ్ బయటికి పంప్ చేస్తాయి. ఇలా సీక్వెన్స్లో పంప్ చేయాలి. కొన్ని కండిషన్స్లో ఎస్పెషల్ వాల్వ్ ప్రాబ్లమ్స్లో పైన దానికి కింద దానికి కనెక్షన్స్ చెడిపోతాయి. దీని ఏట్రల్ ఫిబ్రిలేషన్ అని ఇర్రెగ్యులర్ రిధమ్ అని ఒకటి ఉంటుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే గుండె 1 నిమిషంలో 70 సార్లు కొట్టుకుంటుంది, 1 నిమిషంలో 120 సార్లు, ఇంకొక 1 నిమిషంలో 200 సార్లు కొట్టుకోవచ్చు. ఇలా ఇర్రెగ్యులర్గా కొట్టుకుంటూ ఉంటుంది. ఇలా ఇర్రెగ్యులర్గా కొట్టుకున్నప్పుడల్లా గుండె దడని మనకు తెలుస్తూ ఉంటుంది. దీన్ని చాలాసార్లు మనం మందులతో కంట్రోల్ చేయొచ్చు. గుండె దడ అనే దానికి ఇలాంటి కారణాలు ఉన్నాయి. ఇంకొక కారణం ఏంటంటే గుండె రిలేటివ్గా నార్మల్గా ఉండొచ్చు. నేను ఇందాక చెప్పాను కదా, గుండెలో ఎలక్ట్రిసిటీ అనేది పై ఛాంబర్ నుంచి మెల్లగా కింద ఛాంబర్కి ఓ పర్టికులర్ రూట్లో వస్తుంది. ఇప్పుడు మనం స్విచ్ చేస్తే వైర్లో గుండా వెళ్ళి ట్యూబ్ లైట్కో ఫ్యాన్కో ఎలా అదే రూట్లో వెళ్తుందో గుండెలో కూడా ఎలక్ట్రిసిటీ అనేది ఒక రూట్లో వెళ్ళాలి. ఈ రూట్లో కనుక ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి హార్ట్ రేట్ 30 పడిపోవచ్చు. 30 పడిపోతే హార్ట్ చాలా ఫోర్సిబుల్గా ఎక్కువ బ్లడ్ పంప్ చేయాల్సి వస్తుంది మనకి బ్రతికించి ఉంచడం కోసం. అప్పుడు గుండె దడని తెలవచ్చు. అలా కాకుండా పైనటువంటిది ఇందాక ఇర్రెగ్యులర్ కొట్టుకుంటు గురించి చెప్పాను. అట్లా కాకుండా రెగ్యులర్గానే టాకీకార్డియాస్ అంటాం అనమాట, పారాక్సిజమల్ టాకీకార్డియాస్, SVTs ఇలాంటి టెక్నికల్ టర్మ్స్ వాడతాం. ఇటువంటి సిచ్యువేషన్లు ఏమవుతుందంటే అంత నార్మల్గా 70-80 సార్లు కొట్టుకుంటూ ఉంటుంది. సడన్గా అది 200-220 సార్లు అట్లా కొట్టుకుంటూ మొదలు పెడుతుంది, 5 నిమిషాలు 10 నిమిషాలు, తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఎస్పెషలీ యంగ్ పీపుల్, లేడీస్లో ఒక్కొక్కసారి తెలుస్తూ ఉంటుంది. దీనికి ట్రీట్మెంట్ చాలా సింపుల్, ఎక్కువ మందులు వాడక్కర్లా. ఎక్కడైతే ఇలాంటి అబ్నార్మల్ కరెంట్ కనుక ప్రొడ్యూస్ అవుతుందో దాని కార్డియాలజిస్ట్ ఒక లోపలికి ఒక ట్యూబ్ పాస్ చేసి దాన్ని బర్న్ చేస్తారు. దాంతో లైఫ్ లాంగ్ మెడిసిన్స్ అవసరం లేదు, చాలా సేఫ్ ప్రొసీజర్ అనమాట ఇది. ఇలా గుండె దడ అనేటువంటి దానికి గుండె జబ్బు అవసరం లేదు. మిగతా చోట్ల ఉన్న గుండె దడ రావచ్చు, గుండె జబ్బులతో కూడా రావచ్చు. ఇలాంటి వాటికి మనం డయాగ్నోస్ చేసి కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇస్తే దీన్ని దాదాపు 95-96% మందికి మనం మరలా నార్మల్గా జీవించడానికి, గుండె దడ ప్రాబ్లం లేకుండా ఉండటానికి చేయొచ్చు మనం.
1: మీరు ఇంతవరకు ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన గుండె జబ్బుల గురించి డాక్టర్ ఏ గోపాలకృష్ణ గారి సూచనలు విన్నారు.
2: ముఖాన మొటిమల సై బాల్, గజ్జా బొబ్బలా సై బాల్, నడుగుల తామరా సై బాల్, బురద పుల్లా సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ఇప్పుడు వినండి ఒక పాట.

0: చిత్ర పాడిన పాట అది. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ చిత్రం కోసం.
1: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: రసనికుంజం సినిమా పాటలతో కూర్చిన రూపకం. సమర్పణ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి.
1: వ్యాఖ్యానం శ్రీమతి పి అనురాధ. రచన శ్రీ ఏసి పుల్లారెడ్డి.
0: వినండి రసనికుంజం సినిమా పాటలతో కూర్చిన రూపకం.

ఈ చతుర్విధ రసాలు ఒక్కసారిగా పలికేది అటు నాగయ్య గాత్రంలోనూ, ఇటు శాంతకుమారి కంఠంలోనూ. అరుదైన నటనకే బిరుదై తెరమీదనే కాకుండా నిజ జీవితంలో కూడా శాంతరసాన్ని ఆవిష్కరించి అంతకంటే మధురమైన తన గాత్రంతో ప్రేక్షకులను ఆనంద డోలికల్లో తేలియాడించిన సంగీతజ్ఞురాలిగా, భర్తతో కలిసి ఉత్తమ చిత్రాలు నిర్మించిన నిర్మాతగా, కీర్తి ప్రతిష్టలు ఆర్జించిన విశిష్ట నట గాయకి పి. శాంతకుమారి గారు. ఈమె తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తొలితరం మేటినటి గాయని మరియు నిర్మాత. శ్రీమతి పి. శాంతకుమారిగా పిలువబడే వెల్లాల సుబ్బమ్మ కడప జిల్లా రామేశ్వరం ప్రొద్దుటూరులో శ్రీమతి పెద్ద నరసమ్మ శ్రీ శ్రీనివాసరావు దంపతులకు 1920 మే 17న జన్మించారు.

ఆమె అమ్మగారు మంచి సంగీత విద్వాంసురాలు. అందువల్ల ఆమెకు చిన్నప్పటి నుంచే సంగీతమంటే ఇష్టం ఏర్పడింది. ఆమెకు సంగీతం మీద ఆసక్తి పెరగడం గమనించి శాంతకుమారి గారి అమ్మమ్మగారు ఆమెను సంగీతం కోసం మద్రాసులో ప్రొఫెసర్ సాంబమూర్తి సంగీత విద్వాంసుల దగ్గర శిష్యురాలిగా చేర్పించారు. అక్కడ ఆమె గాత్రం, ఫిడేల్ వాయిద్యం రెండూ నేర్చుకున్నారు. ఆ సమయంలోనే చిదంబరంలో జరిగే సంగీత పాఠశాలల మధ్య పోటీలలో ఆమె పాల్గొన్నారు. పాటంతా అయ్యాక ఆమె గురువు సాంబమూర్తి గారు ఎంతో బాగా పాడగలిగావని ఆమెను అభినందించారు. గురువుగారి భార్య అయితే ఇక ఆమె ఆనందం మాటల్లో చెప్పడానికి లేదు. మాకు పిల్లలు లేరు, నువ్వే మా బిడ్డవని ఆనందంగా అక్కును చేర్చుకున్నారట. మూడేళ్లు సంగీతం నేర్చుకున్న తరువాత ఆమె కచేరీలు కూడా చేశారు. డీకే పట్టమాళ్ ఆమెకు సహోద్యాయి. ఆమె కచేరీలకు కూడా శాంతకుమారి గారు తరచూ ఫిడేల్ వాయించేవారట. తర్వాత శాంతకుమారి గారు మద్రాసులోని నుంగంబాక్కం ఏరియాలో విద్యోదయ స్కూల్లో సంగీత టీచర్గా చేరారు. దాంతో ఆమె కుటుంబమంతా మద్రాసుకు వచ్చేశారు. అప్పుడు ఆమె వయసు 16 ఏళ్ళు.

ఆమె ఉద్యోగం చేస్తున్న సమయంలో ఓసారి వైశ్యుల ఇంట్లో పెళ్లి కచేరీ చేసే అవకాశం వచ్చింది. ఆ కచేరీకి వచ్చిన వేల్స్ పిక్చర్స్ అధినేత పివి దాస్ గారు అక్కడ శాంతకుమారి గారు పాడిన పాట విని ఆనందపడి తాను 1936లో నిర్మిస్తున్న శశిరేఖ పరిణయం చిత్రంలో ఆమెకు శశిరేఖ పాత్ర ఇచ్చారు. ఆమె సినిమా రంగంలోకి రావడానికి ప్రయత్నాలు చేయకనే శాంతకుమారి గారిని తెలుగు సినీ పరిశ్రమ ఆహ్వానించింది. అలా ఆమె సినీ రంగ ప్రవేశం జరిగింది. ఈ చిత్రంలో ఆమె నటించడానికి ఇంట్లో పెద్దవారు ఒప్పుకోలేదు. తరువాత వారిని ఒప్పించడానికి పివి దాస్ గారు చాలా అవస్థపడ్డాడట. ఈ సినిమాలో మొదటి సన్నివేశం గురించి ఆమె చెప్పిన తీయటి జ్ఞాపకం. ఈ చిత్రంలో మొదటిసారిగా నేను ఓ పద్యం కూడా పాడాను. సెట్లోనే పైన కనిపించకుండా మైకులు వేలాడదీస్తారు. మేము నిల్చొని పాడుతూ నటించాలి. నాకు లక్ష్మణ కుమారుడితో పెళ్లి ఖాయమైన సందర్భంలో విషాదంగా ఓ పద్యం పాడాలి. ఈ చిత్రానికి గాలిపెంచల నరసింహారావు గారు సంగీతం అందించారు. పద్యం ఒక లైను పాడి ఎదురుగా ఉన్న గాలిపెంచల గారిని ఎలా ఉంది అడిగాను. వెంటనే ఆయన కట్ చెప్పి మధ్యలో అలా మాట్లాడకూడదు అని చెప్పారు. మళ్లీ కెమెరా ఆన్ చేశాక సగం పద్యం పాడి అనుమానంగా బాగానే వస్తుందా అని అడిగాను. మళ్లీ కట్ చివరకు దాసుగారు మేం కట్ చెప్పినప్పుడే ఆపాలి, అంతవరకు పాడుతూ ఉండు తల్లి, ఆఖర్న నీకు చాక్లెట్లు బిస్కెట్లు ఏవి కావాలిస్తే అవి కొనిస్తాను అని అన్నారు. చివరకు ఎలాగో నా చేత పాడించుకున్నారు. అప్పట్లో సంవత్సరానికి 1-2 సినిమాలే విడుదలయ్యేవి గనుక ప్రేక్షకులు విపరీతంగా ఆదరించారు ఈ చిత్రాన్ని. ఈ సినిమాకు నేను తీసుకున్న పారితోషికం 1116. ఈ సినిమా నిర్మాణ సమయంలోనే నా పేరు వెల్లాల సుబ్బమ్మను శాంతకుమారిగా దాసుగారు మార్చారు.

ఈ చిత్రం నిర్మాణ సమయంలో శాంతకుమారి గారికి సారంగధర సినిమాలో అవకాశం వచ్చింది. ఈ చిత్రంలో ఆమె చిత్రాంగి వేషం వేశారు. ఆ పాత్ర ఆమెకు బాగా పేరు తెచ్చిపెట్టింది. ఆ పాత్రను పోషించి విశేష ఖ్యాతినార్జించిన పద్మశ్రీ స్థానం నరసింహారావు అంతటివారే ఆమె అభినయానికి అబ్బురపడి ఆమెను ఘనంగా సన్మానించారట. అంతటి మహానటుడే నన్ను అభినందించడం నేను మర్చిపోలేనని, ఇది ఒక మధుర సంఘటన అని అన్నారు ఆమె. ఇదే చిత్రాన్ని 1957లో నిర్మిస్తే అందులో సారంగధరుడి తల్లి రత్నాంగిక శాంతకుమారి గారు ధరిస్తే భానుమతి చిత్రాంగి వేషం వేశారు. ఇది నా సినీ జీవితంలో కాకతాళీయంగా జరిగిన సంఘటన. అంటే ఒకే చిత్రంలో రెండుసార్లు నటించే అదృష్టం నాకు దొరికింది అంటారు ఆమె. ఈ సారంగధర చిత్రం నిర్మాణ సమయంలోనే చిత్రదర్శకుడు పి పుల్లయ్య గారిని ప్రేమించారు శాంతకుమారి. మా ప్రేమకు అనేక విఘాతాలు ఎదురయ్యాయి, కానీ సంప్రదాయం ప్రేమ సంఘర్షణలో నేనే నెగ్గాను. మా వివాహం మా స్వగ్రామంలో జరిగింది అని చెప్పారు శాంతకుమారి.

ಮನ ಮುಚ್ಚಲು ಕುರಿಯ ಚಿತಪದರವು ಮನ ಮುಚ್ಚಲು ಕುರಿಯ.

శాంతకుమారి గారు వివాహం చేసుకున్నా తన సినీ జీవితాన్ని కొనసాగించారు. వివాహం అనంతరం ఆమె మొదటి సినిమా 1939లోని శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం. ఈ చిత్రంలో సిఎస్ఆర్ ఆంజనేయులు శ్రీనివాసులుగాను ఆమె పద్మావతిగాను నటించారు. ఈ చిత్రానికి దర్శకుడు పి పుల్లయ్య గారే. ఈ చిత్రం నిర్మాణంలోనే ఆమెకు కూతురు పుట్టింది. పుల్లయ్య గారు తన కుమార్తె పేరు మీదుగా పద్మశ్రీ ప్రొడక్షన్స్ అనే సినీ నిర్మాణ సంస్థను స్థాపించి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ఈ చిత్రం ఆర్థికంగా ఎంతో ఆర్జించింది. పి పుల్లయ్య గారు తాను దర్శకత్వం వహిస్తూ

0: ఇందులో శాంతకుమారి వకుళాదేవిగా నటించారు. తరువాత శాంతకుమారి గారు 1941లో ధర్మపత్ని చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారితో కలిసి నటించారు. ఇందులో ఆమె 8 పాటలు పాడారు. నటి, గాయని, నిర్మాత పి శాంతకుమారి గారి గురించిన మరిన్ని విశేషాలను వచ్చేవారం కూడా తెలుసుకుందాం.
1: రసనికుంజం సినిమా పాటలతో కూర్చిన రూపకం విన్నారు.

ఈనాటి హేమావతి ప్రభాతంచిక కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోల సమయం 8:15. ఇక ఆంగ్లంలో వార్తలు.

0: hot and humid weather conditions are expected to persist during the day over coastal Andhra Pradesh and Odisha. Rajasthan, Vidarbha and West Uttar Pradesh are expected to experience hot night conditions tonight. The weather agency also forecast heavy rainfall over Andaman and Nicobar Islands, Kerala, Mahe, Lakshadweep, Nagaland, Manipur, Mizoram, Tripura, Tamil Nadu, Puducherry and Karaikal. Thunderstorms and lightning are likely today over Bihar, Gangetic, West Bengal, Odisha, Jharkhand, Telangana, Jammu and Kashmir and some parts of Northeast India. And now for a look at today's newspapers, it's over to Nina Arakkal.
1: Thank you, Abhishek. Modi, the first Indian Prime Minister to visit Norway in more than four decades, is covered prominently by the dailies. Prime Minister urges peace in Ukraine, West Asia leads the pioneer. While the statesman leads with Prime Minister Modi, pushes tech, green ties in Norway. The Indian Express carries the picture of PM Modi receiving Norway's highest honour. The caption under the picture reads, PM Narendra Modi with King Harald V as he is conferred the Grand Cross of the Royal Norwegian Order of Merit in Oslo on Monday. The Economic Times, in its editorial, Bringing It All Back Home, writes that the repatriation of 1,000-year-old Chola copper plates from Leiden University during Narendra Modi's visit to the Netherlands last weekend is a welcome assertion of India's proprietorial sovereignty. Excavated between 1687 and 1700 during the Dutch redevelopment of Nagapattinam, the two sets reveal a legacy of royal succession and maritime diplomacy. The return of Chola plates mirrors that of Piprava Buddha relic gems and restitution of 657 stolen antiquities from the United States. UPSC to release prelims provisional answers, reports Hindustan Times about the UPSC to release the answer key soon after prelims exams to enhance transparency and uphold the highest standards of to conduct the examination. Aaron Rai runs over away with PGA Championship, first English-born winner in more than a century, states the pioneer. And finally, India's bullet train dream inches closer to reality. The Financial Express says project is being executed with assistance from the government of Japan. And with that, it's back to you, Abhishek.
0: Thank you, Nina. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi calls for $100 billion investment in 1 million jobs under India EFTA agreement at Business and Research Summit in Oslo, Norway. Prime Minister Modi to meet leaders of all five Nordic nations at the third India-Nordic summit today. Defence Minister Rajnath Singh describes Operation Sindoor as testament to India's transformation into strong, confident and capable nation. Judges Inquiry Committee investigating allegations against Justice Yashwant Verma submits report to Lok Sabha Speaker Om Birla. West Bengal government allows ED to prosecute former principal of RG Kaur Medical College, Sandeep Ghosh, for financial irregularity case. And in IPL cricket, Sunrisers Hyderabad secure playoff berth, beating Chennai Super Kings by 5 wickets. And with that, we end the morning news. Have a nice day.
2: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి నంద్యాల జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ బి శేఖర్.
3: నంద్యాల జిల్లాలో పీఎం సూర్యగారు పథకం ప్రారంభం, ప్రధానమంత్రి భారతీయ జనౌషధ కేంద్రం ప్రారంభం, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం వంటి అంశాలతో కూడిన నంద్యాల జిల్లా సమాచార లేఖని ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం నంద్యాల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి బిశేఖర్. బనగానపల్లె పట్టణంలోని మంచంపేటలో ఎస్సీ ఎస్టీ నిరుపేద కుటుంబాల ప్రజలకు పీఎం సూర్యగారు పథకం ద్వారా ఉచిత సోలార్ విద్యుత్ సరఫరాకి సంబంధించిన సోలార్ ప్లేట్లను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ ఆనందరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల జీవితాల్లో గొప్ప మార్పు తీసుకుని రాగాలే పీఎం సూర్యగారు పథకం ప్రారంభించి చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎస్సీ ఎస్టీలకు 100% సబ్సిడీతో సోలార్ ప్యానెల్ను అందిస్తున్నామని అన్నారు. ఇతర వర్గాలకు 40% వరకు సబ్సిడీ లభిస్తుందని, మన బనాన్పల్లె నియోజకవర్గంలో 4,606 మంది లబ్ధిదారులుగాను 2,910 మంది ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు ఈ పథకం వల్ల ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి భారతీయ జనౌషధ మెడికల్ స్టోర్ను రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలకు అత్యంత తక్కువ ధరలకే

0: నాణ్యమైన జనరిక్ మందులను అందుబాటులోకి తీసుకొని రావాలనే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే నిరుపేద రోగులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నంద్యాల పట్టణంలోని స్థానిక 39వ వార్డులో అంజాన్ వీధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేసిన ఎంపీ బైరెడ్డి శబరి. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీ రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పండుగ మొదలవుతుందని అన్నారు. తెల్లవారుజాము నుంచే అధికారులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి 4,000 నుంచి 16,000 వరకు పెన్షన్ నగదును నేరుగా అందజేయడం జరుగుతుందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పేద ప్రజలు సంక్షేమ ధ్యేయంగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలిపారు. నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పీఎం శ్రీ పథకం ద్వారా నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదుల భవనాలను రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు మెరుగైన వసతులు కల్పించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని, పీఎం శ్రీ పథకం ద్వారా లైబ్రరీ తరగతి గదులను ప్రారంభించడం జరిగిందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులను బాగా చదువుకోవాలనే ఉద్దేశంతోనే ఆడపిల్లల చదువులకు పెద్దపీట వేస్తూ వారికి సౌకర్యవంతమైన వాతావరణంలో విద్యను అందించేందుకు ఈ నూతన భవనాలను ఎంతగానో దోహదపడతాయని అన్నారు. నంద్యాల పట్టణంలో పొన్నాపురం కాలనీలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా 17 లక్షలతో నిర్మించిన బయోడెస్టర్ యంత్రాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బయోడెస్టర్ సౌకర్యం ద్వారా రోజుకు సుమారు 1,000 కిలోల తడి చెత్తను కేవలం 24 గంటల వ్యవధిలోనే అధిక నాణ్యత గల ఎరువుగా మారుతుందని తెలిపారు. ఈ ఎరువును వ్యవసాయ భూముల్లో, పండ్ల తోటల్లో, అలాగే గృహస్థాయిలో పెంచుకునే మొక్కలకు ఉపయోగించుకోవచ్చని తెలిపారు. తయారైన ఎరువులను మరింత మెరుగైన నాణ్యత పెంపొందించేందుకు సుమారు 30 రోజుల పాటు ప్రత్యేక గుంతలో నిలవ ఉంచితే అది మొట్టమొదటి పొడి రూపంలోకి మారుతుందని, అనంతరం ప్రజలకు అందుబాటులో తీసుకుని వచ్చేలా చర్యలు చేపడుతున్నామని అన్నారు. పట్టణంలో చిన్న పెద్ద హోటల్ యజమానులు తమ వద్ద ఉత్పత్తి అయ్యే తడి చెత్తను బయోడెస్టర్ ద్వారా కంపోస్టుగా మార్చుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. మెట్టపల్లి గ్రామంలో రైతన్నలకు మీ భూమి మీ హక్కు ద్వారా నూతనంగా పట్టదారు పాసు పుస్తకాలను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జాన్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చంద్రబాబు నాయకత్వంలో రాజముద్రతో కూడిన కొత్త పట్టదారు పాసు పుస్తకాలను రైతులకు పంపిణీ చేశామని, అన్నదాతలకు ఇచ్చిన మాటకు కట్టుబడి కూటమి ప్రభుత్వం రాగానే ల్యాండ్ టైటిల్ యాక్టును రద్దు చేసి మాట నిలబెట్టుకున్నామని అన్నారు. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే వాగ్దానం చేసిన మేరకు పింఛన్దారులకు 4,000 చేయడం జరిగిందన్నారు. తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు, ఉచిత గ్యాస్ సిలిండర్ వంటి ఎన్నో పథకాలు అమలు చేయడం జరుగుతుందని అన్నారు. నంద్యాల రైల్వే స్టేషన్లో గుంతకల్టు మార్కాపురం రైళ్లను పచ్చ జెండా ఊపి ఎంపీ బైరెడ్డి శబరి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ కొత్త రైలు వల్ల విద్యార్థులకు, ఉద్యోగులకు, సాధారణ ప్రయాణికులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. గుంతకల్లు మార్కాపురం రైలు కొత్త సేవలు ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని కొత్త రైళ్లు ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. ఇప్పటి వరకు నంద్యాల జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్త విశేషాలతో జూన్ నెల సమాచార లేఖలో కలుద్దాం. బిశేఖర్, నంద్యాల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.
1: నంద్యాల జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన శ్రీ బిశేఖర్. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి సినిమా పాటలు. కార్యక్రమంలో ముందుగా వినండి నరసింహుడు చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, శ్రేయా ఘోషల్ పాడిన పాట

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం. శాతవాహనుల
1: మీరు వింటున్న పాట మేస్త్రి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కేజీ యేసుదాస్, మంజులా పాడిన పాట. అది సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం వందే మాతరం శ్రీనివాస్.

విజయ కేతనం నిలపరా నీ ఆత్మ గౌరవం ఎత్తరా

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: కార్యక్రమంలో ఇప్పుడు వినండి, మంచి మిత్రులు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట. సాహిత్యం వేటూరి, సంగీతం శంకర్ మహదేవన్.

చెలగాటం ఎందుకే కోమలి, మొండితనం వాళ్ళదే ఓ చలి. చేయకెరగడ చూడవి లోకం పోకడ, గోముగ లంబాడి రూపసి నిన్ను ఆ కన.

గొంతు చూడకి నన్నే చేరగా మోహన శృంగార రాగం పాడు ఆ పొంగేటి పొగరునుచు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: పి సుశీల పాడిన పాట వినండి, మంగమ్మ శబ్దం చిత్రం కోసం.

చిత్రసీమ కార్యక్రమంలో మీరు ఇంతవరకు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అనంతపురం కేంద్రం తొలి సంచాలకులు డాక్టర్ రేవూరి అనంత పద్మరావు గారు శ్రీ పివి నరసింహారావు గారి గురించిన వివరాలు అందిస్తారు. విందాము.

పివి నరసింహారావు. అదృష్టం ఎవరిని ఎప్పుడు ఎలా వరిస్తుందో తెలియదు. స్థితప్రజ్ఞుడు, బహుభాషావేత్త, రాజకీయ దురంధరుడు అయిన పివి నరసింహారావును పదవులు తమంత తామే వరించాయి. ఆంధ్రులు గర్వించదగిన విధంగా తొలి తెలుగు ప్రధానిగా ఎన్నికయ్యారు. 5 సంవత్సరాలు మైనారిటీ ప్రభుత్వ ప్రధానమంత్రి పదవిని హుందాగా నిర్వహించి దేశ విదేశ ప్రముఖుల ప్రశంసలకు పాత్రుడై స్టేట్స్మెన్ అనిపించుకున్నారు పివి. ముద్దుగా పీవీగా పిలువబడే పాములపర్తి వెంకట నరసింహారావు తొణకని నిండుకొండ. తన రాజకీయ సౌశీల్యం చేత, నిరాడంబర జీవన విధానం చేత ఘనకీర్తి సాధించిన యశస్వి ఆయన. క్లిష్టమైన రాజకీయ పరిస్థితులలో ఆయన ప్రధానిగా 1991లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీచే ఎన్నుకోబడ్డారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పివి ఆర్థిక సంస్కరణలను చేపట్టడానికి డాక్టర్ మన్మోహన్ సింగ్ను ఆర్థిక మంత్రిగా ఎంపిక చేశారు. సరళీకృత ఆర్థిక విధానాలను అమలుపరిచి దేశ ప్రగతికి బంగారు బాటలు వేశారు. భవిష్యత్ ప్రధానిని తీర్చిదిద్దారు. మేరా భారత్ మహాన్ అని చాటి చెప్పారు. ఒడిదుడుకులు లేని పాలనతో ప్రజాస్వామ్య ప్రతిష్టతకు తోడ్పడ్డారు. తొందరపడి ఏ నిర్ణయమూ చేయకపోవటం, ఆచితూచి అడుగువేయటం, ఆచితూచి మాట్లాడటం ఆయన స్వభావంలో మహత్తర లక్షణాలు. బహుభాషా కోవిదులైన ఆయన సారస్వతమూర్తి. 17 భాషలు ఆయనకు అనర్గళంగా వచ్చు. ఆయన స్వయంగా గ్రంథకర్త. తన ఆత్మకథ ఇన్సైడర్ను ఒక నవలలా రూపొందించారు. కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగల నవలను సహస్రఫండ్ పేర హిందీలోకి అనువదించారు. కవి పండిత గాయకులన్నా, సాహితీమూర్తులన్నా ఆయనకు అపారమైన అభిమానం. 1948-55 మధ్యకాలంలో కాకతీయ పత్రికకు సంపాదకత్వం వహించారు. ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ నాయకత్వంలో ఆయన మానవ వనరులు, విదేశాంగ శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు. కేంద్ర మంత్రివర్గంలో ఆయన 80-84 మధ్యకాలంలో విదేశాంగ శాఖను, 86-88 మధ్య రక్షణ, ప్రణాళిక, విద్య, స్త్రీ శిశు సంక్షేమ శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు. 88-89 మధ్య తిరిగి విదేశాంగ శాఖను చేపట్టారు. అటు ఇందిరాగాంధీ ప్రభుత్వంలోనూ, ఇటు రాజీవ్ గాంధీ ప్రభుత్వంలోనూ ప్రధాన శాఖలను నిర్వహించడమే కాక వారికి బృహస్పతిగా సలహాలను అందించారు. మితభాషి ఆయన. వర్గ రాజకీయాల వైపు ఎన్నడూ మొగ్గలేదు. నంద్యాల నియోజకవర్గం నుండి 5 లక్షల మెజారిటీతో పార్లమెంటుకు ఎన్నికయ్యారు. అది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. 2004 డిసెంబర్ 23 80వ ఏట ఆయన పరమపదించారు. శ్రీమతి ఇందిరాగాంధీకి సన్నిహితులుగా, సహచరులుగా, రాజీవ్ గాంధీకి సలహాలందించే ప్రముఖునిగా ఆయన ఇందిర కుటుంబానికి చేరువయ్యారు. నమ్మిక పాత్రులయ్యారు. ప్రధాని పదవిని చేపట్టిన తొలి దాక్షిణాత్యుడు పివి. రాజకీయాలలో ఆయన అపర చాణుక్యుడు. సంపూర్ణ మెజారిటీ లేకున్నా 5 ఏళ్లు ప్రధానిగా వ్యవహరించిన ప్రతిభాశాలి. విదేశాలతో సత్సంబంధాలు నెలకొల్పిన రాజనీతిజ్ఞుడు. ఒడిదుడుకులు నిండిన దేశ రాజకీయ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్ది అద్వితీయ ప్రతిభను కనపరిచారు పివి. మన్మోహన్ సింగ్ వంటి ఆర్థిక శాస్త్రవేత్తను ఆర్థిక మంత్రి పదవికి ఎంపిక చేయడంలో ఆయన ముందుచూపు కనిపిస్తుంది. రాజకీయవేత్త కాకుండా ఆర్థిక శాస్త్రవేత్తను సరి అయిన ఆదనులో, సరి అయిన పదవిలో కూర్చోబెట్టడం పివి మేధావితనం. తాత్కాలిక ప్రయోజనాల కన్నా దీర్ఘకాలిక లాభాలను దృష్టిలో ఉంచుకుని దూరదృష్టిగల రాజకీయవేత్తగా తన మంత్రివర్గ సహచరులను ఆయన ఎంచుకున్నారు. తద్వారా దేశ ఆర్థిక భవితవ్యానికి గట్టి పునాదులు వేశారు. అలానే విదేశాంగ విధానానికి ఆర్థిక విధానంతో పాటు సుస్థిర బీజాలు నాటారు. 1991-96 సంవత్సరాల మధ్యకాలంలో భారత ఆర్థిక వ్యవస్థ గడ్డు రోజులు ఎదుర్కొంది. అలాంటి సమయంలో అత్యంత కఠినమైన నిర్ణయాలను అమలుపరిచి సాహసోపేతమైన పథకాల ద్వారా దేశాన్ని ప్రగతి పథంలో నడిపించాడాయన. రాజకీయ పరిజ్ఞానము, సమస్యల పట్ల అవగాహన, వ్యక్తుల మనోభావాలను పసిగట్టి ముందు వేయడం ఆయన వ్యక్తిగత జీవితంలో ప్రధానంగా చెప్పుకోదగ్గ మంచి లక్షణాలు. ప్రధానమంత్రి పదవిని వీడి మోతీలాల్ నెహ్రూ మార్గంలో విశ్రాంత జీవనాన్ని ఆయన సాహితీ

0: వ్యాసంగంతో గడిపారు ఢిల్లీలో. ఆయన ప్రధానంగా సాహితీమూర్తి. హరినారాయణ్ ఆప్టే రచించిన పాకల లక్సత్ కౌన్ను తెలుగులోకి అనువదించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవాలను జ్ఞాపకాలను ఇన్సైడర్ నవలలో నిక్షిప్తం చేశారు. సంగీతమంటే ఆయనకు ఎనలేని మక్కువ. మరాఠీ, హిందీ, ఆంధ్ర, ఉర్దూ భాషలలో ఆయన సమప్రతిభ కలవారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులుగా వ్యవహరించారు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో భానుదేవర మండలంలోని వంగర గ్రామంలో 1921 జూన్ 28 నరసింహారావు జన్మించారు. పూనాలో ఎల్ఎల్బి పట్టభద్రులై స్వర్ణ పథకం సాధించారు. తరువాత న్యాయవాద వృత్తిని చేపట్టారు. గాంధీజీ ఆశయాల పట్ల చిన్నతనంలోనే ఆకర్షితులయ్యారు. స్వామి రామానంద తీర్థ, బూర్గుల రామకృష్ణారావు వంటి ప్రముఖులకు సన్నిహితంగా వ్యవహరించారు. వారి అనుచరవర్గంలో చేరారు. 1950 రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టడం ఆయన రాజకీయ జీవితానికి ప్రథమ సోపానం. 1956 విశాలాంధ్ర ఏర్పడటంతో హైదరాబాద్ రాజధాని అయింది. తెలంగాణ నాయకులకు ప్రాధాన్యం కల్పించబడింది. 1962-71 మధ్యకాలంలో ఆయన రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా వివిధ శాఖలు నిర్వహించారు. 62 నీలవ సంజీవ్ రెడ్డి 2వ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు శాసనసభకు ఎన్నికైన నరసింహారావు సమాచార న్యాయ వ్యవహారాల శాఖ మంత్రి అయ్యారు. సమాచార వ్యవస్థను పటిష్టం చేశారు. తరువాత కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో న్యాయశాఖతో పాటు దేవాదాయ శాఖ బాధ్యతలు కూడా అప్పగించబడ్డాయి. రాష్ట్రంలోని వివిధ దేవాలయాలను సందర్శించి దేవాదాయ ధర్మాదాయ శాఖ స్థితిగతులను మెరుగుపరిచారు. దేవాదాయ చట్టాన్ని పటిష్టం చేశారు. 67 దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. బ్రహ్మానందరెడ్డి 2 ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన మంత్రివర్గంలో తనకు ఇష్టమైన క్లిష్టమైన విద్యాశాఖను చేపట్టారు పివి. విద్యా వ్యవస్థను, పరీక్షా విధానాలను చక్కదిద్దారు. ఒక సాహితీవేత్త, పండితుడు, విద్యావేత్త విద్యాశాఖను చేపడితే ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరించి కృతకృత్యులయ్యారు. ఇంటర్మీడియట్ విద్యా విధానానికి రూపకల్పన ఆయన విద్యాశాఖ మాచ్యులుగా జరిగింది. అంతకుముందు ఎస్ఎస్ఎల్సి, 7th ఫారం, 11th క్లాస్, పియూసి ఇలా భిన్న భిన్న విధాలుగా ఉండేవి చదువులు. దానికి బదులు 10+2 విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి ఇంటర్మీడియట్ బోర్డును ఏర్పాటు చేశారు పివి. తెలుగు భాష కోసం ఏర్పడిన తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంలో తెలుగు మాధ్యమంలో డిగ్రీ స్థాయిలో విద్యాబోధన ఏర్పాటు చేసింది పివి. టెక్స్ట్ పుస్తకాలు తెలుగు అకాడమీ ద్వారా వ్రాయించి తెలుగు విద్యార్థులు మాతృభాషలో పరీక్షలు వ్రాసే విధానానికి శ్రీకారం చుట్టారు. ఆయన కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా నవోదయ పాఠశాలలను ఏర్పాటు చేశారు. అవి ఈనాడు దేశవ్యాప్తంగా ఉన్నత ప్రమాణాలతో విద్యను అందిస్తూ అనేక జిల్లాలలో వికసిస్తూ ఉన్నాయి. ఆయన రాజకీయ పురోగతిలో మెట్టుపై మెట్టు ఎక్కటం ఆయనకు అలవాటు. పదవులు ఆయనను వరించి వచ్చాయి. 1971 సెప్టెంబర్ 30 రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి రాష్ట్ర భవితవ్యాన్ని తీర్చిదిద్దారు. రాష్ట్రంలో ఏర్పడిన ఒడుదుడుకుల ఫలితంగా ఆయన 73 జనవరి 10 పదవిని వదులుకున్నారు. తర్వాత రాష్ట్రపతి పాలన విధించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రధాని ఇందిర ప్రోత్సాహంతో భూ సంస్కరణలు, భూ పరిమితి చట్టాలను తీసుకువచ్చారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో సంస్కరణలు తెచ్చి అభ్యుదయకర మార్పులు చేశారు. పంచాయతీ సంస్థలకు ఊపిరి పోశారు. సర్పంచ్ స్థాయి నుండి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు అధికార వికేంద్రీకరణ చేశారు. తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి తనను నమ్మిన వ్యక్తులకు విశ్వాసపాత్రుడుగా మెలుగుతూ దేశ ప్రజల అభిమానాన్ని చొరగొన్న మహోన్నత వ్యక్తి పివి నరసింహారావు. ఇప్పుడు ఆయన గళం విందాం.
1: కృష్ణా జిల్లాలో రాజకీయ చైతన్యం ఉట్టిపడుతూ ఉన్నటువంటి ఈ సందర్భంలో స్వాతంత్ర సమర యోధులు ఎంతో ఇక్కడ సేవ చేసిన సందర్భంలో దేశానికి పట్టాభి సీతారామయ్య గారితో ప్రారంభించి అసలు ఏ ఉద్యమంలో కూడా కృష్ణా జిల్లా లేకుండా లేదు. అలాంటి జిల్లాలో మీకు ఈనాటి రాజకీయాలను గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. పత్రికలు మాత్రమే కాకుండా అసలు అన్ని ఉద్యమాల్లో కూడా నాయకత్వం వహించిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఈ జిల్లాలో. ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నాను, రాష్ట్ర ప్రభుత్వంలో ఏమేమి కార్యక్రమాలు జరిగినాయి మీరే చూచారు.

0: ఇంతకు ముందు చూచారు, ఇటీవల చూచారు, ఇక ముందు ఏం జరగబోతుంది లేక జరిగే అవకాశాలు మీకు కనపడుతున్నాయి దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నాను, అంతా శాంతియుతంగా ఉంటే శాంతి విలువ మనకు అర్థం కాదు. అప్పుడప్పుడు ఇలాగే ఉంటుంది ఎల్లకాలం అని అనుకుంటాం. ఒకసారి శాంతి భంగమైతే శాంతి విలువ అప్పుడు తెలుస్తుంది.
1: మీరు ఇంతవరకు ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అనంతపురం కేంద్రం తొలి సంచారకులు డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు గారు శ్రీ పివి నరసింహారావు గారి గురించిన తెలియజేసిన వివరాలు విన్నారు. ఇప్పుడు వినండి లలిత గీతాలు.

0: లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
1: మీ పనివీరల కారణంగా ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వినలేకపోతున్నారా? ఇప్పుడు ఆకాశవాణి అనంతపురం కేంద్ర కార్యక్రమాలను యూట్యూబ్

ఈ ప్రసారంలో 10 గంటలకు పుట్టపర్తిలో ఆధునిక రక్షణ ప్రాజెక్టుల అంశంపైన ప్రత్యేక కార్యక్రమం వింటుంది.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి. అనంతపురం రాణినగర్ నుంచి కోరుతున్న శ్రోతలు రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, ఆంజనేయులు, వన్నమ్మ, హనుమంతప్ప, రాజమ్మ, కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, హస్మిత, కరుణాకర్. వీరంతా కోరుతున్న పాట ఆదిత్య 369 చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాటను కోరుతున్నారు. వీరందరి కోరికపై ఆదిత్య 365 చిత్రం నుంచి ఈ పాట.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: అభిలాష కార్యక్రమంలో తర్వాత వినండి. అనంతపురం జిల్లా సింగనమల గ్రామం నుంచి లక్ష్మీనారాయణ, నాగమునిమ్మ, రవికుమార్, భారతి వీరంతా కోరుతున్న పాట దేశోద్ధారకులు చిత్రం కోసం పి సుశీల పాడిన ఆత్రేయ గీతాన్ని కోరుతున్నారు. వీరందరి కోసం దేశోద్ధారకులు చిత్రం నుంచి ఈ పాట.

0: సైబాల్
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
2: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
3: GRP జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి. రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. GRP జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: కార్యక్రమంలో తర్వాత వినండి. అనంతపురం జిల్లా బుక్రాయ సముద్ర మండలం దండవారిపల్లి గ్రామం నుంచి కోరుతున్న శ్రోతలు పూజారి రామకృష్ణ, ఉమాదేవి, అర్చన, మానస, కన్నయ్య, తనుష్, కాంతమ్మ, కవిత, శ్రీకాంత్, శ్రీహరి, ఇంద్ర, శకుంతలమ్మ వీరంతా కోరుతున్న పాట రేపటి పౌరులం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ బృందం పాడిన పాటను కోరుతున్నారు. సాహిత్యం డాక్టర్ సీనారాయణ రెడ్డి, సంగీతం చక్రవర్తి. వీరందరి కోరికపై రేపటి పౌరులం చిత్రం నుంచి ఈ పాట

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: సత్యసాయి జిల్లా శ్రీశ్రీ కొత్తకోట గ్రామం నుంచి భాస్కర రెడ్డి వీరి కుటుంబ సభ్యులు కోరుతున్న పాట, బహదూర్ బాటసారి చిత్రం నుంచి పి సుశీల పాడిన పాటను కోరుతున్నారు. వీరి కోసం ఈ పాట

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి.
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
5: కార్యక్రమంలో చివరిగా వినండి. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామలకోట గ్రామం నుంచి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్ వీరందరూ కోరుతున్న పాట నేటి సిద్ధార్థ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాటను కోరుతున్నారు. సాహిత్యం వీటూరు సుందరరామూర్తి, సంగీతం లక్ష్మీకాంత్ ప్యారిలాల్.

మీరు ఇంతవరకు శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. అభిలాష కార్యక్రమంలో ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోలో సమయం 10 గంటలకు వస్తోంది. మరి కాసేపట్లో పుట్టపర్తిలో ఆధునిక రక్షణ ప్రాజెక్టుల అంశంపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి.

పరిస్థితిలో ఆధునిక రక్షణ ప్రాజెక్టుల అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భద్రతా సవాళ్లు, ఆధునిక యుద్ద సాంకేతికతల అవసరం వంటి అంశాల నేపథ్యంలో భారతదేశం రక్షణ రంగంలో స్వావలంబన సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత వేగంగా ముందుకు సాగుతోంది. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంతో దేశ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పానికి అనుగుణంగా కేంద్ర రక్షణ శాఖ పలు కీలక ప్రాజెక్టులను దేశవ్యాప్తంగా అమలు చేస్తోంది. అందులో భాగంగా దేశ రక్షణ చరిత్రలో కీలక మలుపుగా నిలిచే అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ఏఎంసీఏ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అత్యాధునిక 5వ జనరేషన్ స్టెల్త్ యుద్ద విమానాల తయారీకి సంబంధించిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతానికి కేటాయించడం దేశ రక్షణ రంగంలోనే కాకుండా రాష్ట పారిశ్రామిక అభివృద్దిలో కూడా చారిత్రాత్మక ఘట్టంగా మారింది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని ఏఎంసీఏ ప్రాజెక్టుతో పాటు పలు కీలక రక్షణ రంగ పరిశ్రమలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం దేశ రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేయనుంది. రక్షణ పరిశోధన మరియు అభివృద్ది సంస్థ డిఆర్డీఓలో భాగమైన ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో అమలు కానున్న ఈ ప్రాజెక్టు ద్వారా భారత్ అత్యాధునిక యుద్ద విమానాలను స్వదేశీ సాంకేతికతతో తయారు చేసే అరుదైన దేశాల సరసన చేరనుంది. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనా వంటి కొద్ది దేశాలకే పరిమితమైన ఈ సాంకేతికతను భారత్ కూడా సాధించబోతుండటం దేశ రక్షణ రంగానికి గర్వకారణంగా మారింది. ఈ సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ఇకపై కేవలం ఏపీ కాదు, అడ్వాన్స్డ్ ప్రదేశ్ అని వ్యాఖ్యానించడం సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఐటీ, ఎలక్ట్రానిక్స్, రక్షణ రంగాల్లో దేశానికి కీలక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఎదుగుతోందని ఆయన ప్రశంసించారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాన్ని మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్గా అభివృద్ది చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు. 15,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులతో అమలు కానున్న ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని, భవిష్యత్తులో భారత గగనతల భద్రతకు పుట్టపర్తి

0: శక్తి కీలక కేంద్రంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు.
1: ఆంధ్రప్రదేశ్ కే ఇతిహాస్ మే ఔర్ భారత్ కే డిఫెన్స్ సెక్టర్ కే ఇతిహాస్ మే ఏక్ హిస్టారిక్ చాప్టర్ జోడ్నే జా రహా హై. ఆజ్ యహాన్ ఏక్ సాథ్ అనేక ప్రాజెక్ట్ ఫౌండేషన్ స్టేన్ లేయింగ్ హో రహీ హై. సాథియో, ఆజ్ జిస్ పుట్టా పార్థీ నామక్ జగహ్ పర్ హమ్ సభీ యహాన్ ఉపస్థిత్ హై, యహ ఆధ్యాత్మికతా శిక్షా ఔర్ సేవా భావ కే లియే కేవల్ భారత్ మే హీ నహీ బల్కి సారీ దునియా భర్ మే జానా జాతా హై. శ్రీ సత్యసాయి బాబా నే శిక్షా, స్వాస్థ్య ఔర్ మానవ సేవా కే అనేక సంస్థానో కే రూప్ మే అప్నా జో ఆశీర్వాద్ ఇస్ నగర్ కో దియా హై, వా ఆజ్ భీ యహాన్ కీ ప్రగతి కే ముఖ్య కారణో మే సే ఏక్.
0: ఏఎంసీఏ ప్రాజెక్టులో భాగంగా అత్యాధునిక ఫైటర్ జెట్ ఇంటిగ్రేషన్ సెంటర్ తో పాటు ఆధునిక ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్ కూడా ఏర్పాటు కానుంది. ప్రస్తుతం ప్రపంచంలో చాలా కొద్ది దేశాలకే ఇలాంటి టెస్టింగ్ సదుపాయాలు ఉన్నాయని, ఇప్పుడు భారత్ కూడా ఆ జాబితాలో చేరడం గర్వకారణమని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. భవిష్యత్తులో భారత వైమానిక దళానికి అవసరమైన అత్యాధునిక స్టెల్త్ యుద్ధ విమానాలు పుట్టపర్తి నుంచే టేకాఫ్ అవుతాయని ఆయన పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ వంటి సైనిక విన్యాసాల్లో భారత రక్షణ శక్తి ప్రపంచానికి ప్రత్యక్షంగా కనిపించిందని, ఇప్పుడు ఏఎంసీఏ ప్రాజెక్టు ఆ శక్తిని మరింత పెంచబోతోందని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం దేశ రక్షణ రంగాన్ని పూర్తిగా స్వదేశీకరణ దిశగా తీసుకెళ్తోందని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న అనేక రక్షణ పరికరాలను ఇకపై దేశీయంగానే తయారు చేసుకునే సామర్థ్యాన్ని భారత్ సాధిస్తోందని పేర్కొన్నారు. దేశ సముద్ర తీర భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు బ్లూ ఎకానమీ అభివృద్దికి కూడా ఈ ప్రాజెక్టు కీలకంగా మారనున్నాయని తెలిపారు. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 480 కోట్ల రూపాయల పెట్టుబడితో అత్యాధునిక అటానమస్ అంతర్గత జల వ్యవస్థలు, టర్ఫెడోలను తయారు చేయనున్నట్లు వెల్లడించారు. సముద్ర భద్రతకు అవసరమైన కీలక రక్షణ పరికరాలు ఇకపై స్వదేశీయంగానే ఉత్పత్తి అవుతాయని చెప్పారు. భారత్ ఫోర్జ్ అనుబంధ సంస్థ ఆగ్నేయాస్త్ర ఆధ్వర్యంలో ఆధునిక ఆయుధాల తయారీ చేపట్టనున్నట్లు రాజ్నాథ్ సింగ్ తెలిపారు. భవిష్యత్తు యుద్ద అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఆయుధ వ్యవస్థలు పుట్టపర్తిలో తయారవుతాయని చెప్పారు. 1,500 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ ప్రాజెక్టులు అమలు కానుండటం దేశ రక్షణ రంగానికి కీలక ముందడుగని పేర్కొన్నారు. అలాగే హెచ్ఎఫ్సిఎల్ సంస్థ 1,294 కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక ఎలక్ట్రికల్ ఫ్యూజ్ల తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. ఈ పరికరాలను ఇక్కడే పరీక్షించే సదుపాయాలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. డ్రోన్ సాంకేతికత భవిష్యత్తు యుద్ద తంత్రంలో గేమ్ చేంజర్గా మారబోతోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసిన డ్రోన్ సిటీ ద్వారా భారత్ ప్రపంచస్థాయి డ్రోన్ తయారీ కేంద్రంగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 8 ప్రముఖ డ్రోన్ కంపెనీలు కలిసి ఓర్వకల్లో డ్రోన్ సిటీని నెలకొల్పుతున్నాయని తెలిపారు. ఇక్కడ తయారయ్యే డ్రోన్లు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అయ్యే స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. వ్యవసాయం, రక్షణ, విపత్తు నిర్వహణ, పరిశ్రమల వంటి అనేక రంగాల్లో డ్రోన్ల వినియోగం వేగంగా పెరుగుతోందని, భవిష్యత్తులో డ్రోన్ టెక్నాలజీ కీలక పాత్ర పోషించబోతోందని పేర్కొన్నారు. కర్నూలును ప్రపంచ డ్రోన్ హబ్గా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని రాజ్నాథ్ సింగ్ తెలిపారు.
1: ఫ్యూజ్ జో హోతా హై వ కిసి భీ గోలా బారూద్ కా సబ్సే యహ ఇంపార్టెంట్ హిస్సా హోతా హై, చాహే ఆర్టరీ షెల్ హో, బాంబ హో యా కోయి భీ యుద్ధ సామగ్రీ హో, బినా భరోసేమంద ఎలక్ట్రిక్ ఫ్యూజ్ కే సబ్ బేకార్ హై. యహాన్ బన్నే వాలే అత్యాధునిక ఫ్యూజ్ హమారీ సేనాఓ కో తాకత్ దేంగే ఔర్ యహ ప్రాజెక్ట్ హమారీ అమ్యూనిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ మే సెల్ఫ్ రిలయన్స్ ఆత్మనిర్భర్తా కా ఏక్ నయా చాప్టర్ జోడేగా.
0: పుట్టపర్తిని దేశానికి మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ గా అభివృద్ది చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు సంయుక్తంగా పనిచేస్తూ రక్షణ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాయని చెప్పారు. ఈ దిశగా రాష్ట ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సూచించినట్లు తెలిపారు. ఒకప్పుడు భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారిగా ఉండేదని, కానీ గత 10 ఏళ్లలో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని పేర్కొన్నారు. గతంలో దేశంలో కేవలం 46,000 కోట్ల విలువైన ఆయుధాల తయారీ మాత్రమే జరిగేదని, ప్రస్తుతం అది 1.54 లక్షల కోట్లకు పెరిగిందని తెలిపారు. త్వరలోనే ఈ ఉత్పత్తి విలువ 1.75 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ ఆయుధ ఎగుమతుల్లో కూడా భారీ పెరుగుదల నమోదైందని కేంద్ర మంత్రి తెలిపారు. ఒకప్పుడు సంవత్సరానికి కేవలం 600 కోట్ల రూపాయల విలువైన ఆయుధాలే ఎగుమతి చేసేవారని, ప్రస్తుతం అది 40,000 కోట్ల స్థాయికి చేరుకుందని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా మరియు ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమాల ఫలితంగానే ఈ పురోగతి సాధ్యమైందని పేర్కొన్నారు. ఏఎంసీఏ ప్రాజెక్టు ద్వారా తయారయ్యే తొలి 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానం పుట్టపర్తి నుంచే టేకాఫ్ అవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టులు కేవలం రక్షణ రంగానికే పరిమితం కాకుండా ప్రాంతీయ అభివృద్దికి కూడా దోహదపడతాయని తెలిపారు.

0: పాఠశాలలు, ఆసుపత్రులు, రహదారులు, టౌన్షిప్ల వంటి మౌలిక సదుపాయాలు అభివృద్ది చెంది మొత్తం ప్రాంతం సమగ్ర పారిశ్రామిక కేంద్రంగా మారుతుందని రాజ్నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు.
1: और इसका एक बहुत इंपॉर्टेंट कंपोनेंट यानी कोर इंटीग्रेशन फैसिलिटी और फ्लाइट टेस्टिंग सेंटर लगभग 2000 करोड़ रुपए की लागत से यहां आंध्र प्रदेश की धरती पर स्थापित किया जा रहा है. दुनिया में ऐसी हाईटेक फ्लाइट टेस्टिंग फैसिलिटी गिनी चुनी जगहों पर ही उपलब्ध है और अब पुट्टपर्थी का नाम दुनिया के उन चुनिंदा स्थानों में शामिल होने जा रहा है जहां से फिफ्थ जनरेशन का एयरक्राफ्ट आसमान छुएगा और पुट्टपर्थी की धरती पर अब ऐसे एयरक्राफ्ट तैयार होंगे जो जंग के मैदान में पलक झपटते ही दुश्मन को नेस्त नाबूद कर देंगे.
0: केंद्र प्रभुत्वं रक्षण రంగంలో స్వదేశీకరణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న పలు ఆధునిక రక్షణ పరికరాలను ఇకపై భారత్లోనే తయారు చేయగలమని తెలిపారు. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 480 కోట్ల రూపాయల పెట్టుబడితో ఆధునిక అటానమస్ అండర్ వాటర్ సిస్టమ్స్ టార్పెడోలు తయారవుతాయని వెల్లడించారు. దేశ రక్షణ రంగాన్ని పూర్తిగా స్వదేశీ సాంకేతికతో బలోపేతం చేయడమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పుట్టపర్తి ఆధ్యాత్మిక కేంద్రం నుంచి ఇప్పుడు రక్షణ శక్తి కేంద్రంగా రూపాంతరం చెందుతోందని వ్యాఖ్యానించారు. సత్యసాయిబాబా బోధనలు ప్రపంచ శాంతికి మార్గం చూపించగా ఇప్పుడు అదే నేలపై దేశ రక్షణకు కీలకమైన ఏఎంసీఏ ప్రాజెక్టు ప్రారంభం కావడం చారిత్రాత్మకమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశిస్తున్న ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. కేవలం 36 రోజుల వ్యవధిలోనే ఈ భారీ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చి శంకుస్థాపన దశకు తీసుకురావడం ప్రభుత్వ వేగానికి నిదర్శనమని చంద్రబాబు నాయుడు తెలిపారు. జెట్ స్పీడ్తో అనుమతులు ఇచ్చామని వ్యాఖ్యానిస్తూ కేంద్ర ప్రభుత్వం మరియు రక్షణ శాఖ పూర్తి సహకారం అందించాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా 7500 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, రాయలసీమలో పారిశ్రామిక విప్లవానికి ఇది నాంది పలుకుతుందని తెలిపారు.
2: పుట్టపర్తి అనగానే మనకు గుర్తొచ్చేది సత్యసాయిబాబా. ఆయన బోధనలతో విశ్వశాంతికి ఒక సందేశాన్ని అందించిన పవిత్ర పుణ్య భూమి ఈ పుట్టపర్తి అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దేశ రక్షణ రంగంలో కీలకమైనటువంటి అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఫైటర్ జెట్ ఈ రోజు ఇక్కడ ఫౌండేషన్ వేసుకోవడం బ్రహ్మాండమైనటువంటి అవకాశంగా భావిస్తున్నా. భక్తికి మాత్రమే కాదు దేశ భద్రతకు ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుందని చెప్పి మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నారు.
0: రక్షణ రంగంలో భాగంగా పుట్టపర్తిలో మాత్రమే కాకుండా కర్నూలు జిల్లా ఓర్వకల్లో డ్రోన్ సిటీ కూడా ఏర్పాటు కానుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇటీవల జరిగిన అంతర్జాతీయ యుద్దాల్లో డ్రోన్ల ప్రాధాన్యం ప్రపంచానికి స్పష్టమైందని, భవిష్యత్తు యుద్ద సాంకేతికతల్లో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. వ్యవసాయం నుంచి రక్షణ రంగం వరకు డ్రోన్ల వినియోగం విస్తరిస్తోందని, ఈ నేపథ్యంలో ఓర్వకల్ను దేశంలోనే ప్రముఖ డ్రోన్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. శ్రీహరికోట అంతరిక్ష శక్తి, నాగాయలంక క్షిపణి శక్తి, పుట్టపర్తి రక్షణ శక్తి, విశాఖ నౌకాదళ శక్తిగా రూపుదిద్దుకుంటూ మొత్తం ఆంధ్రప్రదేశ్ దేశ రక్షణ కవచంగా మారుతోందని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రాయలసీమ ప్రాంతాన్ని డిఫెన్స్, స్పేస్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ కేంద్రంగా అభివృద్ది చేస్తామని, కడప స్టీల్ ప్లాంట్, సోలార్ విండ్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులతో ఈ ప్రాంతాన్ని రతనాల సీమగా మారుస్తామని తెలిపారు. కర్నూలు జిల్లాలో అభివృద్ది చెందుతున్న జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్ జేజీఎఫ్ భవిష్యత్తులో దేశంలోనే కీలక గోల్డ్ ప్రొడక్షన్ కేంద్రంగా మారుతోందని, గతంలో గోల్డ్ అంటే కేజీఎఫ్ అని చెప్పుకునేవారు, ఇప్పుడు గోల్డ్ అంటే జేజీఎఫ్ అని చెప్పుకునే పరిస్థితి వచ్చిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ ఏడాది జేజీఎఫ్లో 600 కిలోల బంగారం ఉత్పత్తి కానుండగా, వచ్చే ఏడాది 1500 కిలోలకు పెంచే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. బంగారం ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలపడంతో పాటు రాష్ట్రంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు మరింత పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
2: ఇప్పుడు మనకు మరో గోల్డెన్ ఛాన్స్ కూడా వచ్చింది. ఒకప్పుడు గోల్డ్ అంటే కేజీఎఫ్ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్, రాబోయే రోజుల్లో గోల్డ్ అంటే జేజీఎఫ్ అంటే జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ ఇప్పుడు కర్నూలులో వస్తా ఉంది. ఈ ఏడాది 600 కేజీలు తయారు చేస్తాం, 2వ సంవత్సరం 1500 కేజీలు తయారవుతుంది. రానున్న రోజుల్లో గోల్డ్ తయారీకి చిరునామాగా మన ఆంధ్రప్రదేశ్ తయారవుతుందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.
0: కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న పారిశ్రామిక ప్రోత్సాహక విధానాలతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని

వెల్లడించారు. గూగుల్, ఆర్సెలార్ మిట్టల్, రిలయన్స్, బీసీపీఎల్ వంటి సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని పేర్కొన్నారు. గత 23 నెలల్లో 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించామని, వాటి ద్వారా 24 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో 7 ప్రముఖ సంస్థలు పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మొత్తం 4,460 కోట్ల రూపాయల పెట్టుబడులతో రాష్ట్రంలో ప్రాజెక్టులు ఏర్పాటు చేయనున్నాయి. వీటి ద్వారా సుమారు 6,400 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ కార్యక్రమానికి ముందు ఏర్పాటు చేసిన రక్షణ ప్రదర్శనలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ఆధునిక క్షిపణులు, టార్పెడోలు, హ్యాండ్ గ్రెనేడ్లు, అత్యాధునిక ఆయుధ నమూనాలను పరిశీలించారు. ఏఎంసీఏ యుద్ధ విమాన నమూనా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొత్తంగా పుట్టపర్తిలో ప్రారంభమైన ఏఎంసీఏ ప్రాజెక్ట్, డ్రోన్ సిటీలు, అత్యాధునిక రక్షణ తయారీ యూనిట్లు కేవలం పారిశ్రామిక ప్రాజెక్టులు మాత్రమే కావు. అవి భారతదేశ రక్షణ స్వావలంబనకు, సాంకేతిక సామర్థ్యానికి, భవిష్యత్ వ్యూహాత్మక భద్రతకు ప్రతీకలుగా నిలుస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యంతో రక్షణ రంగాన్ని స్వదేశీకరణ దిశగా వేగంగా తీసుకెళ్తుండగా, దేశం దిగుమతులపై ఆధారపడే స్థితి నుంచి ప్రపంచానికి ఆయుధాలు ఎగుమతి చేసే శక్తిగా ఎదుగుతోంది. అందులో ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, పుట్టపర్తి ప్రాంతం ఇప్పుడు అత్యాధునిక యుద్ద విమానాలు, డ్రోన్లు, క్షిపణి వ్యవస్థలు తయారయ్యే వ్యూహాత్మక రక్షణ కేంద్రంగా రూపాంతరం చెందుతోంది. పుట్టపర్తిని మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్గా అభివృద్ది చేయాలన్న కేంద్ర ప్రభుత్వ సంకల్పం, రాష్ట ప్రభుత్వ సహకారంతో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ దేశ రక్షణ, అంతరిక్ష, ఏరోస్పేస్ రంగాలకు కీలక కేంద్రంగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దేశ భద్రత, ఆర్థికాభివృద్ది, యువతకు ఉపాధి, స్వదేశీ సాంకేతికత, ఈ 4 లక్ష్యాలను ఒకేసారి సాధించే దిశగా పుట్టపర్తిలో ప్రారంభమైన ఈ ప్రాజెక్టులు భారత రక్షణ చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలికాయని చెప్పవచ్చు. పుట్టపర్తిలో ఆధునిక రక్షణ ప్రాజెక్టుల అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం కె ఉమారాణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇన్స్టాల్ చేస్తా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ మీతోనే.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనం ఉన్నాము హరివిల్లులో. మరి నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, హరివిల్లులో ఏ స్పోర్ట్స్లో లవ్ డ్యూస్ అండ్ ఏస్ అనే పదాలు యూజ్ చేస్తారని చెప్పి అడిగాను. ఎంతమంది రైట్ ఆన్సర్ పంపిస్తారో చూద్దాం. పెడన జోగనందరావు కాలనీ నుండి అప్పలరాజ్ గారు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా రాజేష్ హిందూపూర్ నుండి సత్యసాయి డిస్టిక్ అంటూ మెసేజ్ పంపించారు అనమాట, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా భార్గవి ఫ్రమ్ ECIL నుండి మెసేజ్ పంపించారనమాట, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా భాస్కర్ పెడన్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే గుడ్ మార్నింగ్ మధు గారు అంటూ అపరంజి ఫ్రమ్ తిరుపతి నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే కనకారావు పెడన్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా వేదాంతం, జానకి, శ్రీనివాస్, దీపిక, గీత, షాన్విక్, రామ్ ఫ్రమ్ మచిలీపట్నం నుండి అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ పంపించారు పద్మ రివర్ నుండి. BCG వ్యాక్సిన్ అంటూ మెసేజ్ పంపించారన్నమాట. పేరు పూర్తిగా పేరైతే పంపించలేదు. దుర్గా సునీత ప్రీతి ఫ్రమ్ బెల్లారి అనుకుంటా. సో మరి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా ఎయిర్పోర్ట్లో పోలవరం నుండి భాస్కర్రావు రాణి మెసేజ్ పంపించారన్నమాట. సో మరి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే మల్లికార్జున్ విజయవాడ నుండి 0 అంటూ పెట్టారనమాట మెసేజ్. మరి 0 అని పెట్టారు, ఆన్సర్ ఏంటో మరి అర్థం కాలేదు. ఇంకా కానూరు నుండి తాతారావు గుడ్ మార్నింగ్ సార్ అంటూ మెసేజ్ పంపించారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి, మరి ఆన్సర్ అయితే పంపించేసేయండి అలాగే గుడ్ మార్నింగ్తో పాటు. సో మరి రైట్ ఆన్సర్ వచ్చేసరికి టెన్నిస్ అనమాట. లవ్ డియోస్ అండ్ ఏస్ అనేది టెన్నిస్లో ఉపయోగిస్తారనమాట. చాలామంది టెన్నిస్ అండ్ బ్యాడ్మింటన్ పెట్టారనమాట. మరి అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ మరి నెక్స్ట్ క్వశ్చన్ రెడీగా ఉంది. మరి మీకోసం హరివిల్లులో మరి నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను. ఏ కంట్రీ ఇండియాతో లాంగెస్ట్ ఇంటర్నేషనల్ బార్డర్ కలిగి ఉంది? ఏ కంట్రీ ఇండియాతో లాంగెస్ట్ ఇంటర్నేషనల్ బార్డర్ కలిగి ఉంది? ఆన్సర్ తెలిస్తే కనుక 8662438814 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ నేనైతే ప్లే చేస్తున్నాను.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మరి స్టూడియోలో టైం చూస్తే 10 గంటల 24 నిమిషాలు అయితే అయిపోయింది. మనమున్నాము హర్విల్లులో. మరి హర్విల్లులో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఏ కంట్రీ ఇండియాతో లాంగెస్ట్ ఇంటర్నేషనల్ బోర్డర్ కలిగి ఉంది అని చెప్పి అడిగాను. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. బంగ్లాదేశ్ అంటూ మల్లికార్జున్ విజయవాడ నుండి మెసేజ్ పంపించారు. ఇంకా కన్కారో పెడ నుండి కూడా సేమ్ ఆన్సర్ పంపించారు. ఇంకా సత్యనారాయణ దేవినగర్ విజయవాడ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే భాస్కర్ పెడన్ నుండి కూడా బంగ్లాదేశ్ అని మెసేజ్ పంపించారు. ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు బంగ్లాదేశ్ అంటూ మెసేజ్ పంపించారు. చూద్దాం రైట్ ఆన్సర్ కాదో. రాజేష్ హిందూపూర్ నుండి కూడా రైట్ సేమ్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే బంగ్లాదేశ్ అంటూ సునీత ప్రీతి ఫ్రమ్ బళ్ళారి కర్ణాటక నుండి మెసేజ్ పంపించారు. ఇంకా గుడ్ మార్నింగ్ ఆల్ ఇండియా రేడియో లిజనర్స్ అంటూ కోనసీమ జిల్లా శంకర్ గుప్తం ఆచంట పెద్దరాజు అండ్ లక్ష్మీ కుమారి గారు సేమ్ ఆన్సర్ మెసేజ్ పంపించారు బంగ్లాదేశ్ అంటూ. హాయ్ మధు గారు, బంగ్లాదేశ్ అనుకుంటున్నా అంటూ సత్య భార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుండి మెసేజ్ పంపించారు, డౌట్గా పెట్టారు. సో ఇంకా నమస్తే అజయ్ మధు గారు అంటూ బంగ్లాదేశ్ అంటూ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి మెసేజ్ పంపించారు. అలాగే ఎంఎస్ దుర్గారావు బంగ్లాదేశ్ నుండి బంగ్లాదేశ్ అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా బంగ్లాదేశ్ అండి అంటూ నియర్లీ 4100 కిలోమీటర్స్ అంటూ అపరంజీ ఫ్రమ్ తిరుపతి నుండి మెసేజ్ పంపించారు. చూద్దాం అనంతపురం నుండి అనురాధ గారు కూడా టెన్నిస్ అండ్ బంగ్లాదేశ్ ఒకే మెసేజ్లో 2 ఆన్సర్లు పంపించేశారు. సూపర్. ఇంకా గుడ్ మార్నింగ్ మధు సార్ అంటూ టెన్నిస్ అంటూ మెసేజ్ పంపించారు. అలాగే కెనడా అండ్ యునైటెడ్ స్టేట్స్ అంటూ ఫ్రమ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ పంపించారు. చూద్దాం ఇంకా రమేష్ బాపట్ల నుండి బంగ్లాదేశ్ అంటూ మెసేజ్ పంపించారు. అలాగే నల్గొండ డిస్టిక్ నుండి ఆన్సర్ అంటూ మెసేజ్ పంపించారు. చిన్నగారు మెసేజ్ పంపించారు. అందుగోళ తేజోమయ సర్కార్ అంటూ నల్గొండ డిస్టిక్ ఆన్సర్ ఇస్ చైనా అంటూ మెసేజ్ పంపించారనమాట, చైనా కాదు. ఇంకా హాయ్ సార్ గుడ్ మార్నింగ్ అంటూ డి సూర్యబాబు, మై వైఫ్ కళ్యాణి కామేశ్వరిపేట విలేజ్ శ్రీకాకుళం జిల్లా నుండి వెస్ట్ బెంగాల్ అంటూ మెసేజ్ పంపించారు. వెస్ట్ బెంగాల్ కాదు. ఇంకా బంగ్లాదేశ్ అంటూ పోలవరం నుండి భాస్కర్రావు రాణి మెసేజ్ పంపించారు. ఇంకా కానూర్ నుండి తాతారావు జవాబు పాకిస్తాన్ అనుకుంటున్నాను అని చెప్పి మెసేజ్ పంపించారు, అది కూడా కాదు. ఇంకా ఐలవరం నుండి దూకుబర్తి గోపాలరావు యునైటెడ్ స్టేట్స్ అంటూ మెసేజ్ పంపించారు, అది కూడా కాదు. ఇంకా బంగ్లాదేశ్ అంటూ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి మెసేజ్ పంపించారు. చూద్దాం మరి ఏ కంట్రీ ఇండియాతో లాంగెస్ట్ ఇంటర్నేషనల్ బోర్డర్ కలిగి ఉంది అని. రైట్ ఆన్సర్ వచ్చేసరికి బంగ్లాదేశ్ అన్నమాట. బంగ్లాదేశ్ చాలామంది రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకొంతమంది చైనా యునైటెడ్ స్టేట్స్ అంటూ మెసేజ్ పంపించారు, అది కాదు. సో మరి ఇది హరివిల్లులో ఇవాళ క్వశ్చన్కి ఆన్సర్ అయితే మరి నేనైతే చెప్పేశాను కదా. ఇంకొక క్వశ్చన్ మరి మీకోసం రెడీగా ఉంది హరివిల్లులో. మరి చాలామంది అయితే ఆన్సర్లు పంపిస్తున్నారు సూపర్గా. వీళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ మరి నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను. ప్రపంచంలో ఏ కంట్రీ ఎక్కువ ఐస్లాండ్స్ కలిగి ఉంది? ప్రపంచంలో ఏ కంట్రీ ఎక్కువ ఐస్లాండ్ కలిగి ఉంది? ఆన్సర్ తెలిస్తే కనుక 8662438814 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ కూడా వచ్చేస్తుంది. అలా వైకుంఠపురంలో మూవీ నుండి సాంగ్ నేనైతే ప్లే చేస్తున్నాను. సామజేవర గమన అంటూ సిద్ధి శ్రీరామ్ పడిన ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3 FM లో.

0: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
1: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే.
2: చిక్కుకున్నాడు.
3: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మరి స్టూడియోలో టైం చూసే 10:33 అయితే అయిపోయింది. నేను మీ ఆర్జే రాకింగ్ మధుతో మరి మనమైతే ఉన్నాము హర్విల్లులో. మరి హర్విల్లులో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. ప్రపంచంలో ఏ కంట్రీ ఎక్కువ ఐస్ల్యాండ్ కలిగి ఉంది అని చెప్పి అడిగాను, మరి చూద్దాం ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారు. అంటే గుడ్ మార్నింగ్ వివిధ భారతి అంటూ మెసేజ్ గుడ్ మార్నింగ్ అనే పెట్టారు, మరి ఆన్సర్ అయితే పంపించలేదు. ఇంకా కనకారావు పెడన్ నుండి స్వీడన్ అంటూ మెసేజ్ పంపించారు చూద్దాం. మరి ఫిలిప్పీన్స్ అంటూ కొనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుండి మెసేజ్ పంపించారు. ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు స్వీడన్ అని మెసేజ్ పంపించారు. స్వీడన్ అంటూ భార్గవి అంజనీ ఆదినారాయణ పద్మ ఫ్రమ్ దెందులూరు నుండి మెసేజ్ పంపించారు. అలాగే స్వీడన్ అంటూ రాజేష్ హిందూపూర్ నుండి మెసేజ్ పంపించారు. అలాగే రాహుల్ ఫ్రమ్ కొండాపూర్ హైదరాబాద్ నుండి మెసేజ్ పంపించారు స్వీడన్ అంటూ. మరి గుడ్ మార్నింగ్ ఆల్ ఇండియా రేడియో లిజనర్స్ అంటూ కోనసీమ జిల్లా శంకర్ గుప్తం ఆచంట పెద్దరాజు అండ్ లక్ష్మీ గారు మెసేజ్ పంపించారనమాట. ప్రపంచంలో ఎక్కువ ఐస్ల్యాండ్స్ కలిగిన దేశం న్యూజిలాండ్ అంటూ మెసేజ్ పంపించారు. చూద్దాం రైట్ ఆన్సర్ ఏంటో అనేది. ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి కూడా సేమ్ ఆన్సర్ స్వీడన్ అంటూ మెసేజ్ పంపించారు. హాయ్ మధు గారు అంటూ అట్లాంటిక్ మహాసముద్రంలో కలిగి ఉంది అంటూ సత్య భార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుండి మెసేజ్ పంపించారు. చూద్దాం రైట్ ఆన్సర్ ఎంతమంది పంపిస్తారో. స్వీడన్ అంటూ మెసేజ్ పంపించారు సునీత ప్రీతి ఫ్రమ్ బెల్లారి కర్ణాటక నుండి. ఇంకా భాస్కర్ పెడ నుండి కూడా స్వీడన్ అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా స్వీడన్ కంట్రీ అంటూ అపరంజి ఫ్రమ్ తిరుపతి నుండి మెసేజ్ పంపించారు. అలాగే అనంతపురం నుండి అనురాధ కూడా స్వీడన్ అంటూ మెసేజ్ పంపించారు. కానూరు నుండి తాతారావు స్వీడన్ అని మెసేజ్ పంపించారు. ఇంకా నా పేరు డి సూరిబాబు అంటూ మై వైఫ్ కళ్యాణి అంటూ కామేశ్వరిపేట నుండి స్వీడన్ అంటూ మెసేజ్ పంపించారు. నమస్తే అజయ్ మధు గారు అంటూ ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి స్వీడన్ అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా భాస్కర్ రావు పోలవరం నుండి రాణి గారు ఇంకా రాణి కూడా మెసేజ్ పంపించారనమాట స్వీడన్ అంటూ. మల్లికార్జున విజయవాడ నుండి కూడా స్వీడన్ అంటూ మెసేజ్ పంపించారు. నాగార్జున లక్ష్మీ ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి స్వీడన్ అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా దోకుపర్తి గోపాలరావు గారు కూడా అమెరికా నుండి మెసేజ్ పంపించారు. ఐలవరం నుండి అమెరికా అంటూ మెసేజ్ పంపించారు అనమాట. ఇంకా స్వీడన్ అంటూ కడప నుండి వినయ్ మధు ఆదిత్య మెసేజ్ పంపించారు. ఇంకా వేటపాలెం రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవంగ మెసేజ్ పంపించారు స్వీడన్ అంటూ. మరి ఇంతకీ స్వీడనా కాదా అనేది మరి ఆన్సర్ నేనైతే చెప్పేస్తున్నాను. స్వీడన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. చాలామంది రైట్ ఆన్సర్ పంపించారు, అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ మరి హర్విల్లులో మరి లాస్ట్ క్వశ్చన్ మీకోసం నేనైతే అడిగేస్తున్నాను. మరి లాస్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే పెరల్ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ అని ఏ కంట్రీని అంటాం. పెరల్ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ అని ఏ కంట్రీని అంటాం. మరి ఆన్సర్ తెలిసే కనుక 8662438144 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి నేనైతే నెక్స్ట్ మీకోసం మంచి సాంగ్ నేనైతే ప్లే చేస్తున్నాను. లా మూవీ నుండి గుండె కొట్టుకున్న భాష విన్నాం అనే పాట అయితే ప్లే చేస్తున్నాను. అనిదీప్ దేవ్ మంగళి ఘోష్ పాడిన ఈ పాటకు మ్యూజిక్ సత్య కశ్యప్, లిరిక్స్ వచ్చి పూర్ణాచారి. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం మరి స్టూడియోలో టైం చూస్తే 10:45 దాటి 30 సెకండ్లో నేను మీ ఆర్జే రాకింగ్ మధుతో మరి మీరైతే ఉన్నారు హరివిల్లులో. మరి హరివిల్లులో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, పెర్ల్ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ అని ఏ కంట్రీని అంటామని చెప్పి అడిగాను. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. హాయ్ గుడ్ మార్నింగ్ పోరంగి నుండి అంటూ వీరరాఘవమ్మ సాయిరేఖ మౌనిక గారు మెసేజ్ పంపించారు. మరి ఆన్సర్ అయితే పంపించలేదు. ఇంకా చరణ్ ఫ్రమ్ పుత్తూరు నుండి మెసేజ్ పంపించారు, శ్రీలంక అంటూ ఆన్సర్ మెసేజ్ పంపించారు. చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఇంకా కనకారావు పెడ నుండి కూడా శ్రీలంక అంటూ మెసేజ్ పంపించారు. కడప వినయ్ మెసేజ్ పంపించారు శ్రీలంక అంటూ. ఇంకా భాస్కర్ పెడ నుండి కూడా శ్రీలంక అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా శ్రీలంక అంటూ భార్గవి అంజని ఆదినారాయణ పద్మ ఫ్రమ్ దెందులూరు నుండి మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే పెర్ల్ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ ఈజ్ శ్రీలంక అంటూ భద్రేశ్వరాచారి మేడ్చల్ డిస్ట్రిక్ట్ అయ్యప్ప నగర్ నుండి మెసేజ్ పంపించారు గుడ్ మార్నింగ్ అంటూ. ఇంకా హాయ్ గుడ్ మార్నింగ్ అంటూ కోనసీమ జిల్లా శంకర్ గుప్తం మాచంట పెద్దరాజు అండ్ లక్ష్మీకుమారి మెసేజ్ పంపించారు అన్నమాట. పెర్ల్ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ మాల్దీవ్స్ అంటూ మెసేజ్ పంపించారు కానీ ఆన్సర్ మెసేజ్ పంపించలేదు. ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుండి హిందూ మహాసముద్రం అంటూ అప్పలరాజు మెసేజ్ పంపించారు. ఇంకా ఆర్జే మధు గారు అంటూ శ్రీలంక అంటూ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి మెసేజ్ పంపించారు. చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఇంకా అట్లాంటిక్ ఓషన్ అని దర్శగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా అంటూ మెసేజ్ పంపించారు. తర్వాత శ్రీలంక అంటూ మార్చేశారనమాట ఆన్సర్. సో మరి రైట్ ఆన్సర్ అనుకున్నారేమో చూద్దాం, అది రైట్ ఆన్సర్ కాదు. శ్రీలంక అంటూ అగస్త్య ఫ్రమ్ తిరుపతి నుండి మెసేజ్ పంపించారు. అలాగే రాజేష్ హిందూపూర్ సత్యసాయి డిస్టిక్ నుండి కూడా అదే సేమ్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. డి సూర్యబాబు కళ్యాణి గారు మెసేజ్ పంపించారు శ్రీకాకుళం జిల్లా నుండి శ్రీలంక అంటూ. నమస్తే వెరీ గుడ్ మార్నింగ్ అంటూ శ్రీను కుంచనపల్లి నుండి రేడియో మిత్రులకి హాయ్ అంటూ మెసేజ్ పంపించారనమాట. శుభ్రంగా ఆన్సర్ కూడా పంపించేస్తే ఎంత బాగుంటుందంటే అసలు మీరు కూడా పంపించారని మాకు ఒక హ్యాపీ ఉంటుంది. ఇంకా బొడ్డు తులసీదాస్ నవీన్పేట నిజామాబాద్ జిల్లా నుండి

బహ్రెయిన్ అంటూ మెసేజ్ పంపించారు. బహ్రెయిన్ కాదు, ఇంకా శ్రీలంక అంటూ రాహుల్ ఫ్రమ్ కొండాపూర్ హైదరాబాద్ నుండి మెసేజ్ పంపించారు. చూద్దాం రైట్ ఆన్సర్ కాదో. ఇంకా అనంతపురం నుండి అనురాధ, శ్రీలంక అంటూ హిందూ మహాసముద్రం అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా శ్రీలంక అంటూ మల్లికార్జున విజయవాడ నుండి మెసేజ్ పంపించారు. అలాగే రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం శ్రీలంక అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా సుయేజ్ కెనాల్ అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ పంపించారు అన్నమాట. సో మరి రైట్ ఆన్సర్ వచ్చేసరికి పెర్ల్ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ అని ఏ కంట్రీని అంటామని చెప్పి మరి క్వశ్చన్ అయితే అడిగాను. మరి రైట్ ఆన్సర్ వచ్చేసరికి శ్రీలంక ఇస్ ద రైట్ ఆన్సర్ అన్నమాట. చాలామంది సూపర్గా రైట్ ఆన్సర్లు మెసేజ్ పంపించి అందరూ సూపర్గా అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్లు పంపించారు. వీళ్ళందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ మరి ఇది ఇవాల్టి హర్విల్లులో మరి సూపర్గా క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేసేసారు కదా. మరి ఇది ఇవాల్టి హర్విల్లు మరి సూపర్గా ఎంజాయ్ చేశారు కదా ప్రోగ్రామ్. అయితే మరి ఇది ఇవాల్టి హర్విల్లు, నేను మీ అజ్జి రాకింగ్ మధు సైనింగ్ ఆఫ్ చెప్పేసి టైం అయితే వచ్చేసింది. మరి మీకోసం సూపర్గా సాంగ్ అయితే వస్తుంది రంగం మూవీ నుండి గలగల అనే పాట అయితే వస్తుంది. టిప్పు హరిచరణ్, విజయ్ గోపాల్, సయనరా, పిలిప్ మెసేజ్ పడిన ఈ పాటకు లిరిక్స్ వనమాలి. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో. The world, baby, you and me, singing out loud, come and break in the wall, come on. Conquer the world, baby, you and me, singing out loud, come and break in the wall, come on.

0: నవపదులు నిండి నూతన సబుగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
1: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
0: మన ఆకాశవాణి
1: భరతావనికే
0: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది.
1: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2026ని అమలు చేసే అధికారాలను కలెక్టర్లకు అప్పగిస్తూ కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఘన వ్యర్థాల నిర్వహణలో భాగంగా అమలు చేస్తున్న స్వచ్చారథాల విధానం మంచి ఫలితాలు ఇస్తున్నాయని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద తీసుకొచ్చిన గ్రీన్ షాప్ విధానాన్ని రాష్టమంతా అమలు చేయాలని సూచించారు. సికింద్రాబాద్ అనకాపల్లి మధ్య నడుస్తున్న వీక్లీ ప్రత్యేక రైలును రెగ్యులర్ సర్వీసుగా మారుస్తూ దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో అనకాపల్లి నుంచి సికింద్రాబాద్ వెళ్లే ఎక్స్ప్రెస్ రైలును అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ నిన్న ప్రారంభించారు. ఈ రైలు ఈ నెల 24 నుంచి అందుబాటులోకి వస్తుంది. రాష్టంలో రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, అందులో భాగంగానే 7 దశాబ్దాల నాటి శెట్టిపల్లె భూ సమస్యను పరిష్కరించి ఆదర్శంగా నిలిచిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. బోర్ల తవ్వకాలకు వాల్టా చట్టం ప్రకారం అధికారుల అనుమతి తప్పనిసరి అని హైకోర్టు స్పష్టం చేసింది. రాష్టంలో నీటి శుద్ది ప్లాంట్ నిర్వహించాలంటే సంబంధిత పంచాయతీ అనుమతి అవసరమని పేర్కొంది. తాడేపల్లిగూడెం పట్టణంలో ఏరియా ఆసుపత్రి వద్ద 2 కోట్ల రూపాయలతో నూతన డయాలసిస్ సెంటర్కు నిన్న భూమి పూజ నిర్వహించారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, శాసనసభ్యులు బి శ్రీనివాస్, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇంధన పొదుపు పాటించాలనే ఉద్దేశంతో ఈ బైక్పై కేంద్ర మంత్రి పర్యటించారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో కృషి చేయాలని బీజేపీ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. జిల్లాలో నిన్న పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రాష్టంలో 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఈ నెల 25 నుంచి జూన్ 4వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షల హాల్ టికెట్లను స్కూల్ లాగిన్లో పొందవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా 104 సంచార వాహనాలు

ఆనాల ద్వారా 41 రకాల వైద్య పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ సేవలను 904 వాహనాలతో ప్రజలకు చేరువ చేసేందుకు ఏటా 162.72 కోట్ల రూపాయలు వెచ్చించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. రష్యా చమురు కొనుగోలు చేసేందుకు వీలుగా అమెరికా మినహాయింపులను పొడిగించింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా ఇంధన సంక్షోభం ఎదుర్కొంటున్న దేశాలకు మద్దతుగా మరో 30 రోజులు పొడిగించినట్లు యుఎస్ ఆర్థిక శాఖ మంత్రి వెల్లడించారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: రేరే ఏంట్రా నువ్వు పళ్ళు తోముతున్నంత సేపు నీళ్లు అక్కడ పోతూనే ఉండాలా? నీకు అసలు నీటి విలువ తెలియకుండా పోతుంది.
1: అబ్బా ఏంటి మామ్, ప్రతిదానికి ఏదో ఒకటి అంటూ ఉంటావు.
0: అది కాదమ్మా, నీకెంత వరకు అవసరమో అంతవరకే వాడుకో. ఒక పక్క నీళ్లు లెక్క ఎంత మంది అల్లాడుతున్నారో తెలుసా?
1: అబ్బా జస్ట్ 5 మినిట్స్ కే ఎంత క్లాసా మామ్.
0: నువ్వు 5 మినిట్స్ వేస్ట్ చేసిన వాటర్ ఎంత మందికి దాహం తీరుస్తుందో తెలుసా? ప్రతి నీటి బొట్టు విలువైందే. చూడాలనుకుంటున్న మార్పు మన దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి.
1: I am sorry mom, I promise you inkepudu water waste cheyanu.
0: No one can live without water, so
1: save water, save life and save future.
2: నీ స్వర సంతకంతో ఎందరినో మేల్కొలిపి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
3: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
2: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగు నింపే జ్ఞానవాణి,
3: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
2: మానవులను సృష్టించేది బ్రహ్మ,
3: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
4: భగవద్గీత పారాయణం.
5: శ్రీమద్ భగవద్గీత

0: ఓ ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా శుభాభినందనలు తెలియజేసుకుంటూ
1: దీర్ఘాయుష్మాన్ భవ.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

எஸ் சந்திரபோஸ் லிரிக்ஸ் இன்ஜினியர் சக்ரி மியூசிக் கம்போஸ் குலன் கஞ்ச்வாலா அண்ட் மகாலட்சுமி பேண்ட் சோர்பட் சார் சாங் అయితే ఉన్నాయి సార్ కృష్ణ మూవీలోంచి మరి రవితేజ ఈ చిత్రంలో నటించారు అన్నమాట వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం నేను మీ ఆర్జే నగేష్ ని మాట్లాడుతున్నాను ఎంచక్క మంచి మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు అందరూ ఎలా ఉన్నారు చాలా బాగున్నారా చాలా చాలా బాగున్నారని చెప్పి కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా సో నేను కూడా చాలా బాగున్నాను సో మీకోసం అయితే మంచి పాటలు వినిపిస్తూ సో ఈరోజు ఎంటర్టైన్ చేయడానికి 5 గంటల వరకు కూడా నేను మీతో మరి స్పెండ్ చేస్తూ ఉంటాను మీరు నాతో చాట్ చేయొచ్చు మాట్లాడచ్చు అండ్ నా సాంగ్స్ అదే మన సాంగ్స్ మీరు వినొచ్చు మరి మీరు కూడా ఎంచక్కగా ఎంటర్టైన్ కూడా చేయొచ్చు మంచి మంచి ప్రోగ్రామ్స్ మంచి మంచి మాటలు అయితే మీకోసం డిజైన్ చేసి తీసుకొచ్చాను సో అలాంటి పాటలు వినాలని నేను ఖచ్చితంగా ముందుకెళ్ళాలి సో అయితే ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాను ఎంతగానో మీకు నచ్చిన సినిమాల గురించి ఎప్పుడెప్పుడా ఎప్పుడు రిలీజ్ అయిద్దా ఎప్పుడు గ్లిమ్స్ వస్తుందా లేకపోతే ఎప్పుడు ట్రైలర్ వస్తుందా నా హీరోని ఎప్పుడు తెర మీద 70mm స్క్రీన్ మీద ఎప్పుడు చూస్తానా ఆ సినిమా థియేటర్లో ఆ హల్చల్ ఎప్పుడు చేస్తానా అని చెప్పి ఎదురు చూస్తున్న మీకు మంచి మంచి విషయాలను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను అంటే చాలా చాలా విషయాలని ఆ విషయాలు వినంటే కనుక ఇప్పుడైతే మీకు సూపర్ సాంగ్ వస్తుంది ఆ సాంగ్ తర్వాత మిగతా విషయాన్ని మాట్లాడుకుందాం వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం

0: పట్ల కాడారు బురువులు ఆంజనేయస్వామి తాడు దేన్ని వదలడరు.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: మల్లన్న, నీ స్టైలే చూసి థ్రిల్ అయినా, నా అందం చూసి నీ మనసులో బెంగైనా చిబెట్టేనా.
1: నీ అందం వల్ల కాదు, నీ హింస వల్ల చిత్తైనా, నీ చేతికి మాత్రం చిక్కుతానా. జగమే మాయన్నాడా వేమన్నా, ప్రేమే లేదన్నాడి మల్లన్న.
0: అబ్బా అబ్బా అబ్బా, పెద్దలు అన్నారబ్బా, కానీగాక మోక్షగామి మనిషి కాలేడబ్బా.

0: ఏంటి తెగ ఓవర్ చేసినా?
1: ఏం చేయనివ్వట్లేదు.
0: నువ్వు చదువుకున్నదానే కదా.
1: నిన్ను చదవడం రావట్లేదు.
0: తప్పుకో.
1: నువ్వు ఒప్పుకో.
0: ఇదిగో చూడు
1: మంచి మూడ్.
0: అయ్యో
1: చేదా చేదా చేదా, నా మాట అంటేనే చేదా నన్నే.

విక్రమ్ అండ్ సుచిత్రా కార్తిక్ కుమార్ పడిన సబరి సాంగ్ అయితే నేను మల్లన్న మూవీ నుంచి టైటిల్ సాంగ్ అంతా వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి. మరి మన స్టూడియో సమయం చూస్తే 11:20:42 అవుతుంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నాం. సినిమా కబుర్లో మనమైతే ఉన్నాం. సినిమా హిట్ అవ్వాలంటే ఖచ్చితంగా దాని రివ్యూ ఏంటి, దాని ట్రైలర్ ఏంటి, ఆ సినిమాలో ఎవరు నటిస్తున్నారు, కథ ఎలా ఉంటుంది, ఇలాంటివి తెలిస్తేనే కదా. అలాంటివి ఉంటేనే ఎప్పుడైనా సరే కథ హిట్ అవుతుంది. కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, లేకపోతే కథ సెట్ అవ్వడం వల్ల, అక్కడ హీరో సెట్ అవ్వడం వల్ల, అది వేరొక విషయంగా మాడుకోవచ్చు. అయితే టాలీవుడ్ రాకింగ్ స్టార్ ఎవరు తెలుసు కదండి, మన మంచి మనోజ్ నటిస్తున్న ఒక సూపర్ హిట్ చిత్రం ఒకటి, డేవిడ్ రెడ్డి అనే మూవీ ఒకటి త్వరగా షూటింగ్ జరిగిపోతుంది అన్నమాట. ఆ సినిమాలో అందరూ కూడా ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. ఇది ఒక పీరియాటికల్ యాక్షన్ మూవీ అని చెప్పుకోవచ్చు. అంటే ఈ స్టోరీ చూస్తే ఈ మధ్యలో అయితే కాదు, చాలా చాలా డీప్గా అయితే వెళ్ళిపోయారు. మరి 1897 నుంచి 1922 మధ్య కాలంలో జరిగిన కొన్ని అంటే వాస్తవమైన సంఘటనల ఆధారంగా అయితే ఈ సినిమాను రూపొందించడం జరుగుతుంది అన్నమాట. అయితే ఇది ఇంతకుముందు మూవీ వచ్చినటువంటి ఇంతకుముందే అంటే ఒక గ్లిమ్స్ రిలీజ్ అయింది. ఆ గ్లిమ్స్లో మన మంచు మనోజ్ అయితే ఒక రైల్వే ట్రాక్ మీద ఒక బైక్ మీద కనిపిస్తున్నట్లుగా ఉంటుంది. మరి ఆ వెహికల్ కూడా ఒక డిఫరెంట్ మోడల్లో కనిపిస్తుంది. మరి ఎలా ఉంటుందో మరి తెలియదు, కానీ కొంచెం డిఫరెంట్గా అయితే ఆ మంచు మనోజ్ డిఫరెంట్గా అయితే ప్లాన్ చేస్తున్నాడు. తనే మరి అన్నీ కూడా చూసుకోవడం జరుగుతుంది అన్నమాట. సో May 20 టీజర్ అయితే విడుదల చేయనట్లుగా, అంటే రేపే, సుమారుగా రేపే అనమాట. సో ఈ రిలీజ్ అయితే చేయాలనుకుంటున్నా టీజర్ని. సో ఈ టీం అయితే ఈ విషయాన్ని క్లియర్గా చెప్పేసింది, మా 20వ తారీఖున ఈ టీజర్ని విడుదల చేస్తున్నాం అని చెప్పి. ఇంకోటి ఏంటంటే చాలా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది పోస్టర్ చూడంగా నాకు అనిపించింది ఏంటంటే ఏదో కొంచెం డీప్గా ఏదో ఒక పిక్చర్ అంటే KGF, సలారు ఇలాంటి అపీరెన్స్ వచ్చేటువంటి సినిమాకి ఉండబోతుందేమో అనిపించింది. తర్వాత చదివిన తర్వాత అర్థమైంది, ఈ చిత్రానికి KGF సలార్ ఫేమ్ అయినటువంటి రవి బసూర్

ఈ సంగీతాన్ని అందించడం జరుగుతుంది. ఇంకా ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి సినిమా. సో ఎందుకంటే సంగీతం అనేది సినిమాకి ప్రాణం అని చెప్పుకోవచ్చు. అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అవన్నీ కూడా డిఫరెంట్ కనిపిస్తుంది. ఇంకొక 24 గంటల లోపే మనకైతే అదే టీజర్ అయితే రాబోతుంది, చూసేద్దాం ఎలా ఉండబోతుంది. అది అర్థమైపోతుంది, టీజర్ దాదాపు చెప్పేస్తుంది సినిమా ఎలా ఉండబోతుంది, ఆ కథ ఏంటి, ఆ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండబోతుంది అనేది అర్థమైపోతుంది. చూద్దాం, వెయిట్ చేద్దాం. సో అప్పటి వరకు కూడా మంచి పాటైతే వినేద్దాం. నెక్స్ట్ ఇంకో మరి మంచి విషయం అయితే ఈ పాట అంతా చెప్పేస్తాను. ఇప్పుడు మీకోసం సూపర్ సాంగ్ అయితే వచ్చేసింది దొంగ దొంగల చిత్రం నుంచి ఒక అద్భుతమైన పాట మన కోసం వచ్చేసింది వేటూరి గారి రచనలో శంకర్ మహాదేవన్ గారు మరి మాలతి గారి పాట ఆలపించారు. ఇంటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: ಕುಚ್ಚಿ ಚಂಪೇರಾ.
1: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలేగుందే.
2: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
3: ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

కేజీఎఫ్ ఈ చిత్రంలో నుంచి విజయప్రకాష్, శ్రీకృష్ణ, లోకేశ్వర్ అండ్ అరుణ్ కౌండిన్య పాడినటువంటి సాంకేతిక సార్ మీరు ట్యూన్ చేసుకుంటున్నారు రేడియో భారతి 101.3. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 11:32:55 అవుతుంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నా ఉన్నాం సినిమా కబుర్లో. మనమైతే మంచి సినిమాల గురించి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి మంచి సినిమాల గురించి ఎదురు చూస్తున్నాం. సో మనైతే మంచి పాటలు వింటూ మరి ఆ మాటలు కూడా వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదండి. సో ఎప్పుడెప్పుడు అనుకుంటూ ఉన్నాం కదండి. సో ఆ సినిమా రిలీజ్ అవ్వకపోయినా ఇప్పుడే జస్ట్ ఒక ట్రైలర్, అంటే ఇన్నిసార్లు వాయిదా పడిన తర్వాత ఒక ట్రైలర్ రిలీజ్ అవ్వటం అనేది మామూలు విషయం కాదు. అది కూడా మంచి హైప్ని అయితే క్రియేట్ చేసింది. అందరూ కూడా ఒక సినిమాలో ఉంటుంది అనుకుంటే ఇది ఇంకో రేంజ్లో ఉన్న సినిమాలాగా వెళ్ళిపోయింది అనమాట. ఇంతకీ ఏ సినిమా గురించి చెప్తున్నాను మీకు ఈ పాటికి అర్థమైపోయింది.

ఎంత ఇంకేం సినిమా అండి, పెద్ది పెద్ది పెద్ది. సో ఇదన్నమాట విషయం. సో పెద్ది సినిమాలో మరి రామ్ చరణ్ ఎంత అలా ఉన్నాడు భయ్య, అసలు అదిరిపోయింది కదా. సో అటు అటు పక్కన ఆంజనేయుని, ఇటు పక్కన ఒక ఇదేంటి ఒక క్రికెటరు, అన్ని రకాల మ్యాచ్లన్నీ ఆడే ఒక వ్యక్తిగా ఈ సినిమాలో అయితే కనిపిస్తూ ఉంటారనమాట. సో పెద్ది ట్రైలర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది, ఎందుకంటే ఆ ట్రైలర్ని చూసే కొద్దిగా కొత్త కొత్త ఎలిమెంట్స్, కొత్త కొత్త విషయాలన్నీ అర్థమవుతూ ఉన్నాయి. దీంట్లో స్పెషల్ అపీరెన్స్ కింద మన జగపతి బాబు గారు కూడా కనిపిస్తున్నారు. ఇంకా కొత్త కొత్త క్యారెక్టర్లు కూడా చాలా ఉన్నాయి. జాన్వీ కపూర్ కూడా కొంచెం మాస్ క్యారెక్టర్ వైజ్గా నటించడం జరిగింది. సో ఇదంతా చూసేసరికి ఫస్ట్లో ఏమైపించిందంటే, ఈ సినిమా కొంచెం రంగస్థలం మూవీలో ఉన్నట్లుగా అనిపించిందేమో, కానీ కానే కాదు టోటల్ డిఫరెంట్ అని చెప్పి ఈ సినిమాలో చెప్పకనే చెప్తూనే చెప్తున్నారన్నమాట. సో ఎందుకు ఈ సినిమా వచ్చేసి సుకుమార్ రైటింగ్స్ అందించగా, మరి ఆయన సమర్పణలో వృద్ధి సినిమా బ్యానర్పై వెంకట సతీష్ కిలారు నిర్మించారన్నమాట. సో ఆటే నా పొగరు అంటూ ఒక డైలాగ్తో మరి సినిమాలో ఒక కొత్త హైక్ని రేకెత్తించడం జరిగిందనమాట. ఈ డైలాగ్ ఇంకా మరి ఎక్కడైనా సరే, మరి ఎప్పుడైనా సరే కొత్తగా ఉండేలాగా ఆటే నా పొగరు అన్నట్లుగా ఆయన చెప్పడం జరిగిందనమాట. సో చాలా బాగుంటుంది. మరి ఇంకా చాలా చాలా మంచి డైలాగ్స్ వేసి చెప్పడం జరిగింది. ఆయన అపీరెన్స్ కూడా, మరి రామ్ చరణ్ అపీరెన్స్ కూడా చాలా చాలా బాగుంటుంది ఈ సినిమాలో. మరి చూద్దాం, 4th June రిలీజ్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాం. ఈసారైనా ఈ డేట్ కరెక్టేనా అని అడగకపోయినా ఖచ్చితంగా కరెక్ట్ అయితే బాగుండు, మరి కొద్ది రోజుల్లో సినిమా మన ముందుకు వస్తుందని చెప్పి అనుకుంటున్నాను అనమాట. ఇది విషయం. సో ఇంకా చాలా చాలా విషయాలు అయితే ఉన్నా, మరి ఇలాంటి మంచి విషయాలు మీకోసం తెలియాలంటే మరి స్టే ట్యూన్ టు విజయవాడ FM ప్రేమ్ అనమాట. సో మీకోసం మీద మంచి పాట అయితే వచ్చేసింది. నెక్స్ట్ అయితే మీకోసం రాబోతున్న పాట మరి వింటూ ఎంజాయ్ చేయండి. మరి గేమ్ చేంజర్ మూవీ నుంచి ఈ సాంగ్ వచ్చేసింది, వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి FM.

ఎస్ ఎంఎం కేరవాల్ గారి మ్యూజిక్ కంపోజర్ గా జెసి గిఫ్ట్ పడిన సోబరి సాంగ్ అయితే వినేశారు. మీరు చూస్ చేసి వింటున్నారు ఇది భారతీయ 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. సోబరి సాంగ్ అయితే వినేశారు, మీరు చూస్ చేసి వింటున్నారు. 11:42:44 అవుతుంది. సో మ్యాన్ ఆఫ్ ద మాసెస్ అంటే అర్థమవుతుంది కదండి, ఎన్టీఆర్ మన జూనియర్ ఎన్టీఆర్ గారు మరి ఒక సూపర్ హిట్ సినిమాలు నటిస్తూ ఉన్నారు. ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్నటువంటి ఒక మంచి సినిమా వచ్చేసింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ మూవీ రాబోతుంది, డ్రాగన్. ఈ గేమ్స్ను ఈరోజేనండి, ఈరోజే సాయం నైట్ అందరూ కూడా పగలు విడుదల చేస్తుంటే మరి ఎందుకో ఈ ముహూర్తం వాళ్ళు ఖరారు చేసి 11:52 ఎగ్జాక్ట్గా నైట్ ఈ నైట్ ప్రదర్శిస్తారు. ఇంకా అంటే దాదాపు 12 గంటలు టైం ఉందన్నమాట. సో ఆ టైం వరకు వెయిట్ చేస్తే సోషల్ మీడియాలో మరి రిలీజ్ చేస్తామని చెప్పి ఈ గేమ్స్ని అనుకుంటున్నారు. దీంట్లో మరి ఆల్రెడీ లుక్ కూడా వచ్చేసింది. ఈ గేమ్స్లో ఇంకా ఎన్టీఆర్ లుక్ ఎలా ఉంటుంది అనేది మరి వెయిట్ చేస్తున్నారు మన వాళ్ళు. అంటే

ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ జోష్లో ఉన్నారు. అంటే ఎప్పుడు యాక్యురెన్సీగా, ఎప్పుడు ఆ ఎలివేషన్స్ ఎలా ఉంటాయి, ఆ రేంజ్ ఎలా ఉంటుంది, ఆ మాస్ క్యారెక్టర్ని డ్రాగన్ అనే డిఫరెంట్ నేమ్తో ఎలా చూపించబోతున్నారు అసలు అనే క్యూరియాసిటీతో మన ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట. సో మరి ఫ్యాన్స్కి అయితే పక్కాగా డ్రాగన్ లెవెల్లో ఒక ట్రీట్ అయితే ఇవ్వబోతున్నాడు అనుకుంటున్నా మన ఎన్టీఆర్. మరి చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇంకా కొన్ని అప్డేట్స్ రావాల్సింది, అవి రాగానే మీకు అయితే అప్డేట్ చేస్తారు అన్నట్లు. మీకు మీకు విషయం తెలుసా, అందాల డబ్బమ్మ ఎంత బాగుంది అంటూ సాంగ్ అయితే వస్తూ ఉన్నప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది ఈ సినిమా ఖచ్చితంగా మళ్ళీ రిలీజ్ అయితే బాగుండు బాగుండు అనుకున్నప్పుడు. మరి రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతుంది కాబట్టి కొన్ని సినిమాలని రిలీజ్ చేయడం జరుగుతుంది, మరి రిలీజ్ జరుగుతుంది కొన్ని. మరి దాంట్లో భాగంగానే నందమూరి బాలకృష్ణ గారు నటించినటువంటి ఒక మంచి సినిమా, ఒక సూపర్ బ్లాక్ బస్టర్ సినిమాని ఆయన 66th బర్త్డే సందర్భంగా కల్ట్ బ్లాక్ బస్టర్ అయినటువంటి ఒక మూవీ సమరసింహారెడ్డి. ఈ సినిమాని ఈ 10 జూన్న న్యూ డాల్బీ సరౌండ్తోనూ అండ్ కొత్తగా రీమాస్టర్ చేయబడిన ఒక మంచి ప్రింట్తో మరి థియేటర్లో రీ రిలీజ్ చేయాలని చెప్పి ప్లాన్ చేశారంట. మరి ఈ ప్లాన్ ఎలా ఉంటుంది, సో అంటే ఈ సౌండ్స్ ఇవన్నీ మారినప్పుడు సినిమా కొంచెం కొత్తగా సంతరించుకుంటుంది కదా. కథ అయితే ఓకే, కానీ మిగతా బ్యాక్గ్రౌండ్ ఎలిమెంట్స్ ఇవన్నీ మారినప్పుడు కొంచెం డిఫరెంట్ లుక్లో కనిపిస్తారేమో చూద్దాము. అండ్ మరి ఆ మ్యూజిక్ అలా ఎలా అబ్బురపరుస్తుందో చూసేద్దాం. సో ఈ మర్చిపోకండి 10 జూన్న అయితే మిస్ అవ్వకుండా థియేటర్లో చూసిన మజా వేరు కాబట్టి చూడటానికి ప్రయత్నం చేయండి. అండ్ మరి ఇంకా చాలా సినిమాల కబుర్లు అయితే ఉన్నాయి, మరి మీకోసం ఓ పాట అయితే వచ్చింది, ఆ పాట మిగతా విషయాలు మానేస్తున్నాం. మరి ఇప్పుడైతే మీకోసం టెంపర్ మూవీ నుంచి ఒక అద్భుతమైన పాట వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి. మరి దానికంటే ముందు మరి త్రిబులర్ మూవీ నుంచి సాంగ్ అయితే చేస్తుంది, మరి వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: శ్రోతలు వివిధ భారతి కార్యక్రమాలు వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
1: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేము మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచు

0: కొండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
1: జీఆర్పీ జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జీఆర్పీ జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం. జీఆర్పీ జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జీఆర్పీ జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం. జీఆర్పీ జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జీఆర్పీ జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం. జీఆర్పీ జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జీఆర్పీ జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: స్టూడియోల సమయం 11:50 ఇంకా వివిధ భారతి కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: 90 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్, 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో, కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
1: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్, అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్, ఎ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
0: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఈ తరం జెన్ జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నారు.

90 సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్య

వైద్యుల అమూల్య సలహాలు. ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా తరాలు మారినా ఈ స్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం, మన అందరి ఆకాశవాణి.

0: గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన.
0: ఆరోగ్యానికి విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.
2: లాహిరి లాహిరిలో కార్యక్రమం చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. 5 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ చేరుకుని ఆ దేశ ప్రధానమంత్రి మెలోనీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్ వియత్నాంల మధ్య రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయనున్నట్టు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలియజేశారు. పబ్లిక్ ప్రదేశాల నుంచి పట్టుకున్న వీధి కుక్కలను స్టెరిలైజేషన్ చేసిన తర్వాత మళ్లీ వదిలిపెట్టకూడదని గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు ఈరోజు మరోసారి పెరిగాయి. 5 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ చేరుకుని ఆ దేశ ప్రధానమంత్రి మెలోనీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈ చర్చల్లో ఇరు దేశాల మధ్య ఆర్థిక, సాంకేతిక, రక్షణ రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడంపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. దీంతోపాటు మోదీ ఇటలీ అధ్యకులు సెర్గియో మటరెల్లాతో కూడా సమావేశమై ఇరు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక రాజకీయ అంశాలపై కీలక చర్చలు జరుపుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నార్వే రాజధాని ఓస్లోలో నిర్వహించిన ఇండియా నార్వే బిజినెస్ రీసెర్చ్ సదస్సులో పాల్గొన్నారు. ఈ ఉన్నత స్థాయి సదస్సులో నార్వే క్రౌన్ ప్రిన్స్ హాకన్, ఆ దేశ ప్రధాని జోనాస్ గహర్ స్టోరే కూడా హాజరయ్యారు. ఉమ్మడి వాణిజ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల్లో కనిపిస్తున్న వృద్ధిని నరేంద్ర మోదీ అభినందించారు. రాబోయే కాలంలో 100 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడి లక్ష్యాన్ని చేరుకోవడానికి, దాని ద్వారా భారత్లో 10 లక్షల ఉద్యోగాల సృష్టికి ఇరుపక్షాల భాగస్వాములు కృషి చేయాలని మోదీ అన్నారు.
1: $100 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ 1 మిలియన్ జాబ్స్ క్రియేట్ కన్నే కా లక్ష్య హై. యే అంబిషియస్ టార్గెట్ హై లేకిన్ అచీవబుల్ హై. ఆర్ భారత్ మే ఆప్కే ఇన్వెస్ట్మెంట్ కో ఔట్కమ్స్ మే బదల్నా మే ఆప్కో విశ్వాస్ సే కహతా హూ యే హమారీ గారంటీ హై.
0: ప్రపంచ అనిశ్చితి సమయంలో ఉమ్మడి శ్రేయస్సు, సుస్థిర భవిష్యత్తు కోసం పరస్పర సహకారమే మార్గమని భారత్, స్వీడన్ దేశాలు స్పష్టం చేశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్ సంయుక్తంగా రాసిన వ్యాసంలో భౌగోళిక రాజకీయ సవాళ్లను ఎదుర్కోవడానికి సంకుచిత విధానాలను వీడి అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఐక్యరాజ్యసమితి 80వ వార్షికోత్సవం సందర్భంగా అంతర్జాతీయ పాలనా సంస్థల్లో సంస్కరణలు అవసరమని స్పష్టం చేశారు. భారత్ 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా, 2070 నాటికి నెట్ జీరో ఉద్గారాల లక్ష్యాన్ని చేరుకోవాలని భావిస్తోందని పేర్కొన్నారు. దీనికోసం 2030 నాటికి ఇరు దేశాల కూటమిని విస్తరిస్తూ క్లీన్ టెక్నాలజీ కలిగిన నార్డిక్ దేశాలను కూడా భాగస్వాములు కావాలని ఆహ్వానించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వియత్నాం అధ్యక్షుడితో సమావేశమై ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయనున్నట్టు పునరుద్ఘాటించారు. అలాగే వియత్నాం రక్షణ మంత్రి జనరల్ ఫాన్ వాన్ గియాంగ్తో జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో సముద్ర భద్రత, రక్షణ పరిశ్రమల అభివృద్దిపై చర్చించారు. ఇరు దేశాలు AI, క్వాంటం టెక్నాలజీ

రంగాల్లో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. అలాగే వియత్నాం ఎయిర్ఫోర్స్ కాలేజీలో లాంగ్వేజ్ ల్యాబ్ను ప్రారంభించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఛత్తీస్గఢ్లోని బస్తర్ డివిజన్ జగదల్పూర్లో జరిగే సెంట్రల్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటుగా సీనియర్ అధికారులు కూడా పాల్గొంటారు. గత 6 దశాబ్దాలుగా నక్సలిజం కారణంగా బస్తర్ ప్రజలు అనుభవించిన ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక నష్టాలను రాబోయే 5 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం భర్తీ చేస్తుందని అమిత్ షా హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా బస్తర్ డివిజన్లో ఏర్పాటు చేసిన దాదాపు 200 భద్రతా శిబిరాల్లో సుమారు 70 శిబిరాలను రాబోయే 1.5 సంవత్సరంలో ప్రజాసేవా కేంద్రాలుగా మారుస్తామని ప్రకటించారు. ఈ సేవా కేంద్రాల ద్వారా ప్రజలకు బ్యాంకింగ్, ఆధార్, రేషన్ కార్డులు, నైపుణ్య శిక్షణ, కేంద్ర రాష్ట ప్రభుత్వాల అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన సేవలను ఒకే చోట అందిస్తారని అమిత్ షా స్పష్టం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పబ్లిక్ ప్రదేశాల నుంచి పట్టుకున్న వీధి కుక్కలను వ్యాక్సినేషన్ లేదా స్టెరిలైజేషన్ చేసిన తర్వాత మళ్లీ వదిలిపెట్టకూడదని గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవడానికి సుప్రీంకోర్టు ఈరోజు నిరాకరించింది. జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం గత 7 నవంబర్లో ఇచ్చిన ఆదేశాలను సవరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తూ అటువంటి కుక్కలను కేవలం జంతు సంరక్షణ శాలలకే పరిమితం చేయాలని అధికారులను ఆదేశించింది. పిల్లలు, వృద్ధులు, ప్రయాణికులపై వీధి కుక్కల దాడులకు సంబంధించిన సంఘటనలను కోర్టు ప్రస్తావించింది. ఈ ముప్పు విమానాశ్రయాలు, నివాస ప్రాంతాలతో సహా కీలకమైన పబ్లిక్ ప్రదేశాలకు చేరిందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఆదేశాలను అమలు చేయడంలో విఫలమయ్యే అధికారులు కోర్టు ధిక్కరణ, క్రమశిక్షణ చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ధర్మాసనం హెచ్చరించింది. అలాగే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు యానిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉండేలా చూడాలని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో దేశంలో ఇంధన ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 98.64 రూపాయలకు, డీజిల్ ధర 91.58 రూపాయలకు చేరింది. ముంబైలో పెట్రోలు లీటర్కు 107.59 రూపాయలు, డీజిల్ 94.08 రూపాయలుగా నమోదైంది. అలాగే కోల్కతాలో పెట్రోల్ 109.70 రూపాయలు, డీజిల్ 96.07 రూపాయలకు పెరగ్గా, చెన్నైలో పెట్రోల్ ధర 104.49 రూపాయలు, డీజిల్ ధర 96.11 రూపాయలకు చేరుకుంది. గత 4 ఏళ్ల విరామం తర్వాత ఈ నెల 15వ తేదీన లీటర్కు 3 రూపాయలు పెంచిన కొద్ది రోజులకే ఈ తాజా పెంపు నిర్ణయం వెలువడింది. ఇరాన్ వివాదం, హార్మోజ్ జలసంధి గుండా జరిగే రవాణాకు ఆటంకాలు కలగడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరగడమే ఈ దేశీయ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. అమెరికా ఈ ఏడాది 30-31 తేదీల్లో జార్జియాలోని అట్లాంటాలో G20 విదేశాంగ మంత్రుల సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనుంది. అంతర్జాతీయ స్థిరత్వం, శ్రేయస్సును పెంపొందించడానికి ప్రపంచ అగ్రగామి దేశాల విదేశాంగ మంత్రులు ఇందులో పాల్గొంటారని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలియజేశారు. ప్రపంచ ఆర్థిక సవాళ్లు, అంతర్జాతీయ సహకారం, వస్తు సరఫరా వ్యవస్థ బలోపేతంపై ఈ చర్చలు జరుగుతాయి. ఈ సదస్సు అమెరికా 250వ వార్షికోత్సవ వేడుకల సమయంలోనే జరుగుతుంది. భారత్, అమెరికా, చైనాలతో కూడిన ఈ G20 కూటమి ప్రపంచ జీడిపిలో 85%, జనాభాలో 3/2 వంతులకు ప్రాతినిధ్యం వహిస్తుంది. రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ 2 రోజుల పాటు చైనాలో పర్యటిస్తారు. ఈరోజు పుతిన్ చైనా చేరుకుంటారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో సమావేశమై చర్చలు జరుపుతారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బీజింగ్ పర్యటన ముగించిన 1 వారం రోజుల్లోపే పుతిన్ ఈ పర్యటనకు రావడం విశేషం. ఒకవైపు అమెరికాతో స్థిరమైన సంబంధాలను కొనసాగిస్తూనే మరోవైపు రష్యాతో బలమైన బంధాన్ని కాపాడుకోవాలని చైనా భావిస్తున్న తరుణంలో ఈ పర్యటనపై అంతర్జాతీయంగా
ఆసక్తి నెలకొంది. ఇరు దేశాల మధ్య

0: ఆర్థిక సహకారంతో పాటు కీలకమైన అంతర్జాతీయ ప్రాంతీయ అంశాలపై పుతిన్ షీ జిన్పింగ్ చర్చించనున్నట్టు క్రెమ్లిన్ తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు జైపూర్లో రాత్రి 7:30 గంటలకు జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు లక్నో సూపర్ జైంట్స్తో తలపడుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 5 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ చేరుకుని ఆ దేశ ప్రధానమంత్రి మెలోనీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్ వియత్నాంల మధ్య రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయనున్నట్టు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. పబ్లిక్ ప్రదేశాల నుండి పట్టుకున్న వీధి కుక్కలను స్టెరిలైజేషన్ చేసిన తర్వాత మళ్లీ వదిలిపెట్టకూడదని గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు ఈరోజు మరోసారి పెరిగాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం జీవనలహరి. ఈనాటి కార్యక్రమంలో రంగస్థల నాటక రంగంలో నా అనుభవాలు ఈ అంశం గురించి శ్రీ కె వెంకట సుబ్బయ్య గారితో పరిచయ కార్యక్రమం ఇప్పుడు విందాం.
2: కసిబిసి వెంకట సుబ్బయ్య గారు నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: వెంకట సుబ్బయ్య గారు, మీరు ప్రకాశం జిల్లా దొనకొండ మండలం పెద్దన్నపాలెం గ్రామస్తులు. మీరు రంగస్థల నాటక రంగంలో సుమారుగా 50 ఏళ్ల పైబడి అనుభవం ఉందని చెబుతున్నారు.
3: అంతే సార్.
2: రంగస్థల నాటకం అనగానే మా చిన్నప్పుడు కూడా రకరకాల పౌరాణిక నాటకాలన్నీ కళ్ళ కట్టినట్టు కనిపిస్తున్నాయి నాకు ఇప్పటికీ కూడా. ఆ పద్యాలు, రాముడి వేషం, భీముడి వేషం, హనుమంతుడి వేషం, లేకపోతే హరిశ్చంద్రుడి వేషం, ఇలా ఆ రాగాలాపన అయితే అబ్బో ఎంత మాధుర్యంగా ఉండేవో, అసలు అంత గుక్కబట్టి ఎట్లా పాడుతున్నాడా అని కూడా అనుకుని మేము ప్రాక్టీస్ కూడా చేసేవాళ్ళం అండి.
3: అవునండి.
2: అయితే వెంకట సుబ్బయ్య గారు,
3: అవునండి,
2: ఈ రంగస్థల నాటక వైభవం మీరు నేర్చుకునే రోజుల్లో మీ బాల్యంలో అది ఎలా ఉండేదండి? అప్పట్లో
3: అప్పుడు 10 ఊర్ల జనం మా కాడికి వచ్చేవారండి. అలా వచ్చి చూసి అభిమానంగా, అరే ఎట్లా ఉంటుందో చూద్దాం, ఎట్లా పాడతారో ఈ కళ అంటే అనే అనుభవం మీద అందరూ వచ్చి చూసి తెల్లవారుజులు ఉండిపోయేవారు సార్.
2: టికెట్లు ఉండేవి కదా
3: అప్పుడు? టికెట్ నాటకాలు సార్ 100 రూపాయలు, 50 రూపాయలు, 20 రూపాయలు
2: అంతుండేది.
3: అంత ఉంది సార్. పెద్ద పెద్ద యాక్టర్లు, షణ్ముఖ ఆంజనేయరాజు గారు, ఏవి సుబ్బారావు, డివి సుబ్బారావు, ఇలాంటి పెద్ద పెద్ద యాక్టర్లు, పి లక్ష్మణరావు సార్, ఇలాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఆడుతుంటే మేము పోయి టికెట్ పెట్టి చూసున్నాం. అంత అపేక్షంగా పోయినాం, నడిచిపోయినాం సార్. అప్పట్లో మా బాల వయసులో నడిచిపోయి చూసి ఇది కూడా మనం నేర్చుకుందాము అనే పట్టుదలతోటి మేము నేర్చుకున్నాం సార్. మా నాన్నోళ్ళు కూడా మమ్మల్ని ప్రోత్సహించారు. మా నాన్నోళ్ళు కూడా కొన్ని డ్రామాలు ఆడి ఉండరు. మా నాన్న నర్సయ్య, వాళ్ళ తమ్ముడు బాలయ్య. బాలయ్యన్న ఆయన కూడా ప్రోగ్రాంలు ఆడాడు. ఆ ఇంట్రెస్ట్ మీద మాకు నేర్పారు సార్. ఇప్పుడు దీని గుండా మాకు ప్రయోజనం లేదు,
2: ఆదరణ లేదు,
3: ఏమీ ఆరాధరణ లేదు.
2: ఏదో రేడియో, దూరదర్శన్ లాంటి
3: టోటల్లో ఇంతమే, కానీ మాకు చూసి కళ లేదు, మా బతుకు తెరువులు కూడా బాగలేవు.
2: మరి వెంకట సుబ్బయ్య గారు
3: చెప్పండి,
2: అప్పట్లో మీకు నచ్చినటువంటి రకరకాల నాటకాలు వేస్తూ ఉండుంటారు, రామాంజనేయ, గయోపాఖ్యానం, శ్రీకృష్ణ తులాభారం, ఇలా చాలా పౌరాణిక నాటకాలు ఎన్నో ఉండేవి, సాంఘిక నాటకాలు కూడా కొంచెం అరుదుగా ఉండేవి.
3: అవునండి.
2: మీకు నచ్చినటువంటి రంగస్థల నాటకం ఏది, నటులు ఎవరు, అలాగే ఆ నాటకాల్లో నచ్చినటువంటి పద్యాలేంటి, మీకు నచ్చిన రంగస్థల నాటకం ఏంటి అప్పట్లో?
3: అప్పట్లో మాకు నచ్చిన నాటకం సార్ బ్రహ్మంగారి నాటకం. భక్తి రసమైంది, 10 ఊర్ల జనం వచ్చి చూసేది సార్. అప్పట్లో మేము కూడా ఉల్లాసంగా నేర్చుకున్నాం.
2: విరాట్ పోతులూరి
3: వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి నాటకం కాలజ్ఞానం, బాగుంటుంది సార్ అది. దాని తర్వాత హరిశ్చంద్ర, మళ్ళీ 3వది రామజనయుద్ధం, 4వది చెంచు నాటకం, చెంచు లక్ష్మీనరామ, ఇలాంటివన్నీ వేసుకుంటూ వచ్చాము. కళకు విలువ లేకుండా పోయింది సార్. మాకు కనీసం 70 సంవత్సరాల వయసు వచ్చి ఉండదు సార్. మాకు మా పరిస్థితి బాగలేదు. ఏదో ఒక ఆదరిచేత పింఛను పెంచటము ఏదో జరిగితే మేము ప్రోత్సహించుకుంటానికి అర్హులము సార్. మాది మా పరిస్థితి స్వామి.
2: అయితే వెంకట సుబ్బయ్య గారు, మీరు చెప్పారు మీకు నచ్చినటువంటి నాటకాల్లో బ్రహ్మంగారి నాటకం ఒకటి, అలాగే రామాంజనేయ యుద్ధం అన్నారు, హరిశ్చంద్ర అన్నారు. ఏమండి, అప్పట్లో నాకు కూడా గుర్తొస్తుంది 1వ సిద్ధయ్య, 2వ కృష్ణుడు, 3వ హరిశ్చంద్రుడు, ఇలా అనేవాళ్ళు. ఏంటండి అది
3: సీన్లు అండి? ఇవి బ్రహ్మంగారు అనకంటే పట్టు సిద్ధయ్య అనేది ఒకటి ఉంటుంది. ఫస్ట్ బ్రహ్మంగారు, తర్వాత కొడుకులు, తర్వాత ఆదాంబి సిద్ధయ్య, తర్వాత సెంటర్ సీన్ బ్రహ్మం అని ఉంటాడు, లాస్ట్ ఇష్టమూర్తి. బ్రహ్మంగారి నాటకానికి అవి

0: రూపాలు. అంటే నేననేది ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు అని ఇలా ఉంటాయి. సిద్ధయ్య కూడా
1: అంతే,
0: ఒకటో సిద్ధయ్య, రెండో సిద్ధ కూడా నేను చూశాను. బ్రహ్మగారి నాటకం చూసిన దాంట్లో
1: అలాంటి
0: ఒక్కతనే ఉండడు,
1: ఉండడు.
0: కొన్ని నాటకాల్లో ఇద్దరు ఒకే పాత్రను ఇద్దరు ముగ్గురు పోషిస్తుంటారండి.
1: అది ఎందుకంటే అండి, ప్రజలకు ఒక్క మనిషి అయితే చూడలేరు.
0: ఓహో,
1: చూడలేరు కాబట్టి అది ఒక సీను, అది ఒక సీను, అది సీనుకు ఒక మనిషి ఉంటే ఇది చూస్తే ఎట్లా ఉంటుందో, ఇది చూస్తే ఎలా ఉంటుందో అనే టైం పాస్ కోసం వీళ్ళందరినీ పెట్టింది. అంతేనండి, ఇంకేం కాదు. జనం ఉండటానికి, వాళ్ళు వినటానికి.
0: అదేలేండి, ఈ మొదటి సీన్లో మొదటి కృష్ణుడు ఈయన ఆడింది బాగుంది,
1: అది
0: ఏంటో ఆడింది బాగుంది అనేవాళ్ళు.
1: అంతే అంతే,
0: రెండో కృష్ణుడు ఆడింది పర్వాలేదు, ఆ మూడో కృష్ణుడు అబ్బా హద్దర్ కొట్టాడరా ఇలా అంటూ ఉంటారండి.
1: అంతే, అప్పుడు యాక్టర్కి కూడా ఉల్లాసం ఉంటుంది అట్లా.
0: అయితే మరి మీరు నటించినటువంటి మొట్టమొదటి రంగస్థల నాటకం ఏది, ఎక్కడ ఆడారు అది?
1: మేము దొనకొండ టికెట్ డ్రామాలో నక్షత్రుడిగా ఆడాను.
0: ఓహో, హరిశ్చంద్ర
1: నాటకంలో నక్షత్రుడి
0: పాత్ర.
1: మా టికెట్ డ్రామాకి వెళ్ళాను సార్ అప్పట్లో. రెండోది బ్రహ్మంగారి నాటకంలో ఊర్ల మీద, సోమిందపల్లె, గంగదేవిపల్లె, వద్దిపాడు, ఇట్లాంటి ప్రోగ్రాములు ఊర్లలో ప్రోగ్రాములకు.
0: ఇవన్నీ ప్రకాశం జిల్లాలో?
1: ప్రకాశం జిల్లాలోయే. ఇవన్నీ మేము ప్రశాంతంగా దేవుడిని నమ్ముకొని ఆడాం. అప్పుడేదో అంతా ఇంత ఇస్తున్నారు మాకు ఖర్చులకు, అంతే
0: భోజనం పెట్టి,
1: భోజనం పెట్టి మాకు ఖర్చులకు ఏదో ఈ 10 రూపాయలు తీసుకుని పొమ్మంటే అది సంతోషం సార్ మాకు అప్పట్లో.
0: అది
1: ఉల్లాసం, పోయి ఆడొద్దాము, ప్రజలకి ఇంత చెప్పుద్దాము అనే పడుదలతోటి పోయాము సార్ మేము.
0: వాళ్ళు ఇచ్చేటువంటి పారితోషికం కంటే
1: అది
0: ఆ ఊరెళ్ళి ఆడాము
1: అది
0: అనే ఒక గొప్పతనం.
1: ఆ గౌరత కోసం మేము కూడా ఉప్పొంగి ఉల్లాసంగా పోయి ఇంకొకసారి ఆడొద్దాము అనే పడుదలతో పోయినాం సార్. దానికుండా మాకు ఇప్పుడేం లేవు. ఎన్ని టీవీలు, ఈ సెల్ ఫోన్లు, ఈ రావటాన, ఈ మా కళ అనేది
0: అంతరించిపోతుంది. వెంకట సుబ్బయ్య గారు, ఇప్పుడు ఏదైనా సరే ఒక కళలో మనకు ప్రావీణ్యం, పట్టు ఉండాలంటే ఏ విద్యకైనా గురువు ఉండాలి.
1: గురువు లేనిది కుదరదు.
0: అవును, గురువు లేక ఎటువంటి గుణికి తెలియరాదు రామా అన్నాడు త్యాగరాజ స్వామి వారు.
1: గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు. అంతో ఎంతో గురువు అనేవాళ్ళు ఉండాలి. వాళ్ళు చెప్తేనే మాకు అబ్బింది. గురువుని మేము తీసుకొచ్చుకొని జీతాలు ఇచ్చి వాళ్ళకి భోజనాలు పెట్టించి మేము సాక్కొని మేము విద్య నేర్చుకున్నాం అప్పట్లో.
0: మీ గురువుగారు ఎవరు మొట్టమొదట?
1: ఫస్ట్ మా గురువు గారు ఎమ్మెల్యే దాస్ గారు.
0: హార్మోనియం మీదనా?
1: హార్మోనియమే. ఆయన వేరే మనిషిని బాక్సుని తీసుకొచ్చుకుంటాం ఆయన మాకు చెప్పటానికి.
0: అది
1: వాళ్ళ సహారంతో మేము ఫైల్ లేక వచ్చినాం. ఈ బ్రహ్మంగారి నాటకానికి వచ్చాక దానయ్య పంతులు గారు,
0: అది
1: ఈ రకంగా బాలనాగమ్మ నేర్చుకున్నాం. పెద్ద పెద్దోళ్ళు అంతా చనిపోయినరు సార్, వాళ్ళంతా ఎవరు లేరు. ఇవన్నీ నేర్చుకొని మాకు కూడా చివరికి వచ్చేసినాం. మాకు ఆదరం ఏమి లేదు.
0: ఇప్పుడు రంగస్థల నాటక పరిస్థితి అంతగా ఆశాజనకంగా లేదు.
1: లేదు,
0: ప్రభుత్వం సహకరిస్తే,
1: సహకరించాలా మాకు. మా పిల్లల్ని కూడా దాంట్లోకి దించుదామంటే మా పరిస్థితి అయిపోయింది. పిల్లలుగా ఇంకేం చేస్తారు సార్? వాళ్ళు కూడా ఏదో ఒకటి అయ్యా, ఆ విధో ఇదో ఇది ఏదో ఒకటి నేర్చుకొని మీరు బతకండి, మా పరిస్థితి అయిపోయినది అని చెప్తున్నాం సార్.
0: ఏమండి
1: చెప్పండి.
0: అప్పట్లో గురువుగారు హార్మోనియం మీద మిమ్మల్ని రాగాలాపన చేయిస్తూ ఉంటారు.
1: అవును సార్.
0: మీకు సంగీత జ్ఞానం అంతగా ఉండదు?
1: ఉండదు.
0: ఇప్పుడు సంగీతం అనగానే శాస్త్రీయ సంగీతం, లలిత సంగీతం, జానపద సంగీతం ఇలా అంటుంటాం.
1: అంతే అంతే.
0: శాస్త్రీయ సంగీతం అంటే సంవత్సరాల తరబడి కూడా నేర్చుకున్నా కూడా అంత ఈజీగా పరిపక్వత సాధించలేరు.
1: సాధించలేరు.
0: అలాంటిది రంగస్థల పద్యాల్లో ఎందుకో చదువుకోని వాళ్ళు కూడా టక్కని పట్టేస్తారండి. అంటే అది సాధనం మీద వచ్చేదా, ఎట్లా? రాగం అయితే ఆపకుండా గుక్క తిప్పకుండా ఇలా పాడుతూ ఉంటారు, ఎట్లా సాధ్యం అండి అది?
1: అది ఎలా సాధ్యం అంటే దినదినము మనము నేర్చుకునే డ్రామా కాబట్టి ప్రతిరోజు ఆలాపన ఉంటుంది కాబట్టి మనిషిలో దమ్మును పట్టి, అది కూడా దమ్ము లేకుండా పాడలేము సార్, దమ్మును పట్టి రాగం పాడగలిగినాం. ఇప్పుడు పాడేంత మాత్రం లేరు సార్. ఇప్పుడు
0: వెంకట సుబ్బయ్య గారు, మరి ఎంతోమంది రంగస్థల కళాకారులు ఉండుంటారు మీ రోజుల నుంచి కానీ, మీ ముందు తరం వారు కొందరు ఉండుంటారు, కొందరు మరి ఉండకపోను వచ్చు. అయితే ఇప్పటికైనా సరే అప్పట్లో కేవలం రంగస్థల నాటకాన్నే నమ్ముకొని జీవనాధారమే అది ఉండేటువంటి వాళ్ళు ఉండుంటారు.
1: ఉండారు సార్, ఉండరు.
0: వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఏమన్నా గమనిస్తున్నారా?
1: దానికుండా మాకేం ఉపయోగం లేదనిపించింది. ఏంటంటే కళ అనేది వృత్తిలోకి పైలోకి రావటం వల్ల, కళ మంచిదే, 10 మందికి వెనక చెప్పేది మంచిది. ఇప్పుడు వినేవాళ్ళు లేరు.
0: అది
1: పాటకచ్చిన పరుగులు తెస్తాం, నాటిక నేలకు పోతాం ఉండరు. దీన్ని విని కూర్చునేది ఎవరో 100కి 10 మంది ఉంటున్నారు. అంతే అండి, ఎవరు రావటం లేదు. అందువల్ల కళ పౌరు తగ్గిపోయింది.
0: పౌరాణిక నాటకాల్లో ఆ పాత్రలు వేయడానికి కిరీటము, భుజకీర్తులు, గద ఇలాంటివి ఉంటాయి కదా,
1: అవి మేకప్

0: డ్రెస్ వాళ్ళు, డ్రెస్ కంపెనీలు ఉంటాయి అప్పట్లో, డ్రెస్ కంపెనీలు ఉంటాయి. ఆ డ్రెస్ కంపెనీలకు పోయి మేము వాడుకు తీసుకొని వచ్చి వాళ్ళని వాళ్ళ చేత మేకప్ వేపించుకొని మేము కళను పోషిస్తాం అప్పట్లో. వాళ్ళు లేకుంటే మేమేం చేయలేము, మేము కొనుక్కోవాలంటే ఆడ కొంటాం మళ్ళీ.
1: అదే ఆకర్షణ అసలు,
0: అది లేనిది అసలు మన మనిషికి అందమే ఉంది, పౌరు అనేసి వస్తుంది. అది ఉంటేనే మనిషికి పౌరు, ఆ ఈ మనిషి ఇలా, ఈ మనిషి ఇలా అనే పట్టుదలతోటి దాన్ని సాధించి నేర్చుకొని ప్రజలకు ఇన చెప్పాను అప్పట్లో.
1: అది
0: ఇప్పుడు అదంటే ఏందో తెలియదు.
1: అసలు ఆ వేషధారణ చూస్తేనే అబ్బో భీముడు అసలు అలాగే ఉన్నాడు అన్నట్టుగా మనకు కనిపిస్తాడు.
0: ఆంజనేయుడు అంటే ఎలా ఉంటాడు, ఆడ బొమ్మ నిడతున్నావు, ఈయన వేషం కూడా అలా ఉంటుంది అప్పుడు. ఆంజనేయుడు, ఆంజనేయుడు ఈ రకం పాడుతున్నాడు, రాముల వారు ఆంజనేయులు వీళ్ళు అప్పుడు చూసిండ్రు, ఆనందించిండ్రు.
1: అలాగే ఆ డైలాగులు కూడా చాలా అసలు ఏం లేదు, వన్స్ మోర్ అని ఇలా అనేవాళ్ళు, ఈలలేసేవాళ్ళు.
0: ఉదయము 6 గంటల దాకా పేలరు
1: బా,
0: ఇంకా ఎట్లుంటుందో, ఇంకా ఎట్లుంటుందో ఆ రకంగా చూసి సంతోషించి పోయేవాళ్ళు. సన్మానాలు చేసేవాళ్ళు అప్పట్లో కూడా మాకు కళాకారులకు సన్మానం చేస్తారు, శాల్వ సన్మానం చేస్తారు, డబ్బులు సన్మానం చేస్తారు. వాళ్ళని మేము పొగిడి వాళ్ళ మైకులో మేము కూడా చెప్పుతాం,
1: అవునండి
0: తీసుకోకూడదని. అలా కళ అంటే
1: ఏదైనా ఒక కళాకారుడు పద్యం పాడుతుంటే అతనికి నచ్చి వన్స్ మోర్ అని కొట్టి మళ్ళీ పాడించి ఒక రూపాయో పావలానో బేడానో ఇచ్చేవాళ్ళండి.
0: ఇచ్చి ఉండారు సార్, మళ్ళీ అట్టానికి ఇచ్చినారు వాళ్ళు. ఎవరైనా ఇదిగయ్యా మాది ఆయన పేరు చెప్పి 10 మందిలో విలువగా ఆయన మళ్ళీ పొగిడి పంపిస్తారు. ఆ రకంగా కళాకారులకు అభిమానం ఉన్నది అప్పట్లో, ఇప్పుడు లేదు.
1: తర్వాత కొన్ని కొన్ని రంగస్థల నాటకాల్లో ఒక పద్యం పాడినా ఒక డైలాగ్ చెప్పినా ఓహో ఇతనే చెప్పాలి, ఈ పద్యాన్ని ఈయనే పాడాలి అని కూడా
0: అభిమానం,
1: అభిమానం
0: దాంట్లో ఉండే భావం, ఆ రుచి అలా ఉంటుంది వాళ్ళు. ఒకసారి ఇంటే బాగుండు అనే భావం మీద వాళ్ళు విజిలీలు కొడతారు, మున్సిపార్లు కొడతారు. మళ్ళీ మేము వాళ్ళకు పాడతామండి అని అభిమానంగా మళ్ళీ మేము పాడేస్తాం. వాళ్ళకి అప్పుడు ఇదిగయ్యా మరి నా 1 రూపాయి తీసుకో, ఈ 10 రూపాయలు తీసుకో, గౌరవతగా వాళ్ళు ఇస్తారు. మేము కూడా వాళ్ళ గౌరవం పొగుడతాం, కళాకారుడుకున్న విలువ అది.
1: కొన్ని కొన్ని సీన్లలో అంటే ఏడుపొచ్చే సీన్లు ఉంటాయి, అది చూసేవాళ్ళు కళ్ళమంటే బొటబొటబొట ఏడుస్తుండేవాళ్ళండి. నేను కూడా చూశాను.
0: చంద్రమతి అంటే
1: హరిశ్చంద్ర,
0: హరిశ్చంద్ర నాటకంలో చంద్రమతి
1: అవును
0: కొడుకును,
1: లోహితుడు,
0: లోహితుడు కొడుకు ఆయన కాటికాపరికి పోయి ఏమేమో దాసిగా ఉండి ఇలా బాధలు చూస్తుంటే ఆమె బాధ పెట్టేదానికి కింద జనానికి కూడా కళ్ళ నీళ్ళు పడిపోతాయి.
1: అవునండి
0: అలా ఉంటుంది ఆ సన్నివేశం. ఈయన కూడా కాటికాపరిలోకి పోయి ఆమె పోయి అడిగితే నువ్వు ఎవరో నాకు తెలియదు, నా కాటి సుంకము నాకు ఇచ్చేయి, ఇవన్నీ వద్దు అనే లెక్కన జనాలు కూడా బా ఇంత పని
1: అది
0: ఇచ్చనా అని కొంత జనాలలో మార్పు వచ్చేస్తుంది. అట్లా జరుగుతాయి సార్ ఆ నాటకాలు.
1: అవును
0: బ్రహ్మంగారి నాటకం కూడా అంతే. సిద్ధయ్య బ్రహ్మంగారు సమాధి లేకపోయాడు, శిష్యుడు సిద్ధయ్య 12 సంవత్సరాల శిష్యుడు. ఆయన ఏం చేసిండు, నీకు నేను జ్ఞానం ఒప్పిస్తానన్నాడు, ఇవ్వకుండా ఆయన సమాధి అయిపోయిండు. అయిపోయినాక ఈయన వచ్చి సిద్ధయ్య అడవికి పోయి పూలు తీసుకురమ్మంటే సమయం మీద పడి లబో దిబో అని కొట్టుకుంటాడు, జనాలకు ఆకర్షణ వచ్చేస్తుంది.
1: అది
0: అబ్బా ఏం బాధపడుతున్నారు ఆయన అనే రూటు వచ్చేస్తుంది. అలాంటివన్నీ ఉంటాయి సార్, అందుకు జనం 6 గంటల దాకా కదలరు. చూద్దాం పోల్సిద్ధ ఏంది, కాడిచిన హరిశ్చంద్రుడేంది, రాముని యుద్ధం ఏంది, చెంచులక్ష్మి అనేది వాళ్ళేంది, ఇలాంటివన్నీ ఆ రకం ఉంటాయి. బాలనాగమ్మల బాలవర్ధి బాలనాగమ్మ వాళ్ళిద్దరు తల్లి కొడుకులు, వాళ్ళది అట్టుంటుంది బాధ సన్నివేశం చూస్తే కళ్ళమ్మ నీళ్ళు పడతాయి సార్ ఆ డ్రామాలకు. అలాంటివి అయి రంగస్థల పద్యాలంటే అలా ఉంటాయి.
1: బాలనాగమ్మ నాటకంలోనైనా సంగు అనే పాత్ర ఏదో ఉంటుంది,
0: సంగు మాయల పకీరు, సంగు
1: మాయల పకీరు సంగు
0: అది ఆ సన్నివేశం. అది బాలనాగమ్మ బాలవర్ధి కొడుకు కార్యవర్ధి భర్త వాళ్ళ సన్నివేశం అట్టుంటుంది.
1: అంటే ఈ బాలనాగమ్మ నాటకంలో కదా మాయల పకీరు పాత్ర
0: స్టార్టింగ్, అదే పకీరు సంగు వాళ్ళ సన్నివేశం అయిపోతుందనే ఆయన చెరదేసకపోతాడేమను. బాలనాగమ్మను పురిటి పిల్లోడప్పుడే అమ్మను పిల్లోడిని ఆడు ఉంచగానే బాలనాగమ్మ చెర బిక్కుతాడు.
1: ఆయన ప్రాణం కూడా సప్త సముద్రాల చిలకలో ఉందని
0: అని చెప్పి రహస్యం ఆడబెడతాడు. ఈ బాలవర్ధి అంత ఇంత పెద్ద అయ్యి వాళ్ళ నాన్నగారిని మొత్తాన్ని నాశనం చేస్తాడు. ఎవరు వాళ్ళు మాయల పక్కారు మాయ చెట్టి. ఈ బాలవర్ధి చిన్నోడు పెద్ద అయ్యి తెలుసుకుంటాడు పలానా కాడ నెలకు. అప్పుడు ఈయన పోయి శిలక్కాడికి పోయి శిలకను పట్టుకొని అప్పుడు ఈయన హింసలు పెట్టేస్తాడు, మా తల్లిదండ్రులను ఇట్లా చేసినావు, నువ్వు ఇంత ఘోరం చేసినావు, నిన్ను నేను ఎందుకు బతికియాల. అప్పుడు ఈయన కూడా సమరిస్తాడు, తల్లిదండ్రులను మొత్తాన్ని తీసుకొని బయటకు వచ్చేస్తాడు.
1: అది అలాగే ఈ సత్యహరిశ్చంద్ర నాటకం అన్ని నాటకాల్లో కంటే కూడా అంటే నాకు తెలిసి కొంచెం ఎక్కువ సార్లు ప్రదర్శింపబడము. ఆ పద్యాలు ఆ డైలాగులు కొద్దిగా బాగా ప్రజల్లోకి వెళ్ళినట్టుగా నేను గ్రహించింది. అది
0: అవునండి.
1: ఎందుకంటే

0: ముఖ్యంగా
1: అంతేలే.
0: డివి సుబ్బారావు గారు,
1: బండారు రామారావు గారు,
0: బండారు
1: డివి
0: రామారావు గారు,
1: సుబ్బారావు గారు, ఇలాంటి వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు.
0: అసలు ఆ పద్యాలు మామూలుగా చదువు రాని వాళ్ళు కూడా వ్యవసాయ పనులు చేసుకునేటప్పుడు చాలా పాడుకుంటుండే,
1: ఎక్కువ ఆలాపన వచ్చేస్తుంది అది.
0: మాయామేయ జగమ్మే మోహంబునం అట్లా దాన్ని, అదేటో ఒక రకమైన గొంతుతో పాడతాడు. ఆహా, ఎత్తుకోవడం ఎత్తుకోవడం ఇలా ఎత్తుకొని ఒక్కసారిగా హై పిచ్లోకి వెళ్ళిపోతూ
1: పోవాలి సార్.
0: ఒక్కొక్కసారి కళ్ళనీళ్ళు తెప్పిస్తూ ఉంటారా అలాంటి
1: సన్నివేశము వాళ్ళ బాధలలో అట్ట అనిపిస్తుంటారు చూసే జనాలకు. వాళ్ళు పడే కష్టాలు, ఆ కష్టాలు చూసి వాళ్ళకి అబ్బా ఏం బాధ పెడుతున్నారు రామును, ఏమి ఎంత బాధపడుతుందిరా అనే వయసుక జనాలకు నకా జోడు చూసిపోదాం. పని ఉంటే రేపు చేసుకోవచ్చు, అప్పట్లో అట్లా ఉండేది సార్. అప్పుడు ప్రజలు ఇప్పుడు ఇది లేదు.
0: అది వెంకట సుబ్బయ్య గారు
1: చెప్పండి,
0: మరి ఇంత రంగస్థల నటనా రంగంలో ఎన్నో చూశారు, మీరు పాల్గొన్నారు, ఇంత అనుభవం గడించారు. సరే, అంటే ఇప్పుడున్నటువంటి సినిమాలు అవనండి, ఈ సెల్ఫోన్ యుగంలో రకరకాల కళారూపాలు, అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంటాం మనం, అంతా కూడా ఇలా వచ్చేసింది కాబట్టి వీటి ఆదరణ కూడా, అంటే ముందు అసలు చూసేవాళ్ళు లేరు,
1: లేరు
0: మరి దీన్ని ఆదరించేవాళ్ళు లేరు, ఇలా ఉంది పరిస్థితి. మరి ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారు, అంటే ఏ వృత్తిలో ఉన్నారు,
1: ఏమి
0: మీ కుటుంబ పరిస్థితి ఏంటి?
1: మా కుటుంబ పరిస్థితి, మేమా భేదవాళ్ళం, ఏ కళను పోషించుకుంటా ఏదో కూలి పని వ్యవసాయం పని చేసుకుంటా బ్రతుకుతున్నాం మేము.
0: వ్యవసాయ కూలి పనులు,
1: వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్నాం.
0: ఏమేమి పనులకు వెళ్తారు? పొలం పనులకి?
1: పొలం పనులకు, వ్యవసాయం చేయడానికి బాడెక్కలో పోతుంటాం. వాళ్ళు పిలుచుకుంటే మేము బాడెక్కి పోయి మా కూలి మేము తీసుకుని అట్ట చేసుకుంటాం.
0: అరక దున్నడమా లేకపోతే ప్రతి మొక్కలు నాటడమా?
1: నాటడం కానీ అరక సేద్యం చేయడం కానీ దేనికైనా మేము పోగలుగుతాం, పొలం పనికి చేయగలుగుతాం. మాకెంత కూలి ఇస్తారు, ఆ కూలితోటి ఈ కళను నమ్ముకున్నాం కాబట్టి ఏదో అంతెంత వాళ్ళు ఇచ్చే ఆ కళతోటి ఇప్పుడు దాకా మేము జీవించినాం. ఇక ఇప్పుడు మా పరిస్థితి బాగలేదు, మేము కూడా తగ్గిపోయినాం. ప్రభుత్వాన్ని ఏదన్నా దయ ఉంచి
0: పెన్షన్ లాంటివి,
1: పెన్షన్లు
0: కళాకారులకి,
1: కళాకారులకు పెన్షన్లు ఒకరి పెంచమని కోరుతుండటం అవుతుంది.
0: మీ ప్రాంతంలో ఏమేమి పంటలు వేస్తుంటారండి దొనకొండ ఏరియాలో?
1: మా దొనకొండ ఏరియా, దొనకొండ మండలంకి వెళ్ళి ప్రతి మిరప, కంది, పొగాకు,
0: దొరపొగాకు,
1: దొరపాకు నాటుకు.
0: ఈ దొరపొగాకు అంటే సిగరెట్లకు వాడేటువంటి పొగాక?
1: అవి బ్యాడ్నాక్ సార్, అది బ్యాడ్ని పొగాకు. మామూలుగా
0: లంక పొగాక చుట్టలకు వాడేది,
1: చుట్టుకు
0: చుట్టు చుట్టుకొని తాగుతూ ఉంటారు పాత రోజుల పెద్దవాళ్ళు.
1: అయ్యి అట్టాడి పొగాకు ఇప్పుడు చుట్టు పొగాకు అంటారు, దానికి వరకు ఎండలు కట్టేయటమే.
0: అవును,
1: ఆ పొగాకు ఎక్కువైంది, కూలీలు పెరిగాయి సార్, అవి కూడా రైతు బతికేది ఏం తక్కువైంది. ఇప్పుడు రైతుకు పెట్టుబడి ఎక్కువైంది
0: అది
1: కూలీల వల్ల, రైతు కూడా ముందుకు పోలేకపోతున్నాడు.
0: మీరు వ్యవసాయ పనులు చాలా చేస్తున్నా అన్నారు కదా,
1: చేశాం.
0: ఇప్పుడు అరక దున్నడం అని అంటారు, దాంట్లో బోల్డెన్ రకాలు ఉంటాయి.
1: ఉండయి ఉండయి,
0: అరక అంటారు, గొర్రు అంటారు, నాగలు అంటారు, దంతి అంటారు, గుంటక అంటారు.
1: అప్పట్లో ఆరు చెక్కల గొర్రు జొన్న ఎదబెట్టేది, కొర్రలు ఎదబెట్టేది, వరిగలు ఎదబెట్టేది అప్పట్లో. ఇప్పుడు అయి పోయి చెక్కలు అచ్చుదోలుకోవటం, పొగాకు నాటుకోవటం, మిరప చెట్లు నాటటం, పత్తి నాటటం.
0: దాదాపుగా మిషన్లు వచ్చేసినట్టున్నాయి కదా అవి కూడా. ఇప్పుడు
1: కంది కోసే మిషన్లు తయారయ్యాయి, కూలీలు పెరిగాలక మనం తట్టుకోలేము అని రైతులు ఏం చేశారంటే, అయ్యా మేము కొట్టి ఎండేసి ఎంత చేసేలకు మాకు చాలా అవుతుంది, పెట్టుబడులు రావు. మిషన్ ఆ రోజుకి, ఆ రోజు మిషన్కు ఎకరాకు వచ్చి 1600 మిషన్ చేస్తే ఆ రకంగా ఇచ్చేది చేసుకుని వస్తుండేది.
0: అది
1: అందులో తెగుళ్ళు ఎక్కువ,
0: అది
1: పొలంకు తెగుళ్ళు ఎక్కువైనాయి, పురుగు మందులు కొట్టి ఇట్టా నష్టపోతున్నాం రైతులు.
0: సరే అండి, చాలా వివరంగా చెప్పారు. అయితే మీకుండేటువంటి అనుభవంలో మీకు నచ్చిన మంచి పద్యం ఏదో ఒక నాటకంలో ఒకటి పాడండి.
1: సరే అండి, పాడతాను.
0: ఆ నాటకం పేరు చెప్పి ఆ పద్యం కూడా ఒకసారి చెప్పి పాడండి.
1: మేము పాడే పద్యం బ్రహ్మంగారి నాటకంలో సిద్ధయ్య, సెంట్రల్ సీన్ సిద్ధయ్య, ఆదాయం సీన్ సమాధంలో సిద్ధయ్య పాడే పద్యం. అమ్మా అమ్మరో తల్లి అమ్మ.

మతములెన్ని చెప్పినా తల్లి, ఈ మతములెన్ని చెప్పినా మాట వినగదం మా. దైవ సంకల్ప మతములు ఇవ్వే కావా తల్లి, ఈ పాడు మతములతోటి అమ్మా.

0: చాలా చక్కగా పాడారు వెంకట సుబ్బయ్య గారు. ఈ రంగస్థల నాటక రంగంలో మీ అనుభవాలన్నీ కూడా, మీ చిన్నప్పటి నుండి ఈరోజు వరకు ఇప్పటి పరిస్థితులు స్థితిగతులన్నీ కూడా మా శ్రోతలకు అందరికీ తెలియజెప్పినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి.
1: నమస్కారం అండి. నమస్కారం.
2: రంగస్థల నాటక రంగంలో నా అనుభవాలు ఈ అంశం గురించి శ్రీ కె వెంకట సుబ్బయ్య గారితో పరిచయ కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు వింటారు.

శ్రీమద్ విరాట వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర నుంచి పీలీల ఆలపించిన గీతం విన్నారు. ఇప్పుడు శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు కథ చిత్రానికి ఎం బాలమురళీకృష్ణ ఎస్ జానకి పాడిన పింగళి గీతం

0: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం.
1: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు ఆకాశవాణి.
0: తొంభై ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
1: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
0: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక.
1: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
0: ఆకాశవాణి. తరాలు మారినా, కాలం మారినా ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
1: భాషల్ని, భావాల్ని, సంస్కృతుల్ని కలిపి జీవన ధార
0: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర,
1: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
0: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు
1: ఆకాశవాణి.

0: స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23న స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.
1: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు, శబ్ద తరంగాలై మదిదోచిన సవ్వడులు, కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి తరం తరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వజగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి.
2: 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం.
1: 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి, స్వరాల విరిబోణి.

0: నీ స్వర సంతకంతో ఎందరినో మేడ్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
1: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
0: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
1: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
0: మానవులను సృష్టించేది బ్రహ్మ,
1: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
2: భగవద్గీత పారాయణం.

0: ఓ ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా శుభాభినందనలు తెలియజేసుకుంటూ
1: దీర్ఘాయుష్మాన్ భవ.
2: పెద్దరికం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఒక చిత్రగీతం వినండి.

చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి సమయం 1:20 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నకర్. ముఖ్యాంశాలు: మత్స్యకారులు నూతన సాంకేతికతను అందిపుచ్చుకునేలా ప్రోత్సహిస్తామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వినూత్న కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ ఆదర్శంగా నిలుస్తోందని వెల్లడించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. రాష్ట్రంలో అపరిష్కృతంగా ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను తక్షణమే మంజూరు చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. తిరుమలలో భక్తుల సౌకర్యాల కల్పనకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్న రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. వార్తల వివరాలు: చేపల వేటతో పాటు నూతన సాంకేతికతను అందిపుచ్చుకునేలా మత్స్యకారులను ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఈరోజు పర్యటిస్తున్నారు. జిల్లాలోని కావలి మండలం తుమ్మలపెంట గ్రామంలో నిర్వహించిన మత్స్యకారుల సేవలో ఆయన పాల్గొని మత్స్యకారు కుటుంబాలకు ఆర్థిక సాయం విడుదల చేశారు. అనంతరం నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ,
1: జీవనోపాధి కోసం కుటుంబాలను వదిలి ఎండలో వానలో రోజులు తరబడి ఎంతో ప్రమాదకరమైన పరిస్థితులు సముద్రంలోనే గడపతారు. అలాంటి మీకోసం ఈ ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉంటుందని మరొక్కసారి తుమ్మల పెంట్లో హామీ ఇస్తున్నా. ఈ ఏడాది మత్స్యకారుల సేవలో 1,30,796 మంది కుటుంబాలకు ఇస్తున్నాం. చరిత్రలో మొట్టమొదటిసారిగా 260 కోట్ల రూపాయలు ఈ రోజే మీ అకౌంట్లో వేశాం.
0: తపాలా శాఖలో మెరుగైన సాంకేతిక సాధనాలు అందుబాటులోకి తీసుకువచ్చి సేవలను మరింత వేగవంతంగా సమర్థవంతంగా అందించేందుకు చర్యలు చేపడుతున్నామని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, అసోం, బీహార్, హర్యానా పోస్టల్ సర్కిల్స్ ఆర్థిక కార్యాచరణ పనితీరుపై ఢిల్లీలో నిన్న విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు. మొబైల్ అవుట్ రీచ్ ద్వారా తపాలా సేవలను నేరుగా ప్రజల వద్దకు తీసుకెళ్లడం, వారాంతాల్లో కూడా సేవల అందుబాటు కల్పించడం, డిజిటల్ లాజిస్టిక్స్ రంగాల్లో విస్తరణపై దృష్టి పెట్టడం వంటి అంశాలతో ఇతర పోస్టల్ సర్కిల్స్ కు ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. భారత తపాలా శాఖను మరింత ప్రజలకు చేరువ చేయడం లక్ష్యంగా మౌలిక సదుపాయాల అభివృద్ది, పార్సెల్ బుకింగ్ డెలివరీ సేవల విస్తరణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో అపరిష్కృతంగా ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను తక్షణమే మంజూరు చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 3 విద్యుత్ పంపిణీ సంస్థల అధికారులతో అమరావతి నుంచి దృశ్య మాధ్యమ విధానంలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేసవిలో గృహ, వ్యాపార, పారిశ్రామిక వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించాలని సూచించారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినే అవకాశాలు ఉన్నందున సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అలాగే సూర్యఘర్, పీఎం కుసుమ్, పునరుద్ధరణ పంపిణీ రంగ పథకాల లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలోని జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను

0: ఆదేశించారు. అమరావతిలో జరిగిన 4వ టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో భూసేకరణ, అటవీ అనుమతులు వంటి సమస్యలపై సంబంధిత అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారుల నిర్మాణంలో అటవీ అనుమతులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే రైల్వే ప్రాజెక్టుల విషయంలో జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించి భూసేకరణ సమస్యలను పరిష్కరించాలని మంత్రి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వేర్వేరుగా ఈరోజు దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల మంత్రి అనగాని సత్యప్రసాద్ పాత్రికేయులతో మాట్లాడుతూ తిరుమలలో భక్తుల సౌకర్యాల కల్పనకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. భక్తులకు మెరుగైన దర్శన సౌకర్యాలు, వసతి, అన్నప్రసాదం, మౌలిక వసతులను మరింత అభివృద్ది చేసేందుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి పేర్కొంటూ
1: ఇతర రాష్ట్ర వివిఐపీలందరూ కూడా వచ్చారు, అందరూ కూడా కలకచడం జరిగింది, వాళ్ళని కనుక్కోవడం జరిగింది.

0: ఆలయం వెలుపల మంత్రి అనగాని సత్యప్రసాద్ పాత్రికేయులతో మాట్లాడుతూ తిరుమలలో భక్తుల సౌకర్యాల కల్పనకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. భక్తులకు మెరుగైన దర్శన సౌకర్యాలు, వసతి, అన్నప్రసాదం, మౌలిక వసతులను మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి పేర్కొంటూ
1: ఇతర రాష్ట్ర వివిఐపీలందరూ కూడా వచ్చారు, అందరూ కూడా పలకరించడం జరిగింది, వాళ్ళని కనుక్కోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. తిరుమల తిరుపతిలో జరుగుతున్నటువంటి ప్రక్షాళన అవ్వచ్చు, ప్రసాదం టేస్ట్ అవ్వచ్చు, కామన్ పీపుల్ కూడా చతికంగా దర్శనం చేపిస్తా ఉన్నాము. క్లీన్నెస్ కానీ అన్ని కూడా చాలా సాటిస్ఫాక్టరీ లెవెల్స్ చెప్పారు, చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి దర్శనాలు అందరికి కూడా పేదవాడికి కూడా సకాలంలో జరగాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. అలాగని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, పెట్టుబడులు అన్ని వస్తా ఉన్నాయంటే ఇక్కడ దేవదేవుడి యొక్క ఆశీస్సులు.
0: రాష్ట్ర శాసనసభ శాసనమండలిలో పనిచేసే అధికారులు, సిబ్బందికి శాసన వ్యవస్థకు సంబంధించిన వివిధ అంశాలపై 3 రోజుల పాటు ప్రత్యేక శిక్షణా తరగతులు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. పార్లమెంటరీ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీస్ ప్రైడ్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. శిక్షణా కార్యక్రమాన్ని అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సురుదేవరా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసన వ్యవస్థలో సిబ్బంది నైపుణ్యాభివృద్ధికి ఇటువంటి శిక్షణలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. చట్టాల రూపకల్పన, ప్రైవేటు బిల్లులు, తీర్మానాలు, శూన్య గంట, ప్రశ్నోత్తరాలు, శాసన వ్యవస్థలో బడ్జెట్ ప్రక్రియలపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో లోక్సభ సచివాలయం ప్రైడ్ డైరెక్టర్ పీకే మల్లిక్తో పాటు రాష్ట్ర శాసనసభ అధికారులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై అనంతపురం జిల్లాలో ఈరోజు నుంచి జన్ భాగీదారి కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. అనంతపురంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీ వరకు గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్, ధర్తీ అభా జన్ జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ పథకాల కింద గిరిజనులకు లభించే ప్రయోజనాలపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశమన్నారు. ఈ అవగాహన కార్యక్రమాలకు ప్రజలు హాజరై కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వివరాలను తెలుసుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఆకాశవాణి 90 వసంతాల వేడుకల్లో భాగంగా విశాఖపట్నం ఆకాశవాణి ప్రాంతీయ కేంద్రం ఆధ్వర్యంలో 3 కిలోమీటర్ల వాగ్దాన్ కార్యక్రమాన్ని స్థానిక ఆర్కే బీచ్ రోడ్లో ఈరోజు నిర్వహించారు. ఈ వాగ్దాన్ను విశాఖపట్నం జిల్లా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆకాశవాణి గత 90 సంవత్సరాలుగా ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తోందన్నారు. ముఖ్యంగా విపత్తు నిర్వహణ సమయంలో ప్రజలను అప్రమత్తం చేయడంలో ఆకాశవాణి కీలక పాత్ర పోషిస్తోందన్నారు.
2: ఒక ఆర్గనైజేషన్ 90 సంవత్సరాలు నిర్విరామంగా పనిచేయడము, సక్సెస్ఫుల్ గా ఉండడం అనేది ఒక సామాన్యమైన విషయం కాదు. ఎంటర్టైన్మెంట్, దిస్ రెగ్యులర్ సర్వీసెస్ ఈస్ వన్ థింగ్, బట్ డిజాస్టర్ టైంలో స్ట్రాంగ్ లైన్ ఆఫ్ కమ్యూనికేషన్ ఫర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, నేషనల్ గవర్నమెంట్ కావచ్చు, రేడియో, ఎవ్రీ అదర్ కమ్యూనికేషన్ ఒక్కసారి టిప్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, బట్ రేడియో ఈస్ వన్ స్ట్రాంగ్ లైన్ ఆఫ్ కమ్యూనికేషన్ ఫ్రమ్ గవర్నమెంట్ టు ద పబ్లిక్. డిజాస్టర్ టైంలో మనకి ఎంతో హెల్ప్ఫుల్ గా ఉండే ఆకాశవాణికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
0: అనంతరం ప్రాంతీయ ఛానల్ మేనేజర్ ఆర్ హర్షలత మాట్లాడుతూ బహుజన హితాయ, బహుజన సుఖాయ అనే నినాదంతో ఆకాశవాణి విజ్ఞానం వినోదంతో పాటు విశ్వసనీయ సమాచారాన్ని అందిస్తోందన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులో నిర్వహిస్తున్న శ్రీ మోదకొండమ్మ అమ్మవారి వార్షిక జాతర ఈరోజుతో ముగియనుంది. జాతర చివరి రోజు కావడంతో తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. శతకంపట్టు ప్రాంతం నుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహాలను తిరిగి ఆలయానికి తీసుకువచ్చే కార్యక్రమంతో జాతర ఉత్సవాలు ముగియనున్నాయి. జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. సుమారు 700 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించడంతో పాటు డ్రోన్ నిఘా, వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మత్స్యకారులు నూతన సాంకేతికతను అందిపుచ్చుకునేలా ప్రోత్సహిస్తామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వినూత్న కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ ఆదర్శంగా నిలుస్తోందని వెల్లడించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. రాష్ట్రంలో అపరిష్కృతంగా ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను తక్షణమే మంజూరు చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. తిరుమలలో భక్తుల సౌకర్యాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్న రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన.
2: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే గుందే.
3: చిక్కుకున్నాడు.
4: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
5: ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: వనితా వాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా గర్భాశయంలో పాలిప్స్ ఫైబ్రాయిడ్స్ చికిత్స గురించి డాక్టర్ వెల్లంకి శ్రీదేవి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
7: ఈరోజు మహిళల్లో చాలా సర్వసాధారణంగా ఫైబ్రాయిడ్స్ గురించి వింటూ ఉన్నాము, అలాగే పాలిప్స్ గురించి కూడా వింటూ ఉన్నాము. మరి ఈ ఫైబ్రాయిడ్స్ పాలిప్స్ అనేవి ఏంటి, వీటి చికిత్సా విధానం ఎలా ఉంటుంది, వీటిని ఎలా కనుక్కోవాలి, ఇవి ఉన్నవాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దాని గురించి మనతో మాట్లాడడానికి గైనకాలజిస్ట్ డాక్టర్ వెల్లంకి శ్రీదేవి గారు ఉన్నారు. వారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు.
8: నమస్కారం
7: డాక్టర్ గారు. అసలు ముందుగా ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటండి?
8: ఫైబ్రాయిడ్స్ అంటే యాక్చువల్గా అవి గర్భాశయంలో ఏర్పడే గడ్డలు. ఇవి సాధారణంగా అంత ప్రమాదకరమైనవి అయితే కాదు, రకరకాల సిమ్టమ్స్ తోటి ప్రజెంట్ అవుతూ ఉంటాయి. ఫైబ్రాయిడ్స్ మేము మెడికల్ లాంగ్వేజ్లో మయోమాస్ అంటాము. ఇవి 3 రకాలు ఉన్నాయండి. దాని లొకేషన్ బట్టి దీన్ని క్లాసిఫై చేస్తాము. సబ్సీరస్, ఇంట్రామ్యూరల్, సబ్మ్యూకోజల్. సబ్సీరస్ అంటే ఏంటంటే గర్భాశయం యొక్క బయట పొర వైపు నుంచి వచ్చేసేసి మయోమెట్రియం నుంచి వచ్చి గర్భాశయం బయట వైపు గ్రో అవుతే దాన్ని సబ్సీరస్ అంటాము. అది కాకుండా గర్భాశయం యొక్క మస్కులేచర్లో, యాక్చువల్గా అన్ని ఫైబ్రాయిడ్స్ మస్కులేచర్లోనే ఏర్పడతాయి, అట్లాగే ఉండి గర్భాశయం పెద్దదిగా అయిపోయి ఇంట్రామ్యూరల్ అంటాము. ఇంకొకటి సబ్మ్యూకోజల్, లోపల వైపు ఎండోమెట్రియల్ క్యావిటీ వైపు గ్రో అవుతే గనక ఫైబ్రాయిడ్, దాన్ని సబ్మ్యూకోజల్ అంటాము. పాలిప్స్ అనేవి ఏంటంటే 2 రకాలు. ఫైబ్రాయిడ్ పాలిప్స్ ఉంటాయి, మామూలుగా ఎండోమెట్రియల్ పాలిప్స్ ఉంటాయి. ఎండోమెట్రియల్ పాలిప్ ఏంటంటే ఎండోమెట్రియం యొక్క లైనింగ్ లేదంటే ఎండోసర్వైకల్ కెనాల్ యొక్క లైనింగ్ కొంచెం ఒక తిత్తిలాగా ఏర్పడి లోపలికి ఎండోమెట్రియల్ క్యావిటీలోకి చొచ్చుకుని వస్తే దాన్ని పాలిప్ అంటాం. ఇవి ఏంటంటే చాలా రకాల కాజెస్ ఉన్నాయి. మెయిన్గా కొన్ని క్రోమోజోమ్స్లో జరిగే మార్పుల వలన, ఫర్ ఎగ్జాంపుల్ 6, 7, 14 ఈ క్రోమోజోమ్స్లో జరిగే మార్పుల వల్ల వస్తాయని తేలింది. తర్వాత జీన్ మ్యూటేషన్స్, క్రోమోజోము జీన్ మ్యూటేషన్స్ అవి ఏర్పడిన తర్వాత వాటికి సపోర్టింగ్గా ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ స్టిమ్యులేషన్ ఉంటే కనుక ఈ ఫైబ్రాయిడ్స్ పెరుగుతాయని కనుక్కొని ఉన్నారు. తర్వాత ఎట్లాంటి మహిళల్లో వస్తాయి అంటే ఇవి ఎక్కువ కాలం పిల్లలు పుట్టకుండా ఉండేవాళ్ళు లేదంటే అసలు సంతానం లేని వాళ్ళలో కానీ, ఫ్యామిలీలో ఫ్యామిలీ హిస్టరీ ఉన్న లేదంటే కనుక ఒబీస్ పీపుల్లో ఇవి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి.
7: డాక్టర్ గారు, మీరు ఇప్పుడు చెప్పారు ఫైబ్రాయిడ్స్ అనేవి జన్యుపరమైన కారణాల వల్ల వస్తాయని. మరి ఈ ఫైబ్రాయిడ్స్కి ఎండోమెట్రియాసిస్కి తేడా ఏంటండి?
8: ఎండోమెట్రియోసిస్ అది కంప్లీట్గా డిఫరెంట్. ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటంటే గర్భాశయం యొక్క లోపలి పొర, ఎండోమెట్రియము గర్భాశయం లోపల వైపు ఉంటుంది, సామాన్యంగా అలా ఉండాలి. ఆ ప్లేస్లో కాకుండా వేరే చోట్ల ఎక్కడైనా సరే అబ్డామినల్ క్యావిటీలు, ఓవరీస్ మీద రావచ్చు లేదంటే పెరిటోనియల్

0: క్యావిటీ మీద, ఇంటెస్టైన్స్ లేదంటే వేరే వేరే చోట్ల ఎక్టోపిక్ సైట్స్లో ఉంటే కనుక అదర్ దాన్ ద ఎండోమెట్రియల్ క్యావిటీ, యూట్రస్లో కాకుండా వేరే చోట్ల ఉంటే ఎండోమెట్రియోసిస్ అంటారు. ఇదేంటంటే గర్భాశయం మస్కులేచర్, మస్కులేచర్లో ఏర్పడే గడ్డల్ని మాత్రమే ఫైబ్రాయిడ్స్ అంటాం.
1: డాక్టర్ గారు, ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళు ఎటువంటి లక్షణాలని చూపిస్తారండి?
0: సామాన్యంగా ఫైబ్రాయిడ్స్ చాలా మందిలో సింప్టమ్స్ ఉండవమ్మ. చాలా రోజులు, చాలా సంవత్సరాలు అలాగే ఫైబ్రాయిడ్ ఉండి ఎప్పుడుకో మామూలు రొటీన్ చెకప్కి వెళ్తే డయాగ్నోస్ అయ్యేవాళ్ళు చాలా మందిని చూస్తాము. వీళ్ళల్లో కొంతమందిలో లక్షణాలు ఉంటాయి. అవేంటంటే మెన్సెస్ అప్పుడు పెయిన్ ఉంటుంది, విడప్పుడు కూడా ఏదో పెల్విక్ ప్రెషర్, పెల్విక్ పెయిన్ ఉంటుంది. దీర్ఘకాలికంగా కడుపులో నొప్పితో, లో కడుపులో నొప్పితో బాధపడుతూ ఉంటారు. తర్వాత హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్, అంటే మెన్సెస్ అప్పుడు ఎక్కువ రోజులు ఎక్కువ క్వాంటిటీ బ్లీడ్ అవుతూ ఉంటారు వీళ్ళు. తర్వాత ప్రెషర్ సింప్టమ్స్ ఉంటాయి. ప్రెషర్ సింప్టమ్స్ అంటే ఇవి పెరిగే కొద్దీ ఏంటంటే చుట్టుపక్కల ఆర్గన్స్ మీద ఒత్తిడి పెంచుతాయి. సపోజ్ యూరినరీ ట్రాక్ట్ మీద ఒత్తిడి పెంచినాయి అనుకోండి, యూరినరీ రిటెన్షన్ రావచ్చు, లేదంటే మాటమాటికి యూరిన్కి వెళ్ళాల్సి రావచ్చు. తర్వాత పిల్లలు పుట్టిన వాళ్ళల్లో కూడా కొంతమందికి సంతాన రాహిత్యం కూడా డెవలప్ అవుతుంది దీనివల్ల.
1: డాక్టర్ గారు, సహజంగా ఇలా మెన్సెస్ అప్పుడు ఎక్కువ బ్లీడ్ అవ్వడం, అలాగే ఈ ప్రెషర్ సింప్టమ్స్ అని చెప్పారు, ఈ లక్షణాలు కనుక ఉంటే మీ దగ్గరకు వచ్చి కనుక కంప్లైంట్ చేస్తే మీరు ఫైబ్రాయిడ్స్ అని అనుమానిస్తారు.
0: అంటే ఎండోమెట్రియోసిస్లో కూడా పెయిన్ ఉంటుంది, ఎక్స్ట్రా బ్లీడింగ్ అది ఉంటుంది. మెయిన్గా ఏంటంటే మామూలుగా ఈ ఫైబ్రాయిడ్స్ మనం రొటీన్ చెకప్లో డయాగ్నోస్ అవుతే దీనికి ఫస్ట్ పెల్విక్ ఎగ్జామినేషన్లోనే తెలుస్తుంది. ఏంటంటే గర్భసంచిలో ఏదైనా గడ్డ తగలటం కానీ, లేదంటే గర్భసంచి మామూలు కన్నా కూడా పెద్ద సైజుగా తగలటం కానీ అలా అనిపిస్తుంది. అట్లా అనిపించినప్పుడు ఏంటంటే మేము ఏమి సింప్టమ్స్ ఏమి లేకపోయినా కానీ అల్ట్రాసౌండ్ చేయాలి. మూడు రకాల అల్ట్రాసౌండ్, ట్రాన్స్వెజినల్ సోనోగ్రఫీ, చిన్న ఫైబ్రాయిడ్స్ అయితే ట్రాన్స్వెజినల్ సోనోగ్రఫీ, అదే పెద్ద పెద్ద గడ్డలు అయితే కనుక ఫుట్బాల్ సైజ్ గడ్డలు కూడా ఏర్పడతాయి. ఆ ఫుట్బాల్ సైజ్ గడ్డలు కూడా ఏమి అసలు ఏమి సింప్టమ్స్ లేకుండా కూడా ఉంటారు. దానికైతే ట్రాన్స్అబ్డామినల్ సోనోగ్రఫీ సరిపోతుంది. మనకి ఇంకా యాక్యురేట్గా చిన్నవి తెలియాలి అంటే కనుక త్రీ డైమెన్షనల్ అల్ట్రాసౌండ్ చేయొచ్చు. తర్వాత ఎండోమెట్రియల్ క్యావిటీ, నేను చెప్పాను సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్, అవి డయాగ్నోస్ చేయాలంటే సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ అని ఒక ప్రక్రియ ఉంది. తర్వాత హిస్ట్రోస్కోపీ ద్వారా డయాగ్నోస్ చేయొచ్చు, ఏది సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ అంటే లోపల వేపు ఉన్నాయి. మనకి ఒబీస్ పేషెంట్స్, తర్వాత మనకి ఎన్ని ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్రెషర్ సింప్టమ్స్ ఉండి దేని మీద ప్రభావం చూపుతుందని, ఇంకా మనకి కొంచెం హయ్యర్ లెవెల్లో డయాగ్నోసిస్ కావాలంటే ఎంఆర్ఐ కూడా చేయాల్సి ఉంటుంది. యూజువల్గా ఏంటంటే మామూలు పెల్విక్ ఎగ్జామినేషన్, అల్ట్రాసౌండ్ తోటే డయాగ్నోస్ అవుతాయి ఫైబ్రాయిడ్స్.
1: డాక్టర్ గారు, ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళలో సహజంగా గర్భం ధరించడం కష్టం అవుతుందండి?
0: కొంతమందిలో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎట్లా అంటే ఫైబ్రాయిడ్ కనుక ట్యూబల్ ఆస్టియా, అంటే మనకి ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి కదా, ఆ ఫెలోపియన్ ట్యూబల్ ఆస్టియా కనుక అక్లూడ్ చేసి ఆ ఏరియాలో ఉంటే కనుక వస్తుంది. తర్వాత సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్, అంటే ఎంబ్రియో ఇంప్లాంటేషన్ని హిండర్ చేసే పొజిషన్లో అంత పెద్ద ఫైబ్రాయిడ్స్ అవి ఉంటే కనుక ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి.
1: డాక్టర్ గారు, సహజంగా ఇలా ఫైబ్రాయిడ్స్తో మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి చికిత్స అనేది ఎలా ఉంటుందండి?
0: యూజువల్గా ఏంటంటే ఏ వయసు వాళ్ళైనా సరే, ఏ సైజ్ అయినా సరే, ఏమి సింప్టమ్స్ లేకపోతే కనుక అసలు ఏ చికిత్స అవసరం లేదు. కానీ ఎవ్రీ ఇయర్ యాన్యువల్ పెల్విక్ ఎగ్జామినేషన్ విత్ అల్ట్రాసౌండ్ చేయాల్సిందే వీళ్ళల్లో, అంటే ఫాలో అప్ అవుతాం అన్నమాట. సైజు, నన్ను రూపం ఎలా ఉంది, తర్వాత సింప్టమ్స్ ఉన్నాయో లేదో ఫాలో అప్ అవుతాం. సింప్టమ్స్ ఉన్న వాళ్ళలో డిఫరెంట్గా ఉంటుంది చికిత్సా విధానాలు. మెడికల్ థెరపీ ఉంది, సర్జికల్ థెరపీ ఉంది. మెడికల్లో మళ్ళీ రెండు రకాలు. మెడికల్లో ఏంటంటే ఫైబ్రాయిడ్ వలన పెయిన్ ఉందనుకోండి, తర్వాత హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ ఉందనుకోండి, దాన్ని డీల్ చేయడానికి మేము పెయిన్ కిల్లర్స్ వాడతాము. హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ కోసం ట్రానెక్సామిక్ యాసిడ్ అని వాడతాము. తర్వాత ఈ మెడికల్ ట్రీట్మెంట్లోనే ఫైబ్రాయిడ్ యొక్క సైజ్ తగ్గించడానికి కూడా కొన్ని మందులు వచ్చాయి ఇప్పుడు. అవి ఏంటంటే మనకి ప్రొజెస్ట్రాన్ థెరపీ ఒకటి, తర్వాత కొంతమందిలో ఏంటంటే సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ కాకుండా యూట్రైన్ క్యావిటీ డిస్టార్ట్ చేయకపోయినా ప్రొజెస్ట్రాన్ లూప్ ఉంది, మెరీనా అంటాం, అది వేయొచ్చు. తర్వాత ఇంజెక్షన్స్ ఉన్నాయి మంచి, జిఎన్ఆర్ఎచ్ ఏగనిస్, అవి ఏంటంటే మంత్లీ డోసెస్, త్రీ మంత్లీ డోసెస్ ఉన్నాయి. వాటి వలన ఏంటంటే 50-60% రిడక్షన్ ఇన్ సైజ్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ అవుతాయి. తర్వాత ట్యాబ్లెట్స్ వచ్చినాయి, యాంటీ ప్రొజెస్ట్రాన్ అని, లేదంటే ప్రొజెస్ట్రాన్ రిసెప్టర్ మాడ్యులేటర్ డ్రగ్స్ అని వచ్చినాయి. ఇవి కూడా ఏంటంటే రోజువారీ మోతాదులో తీసుకుంటే ఆల్మోస్ట్ 60% రిడక్షన్ ఇన్ ద సైజ్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ జరుగుతుంది. తర్వాత మనకి మెడికల్ ట్రీట్మెంట్లో ఇంకా వెళ్ళాలంటే కనుక జిఎన్ఆర్ఎచ్ ఏగనిస్ చెప్పాను కదా, అలాగే జిఎన్ఆర్హెచ్ యాంటగనిస్ట్ కూడా ఉన్నాయి. తర్వాత ఇంకొకటి లేటెస్ట్గా మ్యాగ్నెటిక్ రెసొనెన్స్ గైడెడ్ హై ఇంటెన్సిటీ

0: అల్ట్రాసౌండ్ ఫ్రీక్వెన్సీ ఉంది. అదేంటంటే యాంటీరియర్ ఫైబ్రాయిడ్ ఉంటే కనుక అల్ట్రాసౌండ్ వేవ్స్ని డైరెక్ట్గా ఫైబ్రాయిడ్ మీద ఫోకస్ చేసి డిస్ట్రాయ్ అయ్యేలాగా చేసే పద్ధతి అది. ఇంకా చెప్పాలంటే కనుక మనకి సర్జరీ లేకుండా చేసేది యూట్రైన్ ఆర్టరీ ఎంబలైజేషన్, అంటే యూట్రైన్ ఆర్టరీ ద్వారా సర్టెన్ పెల్లెట్స్ని ఇంజెక్ట్ చేసి ఫైబ్రాయిడ్ గ్రో అవ్వాలంటే దానికి రక్తనాళాల ప్రసరణ కావాలి. ఆ రక్తనాళాలని బ్లాక్ చేసేస్తుంది ఈ థెరపీ. సో చక్కగా ఫైబ్రాయిడ్ సైజ్ తగ్గిపోతుంది, రిగ్రెస్ అవుతుంది. ఇవన్నీ ఏంటంటే నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్. తర్వాత సర్జికల్ ట్రీట్మెంట్స్ ఏంటంటే రెండు రకాలు ఉన్నాయి. మయోమెక్టమీ ఒకటి, అంటే ఓన్లీ ఆ ఫైబ్రాయిడ్ మాత్రమే తీసేస్తాం, లేదంటే హిస్టెరెక్టమీ. హిస్టెరెక్టమీ గర్భాశయం మొత్తం తొలగించే పద్ధతిని హిస్టెరెక్టమీ అంటారు.
1: డాక్టర్ గారు, సహజంగా ఎటువంటి కండిషన్స్లో మీరు హిస్టెరెక్టమీ అంటే గర్భసంచి మొత్తం తొలగించడం ఈ ప్రొసీజర్ ఆప్ట్ చేస్తారు?
0: అది పేషెంట్ సిమ్టమ్స్ని బట్టి, తర్వాత మరీ పెద్ద ఫైబ్రాయిడ్ ప్రెషర్ సిమ్టమ్స్ అవి ఉంటే, తర్వాత ఫ్యామిలీ కంప్లీట్ 45+ ఉండి పెద్ద పెద్ద ఫైబ్రాయిడ్స్ అవి ఉంటే కనుక తొలగించే పద్ధతిని మేము ఫాలో అవుతాము. యూజువల్గా ఫైబ్రాయిడ్స్ మెనోపాజ్ తర్వాత రిగ్రెస్ అవుతాయి. సో సిమ్టమ్స్ అవి ఏమి లేకుండా యాన్యువల్ పెల్విక్ ఎగ్జామినేషన్, యాన్యువల్ అల్ట్రాసౌండ్ తోటి ఫాలో అప్ అవుతూ మెనోపాజల్ ఏజ్ వచ్చినాక రిగ్రెస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి.
1: డాక్టర్ గారు, మీరు ఇది జన్యుపరమైన మార్పుల వల్ల వస్తుందన్నారు ఎండోమెట్రియాసిస్, అంటే తల్లికుంటే పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుందండి?
0: యాక్చువల్గా అవి ఇండివిజువల్ జీన్ మ్యూటేషన్స్ అని కూడా, అది అన్నీ ఇంకా హైపోథసిస్లే, బట్ సర్టెన్ జీన్ మ్యూటేషన్స్ వల్ల వస్తుందని చెప్పారు. ఫెమిలియల్గా వస్తుందని చెప్పి ఏమీ ప్రూఫ్ ఏమీ లేదు. ఒక్కటి మాత్రం ఉంది, ఫెమిలియల్ రీనల్ క్యాన్సర్ సిండ్రోమ్ అని ఒకటి ఉంది. అదేంటంటే ఆ ఫ్యామిలీలో రీనల్ క్యాన్సరు, ఫైబ్రాయిడ్స్ ఇవన్నీ ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ తల్లికుంటే పిల్లలకు వస్తుందని ఏమీ లేదు. బట్ ఉన్నప్పుడు ఏంటంటే మేము కూడా హిస్టరీ అడుగుతాం. ఎవరైనా ఫైబ్రాయిడ్ తోటి వస్తే ఎవరికన్నా పెద్దవాళ్ళకి ఇంతకుముందు గడ్డలు వచ్చినాయా అమ్మా అని అడుగుతాం. బట్ వాళ్ళకి వస్తే రావాలని ఏం లేదు. మదర్కి కనుక ఉంటే వీళ్ళు కొంచెం ఫాలో అప్లో ఉంటే బెటర్.
1: డాక్టర్ గారు, మనం ఇందాక పాలిప్స్ అన్న దాని గురించి చెప్పారు మీరు, మరి ఈ పాలిప్స్ వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయండి స్త్రీలలో?
0: పాలిప్స్ అనేవండి అవి చిన్నగా ఉంటే ప్రాబ్లం ఏముండదు. వాళ్ళలో ఏంటంటే అది గర్భాశయపు లోపలి పొర వైపు నుంచి తిత్తిలాగా వేలాడుతూ తర్వాత స్లోగా అవి ఇంకా ఇంకా కిందకు వచ్చేసి సర్విక్స్ నుంచి కూడా బయటకు వస్తూ ఉంటాయి. ఆ పాలిప్స్ వల్ల ఏంటంటే ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్, అంటే మెన్సెస్ అప్పుడు కాకుండా విడప్పుడు కొంచెం కొంచెంగా స్పాటింగ్ అవటం, లేదంటే బయట ఉంటే కనుక భార్యాభర్తలు ఇద్దరు కలిసినప్పుడు పోస్ట్కోయిటల్ బ్లీడింగ్ అంటాం, అలా జరగచ్చు. కొంతమందికి ఎక్కువ హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అలా కూడా ప్రెజెంట్ అవుతారు. అదే ఫైబ్రాయిడ్ పాలిప్ అన్నాను కదా, అదేంటంటే సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్ పాలిప్ లాగా, అంటే అలా వేలాడుతూ ఉంటుంది బాగా క్యావిటీలోకి, అది కొంచెం థిక్గా ఉండి వెజైనాలోకి కూడా వచ్చేస్తుంది. ఇవి సిమ్టమ్స్. ఈ పాలిప్ ఉంటే కనుక చిన్నవి అవుతే కనుక మామూలుగా హిస్టరోస్కోపిక్ గైడెడ్ రిమూవల్ ఇస్ ఐడియల్. ఒకవేళ కనుక హిస్టరోస్కోపీ లేని ఫెసిలిటీస్లో చిన్న ఫైబ్రాయిడ్ పాలిప్ అయితే త్రూ డిఎన్సీ కూడా రిమూవ్ చేసేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ రిమూవ్ చేసిన వాటిని ఎప్పుడైనా మనం హిస్టోపెథాలజీకి పంపించి కన్ఫర్మ్ చేసుకోవాలి, క్యాన్సర్ కాదని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి.
1: డాక్టర్ గారు, మరి ఈ ఫైబ్రాయిడ్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్లో ఏమైనా చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సివియారిటీని తగ్గించుకోవడం ఇటువంటి అవకాశం ఏమైనా ఉందా?
0: ఇప్పుడు ఒబీస్ పీపుల్ అనుకోండి, తప్పనిసరిగా వెయిట్ తగ్గాల్సిందే. తర్వాత వీళ్ళలో ఎక్కువ బ్లీడింగ్ అయ్యేవాళ్ళు కానీ, పెయిన్ అవది వచ్చేవాళ్ళు కానీ, ఎక్కువ బ్లీడింగ్ అయ్యేవాళ్ళు ఎనీమియా బారిన పడకుండా కొంచెం మంచి ఐరన్ ఉన్న ఫుడ్, ఐరన్ ఫోర్టిఫైడ్ ఫుడ్ తీసుకుంటే మంచిది. లైఫ్ స్టైల్ అంటారా, కొన్ని చెప్పాను కదా ఒబిసిటీ కానీ, వెయిట్ లాస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యోగా ప్రాణాయామ ప్రూవ్ అవ్వలేదు కానీ వాటి వల్ల ఏంటంటే వీళ్ళకి సెన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ వస్తుంది, ఈవెన్ దో దే హ్యావ్ ఏ ఫైబ్రాయిడ్.
1: డాక్టర్ గారు, ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళకి ఎడిషనల్గా ఇంకేమైనా వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుందా?
0: వ్యాధులు అనేకన్నా సూడోమిక్ సిండ్రోమ్ అని ఒకటి ఉంది. ఫైబ్రాయిడ్, ఎసైటిస్, ఎసైటిస్ అంటే కడుపులో నీరు, తర్వాత ప్లూరల్ ఫ్లూయిడ్ అంటే లంగ్స్లో నీరు, బయట పొరల్లో నీరు సూడోమిక్ సిండ్రోమ్ అంటాము. తర్వాత ఫ్యాటీ పీపుల్లో ఏంటంటే గాల్ స్టోన్స్ అవి ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అసోసియేటెడ్ కండిషన్స్ పెద్దగా ఏముండవు ఫైబ్రాయిడ్కి.
1: డాక్టర్ గారు, మరి చివరగా ఈ ఫైబ్రాయిడ్స్ ఇటువంటి వాటితో బాధపడే స్త్రీలకు మీరు ఇచ్చే సలహా ఏంటండి?
0: ఫైబ్రాయిడ్స్ ఉండటం వేరు, బాధపడటం వేరు. ఫైబ్రాయిడ్స్ ఉందని తెలుసుకుని దానివల్ల ఏం సిమ్టమ్స్ లేకపోతే పర్వాలేదు, మనం ఇయర్లీ చెకప్స్ చేసుకుంటా వెయిట్ చేయొచ్చు అనేవాళ్ళు ఒక గ్రూప్. ఫైబ్రాయిడ్ వల్ల సిమ్టమ్స్ వచ్చి బాధపడే వాళ్ళు ఏంటంటే ట్రీట్మెంట్ తీసుకోవాలి. హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ ఉంటే కనుక ట్రానెక్సామిక్ యాసిడ్, దానికి సంబంధించిన ట్యాబ్లెట్స్, లేదంటే కనుక చెప్పాను కదా ప్రొజెస్ట్రాన్ ఇంప్రెగ్నేటెడ్ కాపర్ లూప్ ఉంటుంది.

0: అది వేయించుకోవచ్చు. అంటే అది కొంచెం సెలెక్టివ్గా వేస్తాం. లూప్ ఎక్స్పల్షన్ వీళ్ళల్లో ఎక్కువ ఛాన్సెస్, అది ఒకటి వేయించుకోవచ్చు. తర్వాత పెయిన్ ఉంటే పెయిన్కి ట్యాబ్లెట్స్ అవి వాడాలి. ఎక్కువ బ్లీడింగ్ అవుతుంటే కనుక ఎనీమియా బారిన పడకుండా వాళ్ళు ముందుగానే ఐరన్ ఫోర్టిఫైడ్ ఫుడ్, ఐరన్ క్యాప్సూల్స్ అవి వేసుకుంటూ ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఇయర్లీ ఫాలో అప్ ఇస్ నెసెసరీ. లేదు నాకు 45 ఇయర్స్ అలా వచ్చేసినాయి, నాకు ఇంకా అవసరం లేదు, ఎందుకు యాన్యువల్ పెల్విక్ ఎగ్జామినేషను, ఇవన్నీ మళ్ళీ ఎప్పుడైనా మనకి ఇంకా పెరిగితే అని కనుక భయం ఉంటే కనుక దే కెన్ గో ఫర్ హిస్టరెక్టమీ. బట్ నాట్ ఆల్ పీపుల్ రిక్వైర్ హిస్టరెక్టమీ. ఈవెన్ దో దే హ్యావ్ ఏ ఫైబ్రాయిడ్, వాళ్ళకి వాళ్ళు ఫాలో అప్లో ఉండాలి. సిమ్టమ్స్ ఇట్లాంటి మోడరేట్ సిమ్టమ్స్ ఉంటే కనుక చక్కగా మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళు గెట్ ఆన్ అవ్వచ్చు. నేను చెప్పానే ఫైబ్రాయిడ్ సైజ్ తగ్గటానికి ఇంజెక్షన్స్ అవన్నీ కూడా ఏంటంటే ఫ్యామిలీ కంప్లీట్ అవ్వను వాళ్ళకి, తర్వాత సర్జరీ అది నాకు వద్దు పోస్ట్పోన్ చేసుకుందాం అనే వాళ్ళకి చేయొచ్చు. బట్ ఇంజెక్షన్స్ ఆపినాక ఒక 3 మంత్స్ 6 మంత్స్ తర్వాత ఫైబ్రాయిడ్ మామూలు సైజ్కి వస్తుంది. కానీ ఆ ఇంజెక్షన్స్ వలన 1 ఇయర్ వీళ్ళకి ప్రొలాంగ్డ్ హెవీ బ్లీడింగ్ అవ్వకుండా ఆ ఇంజెక్షన్స్ వలన రిలీఫ్ ఉంటుంది, సిమ్టమ్ రిలీఫ్.
1: శ్రోతల కోసం ఫైబ్రాయిడ్స్ మరియు పాలిప్స్ గురించి చాలా చక్కని విషయాలను వివరించి చక్కగా అవగాహన కల్పించారు డాక్టర్ వెల్లంకి శ్రీదేవి గారు. ధన్యవాదాలండి. నమస్కారం.
0: నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి.
2: గర్భాశయంలో పాలిప్స్ ఫైబ్రాయిడ్స్ చికిత్స గురించి డాక్టర్ వెల్లంకి శ్రీదేవి గారితో పరిచయ కార్యక్రమం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక రెల్ గీతాం.

0: లలిత గీతం విన్నారు.
1: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలేగుందే.
2: చిక్కుకున్నాడు.
3: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
4: ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: ఇప్పుడు కొన్ని విశేషాలు వింటారు.
5: ఇప్పుడు రాత్రిపూట తినకూడని కొన్ని రకాల పండ్ల గురించి తెలుసుకుందాం. ప్రకృతి మనకు ప్రసాదించిన గొప్ప వరం పండ్లు. పండ్లు మనకు ఆరోగ్యాన్నే కాకుండా అందాన్ని కూడా ప్రసాదిస్తాయి. కొన్ని రకాల పండ్లు కొన్ని కాలాల్లో మాత్రమే లభిస్తాయి. మరికొన్ని పండ్లు సంవత్సరం పొడుగునా మనల్ని అలరిస్తాయి. పండ్లు మన శరీరానికి ఎంత మేలు చేస్తాయో అంతగానే రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. పండ్లలో విపరీతమైన విటమిన్లు ఉంటాయి. అందుకే రోజూ క్రమం తప్పకుండా పండ్లు తినమని వైద్యులు సలహా ఇస్తున్నారు. అయితే పండ్లు తినే సమయానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని డాక్టర్లు చెబుతున్నారు. పండ్లు తినడానికి అనువైన సమయం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల లోపు అని అంటారు. చాలామంది పళ్ళు తినడానికి సమయం అనేది ఉంటుందా అని అనుకుంటారు. సమయానికి పెద్ద ప్రాముఖ్యం ఇవ్వరు. అయితే ముఖ్యంగా రాత్రిపూట తినకూడని పళ్ళు కొన్ని ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం. రాత్రిపూట కొన్ని రకాల పండ్లు తిన్నట్లయితే అనారోగ్య సమస్యలు రావచ్చని నిపుణులు చెబుతున్నారు. వీలైనంత వరకు పండ్లు తినవద్దని వైద్యులు పేర్కొన్నారు. ఆ పండ్లు ఏమిటంటే, ముందుగా అరటిపండు. రాత్రి సమయంలో అరటిపండు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని నిపుణులు చెబుతున్నారు. దీనిలో పోషకాలు కూడా పుష్కలంగా ఉండి శరీరానికి ఈ అరటిపండు శక్తిని అందిస్తాయి. క్యాలరీల పరంగా చూసినా కూడా ఈ పండులో ఇవి ఎక్కువగానే ఉంటాయి. ఈ పండు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఈ పండు ముందంజలో ఉంటుంది. దీన్ని తినడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత కూడా పెంచుతుందని వైద్యులు చెప్తున్నారు. దానివల్ల నిద్రపోయే సమయంలో సమస్యలు రావచ్చని అంటున్నారు. అందుకే చాలామంది వ్యాయామం తర్వాత సాయంత్రం అరటిపండ్లను తింటూ ఉంటారు. అరటిపండును రాత్రిపూట కాకుండా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తీసుకుంటే మంచిది. ఇక రాత్రి తినకూడని మరొక పండు యాపిల్. యాపిల్ను తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. అందుకే రోజుకో యాపిల్ తినాలని డాక్టర్లు చెబుతున్నారు. యాపిల్ మనల్ని అనేక వ్యాధుల బారి నుండి కాపాడుతుంది. అదేవిధంగా రాత్రిపూట యాపిల్ తినడం ఆరోగ్యానికి చాలా హానికరం. ఎందుకంటే యాపిల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది అరగడానికి చాలా సమయం పడుతుంది. రాత్రిపూట మన జీర్ణక్రియ వేగం మందకుడిగా ఉంటుంది. యాపిల్ తింటే గ్యాస్, ఎసిడిటీ సమస్యలు తలెత్తుతాయని, అలాగే నిద్రకు కూడా భంగం కలుగుతుందని డాక్టర్

0: డాక్టర్లు చెబుతున్నారు. ఇక మరొక పండు నారింజ. రోగ నిరోధక శక్తిని పెంచడంలో నారింజ ఎంతగానో సహాయపడుతుంది. కారణం, దీనిలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది రోజు తీసుకుంటే జలుబు, చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ పండు తొక్కలని ఎండబెట్టి పొడి చేసి స్నానం చేసే ముందు పిల్లలు కానివ్వండి లేదా పెద్దవాళ్లు కానివ్వండి, ఈ పౌడర్ను నలుగులా పెట్టుకుని స్నానం చేస్తే చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. ఇన్ని లాభాలు కలిగినటువంటి ఈ పండు ఆమ్ల పండు కాబట్టి దీని రాత్రిపూట తిన్నట్లయితే గుండెల్లో మంట కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇక మరొక పండు జామ పండు. తక్కువ ధరలో దొరికే ఈ జామ పండు ఎంత రుచిగా ఉంటుందో అంత ఆరోగ్యం కూడాను. రాత్రిపూట మటుకు ఈ పండుకు దూరంగా ఉండాలి. యాపిల్లో మాదిరిగానే జామ పండులో పీచు పదార్థం ఎక్కువ. ఇది జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల మలబద్ధకం, గ్యాస్ సమస్యలు రావచ్చు. అంతేకాదు, ఈ పండు గింజల వల్ల కడుపు నొప్పి సమస్యలు రావచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇక చివరగా చెప్పుకునే పండు పైనాపిల్. ఖచ్చితంగా ఈ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే రాత్రిపూట మటుకు దీనిని తినకూడదు. పైనాపిల్ కూడా నారింజ లాంటి ఆమ్ల పండు. ఇది గుండెల్లో మంటను కలిగిస్తుంది, నిద్రకు ఇబ్బంది కలుగుతుంది. విన్నారు కదండి, పండ్లు శరీరానికి ఆరోగ్యాన్నే కాదు, కొన్ని పండ్లను వేళకాని సమయంలో తింటే అనారోగ్యాలు కూడా కలుగుతాయని తెలుసుకున్నారు కదా.
1: చివరిగా ఒక లలిత గీతం.

బహుజన హితాయ బహుజన సుఖాయ మన ఆకాశవాణి ఒక స్వరం 90 ఏళ్ల ప్రయాణం కోట్ల హృదయాల అనుబంధం మన ఆకాశవాణి వార్తల్లో నిజం సమాచారంలో విశ్వాసం సంగీతంలో మాధుర్యం పాటల్లో పరిమళం కళాకారుల్లో ఆత్మవిశ్వాసం సంస్కృతిలో భారతీయత మన ఆకాశవాణి మన జ్ఞాపకం మన గర్వం మన భావోద్వేగం మన ఆకాశవాణి సగర్వంగా ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం టీన్ టైం హిందీ చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట ఆప్కీ ఖాతిర్. ఈ చిత్రానికి హిమేష్ రేష్మయ్య పాడిన జావేద్ అక్టర్ గీతం.

యువలయ క్విజ్ కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలు, నేను అడిగే క్విజ్ ప్రశ్నలకు 0866248812 అనే నెంబర్కి ఫోన్ చేసి, వాట్సప్ చేసి మీ ఊరు పేరు అట్లాగే సమాధానాన్ని కూడా టైప్ చేసి పంపించవచ్చు. మరి కార్యక్రమాన్ని మొదలు పెట్టేద్దాం. యువలయ కార్యక్రమంలో మొదటి ప్రశ్న ఏంటంటే, భారతదేశ జాతీయ పండు ఏది? భారతదేశ జాతీయ పండు ఏది? అది మొదటి ప్రశ్న. ప్రశ్న జాగ్రత్తగా వినండి. భారతదేశ జాతీయ పండు ఏది? ఆన్సర్ టైప్ చేసినట్లయితే, ఆన్సర్ తెలిసినట్లయితే నేను చెప్పిన నెంబర్కి వాట్సాప్ చేసి పంపించండి. మనం ఈలోపు పాట విందాం.

ఓకేనండి. యువలయ కార్యక్రమంలో మొదటి ప్రశ్న అడిగాను కదా, భారతదేశ జాతీయ పండు ఏదని, ఇది మనం వాళ్ళందరూ కూడా టైప్ చేసి పంపించారండి శ్రోతలు. శేషాద్రి గారి నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఈ తర్వాత ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి, హర్నాథ్పురం నుంచి కరెక్ట్ సమాధానం అండి. పండా లలితాదేవి, శ్రీధర్బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. నెల్లూరు జిల్లా ఎనమడుగు నుంచి వాసు సిద్ధాంతి, చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, విష్ణు, కైలాష్, మనోజ్, తనుష్ కరెక్ట్ సమాధానం అండి. కడప నుంచి వినయ్, శ్రీదేవి, శైలజ కరెక్ట్ సమాధానం పంపించారు. గాంధీ మార్కెట్ ఇంకోల్ నుంచి హుస్సేన్ దాదా అక్రమ్ అన్నారు. వినయ్ కుమార్, రాజాసాబ్, కరీముల్లా, తయీబ్ వీరంతా కూడా రాంగ్ సమాధానం అండి పంపించింది. శ్యామ్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. వైసీహెచ్ డేవిడ్ గారు దొనకొండ నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా ఫణిరాజ్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. అశోక్, రమ్య, దినకర్, దేవాన్షు, శ్రీకృష్ణ ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. లలిత, మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ సమాధానం పంపించారండి. ఎంసీ రెడ్డి గారు అనంతపురం నుంచి కరెక్ట్ సమాధానం. రాధ, ఖమ్మం నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. ఇంకా కైకలూరు నుంచి పృథ్వీ, మనస్విని, సాయిశ్రీ, మోహన్, జ్యోతి, సత్యవతి, శివరంజని, శ్యామ్, హరి వీరంతా కూడా కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా షేక్ మెహబూబ్ సుభాని గుంటూరు కొత్తపేట నుంచి కరెక్ట్ సమాధానం అండి. గణేష్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. న్యామనంద్ నుండి శ్రీరామ్, నరేందర్, వెంకట్ నర్సయ్య కరెక్ట్ సమాధానం. విజయ్, కైలాష్, సాయి శ్రీనివాస్, పవన్, కృత్తిక.

మారుతినగర్ అనంతపురం నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ సమాధానం. బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. రాధాప్రకాష్ గారు ఖమ్మం నుంచి కరెక్ట్ సమాధానం అండి. పావులూరు నుంచి మోహనకృష్ణ గారు కరెక్ట్ సమాధానం పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ సమాధానం అండి. ఇంకా అలాగే బత్తిని రవికుమార్ వజ్రపు కొట్టూరు శ్రీకాకుళం డిస్టిక్ నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. రమేష్ దొంతి గారు ఇంకా గగన్ పెరుమాళ్ల అనంతపురం నుంచి పంపించారు కరెక్ట్ సమాధానం అండి. యూపీ వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ కరెక్ట్ సమాధానం అండి. అలాగే బృందావనం పద్మశ్రీ శ్యామ్ శ్రీవత్స శశాంక్ అచ్యుత హైదరాబాద్ నుంచి కరెక్ట్ సమాధానం అండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని రాంగ్ సమాధానం పంపించారు. అనంతపురం జిల్లా యాడికి నుంచి రంగా వెంకటస్వామి అన్నయ్య కరెక్ట్ సమాధానం. మహేంద్ర గారు తెనాల నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్ సమాధానం అండి. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. నందకిషోర్ రెడ్డి భారతి అనంతపురం నుంచి కరెక్ట్ సమాధానం అండి. లక్కవరం ఏలూరు జిల్లా నుంచి ఆర్ఎన్వీఎన్ మూర్తి శ్రీదేవి రావిపాటి సత్యనారాయణ లక్ష్మీ సౌమ్య ఇంకా లీలా మహాలక్ష్మి గీతిక సిరి గహన స్నిగ్ధ బేబీ అన్నపూర్ణ ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరంతా కూడా కరెక్ట్ సమాధానం పంపించారు. తణుకు నుంచి వెంకీ గారు కరెక్ట్ సమాధానం అండి. తిప్పత్తు నుంచి నల్గొండ జిల్లా తిప్పత్తు నుంచి చిలకమర్రి ఉపేంద్రచారి బ్రహ్మచారి శ్రీరామదాసు అంజచారి కరెక్ట్ సమాధానం పంపించారు. మధుసూదన్ రెడ్డి గారు పాపిన్యపాలెం నుంచి కరెక్ట్ సమాధానం అండి. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి ఉన్న వెంకటేశం హేమలత అజయ్ కుమార్ ఉదయ్ కుమార్ కరెక్ట్ సమాధానం అండి. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ప్రభా చీరాల నుంచి కరెక్ట్ సమాధానం అండి. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి పంపించారు కరెక్ట్ సమాధానం. కేవీ రావు గారు తణుకు నుంచి కరెక్ట్ సమాధానం అండి. దేవులపల్లి హనుమంతరావు కుర్నావలి ఖమ్మం నుంచి పంపించారు కరెక్ట్ సమాధానం. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి పి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ సమాధానం అండి. చిలుక నారాయణ అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. వీరు మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాదుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా తెలంగాణ నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానాన్ని. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోదా జానకిరాజు కరెక్ట్ సమాధానం అండి. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి కృష్ణమ్మ మధు రవి నవీన రాధిక త్రిలోక్ నేహాన్ శ్రీవాణి రామదాసు కృపాచారి అనితా సాయి వర్షిత్ సాయి రిక్విత్ కరెక్ట్ సమాధానం అండి. కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి రిత్విక్ శ్రీవైష్ణవ్ నేదునూరి కళ్యాణ్చారి వీరు కరెక్ట్ సమాధానం పంపించారు. ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ సమాధానం అండి. రాంబాబు సుశీల రాజా నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల అయాన్స్ సియోన్ నాగటిపండు అశోక్ బాబు శోభన్ బాబు సాయి ప్రకాష్ సుష్మ వీరంతా కూడా కరెక్ట్ సమాధానం పంపారండి. ఇంకా వెలవర్తిపాటి సత్యనారాయణ జయలక్ష్మి వాసవినగర్ కార్ఖానా నుంచి సికింద్రాబాద్ నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానం. ఇంకా తెనాల నుంచి ఎంవి ప్రసాద్ ఇందిరా రఘురాం మౌనిక త్రిలోక్ కరెక్ట్ సమాధానం అండి. గుండుగొలను నుంచి కొనకల రమేష్ రామోజీ శ్రీనివాస్ బాబు సత్యనారాయణ కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా ధనుంజయ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానాన్ని. సుబ్రహ్మణి గారు పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. కుంచి రామూర్తి కుంచివానపేట నుంచి కరెక్ట్ సమాధానం అండి. కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నెల్లూరు జిల్లా నుంచి వినయ్ కుమార్ అహోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మీ వాసంత రామకృష్ణ

కృష్ణయ్య, ఇంకా వారి మిత్ర బృందం వీరంతా కూడా కరెక్ట్ సమాధానం పంపారు. దంపూరు బలరామరెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర, ఇనమడుగు నుంచి తుమ్మ పద్మావతి వీరంతా కూడా కరెక్ట్ సమాధానం పంపించారండి. మిడతల రామ్మూర్తి గారు ఉరవకొండ నుంచి కరెక్ట్ సమాధానం. మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తాన్వలి, ఫాతిమాబాబు కరెక్ట్ సమాధానం అండి. ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మెడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ సమాధానం పంపించారు. భాస్కర్ పెడద నుంచి కరెక్ట్ సమాధానం అండి. జాపా భూపేశ్వర్, భూలక్ష్మి, శశాంక్ వెల్లుల నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. నంద్యాల నుంచి టెక్కే రామచంద్ర, సువర్ణ కరెక్ట్ సమాధానం అండి. భోగనదురి వెంకటేశ్వరరావు, మార్టూర్ నుంచి కరెక్ట్ సమాధానం అండి. తురకపల్లి విలేజ్ నుంచి గంగాధర్ గారు, యాంటోనీ గంగాధర్ కరెక్ట్ సమాధానం పంపించారు. పివై విజయశేఖర్, ఎస్బీఐ కాలనీ, నంద్యాల జిల్లా నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానం. నాగార్జున లక్ష్మి, వడియంపేట, అనంతపురం జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా హారిక, మను, రాజువోలు, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. చెన్నకేశ్వరరావు అత్తిల్ నుంచి పంపించారు కరెక్ట్ సమాధానం పంపారండి. ఇంకా అలాగే దస్తగిరి సంచ, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం. వైష్ణవి వావిళ్ళ, భానుప్రకాష్ వీరంతా కూడా కరెక్ట్ సమాధానం పంపించారండి. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి మస్తాన్ భాష, ఆళ్లగడ్డ పాలెం పోలయ్య, కర్నూలు బ్రహ్మయ్య, ఇంకా వారి మిత్ర బృందం వీరంతా కూడా కరెక్ట్ సమాధానం పంపించారు. తెనాల నుంచి కుమార్ గారు కరెక్ట్ సమాధానం అండి. చంద్రూరి విష్ణు, సాయి, మౌనిక, చరణ్య, కౌశిక్ పేర్నమిట నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. ఇంకా అప్పులు కుమారి, ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం అండి. అనంతపురం సాయినగర్ నుండి హర్నాథ్ బాబు గారు కరెక్ట్ సమాధానం పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, నిత్య సంతోష్ని ఇప్పుడు కరెక్ట్ సమాధానం పంపించారండి. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చేబ్రోల రామకృష్ణయ్య, స్వాసుదంతి సుభాష్ని, ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరంతా కూడా కరెక్ట్ సమాధానం పంపించారు. ఎవరో ఆడియో మెసేజ్లు పెడుతున్నారండి, ఆడియో మెసేజ్లు పెట్టినా ఉపయోగం లేదు, మేము ఇక్కడ అవి వినటం ఏం జరగదు. దయచేసి టైప్ చేసి పంపించండి. వరగంటి బదిరీ విశాల, నెల్లూరు నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానాన్ని. కారంచేడు మండలం కుంకలమరు గ్రామం నుంచి, తెలగలపాలెం నుంచి వెంకటేశ్వర్ రెడ్డి, జ్యోతి, రమ్య, శ్రావణి, తులసి, కౌశిక్ కరెక్ట్ వీరు రాంగ్ సమాధానం పంపించారండి, ఒకసారి చూసుకోండి. వేటపాలెం రామ్నగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్య దేవాంగ, హేమలత, ప్రశ్న ఏమిటి అని అడుగుతున్నారు. అయ్యో, భారతదేశ జాతీయ పండు ఏదండి ప్రశ్న? మీరు లేటుగా విన్నట్టున్నారు, ప్రశ్న అయిపోయిన తర్వాత పెట్టినట్టున్నారు. భారతదేశ జాతీయ పండు ఏది విన్నారనుకుంటా ప్రశ్న? జవాబు టైప్ చేసి పంపించండి. ఇంకా అనంతపురం నుంచి కృష్ణవేణి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా అలాగే గోరిగుంట్ల నుంచి ముంతా పెద్దన్న కరెక్ట్ సమాధానం అండి. టైలర్ సీను వావెళ్ల నుంచి, నెల్లూరు వావెళ్ల నుంచి పంపించారు కరెక్ట్ సమాధానం. పాలెం పోలయ్య ఇనమడుగు నుంచి కరెక్ట్ సమాధానం అండి. గాంధీ మార్కెట్ ఇంకొల్లు నుంచి హుస్సేన్ దాదా అక్రమ్, అన్నారం, వినయ్ కుమార్, రాజా సాబు, కరీముల్లా, తయ్యూబ్ కరెక్ట్ సమాధానం పంపించారు. సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి వీరు ఇంకా పంపిస్తున్నారు. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ కుమార్,
సుప్రియ కరెక్ట్.

సమాధానం అండి. కృష్ణప్రసాద్ కొమ్మగూడెం తాడేపల్లిగూడెం నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. ఎస్వి సుబ్రహ్మణ్యం గారు దక్షిణ చిరువర్లం కమనిగడ్డ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. కాసుల పద్మ గుంటూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా చల్లపల్లి నుంచి రాజేశ్వరరావు, విజయ, లక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్ కరెక్ట్ సమాధానం అండి. దైతా భిక్షం వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. వేటపాలెం రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, హేమలత కరెక్ట్ సమాధానం పంపించారండి. ఇంకా వీర కనకారావు వీరభద్రాపురం నుంచి కరెక్ట్ సమాధానం చెప్పారు, కరెక్ట్ సమాధానం పంపారండి. ఇంకా అలాగే హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి త్రివేణి, దైత త్రివేణి, చిన్మయి, ప్రీతం కరెక్ట్ సమాధానం అండి. ఇంకా ఆనంద్ జాహ్నవి హిమకర్ వీరు చల్లపల్లి నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ సమాధానం పంపించారండి. ఓకే అండి, అందరూ టైప్ చేసి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. ఒకవేళ తప్పు చేసి పంపించినా కూడా మళ్ళీ తర్వాత కరెక్షన్ చేసి పంపించారు. అందరూ దీనికి సమాధానం కరెక్టే పంపించారు. భారతదేశ జాతీయ పండు ఏది అని అంటే మీరు పంపించిందేనండి, మామిడి పండు. ఓకే, పండుకి రారాజు అంటారు కదా, ఈ మూడు మాసాలు బాగా మనకి దొరుకుతాయి మామిడి పండు. ఓకేనండి, ఇక రెండో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. భారతదేశంలో మొదటి మున్సిపల్ కార్పొరేషన్ను ఎక్కడ స్థాపించారు? ప్రశ్న జాగ్రత్తగా వినండి. భారతదేశంలో మొదటి మున్సిపల్ కార్పొరేషన్ను ఎక్కడ స్థాపించారు? ఆన్సర్ తెలిసినట్లయితే 0866248888 నంబర్కి టైప్ చేసి పంపించండి, మనం పాట విందాం.

ఓకే అండి, కార్యక్రమంలో రెండో ప్రశ్న అడిగాను కదా, భారతదేశంలో మొదటి మున్సిపల్ కార్పొరేషన్ను ఎక్కడ స్థాపించారు? ఇది మన రెండో ప్రశ్న కదా, ఆన్సర్స్ పంపించారండి, ఒక్కొక్కటిగా చదువుతాను. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. గాంధీ మార్కెట్ ఇంకోలు నుంచి హుస్సేన్ దాదా, అక్రమ్, అన్నారం, వినయ్ కుమార్, రాజాసాబ్, కరీముల్లా, తయ్యబ్ కరెక్ట్ సమాధానం పంపించారు. శేషాద్రి గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. భాస్కర్ గారు పెడన నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. అలాగే పృథ్వీ, నాగ, అభినయ్, మనస్విని, సాయిశ్రీ, తనూజ, మోహన్, జ్యోతి, సత్యవతి, శివరంజని, శ్యామ్, హరి, మహేష్, శశిరేఖ వీరంతా కూడా కైకలూరు ఏలూరు జిల్లా నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానాన్ని. ఇంకా కడప నుంచి వినయ్, శ్రీదేవి, శైలజ కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా ఎం కొండారెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. శ్యామ్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. గుంటూరు కొత్తపేట నుంచి షేక్ మెహబూబ్ సుహాని కరెక్ట్ సమాధానం. విజయ, కైలాస, సాయి, శ్రీనివాస్, పవన్, కృత్తిక మారుతినగర్ అనంతపురం నుంచి కరెక్ట్ సమాధానం అండి. వైసీహెచ్ డేవిడ్ గారు దొనకొండ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా నెల్లూరు జిల్లా ఇనవడ నుంచి వాస్తు సిద్ధాంతి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ కరెక్ట్ సమాధానం అండి. అలాగే ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి హర్నాథ్పురం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు ప్రసాద్ గారు. ఇంకా బొమ్మిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి కరెక్ట్ సమాధానం అండి. పావులూరు నుంచి మోహనకృష్ణ కరెక్ట్ సమాధానం పంపించారు. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. అనంతపురం జిల్లా యాడికి నుంచి రంగం వెంకటస్వామి, అన్నయ్య కరెక్ట్ సమాధానం అండి. రాధా ఖమ్మం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా రాధాప్రకాష్ గారు ఖమ్మం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. మార్కాపురం శివాజీ నగర్ నుంచి టైలర్ మస్తాన్ వలీ, ఫాతిమాబాబు కరెక్ట్ సమాధానం అండి. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద కరెక్ట్ సమాధానం పంపించారు. ఆనంద్, జాహ్నవి, హిమకర్ చల్లపల్లి నుంచి రాజేశ్వరరావు, విజయశ్రీ, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్ వీరంతా కూడా కరెక్ట్ సమాధానం అండి. అశోక్, రమ్య, దినకర్, దేవాంశు, కృష్ణ ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. లక్కవరం ఏలూరు జిల్లా నుంచి ఆర్ఎన్వీఎన్ మూర్తి, శ్రీదేవి, సత్యనారాయణ, లక్ష్మి, సౌమ్య, లీలా మహాలక్ష్మి, గీతిక ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ సమాధానం అండి. కృష్ణప్రసాద్ గారు కొమ్ముగూడెం తాడేపల్లిగూడెం నుంచి పంపించారు కరెక్ట్ సమాధానం. నంద్యాల నుంచి టెక్కే రామచంద్రరావు, రామచంద్ర, సువర్ణ కరెక్ట్ సమాధానం అండి. కాసుల పద్మ గుంటూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా ఫణిరాజు గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. డాక్టర్ కేవీ రావు గారు తణుకు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. గణేష్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని కరెక్ట్ సమాధానం పంపించారు. దేవులపల్లి హనుమంతరావు కూర్నావలి ఖమ్మం జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ సమాధానం. రమేష్ దొంది గారు, గగన్, పెరుమాళ్ళ వీరు అనంతపురం నుంచి పంపించారు కరెక్ట్ సమాధానం పంపించారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ సమాధానం అండి. చందులూరి విష్ణుసాయి, మౌనిక, చరణ్య, కౌశిక్ పేర్నమిట్ట నుంచి పంపించారు కరెక్ట్ సమాధానం. నందకిషోర్ రెడ్డి, భారతి, అనంతపురం నుంచి కరెక్ట్ సమాధానం అండి. మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాల నుంచి కరెక్ట్ సమాధానం. ఇంకా కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఎస్వి సుబ్రహ్మణ్యం గారు దక్షిణ చిరువోలంక నుంచి, అవనగడ్డ నుంచి కరెక్ట్ సమాధానం అండి. న్యామనంద నుంచి శ్రీరామ్, నరేందర్, వెంకట నర్సయ్య కరెక్ట్ సమాధానం పంపించారు. కర్వకుర్తి నుంచి కర్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి కృష్ కళ్యాణ్చారి, రిత్విక్, శ్రీ వైష్ణవ్ కరెక్ట్ సమాధానం అండి. కేశవనగర్ కేశవరావు అత్తిల నుంచి రాంగ్ సమాధానం పంపించారు. నార్కట్టిపల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి ఉన్న వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ కరెక్ట్ సమాధానం అండి.

బి శివకుమార్ విసి కాలనీ నంద్యాల నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి కరెక్ట్ సమాధానం అండి. అప్పులు కుమారి ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. మిడతల రామమూర్తి గారు ఊరకుడ నుంచి కరెక్ట్ సమాధానం అండి. మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాదుల్లా భవానీపేట గ్రామం నుంచి కామారెడ్డి జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ సమాధానం. నల్గొండ జిల్లా తిప్పర్తి నుంచి శ్రీరామదాసు అంజాచారి బ్రహ్మచారి చిలకమర్రి ఉపేంద్రాచారి.

రామ్మోహన్ రావు సత్యవతి ఇరుసుమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానాన్ని. సుబ్రహ్మణి గారు పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ సమాధానం. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ సమాధానం అండి. సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ కుమార్ సంతోష సుప్రియ కరెక్ట్ సమాధానం అండి. బత్తిని రవికుమార్ వజ్రపకొట్టూరు శ్రీకాకుళం జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. చిలుక నారాయణ అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా అలాగే ఉత్తరప్రదేశ్ వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ కరెక్ట్ సమాధానం పంపించారు. వెంకీ తణుకు నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానాన్ని. ఇంకా ఎం మురహరి యశోదా జానకి వీక్లీ బజార్ నిజామాబాద్ నుంచి కరెక్ట్ సమాధానం అండి. వీరు కామేశ్వరి ఎం రావు గారు ఒంగోలు నుంచి పంపించారు. మొదటి ప్రశ్నకు జవాబు రెండు ప్రశ్నకు జవాబు పంపించారు. మొదటి ప్రశ్న మాత్రమే కరెక్ట్ అండి, రెండో ప్రశ్న జవాబు రాంగ్ అండి. తెనాల నుంచి ఎంవి ప్రసాద్ ఇందిరా రఘురామ్ మౌనిక త్రిలోక్ కరెక్ట్ సమాధానం. రాంబాబు సుశీల రాజా నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. నంద్యాల జిల్లా బాణాముఖిల నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ వీరు పంపించారు, రెండు ప్రశ్నలకి కరెక్ట్ సమాధానం పంపించారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి తబలా మస్తాన్ బాషా ఆళ్లగడ్డ పాలెం పోలయ్య ఇంకా వారి మిత్ర బృందం వీరంతా కరెక్ట్ సమాధానం పంపించారు. జాపా భూపేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా అలాగే రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల అయాన్స్ ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ సమాధానం పంపించారు. వీరా కనకారావు వీరభద్రాపురం నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా అలాగే సైనిక్పురి కాలనీ నుంచి బృందావనం పద్మశ్రీ శ్యామ్ పావని చిరంజీవి సాయిరామ్ తనూజ శ్రీవత్స శశాంక్ అచ్యుత వీరంతా పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. ఇంకా చాలామందే పంపించారండి, కానీ మనకి సమయం లేదు. మీరు పంపించిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. పేరు పేరున దీనికి ఆన్సర్ నేనే చెప్పేస్తున్నాను, అందరూ వినండి. భారతదేశంలో మొదటి మున్సిపల్ కార్పొరేషన్ని ఎక్కడ స్థాపించారు అంటే మద్రాస్ అండి, తమిళనాడు మద్రాసులో స్థాపించారు. ఓకే, ఆన్సర్ తెలుసుకున్నారు కదా. రేపటి యువలయ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో శాంతికి రాహ్మే పదవ తరగతికి హిందీ పాఠం వింటారు ఉపాధ్యాయులు శ్రీమతి సిహెచ్ పావనీవనలత, విద్యార్థిని ఎం స్వరూప. వినండి పదవ తరగతికి హిందీ పాఠం శాంతికి రాహ్మే.
2: ప్రణామ్ అధ్యాపికాజీ.
3: ఆశీష్ ఆవో బయట స్వరూప.
2: అధ్యాపికాజీ శాంతికి పరిభాష క్యా హో సక్తా హే బతాయియేనా.
3: బహుత్ అచ్చా కి బాత్ హే సునో. యది హమారే పాస్ దునియా కా సారా వైభవ్ ఔర్ సుఖ్ సాధనా ఉపలబ్ధ హై పరంతు శాంతి నహీ హే తో వైసే సుఖ్ సాధన్ వ్యర్థ హే. సంసార్ మే మానవ్ ద్వారా జితనే భీ కార్య కియే జా రహే హై సబ్కా ఏక్ హీ ఉద్దేశ్ హే శాంతి. శాంతి కా కేవల్ యహ్ అర్థ నహీ కి ముఖ్ సే చుప్ రహే అపితు మన్ కో నియంత్రిత్ కర్ ఉసే బురాయి కే రాస్తే పర్ చల్నే సే రోక్నా హీ వాస్తవిక్ శాంతి హే. ఇసిలియే జహాం శాంతి హే వహాం సుఖ్ హే వహీ దునియా కా శ్రేష్ఠ స్థాన్ హే. యుద్ధ దుఃఖ్ లాలచ్ ఔర్ సభీ పీడావుం కో మిటానే కా ఏకమాత్ర సాధన్ హే శాంతి. ధన్ దౌలత్ సే భౌతిక సంపద ఖరీద్ సక్తే హై కింతు శాంతి నహీ. అచ్చా సునో స్వరూప, మన దగ్గర ప్రపంచంలోని మొత్తం సంపద సుఖ సాధనము ఉన్నప్పటికీ

0: శాంతి లేనప్పుడు అటువంటి సుఖ సాధనములు వ్యర్థం. ఈ ప్రపంచంలో మానవుని ద్వారా చేయబడే పనులన్నిటి ఉద్దేశ్యము ఒకటే, శాంతి. అంటే కేవలం మౌనంగా ఉండడమే శాంతి యొక్క అర్థము కాదు. మన మనస్సుని అదుపులో ఉంచుకుని అది చెడు మార్గంలో పడకుండా ఆపడమే నిజమైన శాంతి. అందువలనే శాంతి ఉన్నచోట సుఖముంటుంది, అక్కడే ప్రపంచ శ్రేష్ఠ స్థానం లభిస్తుంది. యుద్ధం, దుఃఖం, దురాశ వంటి అన్ని బాధలను దూరం చేసే ఒకే ఒక సాధనమే శాంతి. డబ్బు వైభవంతో భౌతిక సంపదలను కొనగలము, కానీ శాంతిని మాత్రం కొనలేము. శాంతి స్థాపనలో తమ జీవితాన్ని అర్పించిన వారిలో ఎందరో మహానుభావులున్నారు. మరి ఇప్పుడు మనం తమ జీవితాంతం అహింస, శాంతి, సేవ, సౌభ్రాతృత్వం సాధనలో గడిపిన పునీతులైన నెల్సన్ మండేలా, మదర్ థెరిస్సా వంటి మహనీయుల గురించి తెలుసుకుందాం. అచ్చా, అబ్ ఇస్కే సంబంధిత్ శాంతి కి రాహ్ మే నామక్ ద్రుత్ వాచన్ పాట్ పడేంగే. పహలే తుమ్ పాట్ పడో.
1: జీ అధ్యాపికా జీ, మండేలా కే నామ్ సే విశ్వభర్ మే ప్రఖ్యాత్ శాంతి దూత్ కా పురానా నెల్సన్ రోలీ హల్హలా మండేలా తా. ఉన్కా జన్మ 18 జులై 1918 కో దక్షిణ ఆఫ్రికా మే హువా. వే దక్షిణ ఆఫ్రికా కే ప్రథమ్ అశ్వేత్ రాష్ట్రపతి తే. రాష్ట్రపతి బన్నే సే పూర్వ్ దక్షిణ ఆఫ్రికా మే సదియోం సే చల్ రహే రంగ భేద్ కా విరోధ కర్నే వాలే ఆఫ్రికీ నేషనల్ కాంగ్రెస్ ఔర్ ఇస్కే సశస్త్ర గుట్ ఉమ్కోతో వే సుజ్వే కే అధ్యక్ష రహే.
0: అచ్చా, అబ్ ఇస్కా భావార్థ్ మై తెలుగు మే బతాఉంగీ, సునో.
1: జీ అధ్యాపికా జీ,
0: మండేలా పేరుతో విశ్వవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందిన శాంతిదూత పూర్తి పేరు నెల్సన్ రోలీ హల్హలా మండేలా. ఆయన 18 జులై 1918 దక్షిణాఫ్రికాలో జన్మించారు. ఆయన దక్షిణాఫ్రికాకి మొట్టమొదటి నల్లజాతికి చెందిన రాష్ట్రపతి. ఆయన రాష్ట్రపతి అవడానికి ముందు ఆయన దక్షిణాఫ్రికాలో శతాబ్దాల తరబడి వర్ణభేద ఆందోళన చేపట్టిన ఆఫ్రికా నేషనల్ కాంగ్రెస్ ఉమ్కోతోమ్ వే సిజ్వేకి అధ్యక్షునిగా ఉన్నారు. అబ్ ఆగే పాట్ పడో.
1: జీ అధ్యాపికా జీ, రంగభేద్ విరోధి సంఘర్ష్ కే కారణ్ ఉన్హోనే 27 వర్ష రాబెన్ ద్వీప్ కే కారాగార్ మే బితాయా. ఉన్హే కోయలా కనిక్ కా కామ్ కర్నా పడాతా. సన్ 1990 మే శ్వేత్ సర్కార్ సే హుయే ఏక్ సమ్జోతే కే బాద్ ఉన్హోనే నయే దక్షిణ ఆఫ్రికా కా నిర్మాణ్ కియా.
0: అచ్చా సునో, ఆయన వర్ణభేద విరోధ ఆందోళన కారణంగా 27 సంవత్సరాలు రాబిన్ ద్వీప కారాగారంలో గడిపారు. అప్పుడు ఆయన బొగ్గు గనులలో పనిచేయవలసి వచ్చింది. క్రీస్తు శకం 1990 శ్వేత ప్రభుత్వంతో, అంటే తెల్ల జాతీయుల ప్రభుత్వంతో జరిగిన ఒక ఒప్పందం తరువాత ఆయన నూతన దక్షిణాఫ్రికాను నిర్మించారు. అచ్చా, అబ్ ఆగే పడో.
1: జీ అధ్యాపికా జీ, సన్ 1993 మే నోబెల్ శాంతి పురస్కార్ భారత రత్న పురస్కార్ ఔర్ సన్ 2008 మే గాంధీ శాంతి పురస్కార్ ప్రాప్త హుయే హై.
0: అచ్చా, ఇస్కా అర్థ బతాఉంగీ, సునో.
1: జీ అధ్యాపికా జీ,
0: నెల్సన్ మండేలాను క్రీస్తు శకం 1993 నోబెల్ శాంతి బహుమతి, భారతరత్న పురస్కారం వరించాయి. అంతేకాక 2008 గాంధీ శాంతి పురస్కారం కూడా మండేలాకు దక్కింది. అచ్చా, అబ్ ఆగే పడో.
1: జీ అధ్యాపికా జీ, ఉన్కా స్వర్గవాస్ 23 నవంబర్ 2013 కో హువా. ఏసే మహాన్ శాంతి దూత్ కే నిధన్ పర్ సారే విశ్వనే అపూర్వ శ్రద్ధాంజలి సమర్పిత్ కి. ఇన్కా సంఘర్షమయ జీవన్ హమే శాంతి కి రాహ్ మే చల్నే కే లియే పథ్ ప్రదర్శిత్ కర్తా హై.
0: సునో, ఆయన నవంబర్ 23, 2013 స్వర్గస్థులైనారు. అలాంటి గొప్ప శాంతిదూత మరణానికి విశ్వవ్యాప్తంగా అపూర్వమైన శ్రద్ధాంజలి ఘటించారు. ఎన్నో సమస్యలపై పోరాడి విజయం సాధించిన ఆ మహనీయుని జీవితం శాంతి స్థాపనలో మన అందరికీ ఎంతో మార్గదర్శకమైన

0: मेरी। अच्छा, अब हम मदर टेरेसा के बारे में कुछ जान लेंगे। पहले तुम पढ़ो।
1: जी अध्यापिका जी, मदर टेरेसा एक ऐसा नाम है जो शांति, करुणा, प्रेम व वात्सल्य का पर्याय कहलाता है। ऐसी महान माता का पूरा नाम आग्नेस गोकसे बोजसियू टेरेसा था। उनका जन्म 26 अगस्त सन 1910 और स्वर्गवास 5 सितंबर सन 1997 में हुआ था।
0: अच्छा सुनो,
1: जी अध्यापिका जी,
0: मदर टेरेसा अने पेरु प्रेमा, शांति, करुणा, वात्सल्यములకు పర్యాయపదంగా చెప్పబడుతోంది. అలాంటి గొప్ప మనసు కలిగిన అమ్మ మదర్ టెరిసా. ఆవిడ పూర్తి పేరు ఆగ్నెస్ గోకసే బోజసియు టెరిసా. ఆమె ఆగస్టు 26, 1910వ సంవత్సరంలో జన్మించారు. ఆమె సెప్టెంబర్ 5న 1997వ సంవత్సరంలో స్వర్గస్థులైనారు. అచ్చా, ఆగే పాట పడో.
1: जी अध्यापिका जी, सन 1970 तक वे गरीबों और असहायों के लिए अपने मानवीय कार्यों के लिए प्रसिद्ध हो गई। सन 1979 में नोबल पुरस्कार, सन 1980 में भारत रत्न पुरस्कार से सम्मानित किया गया।
0: क्रीस्तु से कम 1970వ సంవత్సరం వరకు మదర్ టెరిసా పేదలకు, అసహాయులకు తన మానవీయ కార్యాల ద్వారా ప్రసిద్ధి పొందారు. ఆమెను క్రీస్తు శకం 1979వ సంవత్సరంలో నోబెల్ పురస్కారము, క్రీస్తు శకము 1980వ సంవత్సరంలో భారతరత్న పురస్కారాలు వరించాయి. అచ్చా, ఆగే పడో.
1: जी अध्यापिका जी, उन्होंने कतनी से कहीं करनी को अधिक महत्व दिया, इसलिए वे हमेशा कहा करती थी, प्रार्थना करने वाले होठों से సహాయత కర్నే వాలే హాత్ కహీ అచ్చే హై.
0: మదర్ టెరిసా మాటలు చెప్పడం కంటే కూడా చేసి చూపడానికి ఎక్కువ ప్రాధాన్యతని ఇచ్చేవారు. ఆమె ఎప్పుడూ చెబుతూ ఉండేవారు, ప్రార్థన చేసే పెదవుల కంటే సహాయం చేసే చేతులు మిన్నా అని. అచ్చా, ఆగే పడో.
1: జీ అధ్యాపికా జీ, మాతృమూర్తి కరుణామయి మదర్ టెరిసానే అప్నే జీవన్ మే యహ సాబిత్ కర్ దికాయా హై కి मानव सेवा ही माधव सेवा है। परोपकार के पद पर चलने वालों को ही वास्तविक जीवन मिलता है। आज वे हमारे बीच में नहीं रही, किंतु उनके महान विचार, उत्कृष्ट कार्य और श्रेष्ठ परोपकारी गुण आज भी एक दिव्य ज्योति के रूप में वास्तविक जीवन बिताने की राह दिखाते हैं।
0: अच्छा सुनो, मातृमूर्ति करुणामयी अयिन मदर टेरेसा ఇప్పుడు ఈరోజు మన మధ్య లేరు, కానీ మానవత్వం, త్యాగం, సేవ మరి ఇంకా సహాయం అనేవి మన జీవిత పరమావధి అని నిరూపించడమే కాక ఆమె ఒక దివ్యజ్యోతి వలె మన అందరికీ వెలుగుబాట చూపారు. అచ్చా, అబ్ కుచ్ కఠిన శబ్దార్థ బతాఉంగి, లిఖ్ లో.
1: జీ అధ్యాపికా జీ, బతాయే, మే లిఖుంగి.
0: సంసార్ దునియా,
1: సంసార్ దునియా,
0: ప్రపంచం,
1: ప్రపంచం,
0: మానవ్,
1: మానవ్,
0: మనుష్,
1: మనుష్,
0: మానవుడు,
1: మానవుడు,
0: వాస్తవ్,
1: వాస్తవ్,
0: యథార్థ్,
1: యథార్థ్,
0: వాస్తవం,
1: వాస్తవం,
0: లాలచ్,
1: లాలచ్,
0: లోభ్,
1: లోభ్,
0: దురాశ,
1: దురాశ,
0: పీడ,
1: పీడ,
0: దర్ద్,
1: దర్ద్,
0: బాధ,
1: బాధ,
0: ప్రఖ్యాత్,
1: ప్రఖ్యాత్,
0: బహుత్ ప్రసిద్ధ్,
1: బహుత్ ప్రసిద్ధ్,
0: పేరు ప్రఖ్యాతలు గల,
1: పేరు ప్రఖ్యాతలు గల,
0: అశ్వేత్,
1: అశ్వేత్,
0: కాలే,
1: కాలే,
0: శ్వేత జాతీయుడు కానివాడు,
1: శ్వేత జాతీయుడు కానివాడు
0: అంటే,
1: అంటే
0: నల్లని వాడు అని అర్థం,
1: నల్లని వాడు అని అర్థం,
0: సప్న,
1: సప్న,
0: స్వప్న,
1: స్వప్న,
0: కళ,
1: కళ,
0: సమ్మాన్,
1: సమ్మాన్,
0: ఆదర్,
1: ఆదర్,
0: గౌరవం,
1: గౌరవం,
0: బుజుర్గ్,
1: బుజుర్గ్,
0: ఆదరణీయ,
1: ఆదరణీయ,
0: గౌరవనీయులు,
1: గౌరవనీయులు,
0: లోక్తంత్ర,
1: లోక్తంత్ర,
0: ప్రజాతంత్ర,
1: ప్రజాతంత్ర,
0: ప్రజాస్వామ్యం,
1: ప్రజాస్వామ్యం,
0: రాష్ట్రపతి,
1: రాష్ట్రపతి,
0: అధ్యక్ష,
1: అధ్యక్ష,
0: అధ్యక్షుడు,
1: అధ్యక్షుడు,
0: సది,
1: సది,
0: శతాబ్ది,
1: శతాబ్ది,
0: శతాబ్ది,
1: శతాబ్ది,
0: కారాగార్,
1: కారాగార్,
0: జైల్ ఖానా,
1: జైల్ ఖానా,
0: జైలు,
1: జైలు,
0: पुरस्कार
1: पुरस्कार
0: इनाम
1: इनाम
0: बहुमति
1: बहुमति।
0: अच्छा अब कुछ

ఆకాశవాణి విజయవాడ కేంద్రం లైవ్ విన్యాస కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో టి డూండేశ్వరరావు గారి డోలు వాద్యం వింటారు.

లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో మొదటి ఉత్తరం రాస్తున్నవారు సిందే ఉదయశంకర్, నాగరాజు, వెంకటేషు, వెంకటలక్ష్మి, వెంకటరాములు, పూజారప్ప, కిషోర్, హరిచరణ్, ధార్మిక్ వీరంతా రాస్తున్నారు. అనంతపురం జిల్లా తాటిచెర్ల గ్రామం నుండి వీరందరూ కోరుకుంటున్న పాట ఆదిత్య 369 చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని రాశారు. వీరందరి కోసం విందాం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, జిక్కి, ఎస్పీ శైలజ పాడిన ఈ పాట.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయి అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం రాస్తున్నవారు కర్ణాటక రాష్ట్రం చిన్న

తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ వీరంతా రాస్తున్నారు. రౌడీ అల్లుడు చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని. వీరి కోసం విందాం ఈ పాట.

0: జిఆర్పీ జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పీ జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
2: చెప్పండి.
1: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
2: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
1: కానీ ఇది ఎలాగవుతుంది?
2: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
1: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
2: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
2: అంతే.
1: అర్థమైంది.
2: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: ఆర్బీఐ అంటుంది,
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: జిఆర్పీ జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పీ జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
5: లే పాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం రాస్తున్నవారు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పలూరు గ్రామం నుండి గణపవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ మరియు వారి ఇతర కుటుంబ సభ్యులు. వీరంతా రాస్తున్నారు పెళ్లి సందడి చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని. వీరందరి కోసం విందాం పెళ్లి సందడి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాడిన చంద్రబోస్ గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

0: జిఆర్టీ జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: పవిత్ర బంధం చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని రాస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నుండి. భారత్లాల్, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలి, రాజ్నందిని, రమేష్, అజయ్, ఆదిత్య, కిరణ్, జాన్విక, భారతి, భరత్, వీరందరి కోసం విందాం పవిత్ర బంధం చిత్రం నుండి ఈ పాట.

0: లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో చివరి ఉత్తరం అనంతపురం సిండికేట్ నగర్ నుండి పూజారి ధనుంజయ, సంజీవులు, అనంతమ్మ, చంద్రకళ, పూజారి ఆంజనేయులు, ఓబులమ్మ, అన్నం వెంకటేష్, నాగభూషణ్, చౌడమ్మ, వరలక్ష్మి, శంకర్, రామ్మూర్తి, యంగముని, బాలాజీ, హేమంత సాయి వీరంతా రాస్తున్నారు దళపతి చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని. వీరందరి కోసం విందాం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, యేసుదాస్ బృందం పాడిన ఈ పాట.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: మీరింతవరకు లే పాక్షి కార్యక్రమంలో శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. మరికొద్దిసేపట్లో మీ హాస్యం మా గీతం ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం. శ్రోతలు ఫోన్ చేయవలసిన నంబర్ 2968890, మరొక నంబర్ 2255533, ఎస్టీడీ కోడ్ 08554. హలో,
1: హలో మేడం.
0: చెప్పండి, ఎవరెక్కడ? నమస్తే అండి, బాగున్నారా? ఎవరెక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అనంతపురం జిల్లా కూడేరు మండలం. మీ పేరు? మీ పేరు చెప్పండి. హలో, పెద్దన్న. ఏం చేస్తుంటారు? వాటిని చూసుకుంటుంటారు. అయితే ఇప్పుడు బయట ఉన్నారా, వచ్చేసారా ఇంటికి? ఇంటి దగ్గరే ఉన్నారు. ముందుగా పాట కోరుకోండి, తర్వాత మీరు ఏదైనా జోక్ చెప్తే విందాం. ఏదండి? శ్రీరాములయ్య. ఎక్కువ కోరుకుంటారు అనుకుంటా కదా మీరు ఈ పాట. శ్రీరాములయ్య చిత్రం నుండి ఏ పాట కావాలి? ఓ, మన రేడియోలో ఎప్పుడన్నా విన్నారా అనంతపురం కేంద్రం నుండి? సరే, అయితే ఏదైనా జోక్ చెప్తారా?
1: చెప్తాం మేడం,
0: చెప్పండి. మీరు కొంచెం సిగ్నల్ ఉన్న దగ్గరికి రావాలి. కొంచెం సిగ్నల్ ఉన్న

0: దగ్గరికి రావాలి, అసలు వినిపించట్లేదు, మీ మాట కట్ అయిపోతుంది.
1: చెప్తాను చూడు మేడం.
0: చెప్పండి.
1: పెళ్ళిళ్ళేమో అన్న ఒక ఊరికి ఇచ్చాడు మేడం. ఇచ్చింటే ఏమైందంటే వాళ్ళు అన్న చెల్లిని పోతుంటారు ఆ ఊరికి పోయింటాడు మేడం. వీళ్ళు ఏందో బేలకి వేసుకొని కుడాలు చేసుకొని ఉద్రో ఉంటారు. పెళ్ళిళ్ళే బామార్డ ఏమే ఏమేమి ఎన్న వస్తున్నాడు ఎట్లా చేద్దామంటే అన్నయ్య వస్తుంటే మళ్ళీ అన్నయ్య ఇంట్లో మనం ఇస్తున్నామా అని అంట. అట్లా అట్లొద్దు నిన్న కొద్దినట్టు నటిస్తాను మన వద్దు మీ అన్నయ్య పోయినా కన్ను బట్ట కట్టుకొని తిందామా అని అని అంట మేడం. ఎట్లా చేయని ఆయన మురికవు నిండాది గాయపాడుతున్నట్లే నాకు గొడవ పెట్టుకున్నాడు మేడం ఆయనతోను. వీళ్ళు నన్ను చూసి గొడవ పెట్టుకుంటానే మంచి అట్టేనికి తిరిగి పోతున్నాడు. వెయ్యి మళ్ళీ అప్పుడు కొట్టాలి మేడం, అప్పుడు కొట్టాలి ఇప్పుడు ఇప్పుడు అట్లా బిల్డింగ్లు కాదు మళ్ళీ అట్లా అట్లా పోయి వెనక్కి వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చినాడు. ఏ ఫాయ్ ఫాయ్ ఫాయ్ మన ఇద్దరు కన్ను బట్ట కట్టుకొని నువ్వు నాకు తిని పెట్టు నిన్ను తిని పెడతాను అన్నట్టు మేడం. సరేలే అని వాళ్ళ ఇద్దరు బట్టలు కట్టుకో బట్టలు కట్టుకునే ఉండేదాకా రెడీకి చెప్పొచ్చి నడి మీద కూర్చున్నట్టు మేడం వాళ్ళు కానుకొని ఆయన పెట్టేది ఆయప పెట్టినప్పుడు ఆయప కల్ల నోరగ్గుతాడంట ఏం పెట్టినప్పుడు ఎప్ప నో ఎప్ప కల్ల నోరగ్గుతాడంట నున్నకి వేయడాడు మేడం వస్తాడు వాళ్ళ ఉద్దరికి లేకుండా రాటికి ఆడుకుంటారు ఆడిపోయింది నోట్లో పెట్టుకుంటారు బండకింత. ఏ నాకే నువ్వే అంతా నువ్వే తింటామంటే అంతా నువ్వే తింటామని మా నా ఉద్దరు కొట్టాడు అంటారంట. లేదు నేను తింటే మీరు ఉద్దరు కొట్టాడుంటేనని ఆయన అంట. అయ్యో అప్పుడే తింటే బాగుంటుంది ఇంత పని అయిపోయినా బాగా అనుకున్నాను మేడం.
0: మొత్తంగా లేకుండా తినేశాడు
1: మేడం వాళ్ళు కొట్టాడుకుండా ఉరికే ఏమి లేదు మేడం. నీ పేరు ఏం పేరు మేడం?
0: నా పేరు సంధ్య అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీరు కోరిన పాట నాకు కనిపించట్లేదు, ఇంకొక కాల్ తీసుకుందాం అయితే. పెదరాయడా? కదిలే కాలమా?
1: కదిలే కాలమా,
0: అదేనా? సరే సరే అండి, అలాగే.
1: సరే
0: ధన్యవాదాలు. ధన్యవాదాలండి.

0: హలో.
1: హలో
0: మేడం, కరెక్ట్గా బాగా ఇస్తున్నారు సలహా, రేడియో ఆఫ్ చెయ్యి లేకపోతే సిగ్నల్ రాదు అని.
1: అవును మేడం, మీరు చెప్తుంటారు కదా.
0: అవును.
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి, ఏం పేరు మీ పేరు?
1: రత్నమ్మ మేడం. 6 మంత్స్ పైన అవుతుంది మేడం మేము కాల్ చేయక.
0: అరే ఎందుకలా, కొత్త వారికి అవకాశం ఇవ్వాలనా?
1: ఇవ్వాలనే పాపం వాళ్ళు కోరుకుంటుంటారు కదా, చేద్దామని.
0: అవును అవును,
1: అందుకోసం మేడం.
0: అయితే ముందు పాట కోరుకోండి, తర్వాత మీరు ఏదైనా జోక్ ప్రిపేర్ అంటే అది విందాం.
1: అవునా మేడం, మల్లమ్మ కథ సినిమాలో, మల్లమ్మ కథ సినిమాలో సాంగ్ మేడం,
0: మల్లమ్మ కథ
1: ఈసా మహేష అనే సాంగ్ అయింది మేడం.
0: తప్పకుండా. ఏం చేస్తుంటారు మా?
1: మేమా మేడం, హోటల్ ఉండేది మేడం. ఎప్పుడు మా ఆయన ఫెరాసిస్ వచ్చిందని 2 ఇయర్స్ అయింది మేడం, తీసేసి ఖాళీగా ఉన్నాం మేడం. ఇంటి దగ్గర గ్రైండర్ కేసుకుంటామా
0: మీరు?
1: పెట్టుకున్నాం మేడం.
0: అయితే అది ఖాళీగా ఉండమని ఎలా అవుతుందండి, ఇంకా ఎక్కువ బిజీ అయిపోయారు.
1: వ్యాపారం ఎక్కువ ఉండే కదా మేడం, 3,000 అట్లయితే అండి. ఇది 500-600 అట్లా తక్కువ అమౌంట్ మేడం. ఇది
0: ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి అయితే చేస్తున్నారు అది.
1: అవును మేడం.
0: తర్వాత ఇంకే మరి జోక్ ప్రిపేర్ అయ్యారైతే
1: అయ్యాం మేడం.
0: చెప్పండి. అయితే కాచుకున్నాం మేము కూడా.
1: భార్యాభర్తలు ఉంటారు మేడం, ఆమె అయితే పెళ్లికి వెళ్తున్నారండి, పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి ఏమన్నా చదివింపులు పెట్టరండి అని చెప్తుంది. వాళ్ళు ఏం అవసరం లేదు, పెళ్లి కొడుకు బీటెక్ చదివినాడు, పెళ్లి కూతురు LLB చదివింది అని చెప్తాడు. అయితే ఏం చదివించిన అవసరం లేదు అని చెప్తాడు.
0: చదివింపుల అర్థం మార్చేశారు.
1: అవును మేడం, అట్లా చెప్తాడు ఆయన. చదివిస్తుంది అంటే భార్యకి అట్లా చెప్తాడు అనమాట, ఏమన్నా చదివిస్తండి అంటే ఆ మాట చెప్తాడు ఆయన.
0: ఇద్దరు బాగా చదువుకున్నారు, నేను చదివించక్కర్లేదు.
1: ఇద్దరు ఒకరు లాయర్ చదివినారు, ఒకరు బీటెక్ చదివినారు, ఇంకా మనమేం చదివిల్లా అని మేడం అట్లా అన్నారు మేడం.
0: మనం తొందరగా హాస్యం అంటే భార్యాభర్తల జోకులే ఎక్కువగా వస్తాయి కదా మన కార్యక్రమంలో కూడా.
1: ఇంకొక జోక్ కూడా ఉంది మేడం, భార్యాభర్తలు ఇద్దరు ఉంటారు దాంట్లో కూడా. ఒకప్పుడు కొట్లాడి ఆమె గోల్డ్ కొనుక్కుంటుంది, 4,000 ఉన్నప్పుడు 20,000 తీసుకొని మగంతో కొట్లాడి 5 లక్షలు గోల్డ్ కొనుక్కుంటుంది ఆమె. ఆయన 4-5 లక్షలు పెట్టి కారు కొని ఉంటాడు. ఇప్పుడు ఈమె గోల్డ్ కి ఎంతో డబ్బులు వస్తుంది, కారు గుజరికేసినా కూడా 10,000 రాదు, నీ భార్య మాట ఇన్నల్లా అని చెప్తాడు మేడం భర్త.
0: పెళ్ళాం చెప్తే వినాలి.
1: అవును మేడం, ఇప్పుడు 5 లక్షలు ఎంత వస్తుంది మేడం, సుమారుగా వస్తుంది కదా, 7 లక్షల పైన వస్తుంది. కారు 2 లక్షలు పెట్టినా కూడా 20,000 రాలేదు భర్త అంటాడు మేడం.
0: దానికి తరుగుదల ఉంటది, దీనికి పెరుగుదల ఉంటది,
1: అంతే కదా మేడం.
0: అట్లానే
1: భర్త చెప్తాడు మేడం భార్యకి, ఎప్పుడైనా భార్య మాట వింటే భర్త బాగుపడతారు, ఏ భార్య అయినా భర్తలు అని చెప్తారు మేడం.
0: బాగుందండి.
1: సరే మరి,
0: బాగున్నామండి. సరే మరి, విందామా పాట?
1: సరే,
0: అలాగే, ధన్యవాదాలండి.

0: ಮನೆ.
1: హలో,
0: హలో మేడం.
1: నమస్కారం అండి, మీ హాస్యం మా గీతం.
0: అదే మేడం, ఒక చిన్న ఒక నిమిషం ఆగమ్మా, పాప పా నీ పా నీ పాటే కోరుతాను. మాట్లాడుగుదామా? అడుగుతావా? కూర్చో కూర్చో. హలో చెప్పు. హలో
2: హలో,
1: ఏం పాట? ఏ పాట కావాలంట పాపకి? వటపత్ర సాయి కావాలా? ఎవరు ఈ చిట్టి పాప?
0: మనవరాలండి.
1: ఎంత వయసు పాపకు?
0: 3 ఇయర్స్.
1: అప్పుడే జోలు పాడాలా మరి? వటపత్ర సాయికి అడుగుతోంది. మీ దగ్గర రేడియో ఏమైనా ఆన్లో ఉంటే కొంచెం సౌండ్ తగ్గించండి. సరే చెప్పండి, మీ పేరు? రాధా. పాప పేరు? కృష్ణ బృంద.
0: బృంద,
1: చాలా చిలక పలుకులు పలుకుతోంది పాప. తప్పకుండా అండి, జోక్ చెప్తారా మరి? కాల్ హోల్డ్లోకి పెట్టేశారు, చిన్న పాప అల్లరనుకుంటాను ఇది. మరి పాప కోరిన పాట వినేద్దాం.

0: హలో,
1: హలో మేడం, నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరెక్కడి నుంచి?
1: బాగున్నారా మేడం?
0: బాగున్నామండి. మీరు బాగున్నారా?
1: మేడం, నా పేరు పూజారి ధనంజయ్ మేడం.
0: ఇందాక మీ ఉత్తరం కూడా చదివాను, విన్నారా?
1: విన్నా మేడం, విన్నాను మేడం. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మేడం.
0: మీకు కూడా అండి, డబుల్ బొనాన్సా ఇవాళ మీకైతే.
1: ఏదో
0: చెప్పండి.
1: చాలా రోజులు అయింది, జోక్ చెప్దామని కాల్ చేశాను మేడం.
0: అవునా? ముందు పాట కోరుకోండి, తర్వాత జోక్ విందాం.
1: మేడం, సినిమా పేరు వచ్చి ఊసరవీలి మేడం. ఎందుకంటే రేపు జూనియర్ ఎన్టీఆర్ గారికి పుట్టినరోజు ఉంది. ఆ సందర్భంగా ఒక పాట అడుగుతాను మేడం. నిహారిక నిహారిక అని సాంగ్ ఉంటుంది మేడం.
0: అలాగే అండి.
1: జన్మదిన శుభాకాంక్షలు
0: ఎన్టీఆర్
1: గారికి అడ్వాన్స్గా మేడం,
0: మా అందరి తరపున కూడా.
1: థ్యాంక్ యూ మేడం.
0: చెప్పండి, అయితే జోక్ కాచుకున్నామైతే మేము.
1: మేడం, జోక్ వచ్చి నేను నా భార్య హాల్లో కూర్చొని టీ తాగుతూ ఉన్నాము. అనుకోకుండా కాల్ వచ్చింది. నేను వెళ్ళి పక్కకి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాను. అంతలేక నా భార్య చూసి, ఎందుకండి ఇంత సంతోషంగా ఉన్నారు మీరు అని అడుగుతుంది. అదేం లేదే, మన ఇద్దరికి చేసిన పెన్నిళ్ళ పేరే గారు ఈ యాక్సిడెంట్ లో చనిపోయినారంటే అందుకే ఈ సంతోషంగా ఉన్నాను అని అంటాడు. భార్య ఏమంటుందంటే, ఈ సంతోషంలో నువ్వు ఒకటి మర్చిపోయారు, వెళ్ళి వాషింగ్ మిషన్ లో బట్టలు ఉన్నాయి, పోయి వారైపోండి అని అంటుంది. బాగుందా మేడం?
0: ఆయనకి ఎందుకు అంత సంతోషం? మరి చేసిన పాపం పోయిందా?
1: అంతే కదా మేడం, అంటే అలా జోక్ అంతే.
0: అదే అదే అదే అర్థమైంది. సరే, మరి విందామా పాట, మీరు కోరిన పాట విందాం.
1: విందాం మేడం.
0: అలాగే, ధన్యవాదాలండి.

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు ఇక్కడ నుంచి?
1: రుద్రంపేట నారాయణ స్వామి మేడం.
0: రుద్రంపేట నుండి నారాయణ స్వామి గారు.
1: బాగున్నారు మేడం?
0: బాగున్నామండి. మీరు బాగున్నారా?
1: బాగున్నా మేడం.
0: చెప్పండి, ముందుగా ఏ చిత్రం నుండి ఏ పాట విందాం?
1: మాకు రోజుల మారాయిలో సినిమాలో ఉంది కదా మేడం, ఏరువాక సాగర్ అనే పాట ఏంటి మేడం?
0: ఏరువాక సాగర్. తప్పకుండా. మరి జోక్ కోసం మేము వేచి ఉన్నాం ఇక్కడ.
1: ఓకే మేడం,
0: చెప్పండి.
1: ఒక ఆయన గొర్రెల కాపురు ఉంటాడు మేడం, పౌలంతా గొర్రెలు మెడుతూ ఉంటాడు మేడం. ఇంకా నైట్ అయితేనే గొర్రెలతో పాలని దొంగలు చూపెట్టుకుంటారు మేడం. ఈయనేమో గొంతు కింద కట్టి పెట్టుకొని నిద్రపోతా ఉంటాడు. ఆయన అది తెలియదు, ఎవరికి తెలియదు. వాయి దొంగలు చూస్తే పౌలంతా గొర్రెలు కాటిపోతాడు. నైట్ అంతా వీడు గొర్రెలు కాదు నిలవకునే ఉంటాడు, ఎట్టితే పోలరా అని వీళ్ళు భయం అవుతున్నాయి మేడం. ఎట్లా కొనుకోలేరబ్బా అని ఓ రోజు దొంగ దొంగతనం చేసాయప్పా వాళ్ళ భార్య ఉండి ఇంటికి పోయి వాళ్ళ గొర్రెలకా ప్రాపి దగ్గర పోయి, ఏమక్క ఎప్పుడు మీ ఆయన ఎప్పుడు పౌలంతా గొర్రెలు కాటి పోతాడు, నైట్ అంతా నిలవకునే ఉంటాడు, ఎప్పుడు పనుకోడా అని అడిగిందట మేడం. అడిగితే ఆమె ఏం చెప్పిందంటే, పగులంతా తిరిగి తిరిగి మా ఆయన గొంతు కింద కట్టి పెట్టుకుని నిద్రపోతాడని చెప్పింది. దొంగ భార్య వచ్చేసి దొంగ చెప్పింది ఇట్ల కథ అంట అని చెప్తానే. ఇప్పుడు సందగడ పగులంతా తిరిగి వచ్చి సందగడ గొంతు కింద కట్టి పెట్టుకొని నిద్రపోతున్నాడు మేడం. వీళ్ళు వచ్చి నిన్న గొడ్లని దొరకమయ్యారంట. పొద్దున్న వచ్చి గొడ్డు ఏమండి ఎట్టి జరిగిందంటే, ఇట్ జరిగిందంటే అందుకే ఆడదాన్ని నొట్టు ఆపుతుంది తాగదని చెప్పినట్టు మేడం.
0: బాగుందండి.
1: అలాగే
0: విందాం పాట విందామా? అయితే మీరు అడిగిన పాట.
1: థ్యాంక్ యూ మేడం,
0: ధన్యవాదాలండి.

మీరింతవరకు మీ హాస్యం మా గీతం ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 21వ తేదీ గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంతరైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో పశుగ్రాసాల ప్రాధాన్యత, రకాలు, వేసవిలో పాడి పశువులు, జీవాలు, కోళ్లకు వచ్చే వ్యాధులు, నివారణ చర్యల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు రెడ్డిపల్లి ప్రాంతీయ పశుసంవర్ధక శిక్షణా కేంద్ర సహాయ సంచాలకులు డాక్టర్ వి రామచంద్రారెడ్డి గారు సమాధానాలిస్తారు. కావున రైతు సోదరులు, ఈ గురువారం అంటే 21వ తేదీ రాత్రి 7:15 2255533 లేదా 2968890 నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 08554. ప్రకటన విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక లలిత గీతం.

లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరి కొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు: తీర ప్రాంత అభివృద్ధిలో మత్స్యకారులను భాగస్వాములుగా చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. పాడేరు శ్రీ మోదకొండమ్మ అమ్మవారి వార్షిక ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. నైరుతి ఋతుపవనాలు రానున్న 3-4 రోజుల్లో బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తల వివరాలు: తీర ప్రాంతంలో జరిగే అభివృద్ధిలో మత్స్యకారులకు భాగస్వామ్యం ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం తుమ్మలపెంట గ్రామంలో ఆయన ఈరోజు మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో పాల్గొని మత్స్యకార కుటుంబాలకు 261.50 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, సముద్ర తీర ప్రాంతంలో పోర్టులు వస్తే అభివృద్ధి జరుగుతుందని, అభివృద్ధిని మత్స్యకారులు అందిపుచ్చుకునేలా ప్రణాళికలు చేస్తామని చెప్పారు. కావలి ప్రాంతంలో సాగర్ డిఫెన్స్ సంస్థ ఏర్పాటవుతోందని, దీని ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. 288 కోట్ల రూపాయల వ్యయంతో జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపట్టి హార్బర్ కేంద్రంగా మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రి వివరిస్తూ,
1: మీ త్యాగాన్ని ఆదుకునేందుకే మత్స్యకారుల సేవలో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. ఇక్కడ గాని సక్రమంగా ఉపయోగించుకుంటే ఇక్కడ పనిచేసే మత్స్యకారుల పిల్లలు జీవితాలు బంగారు భవిష్యత్తు అవుతాయి. నాగరికత ప్రారంభించింది నీళ్లు ఎక్కడుంటే అక్కడ. ఇక్కడ మీ పొలాలుంటే ఆ పొలాల్లో కూడా మీరు అక్వాకల్చర్ ఫామ్ పెట్టుకోండి. పోర్ట్స్ గాని, డిఫెన్స్ గాని, టూరిజం గాని, ఎందులో అయినా

0: సరే మా మత్స్యకారుల ఆడబిడ్డలకి మగవాళ్ళకి పిల్లలకి ట్రైనింగ్ ఇప్పిస్తా, మీ ఆదాయం ఎట్ట పెంచాలో అవన్నీ చేస్తా.
1: మత్స్యకారుల వేట నిషేధిత భృతి కింద జిల్లాలో 13,597 మందికి 27 కోట్ల రూపాయలు వారి ఖాతాలలో జమ చేయడం జరిగిందని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషక్త్ కిషోర్ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో పాల్గొనగా జిల్లా కలెక్టర్ అభిషక్త్ కిషోర్, సంయుక్త కలెక్టర్ జి విద్యాధరి, శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు, వంశీకృష్ణ యాదవ్ విశాఖ కలెక్టరేట్ నుంచి వర్చువల్గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, 15వ తేదీ నుండి జూన్ 14 వరకు 61 రోజుల పాటు సముద్రంలో చేపల వేటపై నిషేధం ఉన్నందుకు మత్స్యకారులకు ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం కుటుంబానికి 20,000 రూపాయల చొప్పున సహాయం అందిస్తోందని కలెక్టర్ తెలిపారు. మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. తిరుపతి కలెక్టరేట్లో ఈరోజు జరిగిన మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో ఆయన పాల్గొని మత్స్యకారులతో సంభాషించారు. అర్హత ఉన్న ప్రతి మత్స్యకారుడికి ఆర్థిక సహాయం అందిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. మత్స్యకారుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామన్న మంత్రి, తిరుపతి జిల్లాకు 650 బోట్లు మంజూరు చేశామని, మత్స్యకారుల పిల్లలకు స్కిల్ డెవలప్మెంట్పై శిక్షణ ఇస్తున్నామని పేర్కొంటూ,
2: రాబోయే రోజుల్లో ఎలా మెరైన్ పోలీసుని వ్యవస్థని బలోపేతం చేయాలి, ఎలాంటి బోట్లు మనకు అవసరం అని చెప్పేసి తిరుపతికి 650 HP బోట్ ఒకటిను, నెల్లూరుకి 2 శాంక్షన్ చేసి, ఇంకా రాబోయే రోజుల్లో ఎప్పుడైతే దుగ్గరాజపట్నం షిప్ బిల్డింగ్ వచ్చిన తర్వాత ఇక్కడే మనకి బోట్స్ కట్టుకుని, అలాగే మత్స్యకార సోదరుల కుటుంబాలకు కూడా స్కిల్డ్ నేర్పించి స్థిరమైనటువంటి జీవితాన్ని ఇవ్వాలి లక్ష్యంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాలన్నీ చేస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో మత్స్యకార సముద్రం మీద ఉండే వాళ్ళకి మెరుగైన జీవితం ఇచ్చే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది.
1: ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖల ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో ప్రధానంగా విబిజీ రామ్జీ పథకం, పల్లె పండుగ పనుల పురోగతిపై చర్చించారు. ఈ వేసవిలో పనులు వేగంగా జరపాలని ఉప ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అయితే ఆయా పనుల పురోగతిని అధికారులు ఉప ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆకాశవాణి ద్వారా పరిచయమైన ఎందరో కళాకారులు ఖ్యాతి గడించి ఉన్నత స్థానాలకు చేరుకున్నారని విశాఖపట్నం ఆకాశవాణి ప్రాంతీయ ఛానల్ మేనేజర్ ఆర్ హర్షలత తెలిపారు. ఆకాశవాణి 90వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నం ఆకాశవాణి ప్రాంతీయ కేంద్రం ఈరోజు 3 కిలోమీటర్ల వాక్థాన్ నిర్వహించింది. ఈ వాక్థాన్ను జిల్లా సంయుక్త కలెక్టర్ జి విద్యాధరి, ప్రాంతీయ ఛానల్ మేనేజర్ ఆర్ హర్షలతతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హర్షలత మాట్లాడుతూ, 63 సంవత్సరాలుగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉత్తరాంధ్ర ప్రజలకు అనేక కార్యక్రమాలను ప్రసారం చేస్తూ విజయవంతంగా కొనసాగుతోందని వెల్లడించారు. భవిష్యత్తులో కూడా శ్రోతల కోసం జనరంజకమైన కార్యక్రమాలను నిరంతరాయంగా అందించేందుకు కృషి చేస్తామని ఆమె పేర్కొంటూ,
3: నార్త్ ఆంధ్రాలో ఆకాశవాణి మరి నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ బట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఆల్సో ఇన్ఫర్మేషన్, ఈ మూడు కలిపి మనం బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో మనం ముందుకు కొనసాగుతున్నాము. మనందరి కృషి వల్ల మరి మనం ఆకాశవాణి విశాఖపట్నం కూడా ఎంతో మంచి పేరు వచ్చింది. 63 సంవత్సరాలుగా మనం ఆకాశవాణి విశాఖపట్నం కొనసాగుతుంది. ఇటువంటి శుభ సందర్భంలో మనందరం కలిసికట్టుగా వీ విల్ డూ అవర్ బెస్ట్, వాట్ ఎవర్ బెస్ట్ వీ కెన్ డూ వీ విల్ గివ్ అవర్ సర్వీస్ టు ద నేషన్.
1: ఈ వాక్థాన్లో కార్యాలయ సిబ్బందితో పాటు శ్రోతలు, విశ్రాంత ఉద్యోగులు, ఔత్సాహికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సిరిపురంలోని కార్యాలయ ప్రాంగణం నుండి ప్రారంభమైన ఈ వాక్థాన్ ఆర్కే బీచ్ రోడ్డు పొడవునా సాగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులోని గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ మోదకొండమ్మ అమ్మవారిని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈరోజు దర్శించుకున్నారు. ఈ నెల 17వ తేదీన మొదలైన అమ్మవారి జాతర నేటితో ముగియనుంది. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించామని తెలిపారు. గిరిజన ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి, మారుమూల గ్రామాల ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సంధ్యారాణి తెలియజేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో రాబోయే 5 రోజుల పాటు ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి సూచించారు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం పలు మండలాలు ప్రమాద స్థాయికి వెళ్లే అవకాశం ఉందని, ఉష్ణోగ్రతలు 41 సెల్సియస్ నుండి 54 సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం

0: ఉందన్నారు. మధ్యాహ్న సమయంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లవద్దన్నారు. తరచూ మంచినీరు, ఓఆర్ఎస్ ద్రావణం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం వంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలని, వృద్ధులు, చిన్నారులు, గర్భిణీలు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ సూచించారు. తేనెటీగల పెంపకం రైతులకు లాభదాయకంగా ఉంటుందని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ధనుంజయరావు అన్నారు. జాతీయ తేనెటీగల పెంపకం తేనె మిషన్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో హనీబీ క్వాలిటీ న్యూక్లియస్ స్టాక్ సెంటర్ను ఈరోజు ఏర్పాటు చేశారు. రైతులకు రాయితీపై తేనెటీగల పెట్టెలు, పరికరాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ధనుంజయరావు మాట్లాడుతూ పంటల పరాగ సంపర్కంలో తేనెటీగలు కీలక పాత్ర పోషించి దిగుబడులు, నాణ్యతను పెంచుతాయన్నారు. తేనె, మైనం, పుప్పొడి, ప్రొపోలిస్ వంటి ఉత్పత్తుల ద్వారా గ్రామీణ యువత, మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని వివరించారు. వాతావరణం. నైరుతి ఋతుపవనాలు రానున్న 3-4 రోజుల్లో ఆగ్నేయ అరేబియా సముద్రం, అండమాన్ సముద్రం, బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ లక్షద్వీప్ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రం నుండి కేరళ, దక్షిణ ఆంధ్ర కర్ణాటక, రాయలసీమ మీదుగా దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్పై ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని వెల్లడించింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు రేపు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన ఈరోజు ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి 40 అర్జీలు స్వీకరించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. తీర ప్రాంత అభివృద్ధిలో మత్స్యకారులను భాగస్వాములుగా చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ఉన్నతాధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. పాడేరు శ్రీ మోదకొండమ్మ అమ్మవారి వార్షిక ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. నైరుతి ఋతుపవనాలు రానున్న 3-4 రోజుల్లో బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ప్రసార వివరాలు. ఈ పూట రాత్రి వరకు, ఇంకా రేపు ఉదయం నుండి రాత్రి వరకు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

ఈ సాయంత్రం 6:30 చిత్రసీమ సినీగీతాల కార్యక్రమం, 7:00 లలిత గీతం, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు. కార్యక్రమంలో పట్టుగూళ్ళం మార్కెట్లో రైతులకు అందుతున్న సదుపాయాలు, పట్టుపురుగుల పెంపకంలో మెళకువలు, శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టుగూళ్ళ మార్కెట్ టెక్నికల్ అసిస్టెంట్ శ్రీ ఎం గోవిందరాజులు గారి ప్రసంగం వింటారు. అనంతరం జానపద గీతం, రైతులకు సూచనలు, వాతావరణ వివరాలు. కార్యక్రమ నిర్వహణ కె శృతి ప్రియాంక. రాత్రి 7:45 వికసిత్ భారత్, 8:00 అభిలాష శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు, భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపర ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. ఇక రాత్రి 8:45 ఓ చీమ కథ నాటిక వింటారు. రచన శ్రీ ఆర్ భరద్వాజ, నిర్వహణ శ్రీమతి ఎల్ఎం రాజు సరోజ నిర్మల. ఇక రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 9:16 స్పాట్ లైట్. రాత్రి 9:30 చిత్రసీమ, 10:00 హరికథ. ఇవి ఈ పూట రాత్రి వరకు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

ప్రసార వివరాలు వింటున్నారు. రేపు ఉదయం నుండి రాత్రి వరకు ప్రసారం కానున్న కార్యక్రమాలు: రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ తాడంకి వెంకటదాసు కీర్తనలు 2వ భాగం వింటారు. 6:30 వినదగు మాట వినిపించేవారు శ్రీ డి వాసుదేవ శాస్త్రి. 6:35 సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో దూడల పెంపకంలో మెళకువల గురించి వివరాలందిస్తారు పశు వైద్యాధికారి డాక్టర్ కె వినోద్ కుమార్ గారు. ఇక 7:00 లలిత గీతం, 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. రేపు ఉదయం 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, చావడి సంభాషణ కార్యక్రమంలో సాంస్కృతిక వైవిధ్యం సంభాషణ శ్రీయుతులు బి మధుసూదన్ రెడ్డి మరియు శ్రీ వి చలపతి. కార్యక్రమ నిర్వహణ శృతి ప్రియాంక. అనంతరం న్యాయ సలహాలు శీర్షికన జాతీయ ఆహార భద్రతా చట్టం గురించి న్యాయవాది ఎస్ అబ్దుల్ రసూల్ గారితో పరిచయం వింటారు. ఇక రేపు ఉదయం 8:30 కర్నూలు జిల్లా సమాచార లేఖ, 8:35 చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం, 9:30 అభిలాష శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. రేపు ఉదయం 10:00 ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఇక 10:13 నుండి వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. రేపటి సాయంత్ర ప్రసారాలలో 5:00 చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం, 5:30 లేపాక్షి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. 6:30 చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం. రేపు రాత్రి 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో జానపద గీతాలు వింటారు. ఇక 7:45 వికసిత్ భారత్ ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన గురించి కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త శ్రీ కె బాలాజీ నాయక్ గారి ప్రసంగం వింటారు. కార్యక్రమ పరిచయం పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ శ్రీ కె శృతి ప్రియాంక. ఇక 8:00 రసధ్వని అలనాటి సినీ మధుర గీతాలు వింటారు. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపర ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ. ఇక రేపు రాత్రి 8:45 నాటిక వింటారు ఎక్కడున్నావు, రచన శ్రీ చావలి విశ్వనాథ్, నిర్వహణ శ్రీ ఎలిసల నాగేశ్వరరావు. ఇక 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం, రేపు రాత్రి 9:16 స్పాట్లైట్, 9:30 నాటిక, 10:00 రాగం తానం పల్లవి, 10:45 ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. ఇవి రేపు ఉదయం నుండి రాత్రి వరకు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు.

ఈ నెల 21వ తేదీ గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో పశుగ్రాసాల ప్రాధాన్యత, రకాలు, వేసవిలో పాడి పశువులు, జీవాలు, కోళ్లకు వచ్చే వ్యాధులు, నివారణ చర్యల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు రెడ్డిపల్లి ప్రాంతీయ పశుసంవర్ధక శిక్షణా కేంద్ర సహాయ సంచాలకులు డాక్టర్ వి రామచంద్రారెడ్డి గారు సమాధానాలిస్తారు. కావున రైతు సోదరులు ఈ గురువారం అంటే 21వ తేదీ రాత్రి 7:15 2255333 నంబర్కు కానీ 2968890 నంబర్లకు కానీ ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 0854.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా రెడీ చిత్రం కోసం రంజిత్ కల్పన పాడిన రామ్ జోగేశాస్త్రి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: జిఆర్టి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో May 1 to May 30 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ SEID ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన

0: ముఠా మేస్త్రి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట విన్నారు. చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు విందాం. మనీ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన చక్రవర్తి గీతం.
1: చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకి బంధువవుతానని అంది మని మని. అమ్మ చుట్టము కాదు, అయ్య చుట్టము కాదు, అయినా అన్నీ అంది మని.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
2: చెప్పండి.
1: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
2: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
1: కానీ ఇది ఎలాగవుతుంది?
2: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
1: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
2: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
2: అంతే.
1: అర్థమైంది.
2: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: ఆర్బీఐ అంటుంది,
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.

మెరుపు కలలు చిత్రం కోసం చిత్ర ఉన్నిమీనన్ శ్రీని పాడిన పాట విన్నారు. చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు విందాం మన్మధుడు చిత్రం కోసం వేణు సుమంగళి పాడిన పాట.

0: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: మీరింతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక లలిత గీతం.

లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి.

మరింత విస్తరిస్తుందని, అలాగే పరస్పరం ఆసక్తి గల ప్రాంతీయ ప్రపంచ అంశాలపై చర్చించేందుకు ఒక మంచి అవకాశం కల్పిస్తుందని భావిస్తున్నారు. సదస్సుకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐస్లాండ్ ప్రధానమంత్రి, ఫిన్లాండ్ ప్రధానమంత్రి, డెన్మార్క్ ప్రధానమంత్రులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. రానున్న 5 ఏళ్లలో ఛత్తీస్గఢ్లోని బస్తార్ డివిజన్ దేశంలోనే అత్యంత అభివృద్ది చెందిన గిరిజన డివిజన్గా అవతరిస్తుందని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా అన్నారు. ఈరోజు జగ్దల్పూర్లో మీడియాతో మాట్లాడిన అమిత్ షా, 2031 నాటికి బస్తర్ ప్రజల సగటు ఆదాయాన్ని 6 రెట్లు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. బస్తర్ను నక్సలిజం నుండి విముక్తం చేసిన తర్వాత రాబోయే 5 ఏళ్లలో ఈ ప్రాంతం అభివృద్ది కోసం కేంద్రం, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు సంయుక్తంగా ఒక శాస్త్రీయమైన రోడ్ మ్యాప్ను సిద్ధం చేశాయని ఆయన చెప్పారు. ప్రణాళిక ప్రకారం బస్తర్ డివిజన్లోని దాదాపు 200 భద్రతా దళాల శిబిరాల్లో సుమారు 70 శిబిరాలను షహీద్ వీర్ గుండం ధూర్ సేవా డేరాలుగా మారుస్తారు. ఈ కేంద్రాల ద్వారా బ్యాంకింగ్ సౌకర్యాలు, నైపుణ్య శిక్షణ, పాఠశాలలు, అంగన్వాడీలు, అటవీ ఉత్పత్తుల ప్రాసెస్ యూనిట్లతో సహా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందిస్తారు. బస్తర్లోని ప్రతి గిరిజన

మనకి ఒక ఆవు లేదా గేదెను అందజేస్తామని, 6 నెలల్లోగా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున సహకార డైరీ నెట్వర్క్ ఏర్పాటు చేస్తామని కూడా అమిత్ షా ప్రకటించారు. దీనికోసం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుతో ఒప్పందం కుదుర్చుకుంది. యువత మహిళల సాధికారత, గిరిజన సంస్కృతి పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ బస్తర్ సమగ్ర అభివృద్ధి కృషి చేస్తామని కేంద్ర హోంమంత్రి చెప్పారు. అంతకుముందు హోంమంత్రి ఈరోజు జగ్దల్పూర్లో జరిగిన కేంద్ర జోనల్ కౌన్సిల్ 26వ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, 4 రాష్ట్రాల డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్, సీనియర్ పోలీస్ పరిపాలనాధికారులు పాల్గొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 3 రోజుల అధికార పర్యటన నిమిత్తం ఈరోజు సౌత్ కొరియా రాజధాని సియోల్ చేరుకున్నారు. భారత్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా మధ్య రక్షణ సహకారాన్ని వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ద్వైపాక్షిక సంబంధాలు మరింతగా పెంచుకోవడానికి, వివిధ రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఈ పర్యటన మంచి అవకాశం కల్పిస్తుందని ఆయన చెప్పారు. సౌత్ కొరియా పర్యటనలో భాగంగా రక్షణ మంత్రి అక్కడ జాతీయ రక్షణ మంత్రి అన్గ్యూ బాక్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని ఇరువురు మంత్రులు సమీక్షించడమే కాకుండా ద్వైపాక్షిక బంధాలను మరింత బలోపేతం చేయడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తారు. అంతకుముందు 2 రోజుల హనాయ్ పర్యటన ముగించుకుని రాజ్నాథ్ సింగ్ సియోల్ చేరుకున్నారు. ఆ పర్యటనలో భారత్, వియత్నాం దేశాలు తమ మెరుగైన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకున్నాయి. కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీలో న్యూక్లియర్ ఎనర్జీ ఇన్స్టిట్యూట్కు చెందిన ప్రముఖ అమెరికా కంపెనీల ప్రతినిధులు, అమెరికా భారత్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరంతో కూడిన యునైటెడ్ స్టేట్స్ అణు పరిశ్రమ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారతదేశాన్ని మార్చేందుకు అణుశక్తి ల్యాండ్మార్క్ సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ శాంతి చట్టాన్ని సీతారామన్ ప్రముఖంగా ప్రస్తావించారని, ఈ చట్టం కింద ప్రవేశపెట్టిన సంస్కరణలు వివరించారని ఆర్థిక మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సుప్రీంకోర్టులో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న రాజ్యాంగపరమైన అంశాలపై తీర్పునిచ్చేందుకు త్వరలోనే 7 న్యాయమూర్తుల ధర్మాసనాలను ఏర్పాటు చేయనున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తెలియజేశారు. అంతకుముందు ఈ ఏడాది ప్రారంభంలో పరిశ్రమ, ఇండస్ట్రీ అనే పదానికి చట్టపరమైన నిర్వచనానికి సంబంధించిన అంశంపై 9 న్యాయమూర్తుల ధర్మాసనం విచారణలను అత్యున్నత న్యాయస్థానం ముగించింది. దీన్ని అనుసరిస్తూ గత వారం శబరిమల అంశానికి సంబంధించిన విచారణ కూడా ముగించింది. ఆర్జీ కర్ అత్యాచారం హత్య కేసుపై తదుపరి విచారణ జరపాలని కోరుతూ సీబీఐ బాధితురాలి తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్లపై గురువారం నాడు విచారణ చేపట్టనున్నట్లు కోల్కతా హైకోర్టు ఈరోజు తెలియజేసింది. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో అత్యాచారానికి, హత్యకు గురైన వైద్యురాలి తల్లిదండ్రులు ఈ ఘోరమైన ఘటనలో ఒకటి కంటే ఎక్కువ మంది వ్యక్తుల ప్రమేయం ఉందనే అనుమానంతో ఈ నేరంపై తదుపరి దర్యాప్తు జరపాలని కోరుతూ హైకోర్టుని ఆశ్రయించారు. ఈ నేరాన్ని గాను సంజయ్ రాయ్కు సియాల్డా సెషన్స్ కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. 2024 ఆగస్టులో ప్రభుత్వ ఆసుపత్రి అయిన ఆర్జీకర్ ఆసుపత్రిలో సెమినార్ హాల్లో విధి నిర్వహణలో ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్యురాలిపై అత్యాచారం, హత్య జరగడం, ఆమె మృతదేహం అక్కడ లభ్యమవడం దేశవ్యాప్తంగా ఆగ్రహవేశాలకు దారితీసింది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈరోజు ప్రాజెక్టు చీతా ప్రగతిని అంచనా వేసేందుకు, భవిష్య కార్యాచరణపై చర్చించేందుకు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మన దేశంలో అంతరించిపోయిన చీతాలను తిరిగి ప్రవేశపెట్టే లక్ష్యంతో చేపట్టిన ఒక వినూత్నమైన, ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం ప్రాజెక్ట్ చీతా. పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో ఈ విషయం తెలియజేస్తూ, సమన్వయంతో కూడిన అంతర్జాతీయ సహకారం, శాస్త్రీయ ప్రణాళికల ద్వారా నమీబియా, సౌత్ ఆఫ్రికా నుంచి మొదటగా 20 చీతాలను ఇక్కడికి తరలించడం ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభమైందని, ఆ తర్వాత బోట్స్వానా నుండి మరో 9 చీతాలు తీసుకురావడం ద్వారా దీన్ని మరింత బలోపేతం చేశామని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భారత వైమానిక దళం ఐఏఎఫ్ అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ 3 రోజుల అధికార పర్యటన నిమిత్తం నిన్న రాత్రి శ్రీలంక చేరుకున్నారు. ఇరుగు పొరుగు దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సంబంధాలను, స్థానిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. శ్రీలంక వైమానిక దళం ఈ విషయం తెలియజేస్తూ, భారత వైమానిక దళాధిపతి ఈ నెల 21వ తేదీ వరకు ద్వీప దేశంలోనే పర్యటిస్తారని, పర్యటనలో భాగంగా ఎయిర్ చీఫ్ మార్షల్ సింగ్
సోమవారం నాడు ఐపీకేఎఫ్ స్మారక

0: చిహ్నం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారని తెలియజేసింది. కొలంబోలోని ఎస్ఎల్ఏఎఫ్ ప్రధాన కార్యాలయంలో ఆయన గౌరవ వందనం స్వీకరించారు. అమర్ ప్రీత్ సింగ్ తన పర్యటనలో భాగంగా పవిత్ర దంత అవశిష్ట ఆలయాన్ని సందర్శించడంతో పాటు శ్రీలంక సైనిక నౌకాదళ ప్రధాన అధికారులతో కూడా సమావేశం అవుతారు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇబోలా వైరస్ కు సంబంధించి తాజా నివేదికలు విడుదల చేసింది. కొన్ని వారాల క్రితమే ఇబోలా వ్యాప్తి ప్రారంభమైందని, ప్రస్తుత మరణాల సంఖ్య 131కి చేరుకుందని తాజా గణాంకాల్లో తెలియజేసింది. 513 అనుమానిత కేసులు ఇబోలా వైరస్తో ఈ మరణాలు ముడిపడి ఉన్నాయా లేదా అని నిర్ధారించేందుకు దర్యాప్తు జరుగుతోందని కాంగో ఆరోగ్య మంత్రి శామ్యూల్ రోజర్ కాంబా తెలియజేశారు. వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్న ఆఫ్ఘనిస్తాన్ తో సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ బోర్డు భారత క్రికెట్ జట్టును ప్రకటించింది. ఒక వన్ ఆఫ్ టెస్ట్ మ్యాచ్, 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ఇందులో భాగంగా జరుగుతాయి. టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్ బాధ్యతల నుంచి వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ను తప్పించగా కెప్టెన్ శుభ్మాన్ గిల్ కు డిప్యూటీగా కేఎల్ రాహుల్ ను నియమించారు. జూన్ 6వ తేదీ నుంచి ములన్పూర్ లో ఏకైక టెస్ట్ మ్యాచ్ నిర్వహిస్తారు. తర్వాత 14వ తేదీ నుంచి ధర్మశాల, లక్నో, చెన్నైలో వన్డే మ్యాచ్లు జరుగుతాయి. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం నార్వే రాజధాని ఆస్లోలో 3వ భారత నార్డిక్ దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటున్నారు. సుప్రీంకోర్టులో దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న రాజ్యాంగ అంశాల పరిష్కారానికి త్వరలో 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాలు ఏర్పాటు చేయనున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. మన దేశంలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు పర్యటనకు భారత జట్టును బీసీసీఐ ఈ రోజు ప్రకటించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు. కార్యక్రమంలో పట్టుగూళ్ల మార్కెట్లో రైతులకు అందుతున్న సదుపాయాలు, పట్టుపురుగుల పెంపకంలో మెళకువలు, శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టుగూళ్ల మార్కెట్ టెక్నికల్ అసిస్టెంట్ శ్రీ ఎం గోవిందరాజులు గారి ప్రసంగం.

0: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.
1: రైతు సోదరులకు నమస్కారం. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार।
6: కార్యక్రమంలో ముందుగా పట్టుగుళ్ల మార్కెట్లో రైతులకు అందుతున్న సదుపాయాలు, పట్టు పురుగుల పెంపకంలో మెళకువలు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టుగుళ్ల మార్కెట్ టెక్నికల్ అసిస్టెంట్ శ్రీ ఎం గోవిందరాజులు గారి ప్రసంగం విందాం.
7: రైతన్నలకు నమస్కారం. నా పేరు ఎం గోవిందరాజులు, హిందూపురం పట్టుగుళ్ల మార్కెట్లో టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనము పట్టు పురుగుల పెంపకంలో మెళకువలు, అలాగే పట్టుగుళ్ల మార్కెట్లో రైతులకు అందుతున్న సదుపాయాల గురించి తెలుసుకుందాము. ముందుగా పట్టుపురుగుల పెంపకంలో మెలకువల గురించి తెలుసుకుందాము. వ్యవసాయ సంబంధిత పరిశ్రమలలో పట్టు పరిశ్రమ ఒకటి. పట్టు పరిశ్రమలో నాణ్యమైన పట్టుగుళ్ళ ఉత్పత్తి, మల్బరీ ఆకు నాణ్యత, వాతావరణ పరిస్థితులు మరియు యాజమాన్యముపై ఆధారపడి ఉంటుంది. ఉష్ణ ప్రాంతమైన మన దేశంలో మల్బరీ ఆకు దిగుబడి సంవత్సరమంతా ఉంటుంది.

కావున తగు విధమైన మెలకువలతో సంవత్సరమంతా పట్టుపురుగుల పెంపకమును చేపట్టవచ్చును. ప్రస్తుతము సమ్మర్లో అంటే వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వలన పట్టుపురుగుల పెంపకము సాగించే రైతులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. పట్టుపురుగుల పెంపకములో అధిక దిగుబడుల కొరకు 24 నుండి 28 డిగ్రీల ఉష్ణోగ్రత, 65 నుండి 85% తేమ, తగిన గాలి ప్రసరించే వీలు కలిగి ఉండాలి. కావున ఈ సమ్మర్లో అధిక ఉష్ణోగ్రత వలన ఎదురయ్యే సమస్యలను నివారించుటలో తగిన మెలకువలను ప్రస్తుతము చర్చిద్దాము. ముందుగా మల్బరీ సాగు గురించి తెలుసుకుందాము. నాణ్యమైన మరియు విజయవంతమైన పట్టుగూళ్ళ ఉత్పత్తి మల్బరీ ఆకు నాణ్యత మీద ఆధారపడి ఉంటుంది. మల్బరీ ఆకు పౌష్టికాంశాలతో కూడిన నాణ్యమైన ఆకు నుంచి ఆరోగ్యకరమైన పట్టుపురుగుల పెంపకము సాధ్యమవుతుంది. పట్టుపురుగుల పౌష్టికాహారము కొరకు మల్బరీ ఆకుల్లో 75 నుండి 80% తేమ, 20% కంటే ఎక్కువ పిండి పదార్థములు, 12% కంటే ఎక్కువ చక్కెర మొదలగు గుణాలను కలిగి ఉండాలి. అందువలన నేల రకాన్ని మరియు నీటిపారుదల పరిస్థితులకు అనుగుణంగా మేలైన మల్బరీ వంగడాలైన S36, V1, G2, G4 రకాలను ఎన్నిక చేసుకోవాలి. ఇక్కడ చాకి పట్టు పురుగుల కోసము V1, S36, G2 మల్బరీ వంగడాలను ఎన్నిక చేసుకోవచ్చును. అలాగే పెద్ద పట్టు పురుగుల కోసము V1, G4 మల్బరీ వంగడాలను ఎన్నిక చేసుకోవాలి. వేసవిలో బాష్పోస్తేకము వలన మల్బరీ ఆకు త్వరగా వాడిపోతుంది. కావున ఆకులో తేమ శాతము తక్కువ అవడమే కాక ఇతర పోషక పదార్థాలు కూడా క్షీణిస్తాయి. అందువలన ఈ వేసవిలో ఎక్కువ సార్లు అనగా నేల స్వభావాన్ని బట్టి 4 నుండి 5 రోజులకు ఒకసారి నీటి తడిని కల్పించవలయును. ఈ సమ్మర్లో తక్కువ ఆహారము తీసుకోవటం వలన పురుగుల పెరుగుదల కుంటుపడి పట్టుగూళ్ళ దిగుబడి తక్కువ అవడమే కాక ఉత్పత్తి చేసిన గూళ్ళ నాణ్యత నిర్దిష్ట రీతిలో ఉండదు. ఈ సమ్మర్లో రోగకారక క్రిముల అభివృద్ధి వల్ల పాలుకారే రోగము అంటే గ్రాసరీ రోగము మరియు నచ్చు రోగాలు అంటే ఫ్లాచరీ రోగాలకు గురి కావడం జరుగుతుంది. దీనివలన పంట నష్టము, జల్లి గూళ్ళ సంఖ్య అధికమవుతుంది. అధిక ఉష్ణోగ్రత వల్ల పట్టుపురుగుల గూళ్ళు కట్టే ప్రక్రియ వేగవంతమై గూళ్ళ ఆకారము, దారము, మందము ఒకే రీతిలో ఉండవు. గూడు కవచంలోని పొరలు వదులుగా ఉండటం వలన పట్టుదారము తీసేటప్పుడు చిక్కుబడి ముడులు పడి దారము తీసే సామర్థ్య శాతము అంటే రీలబిలిటీ తక్కువ అవుతుంది. ఈ విధమైన పరిస్థితుల వలన పట్టు రైతులు పురుగులను పెంచేటప్పుడు వివిధ దశల్లో సరైన మెలకువలను అవలంబిస్తే వేసవిలో మంచి దిగుబడులు పొందడానికి వివిధ దశలలో అనుసరించాల్సిన మెలకువల గురించి తెలుసుకుందాము. పట్టు పురుగుల పెంపకము గది. చల్లటి ప్రదేశంలో ఉత్తర దక్షిణ దిశగా కట్టిన మందమైన మట్టి గోడలు, గడ్డి లేక చిన్న పెంకులతో కప్పిన ఇల్లు మంచిది. ఆస్బెస్టాస్ రేకులతో కూడిన ఇంటిపై గడ్డి లేక కొబ్బరి మట్టలు పరిచిన కప్పుల ఇంటి లోపల ఉష్ణోగ్రతను తగ్గించి చల్లటి వాతావరణాన్ని పొందవచ్చును. పైకప్పు కింద వెదురు పట్టీలు, చార, చెక్కలను జోడించి అటకలను అంటే ఫాల్స్ సీలింగ్ను నిర్మిస్తే గది లోపల వేడిని తక్కువ చేయవచ్చును. మంచి గాలి ప్రసరణ కోసము రేరింగు గదికి తగిన సంఖ్యలో కిటికీలు, గవాక్షాలు ఏర్పాటు చేసుకోవాలి. పురుగులను పెంచే

గదుల పైకప్పు ఎత్తు నేల నుంచి కనిష్టంగా 12 అడుగులు, గరిష్టంగా 14 అడుగుల ఎత్తు ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. పురుగులను పెంచే గదుల పడమటి దిశలో నీడనిచ్చే చెట్లను నాటడం వల్ల గదుల లోపల ఎండవేడిని తగ్గించవచ్చును. మరియు గది లోపల ఉష్ణోగ్రతను తగ్గించుటకు గది 4 వైపులా వరండాను నిర్మించుకోవాలి. గదుల నేలమట్టము నుంచి 1 అడుగు ఎత్తులో పైపు కప్పు నుంచి కిందకు చిన్న చిన్న కిటికీలను అమర్చడం వల్ల మంచి గాలి ప్రసరించి గదుల లోపల వేడి గాలి బయటకు పంపడం ద్వారా వేడి తీవ్రతను తక్కువ చేయవచ్చును. మధ్యాహ్న సమయంలో కిటికీ ద్వారాలకు తడి గోనె పట్టలను వేలాడదీసి వాటిపై తరచుగా నీరు చల్లటము వలన పురుగులను పెంచే గదుల్లో ఎండ వేడిని తగ్గించి తేమ శాతాన్ని పెంచవచ్చును. హైబ్రిడ్ వంగడాల ఎంపిక. పట్టుకాయల దిగుబడి నాణ్యతకు మరియు వాతావరణానికి అవినాభావ సంబంధము ఉంది. పురుగులకు అనువైన కాలాల్లో అనగా వర్షాకాలము మరియు శీతాకాలంలో బైవాల్టిన్ వంగడాలను ఎంపిక చేసుకోవాలి. బైవాల్టిన్లో FC1 x FC2 అనే వంగడాలను కూడా ఎంపిక చేసుకొనవచ్చును. FC1 అంటే CSR6 x CSR26, FC2 అంటే CSR2 x CSR27 అనే వంగడాలను ఎంపిక చేసుకోవాలి. ఈ రకము వంగడము పంటకు 20 నుంచి 22 రోజులు మాత్రమే పడుతుంది. ఇలాంటి హైబ్రిడ్ ఎక్కువ మోతాదులో మల్బరీ ఆకును తింటుంది. అలాగే వేసవిలో అధిక ఉష్ణోగ్రతను తట్టుకునే విధంగా అభివృద్ధి చేయడం జరిగింది. అనుకూలం కాని కాలంలో వాతావరణ పరిస్థితులను తట్టుకొనుటకు తగు విధమైన సంకరజాతి అంటే క్రాస్ బ్రీడ్ రకాలను ఎంపిక చేసుకోవాలి. క్రాస్ బ్రీడ్ రకం అంటే PM x FC2 లేదా CSR2 అనే వంగడాలను కూడా ఎంపిక చేసుకోవచ్చును. మంచి వంగడం సిరి సంపదకు పునాది, మంచి పంటకు పునాది. పట్టుపురుగుల పెంపకంలో అనుసరించవలసిన మెలకువలు. చాకీ పురుగులను పెంచే పద్ధతిలో బాక్స్ పద్ధతి, నీలి పాలిథిన్ కాగితము, ర్యాప్అప్ అంటే మైనపు పేపర్లో మడిచే విధానమును పడకలోని పైన కింద మైనపు కాగితాన్ని కలిపి మడిచిపెట్టి ఉంచడం అనుసరించడం వల్ల పురుగుల పడకలలో 80 నుంచి 85% తేమను కాపాడుకోవచ్చును. మల్బరీ ఆకును సిఫారసు చేసిన సైజు కన్నా కొద్దిగా పెద్దదిగా కత్తిరించి వేయటం వల్ల ఆకు త్వరగా వాడిపోదు. చాకీ పురుగులను పెంచే స్టాండ్ కింద పలుచగా ఇసుకను పరిచి నీటిని చిలకరించటం వలన తేమ శాతాన్ని పెంచవచ్చును. చాకీ తోటకు రోజు నీళ్లు కట్టడం చాలా మంచిది. పెద్ద పురుగులను పెంచే పద్ధతిలో కొమ్మలను వేసి పురుగుల పడకలను మైనపు పేపర్లతో ఎండ ఎక్కువగా ఉండే సమయాల్లో కప్పి ఉంచటము వల్ల ఆకును పూర్తిగా తినేందుకు అవకాశము లభిస్తుంది. మల్బరీ కొమ్మలు అయితే కోసి చిన్న చిన్న కట్టలుగా కట్టి వాటిని తడి గోనె పట్టాల్లో చుట్టి పురుగులను పెంచే గదులకు తీసుకురావాలి. కొమ్మల చిగుళ్లను నిటారుగా ఉండేటట్లు నిలిపి పలుచగా నీరు చిలకరించి తడి గోనె పట్టలతో కప్పి ఉంచాలి. వేసవిలో పురుగులు 10% తక్కువ మేతను తినటం వలన పగలు ఆకు త్వరగా వాడిపోవటం వలన ప్రతిరోజు తక్కువ మేతను ఎక్కువసార్లు వేస్తూ రాత్రి సమయాల్లో ఆకు పరిమాణాన్ని అధికం చేయవలయును. పడకల్లో పురుగుల సాంద్రత పలుచగా ఉండేటట్లు చూడవలెను. మధ్యాహ్నము వేడి గాలి వచ్చే దిశలలోని కిటికీలను మూసి వేరే దిక్కులలోనే కిటికీలను తెరచడం వలన పురుగులు పెంచే గదిలో వాతావరణం చల్లగా ఉండి ఆకు త్వరగా వాడిపోదు.

పురుగుల పెంపక సమయాల్లో శుచి శుభ్రతను తప్పక పాటించవలయును. డిసిన్ఫెక్షన్ చేసిన చంద్రికలను చల్లని నీడ ఉండే గాలి వీచే ప్రదేశంలో ఉంచాలి. చల్లని పొడి వాతావరణం కూడా కల్పించాలి. పురుగుల పడకలపై రోగ నిరోధక ఔషధాలను సూచించిన మేరకు చల్లవలెను. పట్టుగూళ్ళను 5 నుండి 7 రోజుల తర్వాత చంద్రికల నుండి విడిపించి శుద్ధి చేసి గాలి

ఖచ్చితంగా అధిక దిగుబడులను సాధిస్తూ అన్ని కాలాల్లో పట్టు పరిశ్రమ సిరి సంపదలకు కొలువు కాగలదు. ముఖ్యంగా పట్టు పురుగుల పెంపక గదులు పైకప్పును బోద లేదా గడ్డితో కప్పాలి. పనికిరాని చెక్క ముక్కలతో వెదురు బద్దలతో అటకలను నిర్మించాలి. గదులు కిటికీలు తలుపులను తడిగోనె పట్టలను వేలాడదీయాలి. రేరింగ్ గదుల లోపల బాగా గాలి వీచేటట్లు చూడాలి. నేలపై శుద్ధమైన నీటిని చల్లాలి. ఆకులను కొమ్మలను సరైన విధానంలో వాడిపోకుండా నిల్వ ఉంచాలి. మేతను రోజుకు 2 నుండి 3 సార్లు వేయాలి. రేరింగ్ పడకలను మైనపు కాగితము లేదా పాత వార్తాపత్రికలతో కప్పి ఉంచి తరువాత మేత వేసే 2 గంటల ముందు కప్పిన కాగితాన్ని తీసివేయాలి. మేత ఎక్కువగా వేయటాన్ని తగ్గించి తగినంత స్థలావకాశాన్ని కల్పించాలి. తరువాత మార్కెట్లో పట్టుగుల రైతులకు అందుతున్న సదుపాయాల గురించి తెలుసుకుందాము. పట్టు పరిశ్రమ దేశ మరియు రాష్ట్ర సామాజిక ఆర్థిక స్థితిగతులకు అనుగుణంగా మరియు గ్రామీణ ప్రజలందరూ సులభంగా చేయగలిగిన పరిశ్రమ. పట్టు పరిశ్రమలో ఉత్పత్తిదారులైన పట్టు రైతులకు న్యాయంగా ఉత్పత్తికి తగిన ధర రావాలని సాంకేతిక వ్యవస్థ తోడ్పాటుతో రాష్ట్ర ప్రభుత్వము ఈ మార్కెటింగ్ వ్యవస్థను 2018 సంవత్సరం నుండి పట్టుగుళ్ళ అమ్మకంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ మార్కెటింగ్ విధానము అమలు చేయకముందు పట్టుగుళ్ళ విక్రయ విధానము ఎలా జరిగేది అంటే, పట్టు రైతులు తమ పట్టుగూళ్ళను ప్రభుత్వ గూళ్ళ మార్కెట్టునందు వారి అభీష్టము మేరకు గూళ్ళ మార్కెట్లోని గూళ్ళ తొట్టెలలో అంటే బిన్నులో ఉంచేవారు. తరువాత మార్కెట్ సిబ్బంది వచ్చి రైతు వివరాలు రాసిన బిడ్డింగ్ స్లిప్పును ఆ తొట్టెలలో వేసి ఉంచేవారు. అదేవిధంగా రీలర్ల నుంచి ధరావతు సొమ్మును మార్కెట్ సిబ్బంది కట్టించు కొనేవారు. ఒక నిర్దేశిత సమయంలో పట్టు రైతులు రీలర్ల సమక్షంలో మార్కెట్ సిబ్బంది ఆధ్వర్యంలో వేలము ప్రారంభమయ్యేది. పట్టుగూళ్ళ నాణ్యతను బట్టి రీలర్లు రేటు పెంచుతూ ఒక ధర దగ్గర ఆగిపోయేవారు. ఆ ధరను రైతు సమ్మతించినట్లయితే రైతు వేలము పత్రంలో గూళ్ళ ధర కేజీకి మరియు రీలర్ పేరు నమోదు చేయడం జరుగుతుంది. తరువాత తూకం వేసి దానికి అనుగుణంగా సొమ్మును రీలర్ నుండి తీసుకొని రైతుకు అందించేవారు. ఈ లావాదేవీలలో ప్రభుత్వము మార్కెట్ నిర్వహణకు గాను రీలరు మరియు రైతు నుండి 2% మార్కెట్ రుసుముగా తీసుకుంటుంది. ఈ విధానంలో రైతుకు వేలంలో అధిక రేటు రావడానికి కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఉండేవి. వేలంలో రీలర్ల ఆధిపత్యము వల్ల పారదర్శకత లోపించిన సందర్భము లేకపోలేదు. దీనిని నివారించడానికి ఈ మార్కెటింగ్ విధానము ప్రభుత్వము ప్రవేశపెట్టడం జరిగింది. ఈ మార్కెటింగ్ అంటే రైతులు తమ పట్టుగుళ్ళను నేరుగా దళారీలు లేకుండా మెరుగైన ధరలకు అమ్ముకోవడానికి ఉపయోగపడే ఆధునిక పద్ధతి. ఈ పారదర్శక విధానము మొదటగా కృష్ణా జిల్లాలోని హనుమాన్ జంక్షన్ ప్రభుత్వ పట్టుగుళ్ళ మార్కెట్నందు ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టడం జరిగింది. అక్కడ ఈ మార్కెటింగ్ విధానంలో విజయం సాధించిన తరువాత రాష్ట్రంలోని మిగిలిన ప్రభుత్వ పట్టుగూళ్ళ మార్కెట్లైన హిందూపురము, కదిరి, ధర్మవరము, పలమనేరు, కుప్పము, మదనపల్లి మరియు తూర్పుగోదావరి జిల్లాలోని చేబ్రోలు మార్కెట్లో ప్రవేశపెట్టారు. ఈ మార్కెట్ విధానము వల్ల రైతులకు అందుతున్న లాభాలు ఏమి అంటే, దళారుల మోసము తగ్గుతుంది, పట్టుగుళ్ళ నాణ్యతకు మెరుగైన ధర లభిస్తుంది, సులభ పద్ధతిలో మార్కెటింగ్ లావాదేవీలు జరుపుటకు

0: అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ జరుపుటకు తక్కువ ఖర్చుతో నిర్వహించవచ్చును. కావలసిన సమాచారము సులభంగా తక్కువ సమయంలో పొందవచ్చును. వాణిజ్య లావాదేవీలు పారదర్శకంగా నిర్వహించుటకు. మరి రైతుకు అందుతున్న సదుపాయాలు ఏవి అంటే, ప్రతి పట్టు రైతు తమ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు మరియు బ్యాంకు ఖాతా వివరాలతో కూడిన సమాచారమును తమ సాంకేతిక సేవా కేంద్రమునందు కంప్యూటర్లో నమోదు చేసుకునే సదుపాయము కల్పించడము. పట్టుగూళ్లను మార్కెట్కు తెచ్చిన తరువాత తమ యొక్క ఆధార్ సంఖ్యను తెలిపి 50 కేజీలకు తగ్గకుండా ఒక్కొక్క లాట్లకు బిడ్డింగ్ పత్రం తీసుకునే సదుపాయం కల్పించడము. నిర్దేశింపబడిన తొట్టెలలు అంటే బిన్నులు ప్రతి లాట్కు 20 కేజీలు తగ్గకుండా చూసుకునే సదుపాయము కల్పించడం జరుగుతుంది. వేలం జరుగుతున్న సమయంలో తమ తమ పట్టుగూళ్ళ లాట్లకు రీలర్లచే నమోదు చేయబడుతున్న గరిష్ట ధరలను టీవీ తెరలపై చూసుకునే సదుపాయము కల్పించడము. మార్కెట్లో వేలము ముగిసిన తరువాత తమ తమ లాటలకు సంబంధించిన సమ్మతి అసమ్మతి తెలియచేయుటకు పట్టుగూళ్ళ తొట్టెల దగ్గర అందుబాటు ఉండే విధంగా సదుపాయము కల్పించడము. రైతులు సమ్మతించిన లాటులను తూకము కొరకు తీసుకొని వెళ్ళినప్పుడు దగ్గర ఉండి పరిశీలించుకునే సదుపాయం కల్పించడము. తదనుగుణంగా విక్రయించిన పట్టుగూళ్ళ మొత్తము పైకము నిర్దేశించిన క్యాష్ కౌంటర్ నందు తీసుకునే విధంగా సదుపాయము కల్పించడము. బైవాల్టిన్ పట్టు రైతులకు 1 కేజీకి అదనంగా 50 రూపాయలు ప్రభుత్వము ప్రోత్సాహము కింద ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ విధముగా పట్టు పరిశ్రమ శాఖ అనేక ప్రోత్సాహకాలు రాయితీలు కల్పిస్తూ మార్కెట్లో పారదర్శకంగా వేలము నిర్వహించి న్యాయబద్ధమైన పోటీ ధరను కల్పిస్తూ పట్టు రైతుల సంక్షేమానికి అండగా ఉంటూ ఆర్థిక భరోసాను కల్పిస్తూ వారి ప్రగతికి బాటలు వేస్తున్నారు అని నేను మనస్ఫూర్తిగా విశ్వాసనిస్తున్నాను.
1: విన్నారు కదా, పట్టుగూళ్ళ మార్కెట్లో రైతులకు అందుతున్న సదుపాయాలు, పట్టుపురుగుల పెంపకంలో మెలకువల గురించి శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టుగూళ్ళ మార్కెట్ టెక్నికల్ అసిస్టెంట్ M. గోవిందరాజులు గారి ప్రసంగంలో
2: ప్రధానమంత్రి కిసాన్ మాన్

0: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం.

గొంచబోయి ఆ దిబ్బ మీది గొంచబోయి ఆ దిబ్బ మీది గొంచబోయి బొత్తుకి చుయ్యి కూతంటే బొత్తుకి చుయ్యి కూతంటే బొత్తుకి చుయ్యి కూతంటే బొత్తుకి చుయ్యి కూతంటే ఆ శీలంకూరి చిన్నప్ప శివరం చేసినానంటదే ఆ శీలంకూరిసి నప్ప శివరం చేసినానంటదే ఆ మట్టలంటదే అలాగనంటదే ఆమెనంటదే.

పికాలు తంటే తిప్పి తుప్పికాలు తంటే ఆ సాకిరే ఉపై కాడ సలిమంటలంటదే ఆ సాకిరే ఉపై కాడ సలిమంటలంటదే ఆ మంటలంటదే అలాగనంటదే అమైన అంటదే

మిద్దె పక్కకు కొంచెం పోయి ఆహా మిద్దె పక్కకు కొంచెం పోయి రుద్ది రుద్ది కడుగుతాంటే ఎమ్మ కాశీ గంగలోన జలకమర్తి నన్నదే అమటలంటదే అలాగనంటదే అమైనంటదే అలా.

బొద్దు మీదకి తీసుకుపోయి తుంటలు గింటలు నరుకుతాంటే, తుంటలు గింటలు నరుకుతాంటే, తుంటలు గింటలు నరుకుతాంటే, తుంటలు గింటలు నరుకుతాంటే, ఎమ్మ కోడి పంజమాటగాడు ఆరజీవిరనన్నదే, ఎమ్మ కోడి పంజమాటగాడు ఆరజీవిరనన్నదే, ఆ మాటలంటదే అలాగనంటదే, ఆమెన అంటదే,

0: జానపద గీతం విన్నారు. కార్యక్రమంలో చివరిగా వాతావరణ వివరాలు.
1: భారత వాతావరణ శాఖ, గ్రామీణ కృషి వాతావరణ సేవా విభాగం, ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు సంయుక్తంగా అందిస్తున్న వాతావరణ సమాచారం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి. ఉక్కపోత అధికంగా ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 41.2 నుంచి 43.6 డిగ్రీల సెల్సియస్గాను, కనిష్ట ఉష్ణోగ్రతలు 27.2 నుంచి 30 డిగ్రీల సెల్సియస్గాను నమోదు కావచ్చు. ఆగ్నేయం దిశగా గాలులు గంటకు 8 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గాలిలో తేమ ఉదయం పూట

0: 68 నుంచి 70%, మధ్యాహ్నం పూట 20 నుంచి 35% నమోదయ్యే అవకాశం ఉంది. జీవాలను పెంచే రైతు సోదరులు ఎండవేళల్లో కాకుండా ఉదయం మరియు సాయంత్రం వేళల్లో జీవాలను మేపుకోవాలి. స్మార్ట్ ఫోన్లను వినియోగించే రైతు సోదరులు సకాలంలో వాతావరణ సూచనలను మరియు జిల్లావారి వ్యవసాయ సలహాలను పొందడానికి గూగుల్ ప్లే స్టోర్ నుండి వ్యవసాయ వాతావరణం మరియు మేఘదూత్ మొబైల్ యాప్లను ఉచితంగా డౌన్లోడ్ చేసుకొని సద్వినియోగం చేసుకోవచ్చు.
1: వాతావరణ వివరాలు విన్నారు. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం.
2: మీరు ఇంతవరకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. మరికొద్దిసేపట్లో వికసిత్ భారత్ ప్రసారం.

0: చేశారు.
1: వికసిత్ భారత్ 2047లో భాగంగా భూగ్రహ సంరక్షణకై హరిత వ్యూహం ఈ అంశం గురించి కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ దండే స్వప్నశ్రీ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
2: ఈరోజు మన స్టూడియోలో డాక్టర్ దండే స్వప్నశ్రీ గారు ఉన్నారు. వీరు వచ్చేసి అసోసియేట్ ప్రొఫెసర్ గా సిల్వర్ జూబ్లీ క్లస్టర్ యూనివర్సిటీలో విధులు నిర్వహిస్తున్నారు. మరి వీరి ద్వారా వికసిత్ భారత్ 2047లో భాగంగా భూగ్రహ సంరక్షణకై మన ప్రభుత్వం చేపడుతున్న హరిత వ్యూహంపై మన శ్రోతలకు వీటి ద్వారా వినిపిద్దాం. నమస్కారం అండి డాక్టర్ దండే స్వప్నశ్రీ గారు.
3: నమస్కారం అండి.
2: మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వికసిత్ భారత్ 2047లో భాగంగా ఈ భూ సంరక్షణ గురించి మన ప్రభుత్వం హరిత వ్యూహం రచించి దాన్ని అనుగుణంగా వ్యూహాత్మకంగా దాన్ని ప్రవేశపెట్టి ఈరోజు అమల్లో కూడా జరుగుతూ ఉందండి. మరి వీటి గురించి మా శ్రోతలు కాస్త తెలియజేస్తారండి.
3: అలాగేనండి. భారతదేశము 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం కోసం సాంకేతికత, యువత, మహిళలు మరియు రైతుల భాగస్వామ్యంతో ఆర్థిక వృద్ధిని పర్యావరణ పరిరక్షణతో జత చేయడం లక్ష్యంగా చేసుకుని వృక్ష సంరక్షణ మరియు హరిత ఉద్యోగాలు వంటి స్థిరమైన పద్ధతులను అనుసంధానిస్తుంది. సహజ వనరుల సంరక్షించడం, హరిత సాంకేతికతను మెరుగుపరచడం, బాధ్యతాయుతమైన వినియోగాన్ని నిర్ధారించడం వీటిపై ప్రత్యేక దృష్టిని పెట్టింది. అదేవిధంగా సౌర పవన ఇంధనం వాడుక మరియు వ్యర్థాల తగ్గింపు, స్వచ్ఛమైన గాలి, నీరు మరియు వాతావరణాన్ని తట్టుకునే వ్యవసాయం అనగా క్లైమేట్ స్మార్ట్ వ్యవసాయ ఫార్మింగ్ లేదా క్లైమేట్ రీసైలెంట్ ఫార్మింగ్ అని కూడా అంటారు. ఈ నాలుగిటిని అనుసంధానిస్తుంది. వాతావరణ మార్పుల సవాళ్లు పరిష్కరించడంలో మరియు భవిష్యత్తు తరాల కోసం విస్తారమైన జీవ వైవిధ్యాన్ని రక్షించడంతో భారతదేశం స్థిరమైన పద్ధతుల ద్వారా ముందుండటమే లక్ష్యంగా వికసిత్ భారత్ను సాధించే మార్గంలో ప్రణాళికా దశ నుండి కార్యాచరణ దశకు వెళ్ళడం గమనార్హం. సో ప్రణాళిక దశ వేసుకున్నాము, కానీ దాని కార్యాచరణ దశకు మనము ముందడుగు వేస్తున్నాము. 2047 నాటికి ఈ ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవడానికి అనేక కీలక సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. వాటికి ఈ కీలక లక్ష్యాల ద్వారా వికసిత్ భారత్ 5 కీలక లక్ష్యాల ద్వారా మనకు అందిస్తుంది. అవి హరిత ఇంధన పరివర్తన, పర్యావరణ కోసం జీవనశైలి మరియు చక్రీయ ఆర్థిక వ్యవస్థ మరియు వ్యర్థాల తగ్గింపు, స్వచ్ఛమైన రవాణా మరియు పారిశ్రామికాభివృద్ధి, సుస్థిర వ్యవసాయం మరియు ప్రపంచ నాయకత్వం మరియు సహకారం. సో ఈ 6 కీలక లక్ష్యాలను పెట్టుకొని ముందడుగు వేస్తుంది. హరిత ఇంధన పరివర్తన అనగా 2032 నాటికి 22.5 గిగావాట్ల అణు విద్యుత్తును లక్ష్యంగా పెట్టుకుని $1 బిలియన్ పెట్టుబడితో పునరుత్పాదక ఇంధనాలను అనగా సౌర లేదా పవన మరియు హరిత హైడ్రోజన్ను దూకుడుగా అనుసరిస్తుంది.

సో ఈ విధంగా మనము ముందడుగు వేయాలని ఆశిస్తున్నాము. పర్యావరణ కోసం జీవన శైలి అనే లైఫ్ అనే దాంట్లో సుస్థిర రోజువారీ పద్ధతులను ప్రోత్సహించడానికి వ్యక్తిగత చర్యలను ప్రవర్తనను మార్చడం తద్వారా ప్రపంచ వాతావరణ లక్ష్యాలతో సమలేఖనం చేస్తుంది. చక్రీయ ఆర్థిక వ్యవస్థ మరియు వ్యర్థాల తగ్గింపు లో భాగంగా స్వచ్ఛ భారత్ మిషన్ మరియు కొత్త విధానాల ద్వారా భారతదేశ పట్టణ ప్రణాళికలో వ్యర్థాల తగ్గింపును మరియు వనరుల సామర్థ్యాన్ని ఏకీకృతం చేస్తూ వ్యర్థరహిత సమాజం నిర్మించడం కోసం ప్రత్యేకంగా కృషి చేస్తుంది. స్వచ్ఛమైన రవాణా మరియు పారిశ్రామిక అభివృద్ధి పరంగా చూసుకుంటే విద్యుత్ వాహనాల వినియోగం మరియు పారిశ్రామిక డీకార్బనైజేషన్ ప్రాధాన్యమిస్తూ ఎంఎస్ఎంఈల ద్వారా గ్రీన్ స్టీల్ మరియు సాంకేతిక పరిజ్ఞాన స్వీకరణపై దృష్టి సారిస్తుంది. సుస్థిర వ్యవసాయంలో భాగంగా వ్యవసాయ రంగంలో కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా భారతదేశం గ్లోబల్ సౌత్ కోసం వాతావరణ చర్యలను ప్రోత్సహిస్తుంది మరియు సుస్థిర పద్ధతులను పంచుకుంటుంది. అంతర్జాతీయ సౌర కూటమి వంటి కార్యక్రమాల ద్వారా హరిత సాంకేతికతల కోసం కీలక ఖనిజాలను సమకూరుస్తుంది. ఇవన్నీ లక్ష్యాలుగా పెట్టుకొని భారతదేశం 2047 నాటికి వికసిత భారతదేశంగా పరిగణింపడానికి ఇవన్నీ మార్గాలు సూచించుకున్నది. ఏప్రిల్ 22 ప్రతి సంవత్సరం మనము భూమి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అందులో నీ ఇతివృత్తం మన శక్తి మన గ్రహం, ఈ 2026 థీమ్ వచ్చేసి మన శక్తి మన గ్రహం, అంటే అవర్ పవర్ అవర్ ప్లానెట్. సో ఎర్త్ ఈజ్ ఎ ప్లానెట్, భూమి అనేది ఒక గ్రహం అని మనం అందరికీ తెలుసు. మరి భూమి దినోత్సవాన్ని ఎందుకు జరుపుకోవాలి, మరి ఎలా జరుపుకోవాలి, ఇవన్నీ గమనించుకుంటే ప్రతి సంవత్సరము ఏప్రిల్ 22 భూమి దినోత్సవాన్ని జరుపుకుంటాము. భూమి కోసం సానుకూల మార్పును సృష్టించే శక్తి మనలో ప్రతి ఒక్కరికి ఉందని గుర్తు చేయ సందర్భమే ఈ భూమి దినోత్సవం. కాలుష్యం, అటవీ నిర్మూలన, వాతావరణ మార్పులు, అంతరించిపోతున్న జీవజాతులు వంటి సమస్యలపై అవగాహన కల్పించడానికి ఈ భూమి దినోత్సవాన్ని జరుపుకుంటాము. భవిష్యత్ తరాల కోసం మన గ్రహాన్ని కాపాడుకోవాల్సిన మన బాధ్యతను ఇది గుర్తు చేస్తుంది. ఆచరణీయమైన మార్పును ప్రోత్సహించడానికి మరియు స్థిరమైన సామూహిక చర్య నిజమైన పర్యావరణ పురోగతిని సృష్టిస్తుందని పునరుద్ఘాటించడానికే ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. సుస్థిరమైన పద్ధతులు మరియు విధానాల కోసం చర్చించడానికి, ప్రజలను ఏకతాటిపై తీసుకురావటానికి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాము. పర్యావరణ అవగాహనను, క్రియాశీలతను ప్రోత్సహించడం తద్వారా సానుకూల మార్పును ప్రేరేపించడంలో మరియు మానవాళికి గ్రహానికి మధ్య లోతైన అనుబంధాన్ని పెంపొందించడంలో ఈ భూమి దినోత్సవం కీలక పాత్ర పోషిస్తుంది. మొదటి భూమి దినోత్సవం 1970 ఏప్రిల్ 22 విస్కాన్సిన్కు చెందిన సెనేటర్ గైలార్డ్ నెల్సన్ మరియు యువ కార్యకర్త డెనిస్ హెయాస్తో కలిసి అక్కడ ఉన్న యువతతో భూమిని కాపాడుకునే దిశగా నిర్వహించారు. ప్రస్తుతం 190 పైగా దేశాలలో ఈ దినోత్సవాన్ని పాటిస్తున్నారు. దీనితో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లౌకిక వేడుకలలో ఒకటిగా నిలిచింది ఈ భూమి దినోత్సవం. 2026 భూమి దినోత్సవం యొక్క ఇతివృత్తం మనం తెలుసుకున్నాం కదా. ఈ ప్రచారం స్వచ్ఛమైన శక్తిని వేగవంతం చేయడం, పర్యావరణ నష్టానికి జవాబుదారీతనాన్ని పెంచడం, సమాజ స్థాయిలో వాతావరణ సమస్యల పరిష్కారాలను ప్రోత్సహించడంపై దృష్టి పెడుతుంది. మెరుగైన రేపటి కోసం నేడే భూమిని రక్షిద్దాం. ప్రతి చిన్న చర్య ముఖ్యమైనదే. మనమందరం కలిసి పనిచేస్తున్నప్పుడే మన సమిష్టి శక్తి మన గ్రహం కోసం మరింత ఆరోగ్యకరమైన, పచ్చని మరియు సుస్థిర భవిష్యత్తును నిర్మించగలదు. అసలు ఈ దినోత్సవం ఎప్పటి నుండి నిర్వహిస్తున్నారు అనేది తెలుసుకున్నాం, 1970 నుండి. మరి భూమి వయస్సు ఎంత? సుమారు 4.54 బిలియన్ సంవత్సరాలుగా భావిస్తున్నాము. ఇది ఎలా తెలుసుకోవచ్చు అంటే, శిలలలోని రేడియోధార్మిక ఐసోటోప్ల క్షయాన్ని కొలిచే రేడియోమెట్రిక్ డేటింగ్ అను పద్ధతి ద్వారా భూమి యొక్క వయస్సుని మనము నిర్ధారిస్తాము. ఈ విధంగా

0: తీసుకుంటూ పోతే మనము వేగవంతమైన పారిశ్రామిక అభివృద్ధిని పర్యావరణ పరిరక్షణతో సమతుల్యం చేస్తూ 2047 నాటికి సుస్థిరమైన సుసంపన్నమైన భవిష్యత్తును లక్ష్యంగా పెట్టుకొని వికసించిన భారతావనిని అందించే దిశగా మన భారతదేశం ఉరకలు వేస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సో ఇక్కడ మనము ఇందుకు ప్రతి మనిషి ఏమి చేయాలి అనేది చూసుకుంటే, భూమి దినోత్సవాన్ని కలిసి జరుపుకుందాం, మన గ్రహం కోసం ఒక మార్పును తీసుకువద్దాం అని నానుడితో మొదలు పెడితే, ప్రతి మహిళ లేదా ప్రతి మానవుడు లేదా యువత, స్కూల్ పిల్లల నుంచి చిన్న పెద్ద, ధనిక పేద తేడాలు లేకుండా ప్రతి ఒక్కరూ ఈ వికసిత భారతావనిని సాధించడంలో తమదైన శైలిలో తోడ్పడాలని ఆశిస్తుంది.
1: ఇకైతే అండి, మీరు ప్రతి సంవత్సరం April 22 భూగ్రహ దినోత్సవంగా జరుపుకుంటున్నారని తెలియజేశారండి. అయితే మన శక్తి మన గ్రహం ఇతివృత్తంతో జరుపుకును ఈ భూ సంరక్షణ గురించి ఇప్పుడు వికసిత భారత్ 2047 యువత మహిళలు అంటే ప్రభుత్వం చేపడుతుందండి, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలే కాకుండా వారి అధ్యక్షతనే కాకుండా ప్రతి ఒక్కరి బాధ్యత కూడా ఉంటుంది. కాబట్టి యువత మహిళలు ఇంకా ప్రతి మానవుడి పాత్ర ఏంటో, అది ఎలా జరుపుకోవాలో, ఎలా సంరక్షించుకోవాలో, మన తల్లిని మనం ఎలా సంరక్షించుకోవాలో తెలియజేస్తారండి.
0: అలాగేనండి, వికసిత భారత్ను సాధించే మార్గంలో ప్రభుత్వం ప్రణాళికా దశగా ముందడుగు వేసింది. సో అటువంటి ప్రణాళికలను కార్యాచరణ దిశకు తీసుకురావడం మన యువత చేతిలోనే ఉన్నది. సో కార్యాచరణ దశకు వెళ్ళాలి అని అంటే, ప్రతి మానవుడు చిన్న పెద్ద, ధనిక పేద తేడాలు లేకుండా ప్రతి ఒక్కరూ వికసిత భారతావనిని సాధించడంలో తమదైన శైలిలో తోడ్పడాలి. అది ఏ విధంగా అంటే, కొన్ని పద్ధతులు మనము పెట్టుకోవచ్చు. ఒకటి వచ్చేసి సామూహిక వృక్షారోపణ కార్యక్రమాలు, అంటే మాస్ ట్రీ ప్లాంటేషన్ డ్రైవ్స్. ఇప్పుడు మొక్కలు నాటండి మొక్కలు నాటండి అంటున్నామే కానీ మొక్కలు నాటిన మొక్కలను సంరక్షించినామా లేదా అనేది ఎవరూ గమనించటలేదు. సో ఒక్కొక్క మొక్కను ఒక్కొక్క విద్యార్థికి ఇచ్చి దాని సంరక్షణ వారి బాధ్యతగా భావిస్తే, 1వ తరగతి నుంచి మనము 1వ తరగతి పిల్లలతో నాటించినా కూడా 10 ఏళ్ళు వాళ్ళు 10వ తరగతి వరకు వచ్చేసరికి 10 ఏళ్ళ మొక్కలు అక్కడ తయారవుతాయి. ఆ విధంగా హరితారోహణను మనము చూసుకోవచ్చు. క్లీన్లీనెస్ మరియు ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపెయిన్స్, అంటే పరిశుభ్రత మరియు ప్లాస్టిక్ రహిత ప్రచారాలు. స్వచ్ఛత డ్రైవ్స్ మనము కూడా ఎవ్రీ 3rd Saturday మనము ఈ స్వచ్ఛత డ్రైవ్ను పాటిస్తున్నాము. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర అని అయితేమి, లేదా స్వచ్ఛ భారత్ అని కానీ ర్యాలీలు మారి ప్రతి విశ్వవిద్యాలయం, స్కూల్ పిల్లల నుండి విశ్వవిద్యాలయ యువత వరకు ఈ ప్లాస్టిక్ ఫ్రీ, ప్లాస్టిక్ రహిత ప్రచారాలను చేపడుతుంది. మరి ప్రచారం చేయడమే కాదు, పాటించడం కూడా ఇక్కడ గమనించాలి. సో ప్రచారం చేయుట ఎంత ముఖ్యమో, ఆ ప్రచారాన్ని పాటించడం, మనం పాటిస్తూ ఎదుటి వారిని పాటించమని చెప్పడం, అప్పుడైతేనే ఇది సాధ్యమవుతుంది. మూడవది చూసుకుంటే వాహనరహిత దినం. ప్రతి 7 రోజుల్లో మనము ఒక రోజును వాహనరహిత దినంగా సైకిల్ ర్యాలీ, సైకిల్ వాడకము, లేదా నడుచుకుంటూ దగ్గర ఉంటే నడుచుకుంటూ వెళ్ళడము, ఈ విధంగా మనము చూసుకున్నామంటే వాహనరహిత దినంని పెట్టుకొని కాలుష్యాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. అలాగే వీధి నాటకాల ద్వారా లేదా స్కూల్లో చిన్న చిన్న స్కిట్ల ద్వారా వాతావరణ మార్పుల గురించి, పొల్యూషన్ను, కాలుష్యాన్ని నివారించేదానికి మార్గాల గురించి మనము నాటకాల రూపంలో కూడా చెప్పుకోవచ్చు. ప్రజా ప్రచార కార్యక్రమాలు దీంట్లో ముఖ్యమైనవి. సో ప్రజలకు వరకు చేరాలి అని అంటే ఈ కార్యక్రమాలను మనము చేపట్టాలి. మానవహారాలు, ర్యాలీలు ఇవన్నీ కూడా ప్రజా ప్రచార కార్యక్రమాలుగా భావించవచ్చు. ఇంకో ముఖ్యమైనది ఏంటంటే దత్తత తీసుకొనుట. మొక్కను కానీ ఒక పార్కును కానీ దత్తత తీసుకున్నారు అని అంటే దాన్ని మనమే సంరక్షిస్తాము. ఎప్పుడైతే మనిషి నాది అనుకున్నాడో అప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాడు. కాబట్టి ఒక మొక్కను కానీ ఒక పార్కును కానీ దత్తత తీసుకునుట అనేది చాలా ముఖ్యమైన విషయం. వృధా పదార్థాల నుండి ఉత్తమమైన వస్తువుల తయారు చేయుట, ఇటువంటి కార్యక్రమాలు మనము చిన్నపిల్లల నుండి, స్కూళ్ళ నుండి విశ్వవిద్యాలయాల వరకు ఈ వృధా పదార్థాల నుండి ఉత్తమమైన వస్తువులను తయారు చేసుకుంటాం.

0: ఉన్నటకు మనము ప్రోత్సహించినచో ఇక్కడ భూతాపాన్ని కూడా తగ్గించవచ్చు. రీసైక్లింగ్ మరియు అప్సైక్లింగ్ పద్ధతులను ప్రజలకు లేదా విద్యార్థులకు బోధించడం, తద్వారా ఆ విద్యార్థులు వెళ్లి వారి ఊర్లలో 10 మందికి తెలియజేయడం అనేది దీని ముఖ్య ఉద్దేశం.
1: చాలా చక్కగా చెప్పారండి డాక్టర్ దండే స్వప్నశ్రీ గారు. వికసిత్ భారత్ 2047లో భాగంగా భూగ్రహ సంరక్షణకు మన ప్రభుత్వం చేపడుతున్న హరిత వ్యూహంపై ఎంతో చక్కగా మా శ్రోతలకు వినిపించినందుకు మీకు ఆకాశవాణి కర్నూలు కేంద్రం తరపున, అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాల శ్రోతల తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం అండి.
0: నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆకాశవాణి కేంద్రానికి మరియు శ్రోతలకు మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ, మెరుగైన రేపటి కోసం నేడు భూమిని రక్షిద్దాము అను నానుడితో ముందుకు వెళ్లాలని ఆశిస్తూ ధన్యవాదములండి.
2: మీరింతవరకు వికసిత్ భారత్ 2047లో భాగంగా భూగ్రహ సంరక్షణకై హరిత వ్యూహం ఈ అంశం గురించి కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ దండే స్వప్నశ్రీ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. మీకు పరిచయం చేసిన వారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. కార్యక్రమం నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో మొదటి ఉత్తరం రాస్తున్నవారు అనంతపురం గుత్తిరోడ్డు నుండి బొజ్జప్పగారి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, ఆంజనేయులు, మూరిణ్ణి రాజమ్మ, కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, హస్మిత, నందీశ్వర్, కరుణాకర్, చంద్రిక వీరంతా రాస్తున్నారు బుల్లెమ్మ బుల్లోడు చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని. వీరందరి కోసం విందాం బుల్లెమ్మ బుల్లోడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, లతా పాడిన పాట.

కొడుకే కొడుకు తల్లి ప్రేమ నాచుకున్న కొడుకే కొడుకు ఆ తల్లి.

కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం రాస్తున్నవారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీంద్రకుమార్, సాయి ప్రకాష్, సాయికుమార్, శ్యామల, వెంకటేష్, విజయ్ కుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రితిక, భానుశ్రీ, రింకీ, భవ్యశ్రీ, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు వీరంతా రాస్తున్నారు. అలీబాబా 40 దొంగలు చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని వీరందరి కోసం ఘంటసాల పి. సుశీల పాడిన సి. నారాయణరెడ్డి గీతం.

కార్యక్రమంలో తర్వాత విందాం. శుభలేఖ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. ఈ పాటని వినిపించమని రాస్తున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం వెంకటాపురం నుండి హనుమల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరందరి కోసం విందాం రాగాల పల్లకిలో పాట శుభలేఖ చిత్రం నుండి.

అభిలాష శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతల కార్యక్రమంలో చివరి ఉత్తరం రాస్తున్నవారు సింగనమల నుండి ఎం లక్ష్మీనారాయణమ్మ, ఎం లక్ష్మీనారాయణ, నాగమునెమ్మ, రవికుమార్, భారతి. మీరంతా రాస్తున్నారు కన్నవారి కలలు చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని. వీరి కోసం విందాం పి సుశీల పాడిన ఈ పాట.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం మరికొద్దిసేపట్లో ప్రకటించిన అంశం
1: తలవకనే వెంటనే వింటారు.
2: 90 వసంతాల ఆకాశవాణి. విభిన్న అంశాల సమాహారం ఆకాశవాణి ప్రసారాలు. ప్రత్యేక కార్యక్రమం. ఆకాశవాణి 90 వసంతాల ప్రస్థానంలో అనునిత్యం ప్రభాతం నుండి దేశభక్తి మొదలుకొని విభిన్న అంశాలను నిషీధి వరకు అందిస్తూ తన శ్రోతలకు దగ్గరవుతున్న విధానాన్ని విందాం. రండి. రాయలసీమ జానపద కళా వైభవం.

0: జాతి చరిత్రను సంస్కృతిని తెలిపే ప్రదర్శన రూపాలే జానపద కళలు. శతాబ్దాలుగా ఈ కళలే ప్రజలకు వినోదాన్ని, విజ్ఞానాన్ని అందించాయి, అందిస్తున్నాయి.
1: రాయలసీమ జానపద కళావైభవం ధారావాహికకి స్వాగతం. నమస్కారం అండి, డాక్టర్ మూలే రామన్ రెడ్డి గారు.
2: నమస్కారం అండి.
1: పల్లె ప్రాంతాల్లో ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి మనుషులతో ఆనందంగా వ్యక్తీకరించుకుంటూ ఆ లయ ప్రాముఖ్యత ఏంటి? అన్నమాచార కీర్తనలు మిగతా వాటిని ఎలా వాటిని మార్చుకుంటారు దీంట్లోకి?
2: ఒకప్పుడు రామదాసు కీర్తనలు, అన్నమాచార్యుల కీర్తనలు ఇందులోకి ప్రవేశించలేదు. కానీ ఈనాడు వాద్యాలు కూడా హార్మోనియం, తబల ఇటువంటివి ఈనాటి వరకు విస్తృతంగా ఉపయోగించారు. తాళం, లయ, గతి, పాద విశ్లేషణం ఇవన్నీ కూడా ఏకమయ్యేటప్పటికీ నిజంగా ఆ ప్రక్రియ చెప్పరానంత అద్భుతంగా వర్ధిల్లుతూ ఉంది. ఇది వారి యొక్క నైజం, తెచ్చిపెట్టుకున్నది కాదు. ఆడమంటే ఆడింది కాదు, పాడమంటే పాడింది కాదు. ఇది వారి యొక్క సహజత్వానికి నిండు ఉదాహరణ.

0: అటు విజ్ఞానంతో పాటు తనలో ఉన్న మూఢ విశ్వాసాలను తొలగించుకునే ప్రయత్నానికి తోడ్పడే తత్వాలను ఆధ్యాత్మికంగా.
1: వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆయన చెప్పిన కాలజ్ఞానము తత్వాలు దాదాపుగా ప్రజల అందరికీ తెలిసినటువంటివే. బ్రహ్మంగారికి వేద విద్య కరతలామలకం. ఆ విద్య వల్ల ఆయన సమస్త సుఖభోగాలు అనుభవిస్తూ అష్టైశ్వర్యాలతో తులతూగలేదు. ఉత్తమ ధర్మమైన శిల్ప కర్మనాచరించి తన కుటుంబాన్ని పోషించుకున్నారు. సారస్వత విద్యకు కర్మ విద్యల తోడ్పాటున్న గాని మానవ జీవితం చరితార్థం కాదని తలచి తన ఆచరణాన్ని తన జీవితంలో ఆచరించి చూపిన మార్గదర్శి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. ఆచార్య డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు చెప్పినట్లు బ్రహ్మంగారి పద్యాలైనా కీర్తనలైనా ఆశామాసిగా రాయలేదు. ఆయన కవిత బల ప్రదర్శన చేయడం కూడా ఆయన ఉద్దేశ్యం కాదు. కవిత్వానికి సాంఘిక ప్రయోజనం ఉండాలని దృఢంగా నమ్మినవాడు కాబట్టి తీండ్రమైన కవిత గండ్రగొడ్డలిలాగా ప్రయోగించాడు. స్వార్థమతులను మృషామతులను గడగడలాడించారని అన్నారు. కులమనేటి తెగులు కొంపలు గూల్చును, మతము మత్తుగూర్చు మార్గము కారాదు అంటూ కుల మత భేదాలు నశిస్తే గాని నీరసించిన భారత జాతి సంస్కరింపబడదని తలచి దేశము నలుమూలలా తిరిగి ధర్మబోధన గావించారు వీరబ్రహ్మేంద్ర స్వామి.
2: అక్కడ ఉన్న యువకులందరి ఆలోచనల్లో దేశరక్షణ అన్నది వారి ప్రథమ కర్తవ్యం. దేశరక్షణే వారి ధ్యేయం. ఉద్యోగాన్ని ఒక ఉద్యమంగా చేస్తారు, మరో ఉద్యోగం చేయాలన్న ధ్యాసే లేదు. ధ్యాసంతా సరిహద్దు వైపే నిలుస్తుంది. ఊరు ఊరంతా తమ బిడ్డలను ఆర్మీకి పంపడానికే ప్రాధాన్యమిస్తారు. ఇది ఇప్పటి మాట కాదు, కొన్ని దశాబ్దాల నాటి నుండి వస్తున్న ఆనవాయితీ. కుటుంబానికి ఒకరు, కొన్ని కుటుంబాలలో ఇద్దరు, మరొక చోట ముగ్గురు. ఇలా వినడానికి ఆశ్చర్యం కలుగుతుంది, కానీ నిజం. ప్రతి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఇక్కడ పండగలా జరుపుకుంటారు. ఈ ఊరి బిడ్డలు అప్పుడప్పుడు బార్డర్ నుండో, కార్గిల్ ప్రాంతం నుండో, స్పెషల్ ఆపరేషన్ల నుండి దిగ్విజయంగా పూర్తి చేసి తమ ఇంటికి వస్తున్నామంటే ఊరు ఊరంతా పండగ చేసుకుంటారు. ఒక్కో కుటుంబాన్ని పలకరిస్తే ఓ కథ, కదిలిస్తే చెప్పిన విషయాలు ఎన్నో. ఆనందం, ఉద్విగ్నం, తొణికిసలాడే స్థైర్యంతో ఇక్కడ యువకులు జీవితం నిండా దేశమే కనిపిస్తుంది. వింటున్న మన హృదయాలు ఉప్పొంగక మానవు. యువకుల మాటల్లో దేశభక్తి, తల్లిదండ్రుల మాటల్లో తమ కుమారుల గుండె ధైర్యం, ఎగరేసిన త్రివర్ణ కాంతుల రెపరెపల మధ్య దేశమాతకు రక్షణ కవచమనే ఆశయమే కనిపిస్తుంది. అదే కడప జిల్లా కలసపాడు మండలంలోని ఎగువ రామాపురం. కడపకు 95 కిలోమీటర్లు. ఆ ఊరి జనం మురిసిపోతూ చెప్పిన మాటలివి. ఆ మాటలను విని తరిద్దాం రండి. కెరటం నా ఆదర్శమంటూ ఈ ఊరి ధ్యేయమే నా ధ్యేయం. ప్రతి ఒక్కరిలో దేశభక్తి ఉండాలి అంటున్న యువకిరణం.
3: నారాయణ రెడ్డి గారు నమస్కారం అండి.
4: నమస్కారం సార్. ప్రజెంట్ సర్వీస్ లో ఉన్నాను. నేను మిలిటరీలో ఎందుకు చేరాలనుకున్నాను అంటే మా ఊర్లో ఎక్కువ మంది యువత దేశభక్తితో దేశ సేవ చేయాలని ఉద్దేశం చాలా ఎక్కువ మంది చేరారు. నేను కూడా అదే ఉద్దేశంతో మిలిటరీలో 2019లో జాయిన్ అయ్యాను. ట్రైనింగ్ పూర్తి చేసుకుని యూనిట్కి వెళ్ళాను. యూనిట్ లో పూన్ సెక్టర్ లో ఉన్నప్పుడు పలు ఆపరేషన్లలో పాల్గొన్నాను.
3: ఇప్పుడు దేశం కోసం కొన్ని కొన్ని యుద్ధాల్లో పాల్గొంటున్నప్పుడు ప్రత్యక్షంగా మనం కూడా సైనికుల్లాగా పోరాడుతున్నప్పుడు మీకేమనిపిస్తుంది అండి?
4: భాగస్వామ్యందుకు చాలా అదృష్టం ఉందిగా ఫీల్ అవుతున్నాను.
3: మీతో పాటు ఆర్మీలో జాయిన్ అయినప్పుడు మీ ఊరు నుంచి ఇంకా ఎవరైనా మీ స్నేహితులు జాయిన్ అయ్యారా?
4: నా స్నేహితులు కూడా చాలా మంది జాయిన్ అయ్యారు. మేము దగ్గర దగ్గర 6 మంది జాయిన్ అయిపోయాం. మా స్నేహితులు, మా క్లాస్మేట్స్ అందరు కలిసి దేశ సేవలో భాగస్వామ్యం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం.
3: ఇప్పుడు దేశం యావత్తూ ప్రతి ఇంటిపై జాతీయ పతాకం ఎగరేయాలి అని మన ప్రధాని నరేంద్ర మోడీ గారు అన్నారు. ఈ మాట అన్న తర్వాత మన ఇంటి మీద ఒక జాతీయ పతాకం ఎగరేస్తే నిజంగా దేశం కోసం పోరాడుతున్నాయని స్ఫూర్తినిస్తుంది మన జాతీయ పతాకం. ఇలాంటి పతాకాన్ని చేతబూని మీరు దేశ సరిహద్దుల్లో దేశం కోసం నిరంతరం పహారా గాస్తుంటారు. ఈ పతాకాన్ని చూసినప్పుడు మీకేమనిపిస్తుంది?
4: మనం సరిహద్దుల్లో ఉండి మనం మన దేశాన్ని ఎలా కాపాడుకోవాలి, అదే మన ప్రతి ఇంటి వైనా ప్రతి ఒక్కరికి దేశభక్తి ఉండాలి అనే ఉద్దేశంతోనే ప్రధానమంత్రి చెప్పి ఉన్నారు.
3: మీ ఊరి గురించి రాష్ట్రం రాష్ట్రమే కాదు మిగతా రాష్ట్రాలు కూడా, ఒక ప్రాంతం నుంచి ప్రతి ఇంటికి ఒక కుర్రాడు దేశం కోసం సైన్యంలో ప్రవేశిస్తున్నాడు అని అందరూ అంటున్నప్పుడు మీ ఊరి గురించి

0: విధంగా గర్వపడుతుంటారండి.
1: మొత్తం జిల్లా మొత్తం మీద ఎక్కువ మంది మా ఊర్లో ఉండటం చాలా గర్వకారణంగా ఉంది.
0: ఎప్పుడైనా ఇప్పుడు కుటుంబానికి దూరంగా ఉన్నప్పుడు ఏమైనా ఎప్పుడైనా బాధ కలగడం అట్లాంటి ఏమైనా కలిగిందా మీకు?
1: అమ్మా నాన్నకు దూరంగా ఉన్నాని ఫీలింగ్ ఉండేది, బట్ కాకపోతే ఆ దేశ సేవకు చేస్తున్నాను చాలా గర్వకారణంగా ఉండేది.
0: ఒక సైనికుడిగా ఎగువ రామాపురం బిడ్డగా మీరేం చెప్పదలుచుకున్నారు?
1: యూత్ అందరూ ముందుకు వచ్చేసి దేశ సేవ చేయడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించాలండి. ఇంకా మిలిటరీలో ఎక్కువ, ట్రై ఫోర్సెస్ లో ఎక్కువ జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను.
0: ఉద్యోగం నుంచి అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇంటికి వచ్చిన తర్వాత ఎలా ఫీల్ అవుతారు? ఇక్కడ మీ ఊరి వ్యక్తులతో మాట్లాడినప్పుడు తల్లిదండ్రుల మధ్య
1: సెలవుల మీద ఇంటికి వచ్చేసినప్పుడు అమ్మా నాన్న ఫ్రెండ్స్ ఆ పచ్చనైన ఫైళ్లతో చాలా ఆనందంగా గడిపేసి వెళ్ళిపోతాను.
0: మరింత గొప్పగా దేశం కోసం పాటుపడాలని మేము కోరుకుంటున్నాం.
1: థ్యాంక్ యూ సార్, వెరీ వెరీ థ్యాంక్ యూ.
2: గ్రామీణ ప్రాంతం నుండి వచ్చిన యువతి ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకొని ప్రశంసలు పొందిన వైనం అమోఘం. ఆ మహిళ అంతరంగాన్ని వింటే శ్రోతలకు ఎంతో ప్రేరణ కలిగి మరెందరికో ఉత్సాహం కలగకమానదు.
3: అయితే కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ మీకు ఎలా లాభించాయి, మీరు తర్వాత చేసినటువంటి కార్యక్రమాలు చెప్పండి.
4: ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి నేనైతే 100% రాయితీతో ఈ నమో డ్రోన్ దీది స్కీమ్లో, నరేంద్ర మోడీ సార్ ప్రవేశపెట్టిన స్కీమ్లో, ఒక్క రూపాయి కూడా కట్టకోకుండా నేను ఆ డ్రోన్ తీసుకోవడం జరిగింది సార్. డ్రోన్ దీదీగా వచ్చిన తర్వాత 100% రాయితీతో నేను తీసుకున్నాను. కడప జిల్లా నుండి 6 నమో డ్రోన్ దీదీ స్కీమ్ కింద డ్రోన్లు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు ఉండడం నేను చాలా సంతోషపడతానా. 2024 న్యూఢిల్లీలో ఎర్రకోట దగ్గర జెండా వందనానికి మమ్మల్ని పిలిచడం జరిగింది. అక్కడ అంత గొప్పటి అవకాశాన్ని నాకు నిజం చెప్పాలంటే నేను అనుకోలేదు, ఊహించలేదు. నా జీవితం ఎక్కడో మారుమూల పల్లెలో ఉండే నేను ఢిల్లీ వరకు పోయి ఎర్రకోట చూసా. అక్కడ ఆగస్టు 15 అక్కడ జరిగే ఈవెంట్ లో నేను పాల్గొంటానని నాకు తెలియదు. ఈ రోజు చెప్పుకోవడానికి కూడా నాకు అది పెద్ద సంతోషంగా ఉంది. యానో గల్లీలో ఉండే వాళ్ళు ఢిల్లీ వరకు పోతారంటే మాటలు చెప్తాంటే అవి సామెతలే అనుకుంటానే, కానీ నా జీవితంలో అవి నెరవేరినాయి. 100 నేను ఈ విషయాన్ని చెప్పుకోగలిగే రోజు కూడా నేను చూడగలుగుతానా. నన్ను గొప్పగా తీసబోయే ఈ స్కీమ్ ని నేను ఇంకా మరింత జనాల్లోకి తీసుకోవాలనే ఉద్దేశం కూడా నాలో ఉంది సార్.
2: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వల్ల మన సమయాన్ని ఇబ్బందులను తొలగించి సౌకర్యవంతం చేస్తున్న కాలంలో సైబర్ నేరగాళ్ల వల్ల ప్రజల కష్టాలు మోసపోవడాలు రోజురోజుకు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఇందుకోసమే కడప ఆకాశవాణి శ్రోతల్లో అవగాహన కల్పించేందుకే ఒక ధారావాహికను ప్రసారం చేసి విశేష ఆదరణ పొందింది. డాక్టర్ సి కృష్ణవేణి గారి పరిచయం ద్వారా శ్రోతలు తెలుసుకున్న అంశాలు ఎన్నో.
5: ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మనం ప్రొఫెషనల్ ఎథిక్స్ అంటుంటాం, మారల్ వాల్యూస్ అంటుంటాం. అంటే మన సమాజంలో ఎలాగ ప్రవర్తించాలి, ఎదుటి వాళ్ళతో ఎలా ఉండాలి అనే కాకుండా వర్క్ ప్లేస్లో ఎలా ఉండాలి, ప్రొఫెషనల్ ఎథిక్స్ లాగా ఇప్పుడు కొత్తగా సైబర్ ఎథిక్స్ అనేది వచ్చింది. అవి సైబర్కి అప్లికబుల్. అవేంటంటే ఎవరినైనా హార్మ్ చేయడానికి యూస్ చేయకూడదు, ఇంటర్నెట్ కానీ కంప్యూటర్ కానీ మనకు తెలిసిన టెక్నాలజీని కానీ. ఇంకొకటి, ఎవరి ప్రైవసీలోకి మనం చొరబడకూడదు, ఎవరి పర్సనల్ డీటెయిల్స్ తెలుసుకోకూడదు, తెలుసుకోవడానికి ఈ టెక్నాలజీ వాడకూడదు. ఇంకా ఎవరిని డీఫేమ్ చేయకూడదు, వాళ్ళకి పరువు నష్టం తెయకూడదు. మన అట్మాస్ఫియర్, ఎన్విరాన్మెంట్ వీటిల్ని హామ్ చేయడానికి కూడా టెక్నాలజీని యూస్ చేయకూడదు. అదర్ పీపుల్స్ కంప్యూటర్ కానీ నెట్వర్క్ కానీ వాళ్ళ పర్మిషన్ లేకుండా యూస్ చేయకూడదు, హ్యాక్ చేయకూడదు. ఇంకా వేరే వాళ్ళ పీపుల్ పర్మిషన్ లేకుండా వాళ్ళని ఆల్టర్ చేయటం కానీ వాళ్ళ డేటాని యాక్సెస్ చేసుకోవడం కానీ డిస్ట్రాయ్ చేయటం కానీ చేయకూడదు. ఇవన్నీ కూడా ఎథిక్సే. ఇంకొకటి, ఎవరి గురించి ఆ సోషల్ మీడియాలలో ఫాల్స్ ఇన్ఫర్మేషన్ మనం పాస్ ఆన్ చేయకూడదు, తెలిసి తెలియకుండా ఫేక్ న్యూస్ కూడా స్ప్రెడ్ చేయకూడదు. ఇంకొకటి, ఇక్కడ ఈమెయిల్ మెసేజెస్, ఆన్లైన్గా అవైలబుల్గా ఉన్న కొన్ని డిజిటల్ డాక్యుమెంట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ట్యాంపర్ చేయకూడదు. అంటే అక్కడ ఒక ఆఫీస్కి సంబంధించిన పేపర్స్ ఉంటే ఎలా అయితే చింపకూడదో, అలాగే ఏదైనా ఒక డాక్యుమెంట్ అవైలబుల్గా ఉంటే వీళ్ళకి డిలీట్ చేసే అవకాశం వచ్చినా సరే దాన్ని డిలీట్ చేసి డ్యామేజ్ చేయకూడదు. ఇది కూడా సైబర్ ఎథిక్. ఎప్పుడైనా సరే ఈ నెట్వర్క్ కానీ టెక్నాలజీ కానీ కంప్యూటర్స్ ఇంటర్నెట్ ఇవన్నీ కూడా ఎథికల్గానే వాడాలి, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గానే మంచి మేనర్స్తో యూస్ చేయాలి. ఇదే సైబర్ ఎథిక్స్.
2: ఎథిక్స్ ఇలా రేడియో ద్వారా శ్రోతలు వినోదంతో పాటు విజ్ఞానాన్ని పంచే అనేక విషయాల పట్ల అవగాహన పొందుతున్నారు. ఆకాశవాణి 90 ఏళ్ల తన నిరంతర ప్రయాణం బహుజన హిత

0: బహుజన సుఖాయ అనే సంకల్పంతోనే సాగుతుంది. మీరింతవరకు 90 వసంతాల ఆకాశవాణి విభిన్న అంశాల సమాహారం ఆకాశవాణి ప్రసారాలు ప్రత్యేక కార్యక్రమం విన్నారు.
1: ఈ కార్యక్రమం కడప కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 8:30 కావస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 8:30 కావస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. భారత నార్డిక్ దేశాలు హరిత సాంకేతికత ఆవిష్కరణల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకోనున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వియత్నాంతో రక్షణ సహకారాన్ని పెంపొందించుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. నీట్ యూజీ పరీక్షా ప్రక్రియలో లోపాలను సమగ్రంగా పరిష్కరించాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధికారులను ఆదేశించారు. వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పరిశ్రమల మధ్య బలమైన సహకారం ఉండాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. భారత్ నార్డిక్ దేశాలు హరిత సాంకేతికత ఆవిష్కరణల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలని నిర్ణయించుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నార్వే రాజధాని ఓస్లోలో ఈరోజు జరిగిన 3వ భారత్ నార్డిక్ శిఖరాగ్ర సమావేశానికి హాజరైన అనంతరం ప్రధానమంత్రి నార్డిక్ దేశాల నాయకులతో కలిసి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఈ హరిత సాంకేతిక భాగస్వామ్యంతో ప్రపంచానికి మెరుగైన భవిష్యత్తును అందిస్తామని, దీనికోసం భూ ఉష్ణ మత్స్య రంగాలలో ఐస్లాండ్ నైపుణ్యాన్ని, నీలి ఆర్థిక వ్యవస్థ ఆర్కిటిక్ రంగాలలో నార్వే నైపుణ్యాన్ని, సముద్రయానం సుస్థిరత రంగాలలో అన్ని నార్డిక్ దేశాల నైపుణ్యాన్ని భారతదేశ నైపుణ్యాలతో అనుసంధానిస్తామని తెలిపారు. నార్డిక్ దేశాలతో భారత్ సంబంధాలను మరింత పటిష్టం చేసేందుకు 8 సంవత్సరాల క్రితం ఈ ఫార్మాట్ను ఏర్పాటు చేశామని, భారతదేశ అభివృద్ధిలో నార్డిక్ దేశాల పెట్టుబడులు ముఖ్య భాగస్వాములుగా మారుతున్నాయని ప్రధానమంత్రి వివరిస్తూ,
1: आज हमने भारत और नॉर्डिक संबंधों को ग्रीन टेक्नोलॉजी एंड इनोवेशन स्ट्रेटेजिक पार्टनरशिप का स्वरूप देने का निर्णय लिया है. इस ग्रीन टेक्नोलॉजी पार्टनरशिप से हम आइसलैंड की जियो थर्मल और फिशरीज, नॉर्वे की ब्लू इकोनॉमी और आर्कटिक और सभी नॉर्डिक देशों की मैरिटाइम और सेंसिटिविटी में एक्सपर्टीज को, सस्टेनेबिलिटी की एक्सपर्टीज को भारत के स्केल के साथ जोड़कर पूरे विश्व के लिए एक
0: వియత్నాంతో రక్షణ సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవడానికి భారత్ కట్టుబడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. వియత్నాం అధ్యక్షుడు టోలామ్తో సమావేశమైన అనంతరం రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియాలో ఒక ప్రకటన చేస్తూ, ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఈ సహకారం కీలకమైనదని పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య పరస్పర విశ్వాసం, ఉమ్మడి విలువలు, రక్షణ భద్రత, ప్రాంతీయ స్థిరత్వంలో సన్నిహిత సహకారంపై ఆధారపడిన బలమైన సంబంధాలు ఉన్నాయని తెలియజేశారు. వియత్నాం రక్షణ మంత్రి జనరల్ ఫాన్ వాన్ గియాంగ్తో కూడా రాజ్నాథ్ సింగ్ హనోయ్ నగరంలో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. కాగా రాజ్నాథ్ సింగ్ 3 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం దక్షిణ కొరియాలోని సియోల్ నగరానికి ఈరోజు చేరుకున్నారు. భారత్ కొరియాల మధ్య రక్షణ సహకారం, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన లక్ష్యమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా రాజ్నాథ్ సింగ్ తెలిపారు. రాబోయే 5 ఏళ్లలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ డివిజన్ దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన గిరిజన డివిజన్గా ఆవిర్భవిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. జగదల్పూర్లో ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, 2031 నాటికి బస్తర్ ప్రజల సగటు ఆదాయాన్ని 6 రెట్లు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. రానున్న 5 ఏళ్లలో బస్తర్ ప్రాంత అభివృద్ధి కోసం కేంద్ర ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు సంయుక్తంగా ఒక రోడ్మ్యాప్ను సిద్ధం చేశాయన్నారు. యువత, మహిళా సాధికారత, గిరిజన సంస్కృతి పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించి బస్తర్ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. ఏ సమస్యకు హింస పరిష్కారం కాదని, శాంతి ప్రజాస్వామ్యం ద్వారా మాత్రమే అభివృద్ధి సాధ్యమని అమిత్ షా పేర్కొంటూ,

0: मई 2026 की ये तिथि है कि जहां से नक्सल प्रभावित क्षेत्र में संपूर्ण विकास की परिकल्पना को लॉन्च किया जा रहा है। बस्तर के सात जिले को नक्सलवाद से मुक्त कराने के लिए भारत सरकार के द्वारा यहां पर करीब करीब 200 सुरक्षा कैंप बनाए।
1: అంతకుముందు జగదల్పూర్లో అమిత్ షా అధ్యక్షతన జరిగిన 26వ సెంట్రల్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర హోం కార్యదర్శి, పలువురు పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. నీట్ యూజీ పరీక్షా ప్రక్రియలో లోపాలను సమగ్రంగా పరిష్కరించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధికారులను ఆదేశించారు. నీట్ యూజీ పునఃపరీక్ష సన్నాహకాలను సమీక్షించేందుకు ఆయన ఈరోజు న్యూఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పరీక్షను కఠినమైన భద్రతా నిబంధనల నడుమ సురక్షితంగా ఎలాంటి అవరోధాలు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని ఉద్ఘాటించారు. పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లను పటిష్టంగా పర్యవేక్షించి సమర్థవంతంగా అమలు చేసేందుకు రాష్ట్రాల వ్యాప్తంగా జిల్లా మేజిస్ట్రేట్లు, పోలీస్ సూపరింటెండెంట్లు సమన్వయ సమావేశాలు నిర్వహించాలని ధర్మేంద్ర ప్రధాన్ ఆదేశాలు జారీ చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరిచేందుకు పరిశ్రమలు, ప్రభుత్వం మధ్య బలమైన సహకారం ఉండాలని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఇండియా బిజినెస్ రిఫార్మ్ సమ్మిట్ 2026లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితిని, భౌగోళిక రాజకీయ అనిశ్చితులను, భారత్ వ్యాపార ప్రక్రియలను బలోపేతం చేయడానికి, సంస్కరణలను చేపట్టడానికి ఒక అవకాశంగా చూడాలన్నారు. వ్యాపార సంస్థలు ఆందోళనకు గురికావద్దని, కోవిడ్-19 వంటి అనూహ్య సవాళ్లను భారత్ విజయవంతంగా అధిగమించిందని మంత్రి గుర్తు చేశారు. వ్యర్థాలను తగ్గించడం, ఉత్పాదకతను మెరుగుపరచడం, ఇంధన సామర్థ్యాన్ని పెంచే చర్యలను అవలంబించడం వంటి వ్యాపార పద్ధతులు ఆవశ్యకమని పీయూష్ గోయల్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓకు సంబంధించి న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులను సకాలంలో పరిష్కరించేందుకు, వ్యాజ్యాలను తగ్గించేందుకు ఈపీఎఫ్ఓ ప్రయత్నిస్తోందని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, నిధి ఆప్కే నికాత్ కార్యక్రమం కింద కేసులను ముందుగానే గుర్తించి వేగవంతమైన పరిష్కారం కోసం చర్యలు చేపట్టామని, దీని ఫలితంగా 2024 ఏప్రిల్ 1 నుండి ఈ సంవత్సరం మార్చి 31 నాటికి పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందని చెప్పారు. కార్మిక చట్టాల అమలును, ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ నూతనంగా రూపొందించిన శ్రమ్ సువిధ 2.0, సమాధాన్ 2.0 పోర్టల్స్ను ప్రారంభించిందని తెలియజేశారు. సభ్యుల సేవలను క్రమబద్దీకరించే లక్ష్యంతో ఈపీఎఫ్ఓ వాట్సాప్ వేదికను ఉపయోగించాలని యోచిస్తున్నట్లు మన్సుఖ్ మాండవీయ తెలియజేశారు. ఉత్తరాఖండ్ పూర్వ ముఖ్యమంత్రి, సీనియర్ బీజేపీ నాయకుడు భువన్ చంద్ర ఖండూరి దీర్ఘకాలిక అనారోగ్యంతో ఈరోజు డెహ్రాడూన్లో మృతి చెందారు. మాజీ ఆర్మీ మేజర్ జనరల్ అయిన 91 సంవత్సరాల ఖండూరి 2 సార్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగాను, అలాగే అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగాను బాధ్యతలు నిర్వహించారు. ఖండూరి మరణం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. వీధి సునకాల కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు తొలిసారిగా అనుమతించింది. నయం కాని వ్యాధులతో బాధపడుతున్నవి లేదా ప్రమాదకరమైన వీధి సునకాల బెడదను పరిష్కరించే దిశగా జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహ్తా, జస్టిస్ ఎన్వి అంజరియాలతో కూడిన ధర్మాసనం పలు ఆదేశాలు జారీ చేసింది. వీధి కుక్కల సంఖ్య ఆందోళనకరణ స్థాయికి చేరిన ప్రాంతాలలోనూ, అవి కరవడం వల్ల ప్రజాభద్రతకు ముప్పు వాటిల్లుతున్న సందర్భాల్లో పురపాలక సంస్థలు సునకాల కారుణ్య మరణాన్ని కోరవచ్చని ధర్మాసనం పేర్కొంది. పిల్లల్లో వీధి కుక్కల కాట్లు, రేబిస్ కేసుల ఘటనలను వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో గత ఏడాది జూలై 28 సుమోటగా స్వీకరించిన కేసులో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇదిలా ఉండగా, వీధి కుక్కలను వేరే చోటుకే తరలించడం, వాటికి సంతాన నిరోధక శస్త్రచికిత్సలు చేయడంపై గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఈరోజు కొట్టివేసింది. ఐపీఎల్ 2026లో భాగంగా జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జయంట్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన రాజస్థాన్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్ ప్రారంభించిన లక్నో సూపర్ జయంట్స్ 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 1 వికెట్ నష్టపోయి 127 పరుగులు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు ఒకసారిగా పెరగడంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజు లీటర్కు సుమారు 90 పైసలు చొప్పున పెరిగాయి. పెరిగిన ధరల ప్రకారం ఢిల్లీలో 1 లీటర్ పెట్రోల్ ధర

0: 94 రూపాయల 64 పైసలకు, డీజిల్ ధర 91 రూపాయల 58 పైసలకు చేరింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ నార్డిక్ దేశాలు హరిత సాంకేతికత ఆవిష్కరణల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకోనున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వియత్నాంతో రక్షణ సహకారాన్ని పెంపొందించుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. నీట్ యూజీ పరీక్షా ప్రక్రియలో లోపాలను సమగ్రంగా పరిష్కరించాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధికారులను ఆదేశించారు. వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పరిశ్రమల మధ్య బలమైన సహకారం ఉండాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక సినీ గీతం. స్టేట్ రౌడీ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, జానకి పాడిన వేటూరి గీతం. సంగీతం బప్పి లహరి.

సినీగీతం విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక నాటిక ఓచీమ కథ. రచన శ్రీ ఆర్ భరద్వాజ, నిర్వహణ శ్రీమతి ఎల్ఎం రాజు సరోజ నిర్మల.

0: ವಚೀಮಕಥ ನಾಟಿಕ ರಚನ ಶ್ರೀ ಆರ್ ಭರದ್ವಾಜ ನಿರ್ವಹಣ ಶ್ರೀಮತಿ ಎಲ್ಲನರಾಜು ಸರೋಜ ನಿರ್ಮಲ
1: అనగా అనగా ఒక రాజు. ఆ రాజుగారికి ఏడుగురు కొడుకులు. ఆ ఏడుగురు కొడుకులు ఏటికెళ్ళి ఏడు చేపలు తెచ్చి ఎండేశారు. అందులో ఒక చేప ఎండలేదు. చేపా చేపా ఎందుకెండలేదు? గడ్డిదుబ్బ అడ్డం వచ్చింది అన్నది చేప. గడ్డిదుబ్బ గడ్డిదుబ్బ ఎందుకు అడ్డం వచ్చావు అంటే, ఆవు నన్ను మేయలేదు అన్నది గడ్డిదుబ్బు. ఆవు ఆవు ఎందుకు మేయలేదు? కాపరివాడు విడవలేదు అన్నది ఆవు. కాపరివాడా కాపరివాడా ఎందుకు విడవలేదు అంటే, అవ్వ బువ్వ పెట్టలేదు అన్నాడు కాపరివాడు. అవ్వ అవ్వ ఎందుకు బువ్వ పెట్టలేదు అని అడిగితే, చంటివాడు ఏడుస్తున్నాడు అంది అవ్వ. చంటివాడా చంటివాడా ఎందుకేడుస్తున్నావు? నన్ను చీమ కుట్టింది అన్నాడు చంటివాడు. చీమా చీమా ఎందుకు కుట్టావు?
2: నేనెందుకు కుట్టానో నీకు తెలుసు. తెలిసి కూడా నువ్వు అమాయకత్వాన్ని నటిస్తున్నావని నాకు తెలుసు. అమాయకులంటే నాకు సానుభూతి ఉన్నమాట నిజమే, కానీ దాన్ని నటించేవారంటే మాత్రం నాకు పరమ అసహ్యం.
3: చివరికి ఇదా నా గురించి నువ్వు అనవలసింది. ఒక్క సంగతి గుర్తుంచుకో, నటించడం అసలు ఏమీ చేతగానివ్వండి కాదు, కానీ నీ దగ్గర కూడా నటించాలా అని ఆ అవసరం ఉందని ఇప్పటిదాకా నేను అనుకోలేదు, ఇప్పుడు అనుకోవడం లేదు. ఇంతకీ నువ్వు ఆ చంటి వధువును ఎందుకు కుట్టింది నాకు తెలియదు. అంటే అంటే నా మాట మీద నీకు నమ్మకం లేదన్నమాట?
2: అలా నిగ్గతి ఇవ్వకు. లేదు అన్న ఒక్క మాట నేను అన్న తర్వాత నువ్వు ఉడుక్కుని చస్తావు. నిన్ను నూటికి నూరు పాళ్ళు నేను నమ్మలేకపోతున్నాను. అసలేమీ నమ్మకుండానూ ఉండలేకపోతున్నాను. కాస్త నిజాన్ని ఇంకాస్త అబద్ధాన్ని కలగలిపి నా ముందుంచావని మాత్రం నేను అనుకుంటున్నాను.
3: నా బిడ్డల మీద ఒట్టేసుకున్నా నమ్మవనువు?
2: నువ్వు నిజాయితీగా బతకటం ఎంత అవసరమో, అలా బతుకుతున్నట్టు నలుగురికి తెలియడము, తెలిసేలాగా బతకటము అంతే అవసరం. ఇదొక జీవిత సూత్రం. ఇంతవరకు నువ్వు అమాయకత్వాన్ని నటిస్తున్నావనే అనుకున్నాను. మళ్ళీ అలాంటి వాడివి కాదని లోపల పీకుతూనే ఉంది. ఎటో తేల్చుకోలేని దశలో పడిపోయాను. ఎదుటివారు నిన్ను అపార్థం చేసుకునేలాగా ఎప్పుడూ ప్రవర్తించబోకు.
3: ఆ సత్యానికి నా మాడు పెంకు ఠాంగుమని లేచిపోయినంత పనైంది. చీమా, నీకు సాష్టాంగ నమస్కారం.
2: నువ్వు నటిస్తున్నావని నేను అనుమానించటానికి నా కారణాలు నాకున్నాయి. నువ్వెంతసేపటికి చంటి వెధవని ఎందుకు కుట్టావని నిగ్గతిస్తున్నావే తప్ప ఇంకో సందేహాన్ని అడగటమే లేదు.
3: ఇంకో సందేహం నాకు రాను కూడా రాలేదే. అన్నింటికీ అన్నీ సరిపోయాయి.
2: ఇదిగో, ఇలా అంటున్నప్పుడే నువ్వు నటిస్తున్నావన్న అనుమానం ఎదుటివారికి కలుగుతుంది. నిజంగా నీకు సందేహాలు రాకపోవచ్చు, కానీ ఆలోచిస్తే ఈ కథలో నీకు చాలా లొసుగులు కనపడతాయి. మాట వరుసకు చెప్తాను చూడు. రాజుగారికి ఏడుగురు కొడుకులు కదా, ఆ ఏడుగురును ఒకేసారి ఏటికెళ్ళాలా? వెళ్ళి ఏడంటే ఏడే చెప్ప తీసుకురావాలా? అసలు రాజుగారి కొడుకులేమిటి, ఏటికి వెళ్ళి వాళ్లే చేపలు పట్టుకురావటమేమిటి? నీకు అసంబద్ధంగా అనిపించటం లేదు?
3: ఇలాగా నువ్వు దబాయిస్తూ ఉంటే నా నోటంట మాట రాలేదు. నిజమే, నువ్వన్నట్టు రాజుగారి కొడుకులకు చేపలు పట్టుకోవాల్సిన అవసరమేముంది? నా మట్టిబుర్రకు ఆ పాట

0: అనుమానం తట్టలేదు.
1: నాకొచ్చిన అనుమానాలకు సమాధానం చెప్పమని మాత్రమే నిన్నడిగాను. తెలిస్తే చెప్పు, తెలియకపోతే నా వల్ల కాదు అను. అంతేకాని నాకు రాని సందేహాల పట్టికను ఒకదాన్ని తయారు చేసి అవన్నీ ఎందుకడగలేదని మాత్రం దబాయించవాకు. నీకు సందేహంగా తోచింది నా కంటికి సందేహంగా కనపడలేదు. అయినప్పుడు నేనెందుకడగాలి చెప్పు. రాజుగారి కొడుకులై ఉండి కూడా స్వయంగా చేపలు పట్టుకోవటానికి వెళ్లడంలో నీకు సందేహమే రాలేదా? నువ్వేదో మొండికెత్తి వాదిస్తున్నావు కానీ నిజం మాట్లాడటం లేదు.
0: నిజంగానే నాకు సందేహం రాలేదు. ఎందుకో చెప్తున్నాను విను, నా మాట పూర్తిగా వింటే నీకు అర్థమవుతుంది. అతను రాజుగారే గాని అతనికి రాజ్యమున్నట్టు, ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నట్టు కథలో ఎక్కడా లేదు. అవునా? రాజు అన్నది అతని పేరు కాకూడదా? ఆ పేరున్న ప్రతివాడు పరిపాలకుడే అయితీరాలని ఎక్కడా లేదే. మాట వరుసకు అతని పేరు సత్యరాజు అనుకుందాం. అతగాడికి 7 కొడుకులు ఉన్నారు అనుకుందాం. ఆ సత్యరాజుగారి వృత్తి చేపలు పట్టుకోవడమే అనుకుందాం. నేను మాత్రం ఇలానే అనుకున్నాను సుమా. అయినప్పుడు నాకు సందేహం రావాల్సిన అవసరం ఎక్కడుంది?
1: నిజమే, ఈ కథలో అతగాడు పరిపాలకుడు అన్న వాక్యం ఎక్కడా లేదు.
0: నువ్వు మధ్యకాలపు రాజుల్ని దృష్టిలో ఉంచుకుని మాట్లాడుంటావు. ఆ రాజులు పాలకులు, పాలించడానికే తాము అవతరించామని వారు గట్టిగా నమ్మినవారు. పనిచేయడం ప్రజల వంతు, ఆ పని ఫలితాన్ని అనుభవించటం తమ వంతుగా బతికినవారు. ఆదిమ సమాజంలోనూ పాలకులున్నారు. ఆ పాలకులను ప్రజలు ఎన్నుకునేవారు. అందరితో పాటు పనిపాట్లు చేసుకుంటూనే అదనంగా అందరి సంక్షేమం కోసం పాటుపడేవారు. ఒకసారి రాజైనవాడు మరోసారి కూడా రాజు అవతాడు అన్నదేమీ లేదు కదా. 7 కొడుకుల్ని కన్నా మన రాజుగారు కూడా ఇలా ఎన్నుకోబడిన రాజుగారే కావచ్చు. కాబట్టి ఆయన కొడుకులు చేపలు పట్టుకోవడంలో నాకెలాంటి అనుమానమూ రాలేదు.
1: చంటి వెధవని కుట్టడం దగ్గర పశువుల కాపరికి అవ్వ బువ్వ పెట్టకపోవటానికి కారణం చంటివాడు ఏడవటం. చంటివాడు ఏడవటానికి కారణం
0: వాణ్ణి నువ్వు కుట్టడం. నువ్వెందుకు వాణ్ణి కుట్టింది నాకు కావాలి.
1: అది కథలోనే ఉంది కదా, వాడు నా బంగారు పుట్టలో వేలు పెట్టాడు, మరి నే కుట్టనా?
0: అసలు నా సందేహమే ఇక్కడ. నువ్వెంతో నీ బిసాదెంతో నాకు తెలుసు. రాత్రింబవళ్ళు శరీరం హూనం చేసుకున్న పొట్ట నిండని వాళ్ళు మానవ సమాజంలో చాలామంది చాలామంది ఉన్నారు. మాలో కొంతమంది కోటాను కోట్ల సంపదను పాతేసుకున్న మాట నిజమే, నేను ఒప్పుకుంటాను. ఆ సంపదను కాపాడుకోవడం కోసం, దాన్ని పెట్టుబడిగా పెట్టి ఇంకా కోట్లు సంపాదించడం కోసం మా వాళ్ళు అడ్డమైన పనులు చేస్తున్న మాట కూడా నిజం. తమ సంపదలు పెరగడానికి, పెరిగిన సంపదలు భద్రంగా ఉండడానికి మాలో కొంతమంది దేశాలకు దేశాలను యుద్ధాల్లో ముంచెత్తుతున్నారు. ఇప్పుడు అసలు విషయానికి వస్తున్నాను. నువ్వేమో నాది బంగారు పుట్ట అంటున్నావు. నిజంగా నీతిగా ధర్మబద్ధంగా నువ్వు శ్రమపడితే నీది బంగారు పుట్ట కావడానికి వీల్లేదు. నీది బంగారు పుట్ట కావడమే నిజమైతే అక్రమార్జనకు నువ్వు పాల్పడ్డావన్నమాటే. ఆ సంగతేదో నేరుగా నీ నుంచే తెలుసుకుందామనే నిన్న ప్రశ్న అడిగాను. చెప్పు ఇప్పుడు.
1: పిచ్చి నాయనా, ఈ ప్రశ్న అడగటానికి ఇన్ని డొంక తిరుగుళ్ళెందుకయ్యా? మీరెలా బతుకుతున్నది నేను చూస్తూనే ఉన్నాను. మీ చుట్టూ ఉన్నవారు తిండి లేక మలమలమాడి చస్తుంటే మీరు విందులు చేసుకుంటారు. మీ ఆశకు అంతులేదు, మీ బ్రతుక్కి తృప్తి లేదు. మొత్తం విశ్వాన్ని తెచ్చి మీ ముందుంచినా మీరు ఇంకా కోరుకుంటూనే ఉంటారు. ఆ కోరికలను తీర్చుకోవటం కోసం మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటూ ఉంటారు, మిమ్మల్ని మీరే దగా చేసుకుంటూ ఉంటారు, మీ మీద మీరే యుద్ధం చేసుకుంటూ ఉంటారు. చేసుకుని మీ చేతుల్లో మీరే నాశనమైపోతూ ఉంటారు. అలా నాశనం కావటానికైనా మీరు ఒప్పుకుంటారు, కానీ మరొకరి సొత్తుకే ఆశపడకుండా మాత్రం బతకలేరు. మీది కాని దానికోసం అల్లల్లాడిపోవటం మీ జీవలక్షణమైపోయింది. కాకపోతే వేలుడు లేని చంటి విధవ నా బంగారు పుట్టలో వేలు ఎందుకయ్యా పెట్టటం?
0: చాలా విషయాలు చెప్తున్నావు. ఇంతకీ నీది బంగారు పుట్ట ఎలా అయిందో చెప్పనే లేదు.
1: ఎందుకు కాదు, అది నా స్వార్జితం. నేను కష్టపడి సంపాదించుకున్నాను, నా శ్రమ ఫలితం నాకు బంగారమే. మీరైతే మరొకరి శ్రమ ఫలితాన్ని బంగారంగా మార్చుకుంటారు, మనుషులు కనుక. నేను చీమను కదా, నా శ్రమ ఫలితాన్ని నేనే బంగారంగా మార్చుకున్నాను. అది ఎలాంటిదైనా కానివ్వు, దాన్ని దోచుకోవటానికి ఎవరొచ్చినా సరే నేను తిరగబడతాను. ఆ తిరుగుబాటులో నేను చావటానికైనా సిద్ధపడతాను, కానీ నా శ్రమను మరొకరు దోచుకోవటానికి మాత్రం ఒప్పుకోనుగాక ఒప్పుకోను. నాకన్నా బలవంతులైన వారు నన్ను క్షణంలో నలిపి పారేస్తారని నాకు తెలుసు.

0: బానిసగా బతకటం కన్నా స్వేచ్ఛ కోసం ప్రయత్నించి చావడంలోనే తృప్తి ఉన్నదని నేననుకుంటున్నాను. మీలో చాలామందికి ఈ కనీస జ్ఞానం కూడా ఉన్నట్టు కనిపించదు. నేను ఆ కుర్రాన్ని ఎందుకు కుట్టానో నీకు ఇప్పటికైనా తెలిసుండాలి. నాకతని మీద కోపం లేదు, ద్వేషమూ లేదు. నా శ్రమను కాపాడుకోవటానికి నేను చేసిన ప్రయత్నం అది. మీ వాళ్లను కూడా ఇలాగే చేయమని చెప్పండి.
1: నువ్వు మామూలు చీమవు కాదు. ఈపాటి సామాజిక చైతన్యం ఉన్న చీమను నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. ఇలాంటి చీమలు బతికి బట్ట కడితే ఏం జరిగేది?

0: ఓచీమ కథ నాటిక వినరు రచన శ్రీ ఆర్ భరద్వాజ, నిర్వహణ శ్రీమతి ఎల్లనాజు సరోజ నిర్మల.
1: మీరింతవరకు ఓచీమ కథ నాటిక విన్నారు. రచన శ్రీ ఆర్ భరద్వాజ, నిర్వహణ శ్రీమతి ఎల్లంరాజు సరోజ నిర్మల. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక పాట.

పాట వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 9 గంటలు కావస్తోంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: bringing together both the sides and shaping better future roadmap, not only to secure the national interests of these nations, but also to contribute to different sustainable development goals.
1: Thank you so much, Professor Joshi, for giving us a deeper insight into the multi-layered, you know, relationship between India and Nordic nations in the backdrop of the third India-Nordic summit, which took place in Oslo today.
0: Thank you so much, Sonuji.
1: Listeners, you can also listen to this program on our mobile app, News on AIR, and our YouTube channel, News on AIR Official.
2: Spotlight. ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా శ్రీకృష్ణ పాండవీయం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన సముద్రాల సీనియర్ గీతం, సంగీతం టీవీ రాజు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా శ్రీకృష్ణ పాండవీయం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన సముద్రాల సీనియర్ గీతం, సంగీతం టీవీ రాజు.

దేవత చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన వేటూరికి తమది సంగీతం ఎస్పి కోదండపాణి. కార్యక్రమంలో ఇప్పుడు విందాం గుండమ్మ కథ చిత్రం కోసం పి సుశీల పాడిన పాట.

చిట్టి చెల్లెలు చిత్రం నుండి పాట విన్నారు. చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం రాముడు భీముడు చిత్రం నుండి ఈ పాట.

తోడికోడళ్ళు చిత్రం కోసం ఘంటసాల పాడిన ఆత్రేయ గీతం విన్నారు. సంగీతం మాస్టర్ వేణు. కార్యక్రమంలో తర్వాత విందాం భామా విజయం చిత్రం నుండి ఈ పాట.

చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. మరికొద్దిసేపట్లో హరికథ ప్రసారం.

ఆకాశవాణి స్వామి అయ్యప్ప హరికథాకానం వింటారు. శ్రీ ఎమ్మని వెంకటేశ్వర్లు భాగవతార్ కథకులు వినండి. స్వామి అయ్యప్ప హరికథాగానం.

ఆకాశవాణి శ్రోతలకు నమస్సుమాంజలు. భక్త మహాశివులారా, లోకకళ్యాణార్థం హరికి హరుడికి పుట్టిన అర్చామూర్తి స్వామి అయ్యప్ప. ఈనాటి సత్కథ స్వామి అయ్యప్ప విజయం. అష్టాదశ పురాణాలు 18. భారత యుద్ధం 18 రోజులు జరిగింది. భగవద్గీత 18 అధ్యాయాలు. దశావతారాలు ఎత్తినటువంటి శ్రీహరి, దిక్కులు 8, అవతారాలు 10, కలిపితే 18. రామరావణ యుద్ధం 18 రోజులు జరిగింది. కలియుగంలో అధర్మం తొలగించి ధర్మప్రతిష్టకై అర్చామూర్తిగా ఆవిర్భవించారు స్వామి అయ్యప్ప. 18 సంవత్సరాలు వరుసగా వెళ్ళి సందర్శించి వస్తే ఆ భక్తునికి మోక్షమేనని మన పురాణాలు ఘోష చేస్తూ ఉన్నాయి. ఓం స్వామీ శరణమయ్యప్ప. భక్తాదులంతా కూడా కథాశ్రవణం చేసి అయ్యప్ప కృపకు పాత్రులవుతారని ప్రార్థన చేస్తూ

దేశంలో ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరులు ప్రమథగణాలు కొలువై ఉన్నారు. ధ్యానంలో ఉన్న శివునిగాంచి ఒకనొకనాడు అమ్మ పార్వతీ, స్వామి ఓం నమో నారాయణాయ. అబ్బబ్బబ్బబ్బా, ఇప్పుడు ధ్యానంలో ఉంటారు వీరు. ఏమండోయ్ మిమ్మల్ని స్వామి ఓం నమో నారాయణాయ. కళ్ళు తెరిచాడు శంకరుడు. పార్వతీ, ఏమి? నాకు చాలా కాలం నుంచి కొన్ని సందేహాలు మిగిలిపోయినాయి. నా సందేహాలు తీర్చమని అమ్మ ప్రార్థించింది. శివయ్య ప్రసన్నుడై, దేవి మీకు సందేహమా? చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ సృష్టికి ఆధారభూతులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కదా స్వామి? అవును. అందులో ఆశ్చర్యమేముంది? నీకొచ్చిన అనుమానమేముంది? అదే అదే అడుగుతున్నానయ్యా. అందులో మీరు లయకారులు, పైగా బోళాశంకరులు. అసలే రాక్షసులు దుర్మార్గులే. వారికి మీరిచ్చిన వరప్రభావంతో ముల్లోకాలను ఓడిస్తూ ఉన్నారు, ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఆ వరప్రభావంతో స్వర్గమంతా రాక్షసుల మయమైపోయింది.

పైగా ఏమన్నా అడిగితే ఎవరైనా శివుడు ప్రత్యక్షమై వరాన్ని పొందిన మాకు నరకమేమిటి అంటూ ఉన్నారు. ధర్మాత్ములకు స్వర్గం గాని దుర్మార్గులకి రాక్షసుడికి స్వర్గధామమా? చదివిన వాడికి చదవని వాడికి ఒకటే ఉద్యోగమా? మంచివాడికి చెడ్డవాడికి ఒకటే స్థానమా? కొంచెం ఆలోచించండి స్వామి. పాలనా వ్యవస్థ ఎప్పుడూ కూడా ఆనందించేటువంటి అంశంగా ఉండాలి కదా, అందులో దేవతా విశిష్టత కదా మీది అని భార్య అలా పరమశివుణ్ణి నెమ్మదిగా అడుగుతూనే ఆయనకు తగలవలసినటువంటి అంశంలో చెబుతూ ఉంది. అంటే ఏమరపాటుతో ఎవరికి వరాలు ఇవ్వద్దు అని చెప్పడం. వెంటనే మరలా చెప్పింది, మా అన్న విష్ణుమూర్తి చూడండి, దుర్మార్గుల్ని శిక్షిస్తాడు, సన్మార్గుల్ని రక్షిస్తాడు. మరి మీరో పెళ్ళికి తద్దినానికి ఒకే మంత్రం. ఎవరు శివ శివ శివ అంటే పూర్తిగా వశమైపోతారు. ఇల్లు వాకిలి లేదు, మంచి చెడ్డ చూడరు. నా మాట ఆలోచించండి స్వామి, కొంచెం యోచన చేయండి. మీకు అవసరం వస్తే అప్పుడప్పుడన్నా విష్ణుమూర్తిని అన్న సంప్రదించండి, ఆడబిడ్డ కదా. అన్నగారి గురించి చాలా గొప్పగా చెప్పింది. పైగా పరిపాలనా విధానాన్ని చెప్పేటప్పటికి శివయ్యకు కోపం వచ్చింది. పార్వతి, ఇంటి వ్యవహారాల వరకు మీరు చూసి చెబితే బాగుంటుంది. మీరు ఇలా ఉండాలి, ఇలా నడవాలి అని మీరు చెప్పడం, అది మేము వినడం, సరిచేసుకోవడం, అది సమంజసం కాదు. పైగా విష్ణుమూర్తితో నన్ను పోలుస్తావా? ఎవరి ప్రభావం వారిది, ఎవరి ఆధిపత్యం వారిది, ఎవరి పాలనాస్థితి వారిది. వెంటనే మా ఇష్టం, ఎవరు నన్ను ఆస్వాదిస్తారో అర్థిస్తారో నా గురించి నిరంతరం తపిస్తారో వారికి నేను లుంగిపోతాను. అందులో ఆశ్చర్యం ఏముంది? నాకు దేవ దానవ మానవ భేదాలు నాకు లేవు పార్వతి అనేటప్పటికీ అమ్మవారికి కించిత్ బాధ కలిగి, అయితే స్వామి మీ స్థానే నేను పరిపాలిస్తా, పాపపుణ్యాలు సమపాలంగా అంది. ఓ అదిట్లన్నాడు శివుడు, అయితే వినండి అంటూ ఆవేశంగా పార్వతి అమ్మవారు ఎట్లా పరిపాలిస్తారు అంటారంటే ఆమె చెబుతూ ఉన్నారు ఈ విధంగా.

ராஜேஸ்வரனை புவனேஸ்வரனை பரமேஸ்வரனை அம்பனை ஞான பிரசூனாம்பனை காமாட்சினை வாமாட்சினை காசி விசாலாட்சினை துர்கனை எல்ல வர்க்கமுல வாரினி ரட்சிஸ்தும் கிராம தேவத்தனை மாரினை மகம்மாரினை நைவேத்தியாலு அந்துக்குண்டும் சரப சரப சரப அண்டும் வாரி சேத்தனே கொன்னி பாபாலு செய்யிஸ்தூ புண்ணியாலு செய்யிஸ்தூ பாப புண்ணியாலு லேகபோத்தே ஜென்மலு லேவு கதா ஹிம்சத்தோனே மல்லி கொந்த பாபம் மல்லா பூஜைத்தோ கொந்த மூடு வந்துலு புண்ணியம் ఇలా భక్తుల చేత జన్మతో కర్మ కర్మతో జన్మ అందుకే పాపం చేయిస్తాను పుణ్యాన్ని ప్రసాదిస్తాను. ఇది స్పష్టం, ఆపై మీ ఇష్టం. ఏమంటారు స్వామి అంది పార్వతి. సరే నీ ఇష్టం అన్నాడు ఆయన. ఇంట్లో వాళ్ళు గట్టిగా మాట్లాడితే ఆయన మాత్రం ఏం చెప్తారు చెప్పండి. ఆలు మగని మాట కడ్డంబు చెప్పేనేని ఆలుగాదది విషపు తేలుగాని అట్టి ఆలి విడిచి అడివి నుండుట మేలు విశ్వదాభిరామ నురవేమా. ఆఖరికి మగవాళ్లకు రాస్తాడాయన వేమన. ఇంటి అలివిడిచి ఇలజారకాంతల వెంట తిరుగువాడు.

వెర్రివాడు, పంట చేను విడిచి పరిగిలేరినట్లు విశ్వదాభిరామ వినురవేమా. చివరికి మానవలోకానికే కాదు దేవలోకానికి కూడా రాస్తాడు ఒక పద్యం, పాల కడలిపై పవలించడివాడు గొల్ల ఇండ్ల పాలు కోరనేల. పాల సముద్రం మీద పడుకో ఉన్నారు, గ్లాసులు పాలు కావాలంటే ముంచుకొని తాగచ్చు, పని మనిషి కూడా అక్కర్లే. గొల్ల ఇండ్ల పాలు కోరనేల, ఇంకొకరింట్లో దొంగతనం ఎందుకు? ఎదుటివారి సొమ్ము ఎల్లవారికి తీపయా విశ్వదాభిరామ వినురవేమ. ప్రజాకవేమన గారు మానవలోకానికి అందించిన అమృతమైనటువంటి సూక్తి విధానం ఆ పద్యరత్నావళి. అయ్యలారా, వెంటనే పార్వతి ఆ మాత్రం గట్టిగా మాట్లాడి నేను పాలిస్తాననేటప్పటికీ శంకరయ్య సరే మీ ఇష్టమన్నారు, వాదోపవాదాలు వచ్చినాయి, కైలాసంలో ఒకరిమొకరొకరు చూసుకోకుండా పెడమొహం ఎడమొహంగా కూర్చొని వారు గమ్మని కూర్చో ఉన్నారు కైలాసం నిశ్శబ్ద వాతావరణం. ఇంతలో ఎక్కడి నుంచో శివస్తోత్రం వినపడుతోంది.

ఈ స్తోత్రం కైలాసం దాకా వినపడింది. పరమశివుడికి ఆనందంగా ఉంది. ఆహా, ఏమి నాదం, ఏమి గానం, ఏమి ధ్యానం, ఆహా అని మైమరిచిపోయారట పరమశివయ్య. ఆనందంతో నాట్యం చేస్తున్నాడు. తగ తగిట తగ తగిట అని ఆయన జతులతో పరమానందంగా ఉంటూ, చూశావా పార్వతి, ఇంతకుముందే ఆవేశపడ్డావు, నా గురించి అనుమానించావు, ఎంత లైవిన్యాసంగా గానం చేస్తున్నాడు ఈ భక్తుడు, నీకు వినపడుతోందా? పార్వతి నవ్వి, స్వామి కైలాసం దాకా వినపడుతోందంటే వాడు నిజంగానే మానవుడు కాదు, వాడెవడో దానవుడై ఉంటాడు. లేకపోతే ఇంత గంభీరంగా కైలాసం దాకా వినపడ్డం అంటే ఆశ్చర్యం కదా. ఎవరైతే ఏం పార్వతి, మాకు భక్తి ప్రధానం. ఏది నా త్రిశూలం అనుకూలంగా ఉంటే ఏమండోయ్, ఇదిగో ఇంట్లో పలహారం ఉంది తినేసి వెళ్ళండి, అదిగో ఈ చొక్కా వదులు ఆ చొక్కా తొడుక్కోండి, ఇదిగో తువాలు ఇక్కడ ఉంది, అనుకూలంగా ఉంటే అన్నీ ఎత్తిస్తారు వాళ్ళు, ప్రతికూలంగా ఉందనుకో ఇబ్బందికరం. ఏదడిగినా వారు ఏదో పనిలో మునిగిపోతారు. ఆ త్రిశూలం ఎక్కడుందో మీరే చూసుకోండి అయ్యానింది. వెంటనే మళ్ళా మాటిమాటికి స్వామి అడిగేటప్పటికి త్రిశూలాన్ని తెచ్చి స్వామి చేతికిచ్చింది. ఆ పరమశివుడు నెమ్మదిగా

చక్కగా ఆ త్రిశూలధారుడు ఆ భూలోకానికి బయలుదేరి విశాల కాసారంభు చెంత తలక్రిందులుగా పాదమ్ములు నేలకు అంచకుండా పైభాగానికి పెట్టి ఘోరాకారుడై శిరస్సును భూమికి అంచి ఆ రాక్షసుడు ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ అంటూ జపిస్తూ ఉన్నాడు. శివుడు ప్రత్యేక

0: ప్రత్యక్షమై వచ్చా, నీ భక్తికి మెచ్చాన్నాయనా, నీకేం కావాలి, ఏ వరం కావాలో కోరుకోరా అన్నాడు. శివా, వచ్చావా? వచ్చాన్నాయనా, నీకోసమే వచ్చాను. మరి నీ అడిగింది ఇస్తావా? ఇవ్వడానికే కదరా ఇంత దూరం వచ్చాను, ఏం కావాలో కోరుకో, తీరా అడిగిన పిదప లేదంటావా అనగా, భక్త లయకారుళం, నీకేం భయం లేదు, నీవు సందేహించవద్దు, ఏం కావాలో కోరుకో, ఇప్పుడే ఇస్తాను, ఆలస్యం లేదు అన్నాడు శివుడు. అప్పుడు ఆ దానవుడు భూమిలో గుచ్చినటువంటి తన శిరస్సును పెకలించి లేచి నిలబడగా, వాడి శిరస్సుపై పద్మాకారములో 60 కొమ్ములు, దవడల్లో ఇటు అటు 10 కోరలు ఉన్నాయి. కొమ్ముకి కన్ను, కోరకి కన్ను, 60 20 మొత్తం 80 అసలు నేత్రాలు, 82 నేత్రాలు రెప్పలు మూస్తూ తెరుస్తుంటే అక్కడ పెద్ద భయంకరమైన వాతావరణంగా ఉంది. శివుడే కదలతా ఉన్నాడు ఆ గాలికి. పరమేశ్వరుడు ఆశ్చర్యపడ్డాడు. ఓహో, సృష్టిలో వీడొక వింత భక్తుడు, బాగుంది, ఇది కూడా నా ఖాతాలో ఉంది సంతోషం. వత్సా, ఏమి నీ కోరిక అన్నాడు శివుడు. శివునకు ప్రదక్షిణ నమస్కారం చేసి ప్రణామాలు చేసి ఈ విధంగా అంటూ ఉన్నాడు. శంకరా,
1: యౌవాని శిరమున అస్మదీయ హస్తంబు పెట్టువాడనో.
0: శివా,
1: యౌవాని శిరమున అస్మదీయ

దేవదానవ యక్ష రాక్షస గరుడ గంధర్వ కిన్నెర కింపురుషులు ఎవరైనా సరే భస్మం కావలసిందే. నేను చెయ్యి పెట్టడం క్షణంలో వాడు బూడిదైపోవాలి ఎవడితైనా సరే. నాకు అలాంటి వరం స్వామి అన్నాడు శివుడు. నాయనా చాలా విడ్డూరంగా ఉంది, ఎన్నో వరాలుండగా ఇటువంటి వరం ఎందుకు? శివా యగనామం వేస్తావా? లేదు లేదు నాయనా, తప్పక ఇస్తాను. తదాస్తని వైచ శివుడు. భగవంతుడు ఒక్కసారి తదాస్తు అని ఆ అభయహస్తం చూపించేటప్పటికి ఆనాటి నుండి పద్మాసురుడికి భస్మాసురుడు అనే సార్థక నామధేయం ఏర్పడింది. కానీ వాడికో సందేహం వచ్చింది, అసలు ఈ వరం పనిచేస్తుందో లేదో నాకెట్లా తెలిసేది? ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు దానికి ఇంతకాలం సమయం ఇస్తారు కదా, ఈయనేమీ చెప్పకుండా ఈయన దారిలో ఈయన వెళ్ళిపోతూ ఉండారే. పరిసర ప్రాంతాల్లో పరిశీలించాడు రక్కసుడు, ఎవ్వరూ కనిపించలే. అప్పుడు ఆ భస్మాసురుడికి వరమిచ్చి వెళ్ళే శివుడే కనపడ్డాడు. శివా కేక వేశాడు, ఆయనకు వినపడలా. రెండోసారి మళ్ళీ గట్టిగా శివా, ఇంకొంచెం గట్టిగా అరిచాడు. ఎవరో పిలుస్తున్నారని పాపం శంకరయ్య, బోళా శంకరుడు, తిక్క శంకరుడు పాపం వెనక్కు చూశాడు. ఏమిరా ఒక్క క్షణం ఆగు, అన్ని చోట్ల పాపం చిక్కుకుంటాడు, ప్రతిదీ సమస్యే బోళా శంకరుడు. వెంటనే ఈ రక్కసుడు రెండు అడుగులు గట్టిగట్టిగా వేసుకుంటూ అలా ముందుకు సాగుతూ పరుగులు తీస్తూ వస్తూ ఉంటే, వీడు ఒకవేళ నా మీదేమన్నా పరీక్ష చేయడానికి వస్తున్నాడా అని సందేహం వచ్చి శంకరుడు కూడా పరుగు లంఘించాడు. ఆగవయ్యా శంకరయ్యా అంటూ

0: ஆகவையா ஆகவைய சிவசிவ, நுவாகவையா ஆகவைய சிவசிவ.
1: పాపం పరమేశ్వరుడికి ఏం చెయ్యాలో తోచకుండా ఆయన కూడా పరిగెడుతూ ఉన్నాడు వీడికి భయపడి.
0: ఆగనోరి ఆగనోరి భస్మాసుర,

హాయిగా ఎండకు కైలాసంలో కూర్చోకుండా నేను వెండి కొండనుండలేక వీడి పాలపడ్డాను. ఆగనోరి ఆగనోరి బస్పాసురా, నేను ఆగనోరి ఆగనోరి బస్పాసురా, శివా ఆగమయ్యా ఆగ.

ఇలా అరణ్యమంతా తరుముతూ ఉన్నారు పరమేశ్వరుల వారిని. పరిగెడుతూ ఉన్నాడు శంకరుడు, భస్మాసురుడు వెంబడిస్తూ ఉన్నాడు. గ్రహస్థితి వక్రిస్తే ఎంతటి వారికైనా తిప్పలు తప్పవు కదా. చేతిలో త్రిశూలం, దానికి ఢమరుకం వేళ్లాడుతోంది. పాపం శివుడు మరుగైపోదామని ఎటు పరిగెత్తినా చేతిలో ఢమరుక శబ్దం ఉండటం చేత శివయ్యను సులభంగా కనిపెట్టేస్తూ ఉన్నాడు ఆ భస్మాసురుడు. ఆకాశ మార్గంలో బ్రహ్మ మానస పుత్రుడు నారదుడు శివుడు పరిగెత్తడం, భస్మాసురుడు వెంబడించడం గాంచి అయ్యో ఎంత పరిస్థితి వచ్చింది స్వామికి, నారాయణ నారాయణ అనుకుంటూ కొంచెం దిగి వచ్చాడు. పైకి చూసేటప్పటికి భస్మాసురుడికి నారదుల వారు కనిపించారు. నారద నమస్కారం. ఆ పైనుంచి బాగా చూడు, ఆ చెట్లల్లో పుట్లల్లో ఎక్కడైనా శివుడున్నాడా? భస్మ పరీక్ష చెయ్యాలి. దా దా. ఏమిటి నాయనా? నేనా? నాకు సమయం లేదు నాయనా. గుండె జల్లుమన్నది నారదుల వారికి. అమాంతం పైకి వెళ్ళాడు. ఏమీ గత్యంతరం లేక, శివశివ, శివుడికే ఇంత కష్టం వచ్చిందా? నారదుడు తిన్నగా వైకుంఠానికి బయలుదేరి హరినామస్మరణతో ఈ విధంగా వైకుంఠానికి వెడుతూ ఉన్నారు.

ఏమినారదా? ఏమిటి ఆ వేదన? ఎందుకు ఇలా బాధపడుతున్నావు? వైకుంఠవాసుడు నారదుల వారిని చూసి ప్రశ్నించారు, ఎందుకు ఈ ఆవేదన? కేశవా,

ఎందుకు ఇలా బాధపడుతున్నావు? వైకుంఠవాసుడు నారదుల వారిని చూసి ప్రశ్నించారు. ఎందుకు ఈ ఆవేదన కేశవ, నారాయణ, మాధవ, ఏం చెప్పమంటావు? ఇలా పక్కగారా? తాత చెవులో చెబుతూ ఉన్నారు.

0: ఎలాగను.
1: చూశావా తాతయ్య, శంకరయ్యకు వచ్చిన కష్టం. శ్రీహరి పకపకా నవ్వుతూ, నారదా దీనికోసం నా దాకా రావాలా? శివుడంటే ఏమిటో, శివప్రభావం యొక్క గొప్పతనం ఏమిటో, శివునితో పెట్టుకుంటే ఎంత ప్రమాదమో ఆ రాక్షసుడికి దగ్గరగా వెళ్ళి చెప్పుండొచ్చు కదా. నేను వాడికి దగ్గరగా, తాత ఇంకొక అంగుళం వాడికి దొరుకుంటే నానెత్తిని పెట్టుంటాడు చెయ్యి, పరిహాసమా? తంబూరా చెడతలతో సైతం భస్మమైపోయి ఉంటాను. అసలు ఈ దేశాలకు ప్రసారం అలిగించేదే నేను, పైగా నేను లేకపోతే మళ్ళీ ఇబ్బంది కదా. అసలు ఈ వార్త చెప్పేవాళ్ళు కూడా మీకు దొరకరు తాతయ్య. ఎటూ రాక్షసును మోసం చేసి వంచగలవు నువ్వు, నీకు ఆ సామర్థ్యం ఉంది, అందుకే మీ దగ్గరికి వచ్చాను. దుష్ట శిక్షణ మీ బాధ్యత కదా. ఆనాడు మోహిని వేషములో అసురులను ఏమార్చారు కదా, మోహిని అవతారం జ్ఞప్తికి తెచ్చుకోమన్నారు నారదుల వారు. స్వామి సంతసించి చక్కగా జ్ఞాపకం చేశావు నారదా అని మరుక్షణములో శ్రీహరి మోహిని హంస ప్రత్యక్షమైంది. నారదుడు నిలుగుడ్లతో నిశ్చేష్టుడయ్యాడు. ఆహా, ఓహో, ఏమీ మోహిని అవతారం, ఏమీ సౌందర్య రూపరేఖ విలాసం అన్నాడు నారదుడు. బాగుందా నారదా ఈ వేషం అని మోహిని అడుగ్గా, ఆ వయ్యారం, ఆ పట్టుచీరలు, ఆ రత్నాభరణాలు, ఆ పమిటి కొంగు. నారదా, బ్రహ్మచారి మర్చిపోయావా? ఏమి తాత, మీ అందాన్ని చూసి మతిపోతోంది. సరే, ఇంతటికీ ఆలస్యం ఎందుకు? శివయ్య ఇబ్బందుల్లో ఉన్నాడు, రా విడదాను, ఇక్కడే ఉండు అని నేరుగా స్వామివారు ఇంకా ఎక్కడ పరిగెడుతున్నారు అని ఆ జగన్మోహనాకారములో భస్మాసురుడికి పరమేశ్వరుడికి మధ్యలో అలా అమాంతంగా అరణ్య ప్రాంతంలోకి అడుగుపెట్టారు. ప్రియతమా, ప్రియా అంటూ ఆ చిన్న పిలుపులతో ఒక్కసారి పలకరిస్తూ ఉంటే వేగంగా తరుముకొచ్చేటువంటి ఆ యొక్క భస్మాసురుడికి నిలుపుదలలో ఉండాలని ప్రత్యేకమైనటువంటి విధానాలతో ఆ మోహిని ఆ ప్రయాణం యొక్క

వేగాన్ని తగ్గిస్తూ, ప్రియా నన్నే మర్చావా? ఎవరు నువ్వు? మునుపెన్నడూ నిన్ను చూడలేదే అంతే. చిన్ననాటి స్నేహితురాలం, బువాలాటలాడుకున్నాం, గుజ్జనకూళ్ళు వండుకున్నాం, తిన్నాం, ఎన్నో రకాల ఆటలు పాటలతో నీకు అసలు గుర్తే లేదా? నన్నే మర్చిపోతావా అని మోహిని ఏదో మాయ చేస్తోంది ఆ భస్మాసురుణ్ణి. అతను కూడా పరమేశ్వరుణ్ణి మర్చిపోయి ఈ మోహిని మోహంలో పడ్డాడు. వెంటనే ఆ మోహిని అక్కడే భస్మాసురుణ్ణి మెప్పించాలని, శివుణ్ణి మర్చిపోయాడు కదా అని వెంటనే నాట్యం చేయుడుస్తూ అతన్ని ఆకర్షించే ప్రయత్నంలో ఉంది.

ఈ విధంగా హావభావాలతో హాస్యాలతో వివిధ రకాల యొక్క భంగిమలతో ఆకర్షిస్తూ బ్రహ్మాండంగా నాట్యం చేస్తూ ఉన్నారు విష్ణుమూర్తి అంశలో ఉన్నటువంటి మోహిని అవతారంలో స్వామివారు. ఈ విధంగా కవ్వించింది మోహిని, శివుని మరచి మోహిని మోహంలో పడ్డాడు. అంతే కదండి వేషధ.

0: తెగయ్య గారు కూడా ఓ సన్నివేశంలో ఎంత నేర్చినా ఎంత చూచినా ఎంత వారలైనా ఆయన చెప్పిన కాంతలు భూలోక కాంతలు కాదు, కైవల్యము మోక్ష కాంతలు. వారి దృష్టి అది. అందుకని ఈ రక్కసుడు ప్రయాణం ఆగి ఈ మోహిని మోహంలో పడిపోయి వెంటనే నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నది మోహిని. చేసుకుంటాను, పెళ్ళి అంటే ఏమిటి అని నీకు వివరంగా చెబుతాను. పైగా మేము దేవకన్యలం కదా, మాకు అనేక రకాల సంప్రదాయాలుంటాయి. నీలో కూడా గంధర్వంశం ఉండాలి. లలిత కళల్లో ఏదో ఒక కళ, సంగీతము, సాహిత్యము, చిత్రలేఖనము, ఏదో ఒకటి. ఒక్కొక్క కుల వ్యవస్థకు, వర్ణ వ్యవస్థకు ఒక్కొక్క ఆచారం ఉన్నట్టుగా నన్ను పెళ్లి చేసుకోవాలంటే ఈ లలిత కళల్లో ఏదో ఒకటి వచ్చి ఉండాలి మీకు.
1: అదా సంగతి అయితే నేర్పు. సంగీతం నేర్చుకుంటావా?
0: ఓ, ఏ కళ రానివాడు ఏ కళన్నా నేర్చుకుంటాడు. ఒక కళ్ళొస్తే ఇది రాదు అది వచ్చును అని చెప్పచ్చు, ఏదీ రాదు, ఏదైనా ఓకే అంటాడు, ఏదైనా నేను నేర్చుకోగలను అంటారు. అట్లాంటి పరిస్థితుల మధ్య ఇంకా సంగీతం చెప్పడం ప్రారంభించింది.

ఏది మీరు పాడండి చూద్దాం, వాడికి వస్తుందా సస్తుందా. గార్ధవ స్వరం అరవడం ప్రారంభించాడు. సా రీ అబ్బాబ్బాబ్బాబ్బా, ప్రపంచం ప్రపంచమే భయపడిపోతుంది. నీకు సంగీతం వద్దు, నాట్యం నేర్చుకో. ఓ, దానికి సిద్ధపడిపోయినాడు. దానికి ప్రవేశంతో కూడుకున్నటువంటి విధానాన్ని లిఖించే ప్రయత్నం చేస్తారు. ఒక్కొక్కరు అన్ని కోర్సులు చేయాలనే తాపత్రయం. వెంటనే ఈ భస్మాసురుడు కూడా సరే సంగీతం వచ్చేట్టుగా లేదు, మనం నాట్యం నేర్చుకుందామని ఆవిడ ప్రారంభించింది. తా తై ది తై, తా తై ది తై, తా తై ది తై. ప్రీతమా, ఏది నీ మృదువైనటువంటి ఆ పాద చరణాలతో ఒకసారి నాట్యం వేయి చూద్దాం. తా తై ది తై, భూమి అట్లా కదలతా ఉంది. ఆ శబరి కొండలే, అమ్మో అమ్మో అమ్మో, వీడు దుంపితే ఒక కొండల్నే కదిలిచ్చి పిండి చేసేట్టుగా ఉన్నాడు అని మనస్సులో అనుకొని ఇలాగే వీడిని

నాట్యం చేస్తూనే వీణి అంతం చెయ్యాలని భగవంతుడు దుష్టశిక్షణ కోసం ఆయన పడే కష్టాలు మామూలు కష్టాలు కాదు, మనకు వింతగా ఉంటాయి, విడ్డూరంగా ఉంటాయి, హాస్యాస్పదంగా ఉంటాయి. వాణ్ణి దునుమాడితే తప్ప లోకానికి శంకరుణ్ణి రక్షించలేము, లోకానికి సంరక్షణ కలిగించలేము. అందుకే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. వెంటనే ఆ మోహిని అవతారంలో స్వామివారు

నడుముల మీద చేతులు పెట్టుకుంటున్నారు. వాడు అలాగే ప్రయత్నం చేశాడు. భుజాల మీద చేతులు పెట్టుకుంటోంది ఆవిడ. ఇతను భుజాల మీద చేతులు పెట్టుకుంటున్నాడు. అలాగే హావభావాలతో అనుసరిస్తూ ఉన్నాడు. అలాగే మోహిని ఈ భంగిమలతో పాటు తన రెండు చేతులు కూడా తన శిరస్సు మీద పెట్టుకునే ప్రయత్నం చేసి ధీమ్ తనల ధీర ధీమ్. వాడనుకున్నాడు, మన రెండు చేతులు కూడా మన తల మీద పెట్టుకోవాలనేమో, ఇది కూడా ఒక భంగిమేమనుకొని నోదృదింతం తనల ధీమ్ తనల ధీమ్ తనల ధీమ్. చెట్టు ఏపుగా పెరిగిందా, ఒకనాటికి విరిగిపోతుంది. అహంకారంతో సమసమాజంలో జీవుడు ఎవరితో లెక్క లేకుండా నడిచాడా, ఏమైపోతాడో తెలియదు. దురహంకారం దుఃఖానికి చేటు. అందుకే ఎవరి అహంకారం వాళ్ళను నాశనం చేస్తుంది. జగన్మోహిని ఇటువంటి పని ఇంకెప్పుడూ చెయ్యొద్దు అని ఈ భస్మాసురుడు అక్కడున్నటువంటి నీళ్లను తీసి అటు ఇటు రసాభాస చేసి మళ్ళీ అతుక్కోకుండా, వీళ్ళు మాయగాళ్ళు, ఎటైనా వచ్చి అతుక్కుంటారు, దాన్ని పిండి పిండి చేసి అటు ఇటు విసిరిపారేసింది. శివుడికి నచ్చ చెబుదాం, ఈ పెద్ద మనిషిని ఏదన్నా ఒక మంచి మాట చెబుదాం, ముందు వెనక చూసుకోకుండా, ఎవడు మంచో ఎవడు చెడ్డో పద్ధతులు చూసుకోకుండా వరాలు ఇస్తాడు, అప్పటికి మా చెల్లి చెబుతూనే ఉంటుంది, వింటే కదా అని. పాపం ఆయన సమకాలికుడు కదా, ఆయనతో పాటు ఆయన లయకారకుడు, ఈయన స్థితికారకుడు, బ్రహ్మ సృష్టికారకుడు. అందుకని వెతుక్కుంటూ శివా శంకరా మోహిని వేషంలోనే ఉన్నారు. భక్తవ శంకరా అని బిగ్గరగా పిలిచింది అమ్మవారు. శివుడెక్కడున్నాడు, మర్రి త్వరలో దూరి గడగడగడగడా వణికిపోతూ ఉన్నాడు. శూలాన్ని బయటపెట్టి అప్పటికీ స్త్రీకంఠం వినపడేటప్పటికీ కొంపదీసి, మాయలు తెలిసిన దానవుడు ఈ రూపంలో ఏమైనా నన్ను కనిపెట్టేకొస్తున్నాడేమో అని యోచించాడు. అంత భయపడ్డవాడు మళ్ళా ఈ స్త్రీకంఠం దగ్గరికి ఆ గల్లు గల్లుమనేటప్పటికి గుండె జల్లుమంటా ఉంది. అంతే కదా, పంచదారల కన్నా పనస తొనల కన్నా జుంటు తేనె కన్నా జున్ను కన్నా చెరకు రసము కన్నా

పెద్దవాళ్ళ అనుభవం ఊరికే పోతుందా? శివుడంతటి వాడు ఈ సుమధురమైనటువంటి గాత్రం వినపడేటప్పటికీ నెమ్మదిగా తన దక్షిణ హస్తాన్ని త్రిశూలాన్ని ఓ చేతితో పట్టుకొని వామహస్తాన్ని గట్టిగా ఆ ఢమరుకం శబ్దం వినపడకుండా పట్టుకున్నాడు భయపడడం లేదు అని. శూలానికి అమర్చి ఉన్న ఢమరుకం ఢమఢమఢమా ఆ ధ్వనిస్తోంది. తన ఉనికి తెలుస్తుందేమో అని శివునికి ఓ పక్కన భీతి. ఎట్టకేలకు ఆ జగదేక సుందరిని చూచి జగన్మోహిని దగ్గరకొచ్చి ప్రత్యక్షమై పరమేశ్వరుడికి ఆవిడ వినయంగా నమస్కారం చేసింది. దగ్గరగా వచ్చిన ఆ భువనైక మోహినిని చూచి శివుండు నిశ్చేష్టుడైపోయాడు. ఆహా, ఎవరీ వనిత, తీర్చిదిద్దిన స్వర్ణ మేనిఛాయ రత్న వజ్ర స్థగిత భరణ విధానాలతో మెరిసిపోతోంది. ఆహా, ఎవరై ఉంటారు?

అపురూప సౌందర్యవతిని చూచి అంతవరకు పడ్డ బాధ ఆ భీతి మరచి మోహిని మోహంలో పడ్డాడు శివుడు. ఆహా, నిన్ను పొందాలని దండము ఆందోళన చెందుచున్నది బాల. పంతమేల కాంత, చింతమాని రవంత, కరుణ చూపి చింత చేర్చుకో. పంతము వలదు, సరైన పంతనము ఇదే. మోహిని ఆ యొక్క శివుని కూడా మురిపింపనించి చేత చిలుకను ధరించి వయారంగా కొండలు ఎక్కుచూ దిగుచూ మధ్య మధ్యన అనేక రకాలైనటువంటి హావభావాలతో రసరమ్యంగా ఇద్దరు పులకిస్తూ పులకరింపులు మేళవింపులు గుబాలింపులు. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు కాదనే వాళ్ళెవరు? అయ్యా, గల్లు గల్లుమని ఆ కొండల్లో అటు ఇటు కూడా వారు గాఢాలింగనం చేసుకొని మోహిని శివుడు ఒక్కసారిగా మన్మథ బాణాల ప్రవాహం దేవతల పుష్పవర్షం కురిపించారు. శివకేశవుల సమ్మేళనం సర్వ జగత్తుకే సమ్మోహనం. ఆనందాద్భుతాశ్చర్యాలతో తిలకిస్తూ ఉన్నారు దేవతలు. స్వర్ణమయంగా ప్రకాశిస్తున్న పరమేశ్వరుని యొక్క ఆ తేజోవంతమైనటువంటి శిశురూపం, పరమేశ్వరుని యొక్క ఆ తేజస్సు అమాంతంగా శిశురూపం దాల్చి హరిహరులకు, అలాగే ఈ యొక్క హరిహరులకు సుతుడు ఉద్భవించాడు. అయ్యకు అబ్బకు పుట్టినవాడు గనుక ఆయనకు అయ్యప్ప అని నామకరణం చేశారు. ఆనాడంతా కూడా పెద్దవారు వెంటనే శివుడు ఇతని అవతారం మహిషి సంహారానికి ఉపయోగపడుతుందని, ఇతని యొక్క అవతారమే ఆ యొక్క మహిషిని యొక్క సంహారానికి ఉపయోగపడుతుందని వారు తలంపగానే దేవతలంతా కూడా అదిట్లన్నారు. వెంటనే ఇంతలో ఆవిర్భవించినటువంటి అయ్యప్ప స్వామి

ఆనాటి పాండ్యరాజ్యమే ఈనాటి కేరళ రాజ్యం. పందల దేశాన్ని పరిపాలించేటువంటి రాజశేఖరుడు పరమ శివభక్తుడు. సంతానం లేక శివపూజలు చేస్తూ ఉన్నాడు. దుష్టుండైన మంత్రి తానే రాజ్యానికి రాజవుదామని ప్రయత్నం చేయగా వెంటనే లోకాలని చీకట్లు చేసి సప్తవర్ధ సప్త పాతాలను కూడా చిరిమేస్తూ ఉన్నాడు మహిషుడు అనేటువంటి ఆ రాక్షసుడు. ఆ సందర్భంలోనే ఆ యొక్క మహిషాసురుణ్ణి వధించాలని పార్వతీ అమ్మవారిని ప్రార్థించగానే వెంటనే ఆ తల్లి ప్రత్యక్షమై వెంటనే దుష్ట తురోధరంబుతో వచ్చిన మహిషాసురుని రుమ్మున శూలము గుచ్చే వెచ్చనెత్తురు చిందించిన శక్తి అష్టదిక్కులను దేవతలు గుమిగూడి చూడల్ కష్టములు తీరనని సాష్టాంగ వందనములు చేసిరి అమ్మకు. అమ్మను వేణోళ్లా కొనియాడేటప్పటికీ మహిషాసురుని యొక్క భార్య రోధించింది. తన భర్తను చంపి నన్ను ఈ రకంగా ఇబ్బంది పెడతారా అని ఆవిడ లోకాలంతా కూడా చీరేస్తూ ఉంటే వెంటనే పందలం రాజావారు అరణ్య ప్రాంతానికి వచ్చి ఈ యొక్క స్వామి అయ్యప్పను తీసుకెళ్లారు. మళ్ళా మహిషి మర్దనకు అయ్యప్ప జననం చాలా అత్యవసరమని నేరుగూడ తనుగూడ దేవతల యొక్క మాట ప్రకారం ఆ అరణ్య ప్రాంతాలకు వెళ్ళి ఆ మహిషిని అమాంతంగా ఎన్ని రకాలుగా మీదకొస్తూ ఉన్నా ఓసి ఏమీ మళ్ళా నన్ను ఎవడవురా అంటావా, కారడవల్లో నువ్వే

అన్నిటికీ మహారాణి అంటావా అంటూ మళ్ళా దగ్గరకు వచ్చి, ఓ సీయమల్టివే మల్టివి అసురాంగనకింత కవరమ్మా అని ధనుస్సు ఎక్కిపెట్టి అస్త్రమేసి అలా ఒక్కసారిగా కాటుకు కొండయి అలాగే కుప్పకూలిపోయింది ఆ మహిషి. ఓం స్వామీ శరణమయ్యప్ప. అయ్యప్ప జనన రహస్యములో మహిషి మర్దన స్త్రీ పురుషుల యొక్క జననం ఆమెను చంపడానికి కుదరదు గనక సృష్టికి విరుద్ధమైనటువంటి జననం ఉంటే తప్ప నేను మరణించను అని, అందుకే పరమేశ్వరుడు మగ అలాగే విష్ణుమూర్తి కూడా మగ గనక హరిహర సుతుడుగా ఆయన ఆవిర్భావం లోక కళ్యాణం కోసం ఆ మహానుభావుడి యొక్క జననకాలం జరిగింది. అలాంటి విధానములో రాజశేఖరుని యొక్క భార్య సంతానం లేకుండా అయ్యప్పను పెంచుకున్నా తన బిడ్డకు మళ్ళా కొంతకాలం తర్వాత జననం కలిగితే దుష్టమంత్రి వల్ల అయ్యప్పను దూరం చేసి తన బిడ్డకు రాజ్యం రావాలని ఆలోచనలో పడిన తరువాత ఎలాగైనా సరే ఈ రాజ్యాన్ని కైవసం చేసుకోవాలి, ఆ రాజ్యాన్ని తనవంతు చేసుకోవాలని మళ్ళా దుష్టమంత్రి చేత పన్నాగం పన్ని ఈ పిల్లవాడిని అడవుల పాలు చేద్దాం, పులులు సింహాల మధ్య తినిపించేద్దామని ప్రయత్నం చేస్తే ఆయన జీవించిందే అడవిలో, పుట్టిందే అడవులో, ఇంకా పులులు సింహాలు ఆయనకు స్నేహితులు. ఇది అయ్యే పని కాదు. ఉన్న ఫలంగా ఈ మహారాణి తలనొప్పి భారంగా ఉందని బాధపడుతూ ఒకనాడు శిరోవేదనాయనే పెంచిన తల్లికి రీతిలో

మహానుభావుడు. మళ్ళా ఒక ఒక పులిపాలైతే సరిపడితే చాలదు అని మందల మందలగా అది వేళ్ళు లక్షలు లక్షలు సింహాలు పులులు నేరుగా ఊళ్ళోకి తోలుకొని వచ్చేసినాడు. ఒకడుంటే ఒట్టు ఊళ్ళో డాబాల మీదకి ఎక్కినవాడు, చెట్ల మీదకి ఎక్కినాడు, నీళ్ళు ఎక్కువైతే ఎవరి పాటికి వాళ్ళు మేడల మీదకి ఎక్కినట్టుగా, ఎవరి భయం వాళ్ళదన్నట్టుగా ఆ భయాన్ని చూస్తే మానవుడు ఒక గాలి వచ్చినా వానొచ్చినా ఒక భయంకరమైనటువంటి అగ్నిజ్వాలలు వచ్చినా తట్టుకోలేడు కదా. ఈ పులులు సింహాలు వచ్చేటప్పటికి ఎవరి భయం వారు గగ్గోలెత్తి పరిగెత్తారు. వెంటనే మహారాణికి నిజంగానే తలనొప్పి ఎక్కువైతే అయ్యప్ప దాన్ని తగ్గించి ఇక్కడ మానవ లోకాలు అనేక రకాల విషపూరితమైనటువంటి విధానం, అయ్యా నేను ఇక్కడ ఉండడానికి సాధ్యం కాదు, నాయన ఈ రాజ్యం నీదే, నువ్వు అనుభవించు, నువ్వు ఎక్కడికి పోతావు, వద్దు నాన్నగారు అని ఒక బలమైనటువంటి ఆ బాణాన్ని తీసి లాగి వేశారు. అది ఏమాంతం శబరి యొక్క కొండ ప్రాంతంలో చివరి అంచుల్లో ఆ బాణం గుచ్చుకుంటే పందలం రాజావారు తన సైనికుల్ని కొంతమంది పరిచారకు వెంట పెట్టుకొని ఆ యొక్క ప్రదేశాన్ని అతి కష్టం మీద చేరుకున్నారు. అందుకనే అయ్యప్ప స్వామి వారి కొండకు చేరడం అంటే అసామాన్యటువంటి విషయం, తాను అయ్యప్పగా మారితే తప్ప. అందుకే కన్యస్వామి, గంటస్వామి, పళయస్వామి, గురుస్వామి ఇలా మండల పూజలుగా చేసి తాను కటిక నేల మీద నల్లని వస్త్రాలు ధరించి ప్రతి చీమలోనూ స్వామిని చూసి ఆఖరికి కట్టుకున్నటువంటి ధర్మపత్నిని కూడా స్వామి స్వామి అని పలకరించేటువంటి నైజం ఆ పూజలో కనపడుతుంది. అట్లాంటి సన్నివేశాల మధ్య ప్రయాణాల మధ్య ఎన్నో రకాలుగా ఆ బాధలు పడుతూ ఇప్పటికీ ఆ భక్తిభావంతాన్ని హైందవ సామ్రాజ్యంలో ఈ భారతీయ సనాతన ఆర్షమైనటువంటి విధి విధానాల్లో ఎన్నో పూజలు, అది అమ్మవారిదైనా స్వామివారిదైనా వెంకటేశ్వర స్వామివారిదైనా, ఆ పూజా విధానాలు ఎక్కడా కూడా వారు రైతీ ఆ యొక్క విధానం అనేటువంటి కష్టానికి లోను కాకుండా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ కష్టమే తమకు దేవుడు వరాలిస్తాడని భావన చేస్తారు. అది శబరి తప ప్రదేశము మతంగ ఋషి ఉపదేశము చే బడుగు ముసలయ్య రామ దర్శనముందే ఎంగిలి పండ్లనిచ్చి ఆ పంపా సరోవరములో. ఇప్పటికీ వేలాది మంది భక్తులంతా కూడా ఇలా మాలలు ధరించి అయ్యప్ప విజయము అయ్యప్ప జననము కూడా ఈనాటి ఘట్టంలో మనం వివరం జరిగింది. పంపానదిలోకి వచ్చేటప్పటికి భక్తులు పులకించిపోయి పంపానదిలో

0: ಶರಣಮಯ್ಯಪ್ಪ ವನ್ಬುಲಿವಾಗನೇ ಶರಣಮಯ್ಯಪ್ಪ ಕನ್ಕಂಡ ದೈವಮೇ ಶರಣಮಯ್ಯಪ್ಪ ಪಂಚಾಮೃತ ಪ್ರಿಯನೇ ಶರಣಮಯ್ಯಪ್ಪ ಎರಿಮೇಲು ಧರ್ಮಶಾಸ್ತ್ರನೇ ಶರಣಮಯ್ಯಪ್ಪ ಶಬರಿಮಲೈ ನಿರ್ಮ ಶಬರಿಮಲೈ ನಿವಾಸನೇ ಶರಣಮಯ್ಯಪ್ಪ ಕನ್ಕಂಡ ದೈವಮೇ ಶರಣಮಯ್ಯಪ್ಪ ಓಂ ಸ್ವಾಮಿಯೇ ಶರಣಮಯ್ಯಪ್ಪ. ಆ ಶರಣಘೋಷಲು ಚೇಸುಕುಂಟೂ ಎನ್ನಿ ಕಷ್ಟಾಲೈನಾ ರಾಣಿ ಎನ್ನಿ ಇಬ್ಬಂದುಲೈನಾ ರಾಣಿ ಆ ಭಕ್ತುಲಂತಾ ಕೂಡ ಪರಮಾನಂದ ಭರಿತುಲೈ ಏಮಿನ ಭಾರತೀಯತ ಚೆಟ್ಟುಲೋನು ಪೊಟ್ಟಲೋನು ರಾಯಿಲೋನು ರಪ್ಪಲೋನು ಗುಡಿಲೋನು ಗುಡಿ ವೆಲುಪುಲ ಜಾತಿ ಜಾತಿ ಅಂತಾ ಕೂಡ ವಿಶೇಷವಾದಟುವಂತಿ ಭಾವುಕತತೋ ಕನಿಪಿಂಚೇ ಪ್ರತಿ ವಸ್ತುವು ಈ ಮಾನವ ಸಮಾಜಾನಿಕೆ ಪನಿಕುಚ್ಚಿಂದನೇಟುವಂತಿ ದಿವ್ಯ ದೃಷ್ಟಿ ಈ ಮಾನವ ಲೋಕಾನಿದೆ. ಅಂದುಕನೇ ಸರ್ವೇ ಜನ ಸುಖನೋಭವಂತು ಅಂತಾರು. ಅಲಾಂಟಿ ಜ್ಞಾನಮುದ್ರಾಂ ಶಾಸ್ತ್ರಮುದ್ರಾಂ ಗುರುಮುದ್ರಾಂ అనేటువంటి అయ్యప్ప దీక్ష చేసినటువంటి భక్తులకంతా కూడా లోకములో శుభాలు జరగాలని నేటి అయ్యప్ప జననం అయ్యప్ప విజయం కథ సమాప్తమని మనవు చేస్తూ ఈ కార్తీక మాసమంతా కూడా భక్తాదులు అనేక విధాలుగా అయ్యప్ప దీక్షలు చేస్తారు, వారికి పుణ్యఫలాలు లభించాలని కథ విన్న భక్తాదులకు కూడా స్వామి అయ్యప్ప పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీనారాయణులు ఆశీస్సులు అందించాలని కథకు మంగళహారతులు ఇస్తూ ఉన్నాం.
1: పవమాల తుడుబట్టు పరారా విందములకు నీరామ రూపములకు నిచ్చ

0: సర్వే జనా సుఖనో భవంతు, లోకా సమస్త సుఖనో భవంతు. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. హరి ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.
1: మీరు ఇంతవరకు స్వామి అయ్యప్ప హరికథా గానం విన్నారు. కథకులు శ్రీ ఎమ్మని వెంకటేశ్వర్లు భాగవతార్. కడప కేంద్ర సమర్పణ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.